రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 అక్టోబర్ 2వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

కాలమంతయు బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ ప్రకృతి.

0: దివ్యాత్మ స్వరూపులారే. అగ్నిలో చేరి వెలుగునది, సూర్యునిలో చేరి ప్రకాశించునది, మేఘములో కూరి వర్షించునది, ఇంద్రునిలో చేరి మెరుగునది, భూమిలో చేరి నిల్చునది, గాలిలో చేరి వీచునది, అంతయు తేజమయమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆత్మ ప్రకాశమే. వెలుగునకు మూడు వర్ణములున్నవి, నల్లని రాత్రిని తెల్లగా మార్చునది ఎర్రని ఉషస్సి, తెల్లని పగులును నల్లని రాత్రిగా మార్చునది ఉషస్సి, నలుపును తెలుపుగా తెలుపును నలుపుగా మార్చునది ఈ ఉషస్సు అనేటువంటి ఎర్రటి రంగు. పగటిని రాత్రిగా రాత్రిని పగలుగా మార్చునటువంటి మాయలాడి ఈ ఎరుపు. ఎరుపే లేకుండినా నలుపునకు తెలుపునకు ఎట్టి వ్యత్యాసము ఉండదు, ఇదును ఒక్కటే. వెలుతురున్న సమయములో చీకటి కనిపించదు, చీకటి ఉన్న సమయమునందు వెలుతురు లేదనే అర్థము. ఇది వెలుతురు యొక్క అభావమే కాని ప్రత్యేకించినటువంటి స్వరూపము కాదు నలుపు. కనుక తెలుపు నలుపు ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము. పశ్చన్న పిచ నపశ్చతి మూఢో అని శంకరుడు చెప్పారు. పశ్చన్న పిచ నపశ్చతి మూఢో, మన దృష్టి కేవలము ద్వైతభావములో ఉండినంత వరకు ఇది జగత్తు, దైవము వేరు అనేటువంటి భావము కలిగి ఉంటాడు. కాని జగత్తే బ్రహ్మము, బ్రహ్మమే జగత్. ఏదో సాధనలు చేసి తపస్సును ఆచరించి దాన ధర్మ యజ్ఞాదులు క్రతువులు ఆచరించి తద్వారా దైవాన్ని దర్శించవచ్చునని అభిలషించటము కేవలం అజ్ఞానం యొక్క వృత్తి. నీవు చూచున్నదంతయును బ్రహ్మమే, నీవు అనుభవించినదంతయును బ్రహ్మమే, నీ దృష్టి అంతయు బ్రహ్మనే. బ్రహ్మనే చూచుచు బ్రహ్మను చూడాలని ఆశించటము ఇర్రి వెరితల్ల యొక్క భావము తప్ప అన్యము కాదు. పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, దేవుణ్ణి చూస్తూ కూడాను దేవుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము. అట్టు ఆశించేటువంటి వాడు పరమ మూర్ఖుడు, మూఢుడు అని ఖండించింది. దేహాత్మ బుద్ధి ఉండినంత వరకు ద్వైతమనున్నటువంటిది తప్పినది కాదు. దేహాత్మ బుద్ధికి కారణము రాగద్వేష అహంకారములు, ఆసక్తి అహంకారం, ఈ రెండును ఆవరించటం చేతనే దేహాత్మ బుద్ధి పెరుగుతూ పోతున్నది. ఆసక్తి అహంకారమును నిర్మూలము గావించిన తాను తానుగానే ఉంటాడు. ఇట్టి దివ్యతత్వాన్ని ప్రబోధించడానికి కొన్ని సమయములు అవసరం. జగత్తును ఆధారముగా చేసుకుని దివ్యత్వాన్ని భావమునందుంచుకొని పవిత్రాన్ని పంచిపెట్టినప్పుడే సర్వాత్మ అయినటువంటి యొక్క దివ్యత్వం గోచరమవుతుంది. కనుక దైవత్వమునకు ఈ తేజస్సుకు మూడు రంగులు ఉంటుంటాయి, తెలుపు ఎరుపు నలుపు. మధ్యనున్నటువంటి ఎరుపునే మనం తీసివేసినప్పుడు తెలుపు నలుపు ఏకమైపోతుంది. ఏకత్వం లోపల ఎట్టి విధమైనటువంటి పెరుగు గాని తరుగు గాని ఉండదు. దీనికి సరి అయినటువంటి సంబంధము వాక్కు మనసు ప్రాణము యొక్క చేరికని. వాక్కు మనసు ప్రాణము యొక్క బృహదారకమైనటువంటి ఆత్మని. సూర్యుని యొక్క రశ్మియందు సువర్ణకాంతి ఉండినప్పటికీ అందులో చీకటి అనగా నలుపు ఎరుపు తెలుపు మిశ్రమమై ఉంటుంటాయి. ఇది వాక్కు తేజోమయము, మనసు అన్నమయము, ప్రాణము రసమయము. అయితే ఈ వాక్ అనేటువంటి తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి మనస్సును రసమయమైనటువంటి ప్రాణంగా రూపొందింపచేస్తుంది. ఈ మూడింటి యొక్క మార్పు చేతను, కూర్పు చేతను, చలనము చేతను, స్పందము చేతను దివ్యాత్మతత్వం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. అయితే నలుపునకు తెలుపునకు మధ్యనున్నటువంటి ఎరుపునే ఉషకాంతి అని చెప్పబడుతూ వచ్చింది. సూర్యోదయం అయిన తక్షణమే రాత్రి మరుగుపడిపోతుంది, సూర్యోదయం అయిన తక్షణమే పగలు ప్రారంభమవుతుంది. సూర్యాస్తం ఆయన తచ్చడమే రాత్రి ప్రారంభమవుతుంది. ఈ రెండింటికి మధ్యస్థానం నందు ఉన్నటువంటిదే ఉషశక్తి. దీనిని ఉషకాంతి అంటారు. ఈ ఉషకాంతి అనేటువంటిది కేవలం అజ్ఞానమునకు జ్ఞానమునకు మధ్యనున్నటువంటి తెర పొర అర. ఈ మధ్యనున్నటువంటి తెరను మనము తీసివేసినప్పుడే ఈ తెలుపు నలుపు అనేటువంటి జ్ఞానాజ్ఞానములు రెండు కూడా ఏకమైపోతాయి. ఈ అజ్ఞానం ప్రత్యేకంగా మనకు కలిగినటువంటిది కాదు, ఈ జ్ఞానము యొక్క అభావము. అయితే మానవుడు ఈనాడు ఈ అభావమైనటువంటి అజ్ఞానమును అలక్ష్యంగా భావిస్తున్నాడు, అసహ్యంగా చూస్తున్నాడు. ఈ రెండింటి యొక్క సంబంధము శరీరము దాని నీడ వంటిది. శరీరమునకు ఇచ్చినటువంటి విలువ నీడకు ఇవ్వరు. శరీరమే లేకుండినా నీడనే లేదు, నీడలేని శరీరము ఉండదు. కనుకనే బింబం ప్రతిబింబముల యొక్క సంబంధమే జ్ఞానాజ్ఞానములు. మధ్యలో ఈ ఉషసమయం అనేటువంటి ఈ ఎరుపు చేరటం చేతనే ఇది ఏ మాయా అని, ఇది సరి అయిన కాలమును నిర్ణయం చేసుకున్నది. ఉషకాలమునే బ్రహ్మ ముహూర్తము అని చెప్పబడుతూ వచ్చారు. ఇది ఏ అమృత సమయం అని కూడాను చెప్పబడింది. ఇది ఏ తత్వజ్ఞాన ప్రబోధకమైనటువంటి సాధక సమయము అని చెప్పింది. కనుకనే యోగులు జ్ఞానులు ఋషులు ఉషకాలమునందు దైవచింతన చేయడానికి ప్రారంభిస్తుంటారు. అయితే ఈ సమయమును ఈ విధంగా ఉపయోగించుకోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? దైవమును పొందే నిమిత్తము కాదు, లేక దైవానుగ్రహమును పొందే నిమిత్తము కాదు, దైవమును చేరే నిమిత్తము కాదు, తనకు ఆవరించినటువంటి అజ్ఞానమును పారద్రోలుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలు. ధరించినటువంటి ఆసక్తిని వరించినటువంటి అహంకారమును ఈ ఉషకాలమునందు చేసేటువంటి సాధనల చేత పారద్రోలుకున్న తనకు తానే తాను తానయ్యి ఉంటాడు. తనను తాను దర్శించుకునే నిమిత్తమై ఇతర సాధనలు చేయనక్కరలేదు. దైవ సాక్షాత్కారమునకై అనేక ప్రయత్నములు సల్పనక్కరలేదు. తానే దైవమయ్యున్నాడు, తత్వమే దైవత్వంగా జీవితమంతా బ్రహ్మమయంగా ఉంటుంది. కాని ద్వైత భావమును పెంచుకోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు మానవుడు. కనుకనే ఆర్యాబాహుడు అనేటువంటి ఒక పండితుడు యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు, పరమునకు ఇహమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యమైనటువంటి పాశము ఏమిటి అన్నాడు. ఇదియే వాయువు అన్నాడు. ఈ వాయువే ఎట్టిది? మన జీవితము లోపల జీవికి హృదయము నివాస స్థానం. ఈ హృదయ స్థానం నుండి శత సహస్రాల నాణములు అందులో ప్రారంభమవుతున్నాయి. నాణములు శాఖోపశాఖలుగా పెరుగుతున్నాయి. కట్ట కడపటికి ఈ దేహమునందు 72 కోట్ల నాళములు ఉంటున్నాయి. ఈ 72 కోట్ల నాళముల యందు కూడాను వ్యానవాయువు అనేటువంటిది సంచరిస్తూ ఉండటం చేతనే దేహము ఆరోగ్యవంతంగా ఉంటుండాలి. కనుక మానవుడు చేసేటువంటి యొక్క పాపకర్మలకు కాని పుణ్యకర్మలకు కాని లేక ఇహమునకు కాని పరమునకు కాని ఈ వ్యానవాయువే ఆధారమై ఉంటుండాలి. ఈ విధమైనటువంటి జవాబు యాజ్ఞవల్కుడు చావిలి మృషికి బోధించాడు. అశ్వినుడు అనేటువంటి వాడు యాజ్ఞవల్కుని మరొక ప్రశ్న వేశాడు, మృత్యువును అధికచింపజేసేటువంటి యొక్క శక్తి ఏమిటి అన్నాడు. ఈ మృత్యువును అధికమింపజేసేటువంటిది, దీనికి యాజ్ఞవల్కుడు వాక్కు అన్నాడు. వాక్కే అగ్ని, అగ్ని చేత అగ్ని రూపముతో ఈ యొక్క మృత్యువును అధికమించవచ్చు అన్నాడు. ఈ మృత్యువును అధికమించిన స్థానములో మనకు ఏర్పడేటువంటి స్థానమే ముక్తి అన్నాడు. ఇలాంటి ప్రశ్నల యందు అనేక విధములుగా కూడాను ఆత్మజ్ఞానమును బ్రహ్మతత్వమును కూడాను విచారిస్తూ వచ్చారు ఆనాటి మహర్షులు. అది ఉషకాలము. జనక మహారాజు యొక్క యజ్ఞము చాలా ఆనందంగా జరుగుతుండాలి. ఈ యజ్ఞము పూర్తి అయినది. 1000 గోవులకంతా సర్వాభరణముల అలంకారంతో ప్రసిద్ధం చేశాడు. యజ్ఞం పూర్ణాహుతి జరిగిన తర్వాత ఋత్విక్కులకు ఋషులకు బహుమతులు ఇవ్వడానికి జనక మహారాజు సంసిద్ధుడయ్యాడు. సర్వాభరణములతో అలంకరింపబడినటువంటి గోవులను ఒక వైపున పెట్టాడు. బ్రహ్మజ్ఞాని ఎవరో అట్టి మహనీయుడు ఆ గోవులను తమ వెంట తీసుకుని పోవాలి అన్నాడు. బ్రహ్మజ్ఞానం అనగా కేవలం గంధ పరిచయము కాదు, కేవలం వాక్కుతో ఉచ్చరించేటువంటి యొక్క పదములు కాదు, అనుభూతితో నకసిక పర్యంతము కూడాను సన్లీలమైన ఉన్నటువంటిది. ఇది ఆచరణ ఎందు కాని, అనుష్ఠానమునందు కాని, వాక్కునందు కాని, పుట్టినందు కాని, మనస్సునందు కాని, భావమునందు కాని, కల్పములందు కాని ఆత్మతత్వాన్ని అనుభవింపచేసేటువంటిది. ఇలాంటి మహనీయుడు ఎవరో ఈ 1000 గోవులను కూడాను తమ వెంట తీసుకుని పోవచ్చు అన్నాడు. కాని అంతమంది మహర్షుల్లో ఒక్కడైనా కూడాను లేయలేదు. ఇది పరీక్షా సమయమని గుర్తించారు ఋషులు. కాని యాజ్ఞవల్కులు లేచాడు. లేచిన తక్షణమే ఉద్ధాలకుడు ప్రశ్నించాడు. ఈ ఉద్ధాలకుడు మహాజ్ఞాని. ఇంతటి జ్ఞాని మరొకడు లేడనే కూడా చెప్పవచ్చు. ఇట్టి ఉద్ధాలకుడు ఆత్మతత్వాన్ని గురించి ప్రశ్నించాడు యాజ్ఞవల్కుణ్ణి. ఆత్మ ఎక్కడ ఉన్నది? దాని యొక్క చర్యలు ఏమిటి? దేనిని ఆత్మ అని పిలిచబడతారు? దీనికి చిరునవ్వు నవ్వాడు యాజ్ఞవల్కుడు. సర్వత్రా ఉన్నది ఆత్మని, సర్వేంద్రియముల కూడాను సంచరింపచేసేటువంటిది ఆత్మని, సర్వభూతముల యందు కూడాను అంతర్బహిర్తత్వంలో కూడినటువంటిది ఆత్మని, దానిని ఎవరూ చూడలేరు. కాని అన్నింటినీ తాను చూడగలదు. అది దానిని వినలేరు, అన్నింటినీ అది వినగలదు. దానిని తెలుసుకొనలేరు, అన్నింటినీ కూడాను అది తెలుసుకొనగలదు. ఇట్టి సర్వజ్ఞత్వమై సర్వవ్యాపకత్వమై సర్వభూతాంతరాత్మ అయినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని రూపరీతిగా నిరూపించడం అసాధ్యమన్నాడు. ఇది అనుభూతికి మాత్రమే గోచరమవుతుందని. నాలుక పైన వేసుకున్నటువంటి చక్కెర యొక్క తీపిని అనుభవించినటువంటి వానికే ఆ యొక్క తీపి యొక్క గుణం అర్థమవుతుంది. కాని తీపికి రూపమేమిటి అని ప్రశ్నిస్తే ఎవరు చెప్పగలరు? ఇది కేవలము అనుభూతికి మాత్రమే గోచరమవుతుంది. కనుక ఇట్టి అనుభూతికి అర్థమయ్యేటువంటిది, గోచరమయ్యేటువంటిది, ఆనందము అందించేటువంటిదే ఆత్మ. ఆత్మ తప్ప అన్యము ఈ జగత్తు లేదు అన్నాడు. ఈ జవాబును విన్నటువంటి గార్గి స్త్రీ ఈమె మరొక ప్రశ్న వేసింది. దేవతలు ఎంతమంది అన్నది. తాను చెప్పాడు 3,306 మంది అన్నాడు. దీన్ని తగ్గించేమైనా చెప్పగలవా అని మరొక ప్రశ్న వేసింది గార్గి. 33 మంది దేవతలున్నారన్నది. ఎవరి 33 మంది దేవతలు? వసువులు 8, రుద్రులు 11, 12 మంది ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి, వీరందరూ చేరితే 33 మంది అవుతారన్నాడు. దీనిని మరీ ఇంకా తగ్గించగలవా అని ప్రశ్నించింది ఆమె. 6 మంది దేవతలు అన్నాడు. ఎవరు వారు? అగ్ని, పృథ్వీ, వాయువు, ఆదిత్యుడు, అంతరిక్షం, ద్యులోకం, ఈ 6 దేవతలుగా ఉంటున్నారన్నాడు. దీనికంటే ఇంకనూ నీవు తగ్గించి చెప్పగలవా అనింది ఈ గార్గి. 3 దేవతలున్నారన్నది. భూవః స్వః, ఈ 3 లోకములకు 3 అధిపతులైనటువంటి దేవతల ముగ్గురున్నారు. భూర్భువ స్వః, 3 కంటే ఇంకనూ తగ్గించి చెప్పగలవా అనింది గార్గి. 2 దేవతలున్నారు అన్నాడు. అన్నదేవత, ప్రాణదేవత అన్నాడు. దీనిని ఇంకనూ తగ్గించి చెప్పగలవా అని ప్రశ్నించింది గార్గి. 1.5 దేవత ఉన్నాడు అన్నాడు. ఇది ఏమిటి, 1.5 దేవత ఎక్కడైనా ఉంటుంటాదా అని సభ అంతా కూడాను ఒళ్ళున నవ్వారు. ఇది ఏ వాయువు అన్నాడు. వాయువుకు అధ్యర్థం అని ఒక పేరు. అధ్యర్థం అనగా 1.5 అని అర్థం. ఈ వాయువు సర్వత్రా వ్యాపించినటువంటిది కనుక దీనికి అధ్యర్థం అనేటువంటి యొక్క పేరు సార్థకమైనటువంటిది. ఏ లోకమునందైనప్పటికీ, చంద్రమండలంకు వెళ్ళినప్పటికీ ఇక్కడి నుంచి ఆక్సిజన్ అనేటువంటి గాలిని తీసుకెళ్తున్నారు. సర్వలోకములను కూడాను వ్యాపించి, సర్వనాణములు ఎందు కూడాను సంచరించి, సర్వత్రానికి కూడాను ప్రాణమును అందించి, జగత్తును పాలించి, బ్రహ్మను ఆనందింపజేసేటువంటిది ఈ యొక్క వాయువు. ఇట్టి వాయువుకు అధ్యర్థం అని ఒక పేరు. ఈ అధ్యర్థం అనగా 1.5 దేవత అని. ఇది వినేటప్పటికీ గార్గి దీనిని ఇంకనూ తగ్గించి చెప్పడానికి వీలవుతుందా అన్నాడు. 1 అన్నాడు. అదే ప్రాణము. దీనికంటే ఇంకా ఏమైనా తగ్గినటువంటి దేవత ఉండాదా అన్నాడు అనింది గార్గి. ఇంకంతా కూడాను శూన్యం అన్నాడు. ఈ శూన్యం అనేటువంటి యొక్క తత్వమే బ్రహ్మము అన్నాడు. ఇది కంటికి కనిపించదు, కాని అది అన్నింటినీ చూస్తుండాలి. ఇది చెవులకు వినిపించదు, అన్నింటినీ వింటూ ఉండాలి. దీనికి తెలివితేటలు ఉండినట్టుగా నీవు భావిస్తున్నావు. కాదు కాదు, సర్వ తెలివిని కూడాను అదే ప్రకాశింపచేస్తుండాలి. ఇట్టి బ్రహ్మతత్వము లేనటువంటి స్థానము జగత్తునందు లేదున్నా. సమస్తము కూడాను ఈ బ్రహ్మం నుండి ఆవిర్భవించినట్టు బ్రహ్మనే సమస్తమునకు మూలము. సృష్టికి కూడాను బ్రహ్మనే కారణము. కనుక సర్వం బ్రహ్మమయమన్న.
1: బ్రహ్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును యాజ్ఞవల్కుడు అనుభూతితో అందించటం చేతనే సభ అంతా కూడాను మెచ్చుకున్నది. తెరకు ముని లేచాడు. అతని పేరు అశ్వరుడు. యాజ్ఞవల్క, ఈ ప్రపంచము దేని చేత కట్టబడినటువంటిది, దేని చేత ముడిపడి ఉండేది? అప్పుడు చెప్పాడు యాజ్ఞవల్కుడు, జవాబు చెబుతున్నాడు, ఇది అంతయకుడును జలము చేత కప్పబడినటువంటిది అన్నాడు. జలము దేని చేత కప్పబడినటువంటిది? ఇది వాయువు చేత అన్నాడు. వాయువును కప్పబడినటువంటిది ఏమిటి? అంతరిక్షం అన్నాడు. అంతరిక్షమును కప్పబడినటువంటిది ఏమిటి? గంధర్వలోకము అన్నాడు. గంధర్వమును కప్పబడినటువంటిది ఏమిటి? ఇది చంద్రలోకము అన్నాడు. చంద్రుని కప్పబడినటువంటిది ఏమిటి? నక్షత్రములన్నాడు. నక్షత్రములు కప్పబడినటువంటిది ఏమిటి? అది ఏ ఇంద్రుడు అన్నాడు. ఆ ఇంద్రుని కప్పబడినటువంటిది ఏమిటి? ప్రజాపతి. ప్రజాపతిని కప్పబడినటువంటిది ఏమిటి? అదే బ్రహ్మ. ఈ విధముగా మూలాధారమైనటువంటి యొక్క వస్తువును గుర్తించే నిమిత్తమై ఆనాటి జ్ఞానులు ఈ విధమైనటువంటి బ్రహ్మసూత్రాన్ని విచారిస్తూ వెళ్లారు. కనుకనే 5వ అధ్యాయమునందు 24వ శ్లోకములో బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మలాపుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మార్పణం అర్పితము కాబోయేటువంటిది బ్రహ్మని, అర్పితము చేయబడేటువంటి వస్తువులు బ్రహ్మని, అర్పితములు చేసేటువంటి వాడు బ్రహ్మని, అర్పితములను అందుకునేటువంటి వాడు బ్రహ్మని, సర్వము బ్రహ్మమే అనేటువంటి యొక్క చక్కని ఆదర్శాన్ని గీత అందిస్తూ వచ్చింది. కాని ఇట్టి విశాలమైనటువంటి యొక్క భావమును, ఇట్టి సర్వజ్ఞత్వమైనటువంటి యొక్క భావమును, ఏకత్వమైనటువంటి భావమును, భిన్నత్వము లేనటువంటి ఈ భావమును మనము ఈనాడు కేవలము ఒక విధమైనటువంటి ద్వైత దృష్టితో నేను అనుభవిస్తున్నాము. బ్రహ్మార్పణం చేసేవాడిని నేను, ఎవరికి చేస్తున్నాను? బ్రహ్మకు చేస్తున్నాను. ఇక్కడ ద్వైత భావం ఏర్పడుతుంది. నేను బ్రహ్మకు అర్పిస్తున్నాను, అన్నం అర్పిస్తున్నాను. చేసేవాడు జీవుడు, ఇచ్చేది అన్నము, పుచ్చుకునేవాడు బ్రహ్మ. ఇది ద్వైతము కంటే మించినటువంటిదిగా ఉంటుంది. ఇలాంటి సత్యములో, ఇలాంటి తత్వములో, ఇలాంటి భావంతో బ్రహ్మత్వం మనకు ఎట్ట ప్రాప్తిస్తుంది? కనుక చేసేటువంటి వాడు నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. చేయబడేటువంటి అన్నము బ్రహ్మ. అందువలనే ఉపనిషత్తులు అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అని దీనిని ఉచ్చరిస్తూ వచ్చాయి. కేవలం ఉచ్చరిస్తూ మాత్రమే కాదు, హెచ్చరిస్తూ కూడా వచ్చాయి. జీవితం అంతా కూడా అన్నమయమైనటువంటిది, కనుక నీ జీవితం అంతా కూడా బ్రహ్మమయమైన. ఎవరికి అందిస్తున్నాము? వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానరుడిగా లోపల ఉంటున్నాను అని బ్రహ్మని చెప్తున్నాడు. కనుక అందించేవాడు బ్రహ్మ, అందింపబడేటువంటి పదార్థములు బ్రహ్మ, అందుకునేటువంటి వాడు బ్రహ్మ. ఇట్టి పవిత్రమైన యొక్క భావమును కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే బ్రహ్మత్వము అర్థమవుతుంది. నుండి ప్రదత్వము నాకు బోధపడాలంటే ఇది సాధ్యము కాదు. అనిల్ కుమారు చెప్పాడు, ఒక అవ్వ ఇంటిలో సూదిని పోగొట్టుకుని ఒక బజారులో వెతుకుతూ ఉండినట్టుగా ఉంటుండాలి మన యొక్క ప్రయత్నము. ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడనే వెతకాలి. కాని పోగొట్టుకున్నది ఒక చోటు, వెతికేది మరొక చోటు అయితే పోగొట్టుకున్న పదార్థం మనకు లభ్యం కాదు. అదే విధముగా తలంచేది ఒకటి, ఆశించేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఈ మూడింటి యొక్క ఏకత్వం మనలో ప్రాప్తించాలి. భగవంతుడు ఒక్కడే. ఏకోహం బహుశా ఓమి ఏకాక్షరం బ్రహ్మ, ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు. కనుక ఈ రెండవది ఉండడానికి కారణమేమిటి? మన ఆసక్తి అహంకారమే దీనికి. ఈ రెండు చేరటం చేతనే మనను దైవము నుండి వేరు చేస్తుండాలి. అవినాభావ సంబంధం లేనటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వం గావిస్తుండాలి. ఏకత్వంగా ఉండినటువంటి మన బ్రహ్మతత్వాన్ని అనేకత్వంగా రూపొందింపచేస్తుండాలి. దీనికి అన్నిటికీ కారణము మన భావములే. దీనికి జన్మాంతర కర్మ కూడాను తోడుగా ఉంటుంటాది. కారణమేమనగా మనము చేసినటువంటి సర్వ కర్మలకు కూడాను ఒక ఫలితం ఉంటుంది. కర్మ ఫలితమైనటువంటి దీనిని అనుభవించే నిమిత్తమై కాయమును ధరించవలసి వస్తుంది. ఈ కాయమును ధరించినప్పుడు తిరిగి కర్మలు ఆచరించవలసి వస్తుంది. కనుకనే కర్మలు ఆచరించినప్పటికీ కర్మల యందుండినటువంటి యొక్క ఫలితమును మాత్రం మనం విసర్జించడం చేత ఇది బ్రహ్మత్వానికి కూడాను ఒక విధమైనటువంటి సోపానంగా ఏర్పడుతుంది. దిస్ ఇస్ ద వే. కానీ ఈనాటి మానవుడు కర్మ ఫలమును ఆశించక ఎట్టి కర్మలు ఎందుకూడను ప్రవేశించటలేదు. కనుకనే మనకు జన్మలు తప్పవు, అందుకు బాధలు మనం వదలవు. బాధలు ఉండినంత వరకు దుఃఖము తప్పదు, ఉండినంత వరకు అజ్ఞానం వీడదు, అజ్ఞానం వీడేంత వరకు మనకు సంతోషం లభించదు. కనుక మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందములు క్షణభంగురమైనటువంటివి,
1: క్షణికములైనటువంటివి,
0: నశ్వరమైనటువంటివి,
1: శాంతమైనటువంటివి,
0: బింబముతో కూడినటువంటివి,
1: ప్రవృత్తితో చేరినటువంటివి.
0: కాని మనం యొక్క నివిత్తి మార్గములో నిశ్చయమైనటువంటి దృఢములైనటువంటి విశ్వాసముతో ఈ విజ్ఞాన తత్వాల్లో మనం ప్రవేశించాలి. నిన్నటి దినము ఓంకార తత్వాన్ని మనము కొంతవరకు విచారించాం. ఈ ఓంకారం ఒక్కటి మాత్రమే అక్షరమని, మిగిలినటువంటి అక్షరములన్నీ కూడాను కేవలము భాషల యొక్క పదములని, వివిధ భాషల యొక్క శబ్దములని కూడాను నిర్ణయించాం. అయితే ఈ శబ్దములకు ఈ ఓంకారములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ఓంకారం ఒక్కటే అక్షరము.
0: అక్షరం అనగా ఏమిటి? మార్పు చెందనటువంటి, చలనము లేనటువంటిది. ఈ చలనము లేనటువంటిది ఏదో అది మాత్రమే అక్షరము, కాని చలనముతో కూడినటువంటిది అక్షరములు కావు, అవి చరములు. ఇప్పుడు ఇది ఓంకారమునకు మిగిలినటువంటి అక్షరములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? ఓంకారము దేనిని కూడా నువ్వు కదిలించకుండా లోపల నుంచి అని వచ్చింది. నా పెదవులు కదలలేదు, దవడలు కదలలేదు, నాలుక కదలలేదు, నాలుక అంగటిని అందుకోలేదు, ఏమీ కదలకుండా ఓంకారాన్ని చెప్తుండాలి. కదలిక లేకుండా ఉచ్చరింపజేయగలిగినటువంటిది ఓంకారం ఒక్కటి మాత్రమే. అయితే దీని యొక్క నిజతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కొంత అపమార్గమును పట్టించి, అపార్థాలమును బోధించి, ఇతరులను కొంతవరకు కూడాను మరుగుపరుస్తూ వచ్చారు. ఎంత చెప్పారంటే అకార ఉకార మకారములతో కూడినటువంటిది ఓంకారము అని చెప్పారు.
1: అకార ఉకార అండ్ మకార.
0: కనుక నీవు ఈ మూడింటిని ఉచ్చరిస్తూ రావాలనేటప్పటికీ వీరు వికారంగా మారిపోయినారు. వికారం ఏమిటి? ఆ ఇదే వికారం. ఆ గొంతు నుంచి వస్తుండాలి, ఊ నాలుక నుంచి వస్తుండాలి, పెదవుల నుంచి వస్తుంది. ఈ విధంగా కదిలించినటువంటి యొక్క శబ్దము ఓంకారం ఎట్లవుతుంది? అయితే ప్రప్రథమములో మాత్రము ఇది మనకు అత్యవసరమే. పిల్లలకేమైనా అక్షరాలు నేర్పించే సమయంలో గాడ్ అనేటువంటి అక్షరం వాళ్లకు ఒకే పర్యాయం రాదు. జి ఓ డి అని మూడు చేర్చి గాడ్ అని చెప్తూ వచ్చారు. అదే విధంగానే ఓంకారమును కూడాను ఆ ఓ మూడు చేరి ఓం అనేటువంటి స్పెల్లింగ్ గా రూపొందుతూ వచ్చింది. మీనా కూడాను ఒకదానికొకటి చేరిపోతూ వచ్చాయి. చేరిపోతూ వచ్చినప్పుడు ఇది ప్రత్యేకంగా లేకుండా మూడు కూడా ఏకమైనట్టు వచ్చాయి. ఇక్కడ కూడాను చలనం ఉంటుండాలి. నాభి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఓంకారమే నిజమైన అక్షరం. ఇది తప్ప మిగిలిన ఏ అక్షరమైనా మీరు చెప్పండి, దవడలైనా కదులుతాయి, నాలుకైనా కదులుతుంది, అంగడైనా ముట్టుతుంది, ఏ విధ పెదవులైనా కదులుతాయి, ఈ కదిలేటువంటివి అన్నీ కూడాను చరములే. కనుకనే స్థిరమైనటువంటి చలమైనటువంటి ఓంకారము ఇదే ప్రణవము, ఇదే బ్రహ్మము. కనుకనే ఓం ఏకాక్షరం బ్రహ్మ, ఒకే అక్షరముతో కూడినటువంటి బ్రహ్మము అని నిరూపిస్తూ వచ్చింది. కనుక బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటం అనేటువంటిది కేవలము సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మనము గుర్తించుకోవటం కూడాను అసాధ్యము. విశ్వాసమును మనం దృఢముగా ఉంచుకొని దీన్ని విచారణలో మనం పడకుండా విన్నటువంటి విషయాలను ఆచరణీయందు పెట్టి దానిని కొంతవరకును ఆత్మరూపంలో పొందించుకోవటానికి ప్రయత్నించడమే ఇదే నిజమైనటువంటి విచారం. కాని అధిక గ్రంథములు చదివి, వాదోపవాదములు వేసి, అమితమైన భేదములను పెంచి, జ్ఞానార్థములను పెంచి అనర్థములో మునగటము ఇది వ్యర్థం. తెలిసిన కొంచెమైన కూడాను ఆచరణలో పెట్టి అనుభవించుకోవటానికి ప్రయత్నించాలి. చదువు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేవు. దేనికి చావు లేదు, బ్రహ్మమునకు చావుంటుండాలి, బ్రహ్మమునకు లేదు. ఈ బ్రహ్మముఖతో కూడినటువంటి సర్వస్వమును కూడా చావు లేదు. అనుకునేటువంటి చావులంటే మార్పులు మాత్రమే కాని చావు కాదది. భగవద్గీతలో చావు అంటే మార్పు అని ఉంటుండాలి, అనగా మనస్సును మార్చుకోవటమే చావు. ఎట్టి మార్పు? దైవ సంబంధమైనటువంటి మార్పును అనగానే మనోనాశనము అన్నారు. మనోనాశనము గావించుకునేటువంటిది నిజమైన చావు, కాని దేహంలో మార్పు చెందక తప్పదు. ఇప్పుడు మనం ఎట్టున్నాము, 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా రూపొందుతున్నాము, 30 సంవత్సరములు అయితే మనం ఏ రీతిగా మారుతున్నాము, డెబ్బై సంవత్సరములకు ఏ రీతిగా రూపొందుతున్నాయి,
1: మన
0: పేర్లు మాత్రం ఎట్లా ఉంటున్నాయి, బిడ్డను పసిబిడ్డ చైల్డ్ అంటున్నాము, అదే 10 సంవత్సరంలో అయ్యేటప్పటికి బాయ్ పిల్లవాడు అంటున్నాం, అదే 30 సంవత్సరములకు మనిషి ఇదొక మ్యాన్ అంటున్నాడు, అదే 70 సంవత్సరములకు తాత గ్రాండ్ ఫాదర్ అయిపోతున్నాడు. కానీ ఆ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇవంతా చేరి మార్పుతో ఏర్పడినటువంటివి కానీ ప్రత్యేకంగా పుట్టినటువంటివి కాదు కదా. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి దేహము 10 సంవత్సరంలో తిరిగి మనం ఎప్పుడైనా చూడటానికి వీలవుతుందా? ఆ దేహం మనకి ఇంకా కనిపించదు కదా. అది కనిపించలేదని మనం ఏడుస్తున్నామా? కారణమేమిటి? అది ఈ రూపంలో మార్పు వచ్చింది, అది చావలేదు, మార్పు మాత్రమే. అదే విధముగానే దేహములు భౌతికమైనటువంటి యొక్క జగత్ ప్రపంచమునందు బాహ్య దృష్టికి పరుగుపడినంత మాత్రమున మరణించలేదని భావించరాదు. కారణమేమనగా ప్రతి పదార్థమునకును ఒక స్వస్వభావం ఒకటి ఉంటుండాలి, ఆ స్వభావం తాను అనుసరించక తప్పదు. మంచు చల్లగా ఉన్నది, ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారా? చల్లదనము మంచుకు స్వభావం. నిప్పు వేడిగా ఉన్నది అంటున్నాము, దీనికి ఎవరైనా బాధపడుతున్నారా? నిప్పుకు వేడి స్వభావం. అదే విధముగానే పుట్టిన దేహమునకు చావు స్వభావం, దీనికి ఏర్చడం ఎందుకు? కనుక ఈ విధమైనటువంటి యొక్క సహజాన్ని మనం ఆచరించుకుంటూ ఆలోచించుకుంటూ పోతే సర్వం కూడాను ఆనందాన్ని అంతము కూడాను అవకాశం లేదు ఈ జగత్తులో. అగంతుకమైనటువంటిది ఈ దుఃఖము, అస్వభావమైనటువంటిది దుఃఖము. ఈ అస్వభావమైనటువంటి యొక్క దుఃఖాన్ని మనం అడిగి తెచ్చి పెట్టుకుంటున్నాము. మన స్వభావం ఆనందమే కనుక ఆనందమయమైనటువంటి మన యొక్క స్వరూపాన్ని దుఃఖమయంగా మార్చుకోవటము మన యొక్క అజ్ఞానమే మూలకారణం. కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది కేవలము ఆలకించినంత మాత్రమున కాని లేక గ్రంథ పఠనం చేసినంత మాత్రమున కాని లభ్యమయ్యేటువంటిది కాదు. బాహ్య మార్పుల చేత, బాహ్య కూర్పుల చేత బ్రహ్మతత్వం ప్రాప్తించదు. అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. పశువు అన్నారు, బయట దృష్టితో ఉండినటువంటిదంతా పశువు, అభివృద్ధి పరచుకునేటువంటి వాడే పశుపతి. ఈనాడు మన దుఃఖములకు, మన ఆనందములకు, మన కష్టములకు, మన నష్టములకు అన్నింటికీ మనము కేవలము బాహ్య దృష్టినే మనం ప్రసరింపజేస్తున్నాము. ఈ బాహ్య దృష్టి పశు దృష్టి మాత్రమే కాని పశుపతి దృష్టి కాదు. మనం అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చీకటి వెలుతురు రెండు కూడాను ఉంటుండదు. చీకటి తమో గుణము, ఎరుపు రజోగుణము, తెలుపు సాత్వికము, ఈ మూడింటిని కూడాను మనము పూర్తి తీసివేయాలి. అప్పుడే స్వస్వరూప సందర్శనము లభిస్తుంది. కనుక సర్వమును బ్రహ్మమయంగా భావించి కష్టములకు నష్టములకు ఏదైనా ఒకటి మనకు లభించిందా? చైతన్యుని యొక్క కథ చెప్పాడు మన అనిల్ కుమార్, ఏది చేసినా నీ ప్రీతియే, దుఃఖము నీ ప్రసాదమే, సుఖము నీ ప్రసాదమే. నువ్వు మనము రుచికరమైనటువంటి పదార్థములు భుజిస్తుంటాము, ఇది నీకు మంచిదని భావిస్తుంటావు. కానీ అమితంగా తిన్నటువంటి ఈ మంచి పదార్థమే అజీర్ణంగా రూపొందుతుంది. ఈ అజీర్ణమైనటువంటి సమయంలో ఈ రుచికరమైనటువంటి పదార్థములు మానివేస్తున్నాము, చేదు రుచితో చేరినటువంటి యొక్క మందులు మనము తాగుతున్నాము. ఈ రుచికరమైనటువంటి పదార్థములు, ఈ చేదు రుచితో చేరినటువంటి ఈ మందు రెండు మన మంచి కోసమే. ఇటువంటి పదార్థములు మితిమీరి భుజించడం చేత ఈనాడు చేదు అయినటువంటి ఒక మందును తినవలసి వచ్చింది. అది మితంగానే తిని ఉంటే ఈ చేదు రుచి ఉండేటువంటి మందును మనం తాగనక్కరలేదు. కాబట్టి ఈ చేదు మందు ఇచ్చేటువంటిది కూడాను మనం సుఖమే. ఈ నిజతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడే రెండు కూడాను సమత్వంగా మనం భావించుకోవచ్చు. అయినటువంటి చిత్తమే యోగతత్వము అని భగవద్గీత సమత్వం యోగం ఉచ్యతే అన్నాడు. కనుక భగవద్ వాక్యములను, భగవద్ విషయములను శ్రద్ధతో, హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రేమతో దీన్ని విచారణ సలిపినప్పుడు అన్నింటి ఎందుకుడను అమృతత్వమైనటువంటి ఆనందం అనే కురిపిస్తుంది. భేద దృష్టిని మనం దూరం గావించుకోవాలి, ఆసక్తిని అణగదొక్కుకోవాలి, కారమును పారద్రోలాలి. ఇప్పుడే మన ఆత్మతత్వం అర్థమవుతుంది.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 అక్టోబర్ 2వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: దూతలలో మూడు రకముల వారుంటారు. కొందరు ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించక తద్విరుద్ధముగా చేసి అపచారము చేస్తారు. మరికొందరు ప్రభువు యొక్క ఆనతి ఎంతవరకో అంతమాత్రమే అనుసరిస్తారు. అయితే మూడవ రకము వారు ఉత్తమోత్తములు. వీరు ప్రభువు యొక్క ఆజ్ఞను మాత్రమే కాక వారి ఇంగితమును తెలుసుకుని శ్రద్ధాభక్తులతో శక్తివంచన లేకుండా కార్యక్షేత్రమునందుండి విజయము సాధిస్తారు. హనుమంతుడు ఉత్తమోత్తమ దాసుడు. అతడు రాముని ఆశయాలను గుర్తించినవాడు. రాముని అడుగుజాడలలోనే సంచరించినవాడు. అతనికి రామచింతన తప్ప అన్యచింతలు లేవు. యువకులు దీనిని బాగా గమనించాలి. అతడు రామాజ్ఞను విమర్శించలేదు. ఈ పని నాచేత సాధ్యమా అని సందేహించలేదు. ఆజ్ఞ ఇచ్చిన రాముడే దానిని నెరవేర్చడానికి కావలసిన శక్తినందిస్తాడని విశ్వసించి బయలుదేరాడు. మార్గమధ్యమున ఒక పర్వతము లేచి ఆతిథ్యమందించినా స్వీకరించలేదు. సురస అనే రాక్షసి బెదిరించినా భయపడలేదు. ఆజ్ఞయే శరణం అని భావించి రామబాణం వలె లంకను చేరుకున్నాడు. భక్తులైన వారు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి ఎవరిని ఉద్దేశించి ప్రసాదం అనుగ్రహిస్తారో అది వారు తప్ప ఇతరులు స్వంతం చేసుకోవటం అసాధ్యమని నిరూపించటానికి ఇదొక చక్కటి దృష్టాంతం. స్వామి వస్తుసృష్టి జీవచైతన్యం కలదై స్వామితో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. అపాత్రులు వాటిని స్పృశించినంత మాత్రానే అవి స్వామి వద్దకు వచ్చి చేరిపోతాయి. ఒక శివరాత్రి నాడు ఆత్మలింగాన్ని ఒక అర్చకుడు స్పృశించబోయినప్పుడు అది ఏ విధంగా స్వామి వద్దకు వచ్చి చేరిందో విన్నాం కదా ఇంతకముందు. స్వామి సృష్టించిన వస్తువులు తిరిగి వారి దగ్గరికే వచ్చి చేరుతాయి. అవి సృష్టించే చమత్కారం ఎలాంటిదో అదేవిధంగా వాటిని తిరిగి తమ వద్దకు రప్పించుకునే చమత్కారాలు కూడా స్వామి ప్రదర్శనల్లో మనకు గోచరించే అద్భుతం. ప్రశాంతి నిలయానికి వచ్చి కచేరీ చేసిన ఒక పాఠకురాలికి స్వామి ఒక నెక్లెస్ సృష్టించిచ్చారు. తదుపరి ఒకరోజు స్వామి రాజారెడ్డి గారు మొదలైన వాళ్లతో సంభాషిస్తుంటే తళతళమంటూ ఏదో అంతరిక్షం నుంచి పట్టి చూశారు. స్వామి పిడికిలిలో దాన్ని బిగించటం భక్తులంతా చూశారు. అది ఆ పాఠకురాలికి ప్రసాదించిన రాళ్ల నెక్లెస్. ఆమె భర్త ఈ నగ యొక్క విలువ జమకట్టేందుకు దానిని తీసుకుని ఒక నగల వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఆ నగ ఒక పెట్టిలో పెట్టుకుని వెళ్లారు. అయ్యో పాపం, అతను ఇప్పుడు ఆ పెట్టి చూసుకున్నప్పుడు ఆ నగ మాయమైపోయింది. పూజార్హమైనటువంటి తనను ఒక వ్యాపార రీతిని జమకట్టాడే అని కోపించి తిరిగి వచ్చేసింది ఆ నగ అన్నారు స్వామి. అటు పిమ్మట ఆ గాయకురాలి భర్త ఈ విషయాన్ని గ్రహించి స్వామి వద్దకు క్షమాపణ కోరడానికి వస్తే కారుణ్య కడలి అయిన సాయి ప్రభువు నుంచి మరల పొందే అవకాశం కూడా పొందారు. మద్రాసులోని మైలాపూర్ వాస్తవ్యులలో కాస్త పలుకుబడి గల ఒక ఆవిడ స్వామిని కించపరిచే విధంగా ప్రచారాలు చేసింది. అది ఆవిడ అజ్ఞానం. మనకు కూడా ఒక కానుక లభ్యం కాకూడదా అని కొన్నంత ఆశతో భక్తులందరూ వేచి ఉంటే మాయాలోలుడైన మాధవసాయి తమ యందు ఏ అనుబంధము పెంచుకొని ఒక దుష్ప్రచారురాలికి ఒక కానుక అనుగ్రహించారు. ఆ ఇల్లాలు దానిని తీసుకుని తనకు అచంచల భక్తి విశ్వాసాలు ఉన్న ఒక మహాపురుషుడి దగ్గరికి వెళ్లారు. స్వామి ప్రసాదించిన ఈ కానుకలో ఏదైనా దుర్మాంత్రిక శక్తి కూడా ఉందేమో, అందువల్ల ఈ మహాత్ముని దృష్టియో లేక స్పర్శనమో కలిగితే ఆ కానుక యొక్క దుష్ప్రభావం అంతా తొలగిపోతుంది అని ఆవిడ అభిప్రాయపడ్డారు. పాతకాలంలో అలాంటి ఆచారాలు ఉండేవి కదా. మరి ఆ మహాత్ముని ముందు స్వామి అనుగ్రహించిన కానుకను చూసి వివరాలు విన్నవించి ఇది నేను నా దగ్గర ఉంచుకోవచ్చునా అని ఆవిడ ప్రశ్నించారు. మహాత్ముడు అప్పుడు మౌనంలో ఉన్నారు. మీరు సైగ చేసినప్పటికీ చాలు, మీ సమ్మతం లేకుండా దీనిని అని చెప్తూ ఉండగా ఆ కానుక అక్కడి నుంచి మాయమైపోయింది. అవివేకం వల్ల కానుక ఈ విధంగా అంతర్ధానమైనా ఆమె అపార్థం చేసుకున్నారు. స్వామి ఇచ్చిన కానుక తన వద్ద ఉండకూడనిది కాబోలు, అందుకే ఆ మహాత్ముడు అంతర్ధానం కావించారని భావించి అదే దుర్భావాన్ని అందరితోనూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ విధంగా ఆ వస్తువు అంతర్ధానం కావటానికి స్వామే కారణం అని పూర్వం వివరించిన ఉదాహరణ వల్ల తేట తెల్లమవుతోంది. అంటే స్వామి దానిని వెనక్కి తీసేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఆవిడ స్వామి వస్తు సృష్టిని సందేహించారో తక్షణమే ఆ వస్తువు స్వామికి తిరిగి చేరుకుంది. బ్రహ్మమును గుప్తపరుచుకుని దాని స్థానములో రోకటిని చూపించే పరాశక్తి అద్భుత లీలలను తిరోధానం అని ప్రశంసనీయంగా వర్ణిస్తారు. ఆ పరదేవత యొక్క పంచ ప్రకాశములనబడే సృష్టి స్థితి లయ గుప్త అనుగ్రహములలో గుప్తము అనేవి ఇదే. ఆ సాయి పరబ్రహ్మ స్వరూపుని యొక్క గుప్తానుగ్రహములలో స్వానుభవం ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

స్వామి ప్రతినిధిని అని చెప్పుకుంటూ స్వామి తనకు స్వయంగా అనుగ్రహించిన మంత్రాక్షతలను కొన్ని రాగణపతి గారికి ఇచ్చారట. వాటిని ఒక వెండి భరిణిలో భద్రపరిచి పూజాగృహమునందుంచారు. తదుపరి సనాతన సారథిలో ఈ వ్యక్తి స్వామి ప్రతినిధి కాదు అని ప్రచురింపబడింది. రాగణపతి గారికి కలవరం ఏర్పడింది. స్వామి స్వయంగా ప్రసాదించిన మంత్రాక్షతలు ఏమి చెయ్యాలో బోధపడలేదు. అయితేనేం, స్వామి వీరిని ఎక్కువగా బాధ పెట్టలేదు. పూజ చేస్తున్న సమయంలో ఆ భరిణి తెరిచి చూస్తే అందులో అక్షతలు మాయమైపోయాయి, అంతర్ధానమయ్యాయి. స్వామి స్వయంగా కానుకలను ప్రసాదించినప్పుడు భక్తుల స్వయంకృతాపరాధం వల్ల వాటిని పోగొట్టుకోవడం అనేది అహంకారం యొక్క మాయాజాల ప్రభావమే అని పరిగణించచ్చు. ఇంద్రాదేవికి వర్ణాలంకృతమైన ఒక అంగుళీకాన్ని స్వామి అనుగ్రహిస్తే ఆవిడ అహంకారానికి అక్కడ అట్టు తగిలింది. ఆభరణాలేవీ నేను అలంకరించుకోను స్వామి అన్నారు కొద్దిగా అహంభావంతో. ఒక్క ఈ అహంభావమే తప్ప ఆమెకు స్వామి పట్ల లేక స్వామి ఇచ్చే వస్తు సృష్టి పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ఉండలేదు. అందువల్లనే స్వామి ఆ ఉంగరాన్ని తిరోధానం చేయలేదు, దానిమీద నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరంలోని వర్ణచిత్రాలన్నీ మాయమైపోయాయి. అందులో పొదిగి ఉన్న రత్నాలు కూడా అంతర్ధానమయ్యాయి. అయితేనేం, పూర్తిగా ఉంగరమే మాయం కాలేదు. ఆవిడ సంకోచం లేకుండా ధరించగలిగే సాధారణ ఒంటిరాయి ఉంగరంగానే అది రూపాంతరం చెందింది. మరొక శరీరంలో ప్రవేశించటం పరకాయ ప్రవేశం అనబడుతుంది. సిద్ధపురుషులు అనేకులు దీనిని చేయగలరు. అవతార పురుషులైన ఆదిశంకరులు, మహాయోగేశ్వరులైన తిరుమూలర్ కూడా పరకాయ ప్రవేశం చేసి భక్తులను అనుగ్రహించడం జరిగింది. అయితే ఈ పరకాయ ప్రవేశం సిద్ధిలలో ఒకటి మాత్రమే. ఇంతకన్నా అత్యుత్తమమైనటువంటిది పరకాయ సృష్టి. అంటే అంతకు క్రితమే ఉన్నటువంటి ఒక దేహాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశించటం పరకాయ సృష్టి అనిపించుకుంటుంది. కార్యసాధన పూర్తయిన తర్వాత ఈ నూతన దేహం అంతర్ధానమైపోతుంది. ఒకమారు ఒక చచ్చిన పాము శరీరంలో స్వామి ప్రవేశించటం మనం ఇంతకు ముందర విన్నాం. పరకాయ సృష్టి కూడా స్వామికి కొట్టిన పిండని చెప్పచ్చు. ఒక్క దేహమే కాక పలు నూతన దేహాలను సృష్టించి బహుకాయ సృష్టికర్తగా స్వామి వ్యవహరించారు. ఉదాహరణకు, భోపాల్లో ఒక భక్తుడు ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు అక్కడ ఒక స్నేహితుడిగా, అతని భార్యగా, పనివాణితో సహా మూడు దేహాలలో ప్రత్యక్షమై స్వామి వారిని ఆపద నుంచి కాపాడారు. బస్సులో మరణిస్తున్న బిడ్డను కాపాడి జోడి ఆదిపల్లి సోమప్ప అను నామాన్ని ధరించినప్పుడు ఒక వృద్ధుడు, వాని భార్య, ఒక పిల్లాడు, మొత్తం నాలుగు రూపాలతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఇవన్నీ కూడా స్వామి పరకాయ సృష్టి. రైల్వే ఉద్యోగి అయిన శ్రీ గణేశరావు గారి వద్ద ఒక ప్రత్యేకమైన తేదీ తాము వారింటికి వేంచేసేటట్టు చెప్పారు స్వామి. ఆనాడు రావుగారి కొడుకు కనిపించకపోగా ఒక వృద్ధుడు, ఇద్దరు స్త్రీలు ఆ కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. ఒకవేళ స్వామి ఈ విధంగా వచ్చారా, లేకపోతే వీరికి తన విలాసంలాగా అనిపించిందా? అవును, చెప్పిన తేదీ తప్పక స్వామే ఈ విధంగా వచ్చి వెళ్లారు అని రావుగారి దంపతులు అనుకుంటుంటే ఇంకొక చిన్న అద్భుతం, ఈ బహుకాయ సృష్టికొసరా అన్నట్టు ఒకటి జరిగింది. వీరు అలారం ఇవ్వకుండానే వారింట్లోంచి అలారం అవును అవును అన్నట్టు కొట్టడం ప్రారంభించింది. ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఎన్నో జరుగుతాయి భక్తుల ఇళ్లల్లో. అది స్వామికి ఆనందం, భక్తులకి ఆనందం. సిద్ధపురుషులు పరకాయ ప్రవేశం చేయగానే వారి జీవశక్తి బయల్వెడలడం వల్ల వారి కాయాలు అచేతనంగా పడి ఉంటాయి. అయితే స్వామి విషయంలో బహుకాయ సృష్టి చేసి కార్యసాధనం చేస్తున్న సమయంలో కూడా స్వామి అచేతనంగా ఉండక తమ సహజ శరీరంతో తన పనులను కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి సన్నివేశాలు స్వామి అద్భుత లీలల్లో అనేకం ఉన్నాయి. కంటి వైద్యులు డాక్టర్ రంగారావు గారు స్వయం ప్రజ్ఞతో ఉన్నప్పుడే వారి దేహంలో, జీవన్లో, చివరికి వస్త్రధారణలో కూడా స్వామి ప్రవేశించి ప్రదర్శించిన అద్భుతాలను ఇంతకుముందు విన్నాం. అది ఏ సిద్ధికోవకు చెందిందో మనకి తెలీదు. ఒకే సమయంలో తమ దేహాన్ని వేర్వేరు స్థలాలలో గోచరింపచేసి
ఆ ప్రదేశాలన్నింటినీ జీవశక్తితో కార్యాచరణం కొనసాగించేటి అద్భుతాలను మన స్వామి పలుసార్లు అనుగ్రహించారు భక్తులకి. అమెరికాలో ప్రతిదినం ఒక భక్తునికి సూర్యోదయమందు సరిగ్గా ఆ ఉదయ భాస్కరు నుంచే తాను వెలువడినట్టు గోచరించి దగ్గరికి వచ్చి నిలబడి ఉపదేశాలు చేస్తున్నారు స్వామి. ఒకనాడు కాదు, పలుదినాలు ఈ విధంగా విడవకుండా ప్రత్యక్షమై ఉపదేశించి ఆ సూర్య మధ్యాంతర్గతుడైన గాయత్రీ నారాయణునే స్వామి అతనికి గుర్తు చేశారు. కాలిఫోర్నియాలోని శాండియోనికాలో స్త్రీలు నడిపేటటువంటి సమూహధ్యాన సమయంలో స్వామి తమ స్థూల రూపంలోనే చాలా మందికి దర్శనమిచ్చారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలో నాలుగవ భాగంలో ఈనాడు స్వామి భగవంతుడు అన్న విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఇంకో రెండు సంఘటనలను మనకి వివరిస్తారు. రండి, ఇందిరమ్మ గారు ఏం చెప్తారో విని తెలుసుకుందాం.

సాయీశ్వరాయ నమః. ఈసారి కొన్ని రెండు ఇన్సిడెంట్స్ చెప్తానన్నమాట. ఒకటి, స్వామి మనకి ఏదైనా చేసినా చేయకపోయినా ఆయన మటుకు భగవంతుడే. చాలాసార్లు చిన్నతనాలు అనుకుంటాం కదా, దేవుడు ఉంటే ఇది చేయాలా అది చేయాలా, ఇది చేస్తేనే దేవుడు. చాలా మంది అప్పుడు తెలిసేది కదా నాకు, వాళ్ళు వచ్చి స్వామి మేము ఎలక్షన్లో గెలుస్తాం, ఎలక్షన్లో నిలబడుతున్నాను, ఇట్లా ఏంట్రా దేవుడి దగ్గరికి వచ్చి నేను ఎలక్షన్లో నిలబెడతాను, ప్రాపంచం ఎన్ని అడుగుతున్నారు, దొరకని వస్తువు కదా ఇది. ఇంకేదైనా ఆధ్యాత్మికం అంటే నాకు పూర్తిగా అంత తెలియకపోయినా ఆధ్యాత్మికంగా ఏంటో ఇవి అడిగితే ఏదో తక్కువగా అనిపించేది. స్వామి కూడా అంటుండేవాళ్ళు, నేను ఏదో ఇవ్వాలనుకున్నాను కానీ మీరు అడిగే చిన్న కోరికను చూసి అది ఇచ్చేసి సరిపెట్టేస్తున్నాను అనేవాళ్ళు. మనం అడగకుండా ఉంటే ఆయన ఇవ్వాలనుకుంది, ఆయన ఇచ్చేవాళ్ళు. అందుకనే అదొకసారి అన్నది గుర్తుంది నాకు, ఎప్పుడైనా ఏం కావాలని అడిగితే మీరు ఏది ఇస్తే అదే చాలు, అన్ని ఇచ్చినారు ఇంకేం కావాలి మాకు, మీరు ఏది ఇస్తే అదే చాలు మాకు అనేదాన్ని. కావాలని మనం అట్లా దానికి స్టిక్ అవుతున్నామా లేదా అని చూస్తారు అనుకుంటా ఒక్కోసారి స్వామి కూడా. ఇంకా మనకి కోరికలు కావాలా ఇట్లా అవి ఇవి అంటే భగవంతుని అడగాల్సింది మన మామూలు లౌకికంగా కన్నా కూడా అతీతమైంది కదా ఆయన అడగాల్సిన వస్తువు అసలు. కొన్ని అనిపిస్తున్న తర్వాత అంటే మనకి ఏదన్నా వచ్చినా కూడా ధైర్యంగా ఉండడానికి స్వామిని ప్రార్థిస్తాం. అంతేగాని కర్మ మనం చేసింది ఎట్లా అనుభవించాలని చెప్తాను. పాట కూడా అప్పుడప్పుడు పాడేవాళ్ళు, కర్మ దాటవశమా అని పాడేవాళ్ళు కూడా స్వామి. ఆ జ్ఞాపకం వస్తుండేదన్నమాట. అంటే వయసు చిన్నదైనా కూడా నేను అనుకుంటే తల్లిదండ్రులు చేసిన దీనివల్ల మా పుణ్యం అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎక్కడ ఏం జరుగుతున్నా తీసుకెళ్లడం, టెంపుల్స్కి తీసుకెళ్లడం, వాటి ప్రాముఖ్యత చెప్పడం, అమ్మ రామాయణం చదివి చెప్తుండేది, భారతం చదివి చెప్పేది. టీవీలు అవన్నీ లేవు కదా అప్పుడు, టీవీలు అవన్నీ లేవు కదా, అవన్నీ చదివి చెప్పేవాడు అనమాట అన్నా నేను. అట్లా కూర్చుంటే మా కథలాగా చెప్ రామాయణం చదువుతుంటే సీత చెప్పుంటే ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. అందుకని భయం వేసేది రామాయణం చదవాలంటే. కృష్ణుడు లీలలు తమాషాగా ఉంటాయి కాబట్టి ఏవో మిరకిల్స్ ఈ చేశాడు ఈ చేశాడంటే ఎట్లా వినేవాళ్ళం. అందుకని అనిపిస్తుంది వాళ్ళ దీనివల్ల ఆ పుణ్యం వల్ల ఇంత దూరం ఇక్కడికి వచ్చామేమో అనిపించేది. ఎన్ని జన్మలు పుణ్యం చేశామో, ఎంత పుణ్యాన్ని వీళ్ళ ద్వారా మనం సంపాదించామో భగవంతుని కనీసం చూడగలిగాం ముందు, తర్వాత ఉండడం అనేది ఇంకా అదృష్టం. అది ఇంకెంత జన్మల పుణ్యమో తెలియలే. ఒకసారి మా సిస్టర్లా వచ్చి బాంబేలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవాలనుకున్నారనమాట. అంటే చెన్నైలో ఉంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ముగ్గురు సిస్టర్స్కి గాల్ స్టోన్స్ ఉన్నాయి, ఎక్కువ విజిటర్స్ ఎక్కువ ఇది అట్లన్నమాట. అందుకని వద్దు. నేను అంతకుముందు ఒకసారి అక్కడికి డాక్టర్ సోనా వాళ్ళ కోసం మనీస్ కోసం వెళ్ళిండాను బాంబేకి. అంటే ఈ బ్రీచ్ కండి కొంచెం ఫెమిలియర్గా ఉండింది, అక్కడికి వెళ్దాము. అక్కడైతే అసలు గెస్టులు రానివ్వరు, ఆ విజిటర్స్ టైంలో అంత టైము అసలు అటెండర్ కూడా ఉండడానికి లేదు. సర్జరీ చేస్తే ఫస్ట్ డే అంతే. అందుకని ఇక్కడైతే క్వైట్గా ఉంటుంది, ఎక్కువ గెస్టులు అంతా రారు, నాకు అంత ఇష్టం ఉండదు గెస్టులు అనేసి. ఆకెంతసేపు ఏంటి ఆమె బాధ ఎట్లన్నా ఉన్నాయి, స్వామి భక్తులు కాబట్టి మీరు వస్తే నాకు ధైర్యం అట్లా ఆ టైప్ అనమాట. సరే, నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మరిన్ని ఎన్నవీతో చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ఇప్పుడు అది అంజలిదేవితో పాటు ఆ సినిమా కూడా తీశారు చూడు, సీరియల్ సిడీస్ దాంట్లో కర్ణాకర్ అని లాయర్, ఇప్పుడు లాయర్ అయ్యిండాడు. ఆ అబ్బాయి మా అన్న కొడుకులతో వీళ్ళందరితో చదువుకున్నాడు, ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు అట్లా అనమాట. అన్నయ్య తను ఆ అబ్బాయి నేను నలుగురు వెళ్ళాం, అన్నకు తోడు అబ్బాయి ఉంటాడు, నేను వదులుకుంటున్నాను కదా. అక్కడికి వెళ్ళాము, అన్ని ఫిక్స్ చేసుకున్నాము, సర్జరీ. తనకి లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉండింది. సరే, అప్పుడు ఏం చేశా అంటే కార్డియాలజిస్ట్ని చూపించి, ఇంకొక సోనా వాళ్ళ కార్డియాలజిస్ట్ కూడా బ్రీచ్ కండిల్లో ఉన్నారనమాట, డాక్టర్ దస్తూర్ అని ఆయన సర్జన్. మెద్రాస్ నుంచి ఫోన్ చేసి బుక్ చేశాను, నాకు లీవ్ లేదు అందుకని నా డేట్స్ ఇస్తే ఆ డేట్ ప్రకారం వస్తానని. సరే అని అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళామన్నమాట. హోటల్లో సామాన్ పెట్టేసి ఒకసారి కన్సల్ట్ చేసి వస్తాము, ఏ డేట్ ఏ టైంకి రమ్మంటాను. పోయేటడికి పొద్దున ఖాళీ ఉంది, చేరేసేయం, ఇప్పుడే వచ్చి చేరేసేయన్నాడు. థియేటర్ రేపు ఖాళీగా ఉంది, ఒక్కోసారి ఉండవు ఇక్కడ అని అనేసి. సరే, మళ్ళీ రూమ్కి వెళ్ళేసి వెళ్ళిపోయాం అనమాట. కార్డియాలజిస్ట్కి కూడా చెప్పారు, థియేటర్లో మీరు కూడా ఉండండి, వెళ్ళిపోయి ఫర్ దట్ వన్ అనల్స్ అని చెప్పి. ఆ థియేటర్ మార్నింగ్ సర్జరీ అంతా ఫిక్స్ చేశారు, వెళ్ళాం లోపలికి. నన్ను అలో చేశారనమాట, అంటే యాజ్ అ డాక్టర్ తనకి మారల్ సపోర్ట్ ఉంటుందని. కార్డియాలజిస్ట్, నేను, సర్జన్, ఆయన గ్రూప్ వాళ్ళు ఉన్నారు లోపల. పెద్ద థియేటర్ కూడా పెద్దదే అనమాట, బాగా విశాలంగా బాగుంది. ఆయన ఓపెన్ చేశాక సడన్ గా బీపీ లో అయిపోయింది, బ్లీడింగ్ ఒక రకంగా ఇదైపోయింది, కలర్ మారిపోయింది. నాకు ఇంకేమీ భయం పట్టుకుంది అప్పుడు, పాప ఆమెమో ఇంత దూరము
మీరు స్వామిభక్తులు ఉన్నారు, మీతో కూడా వచ్చాడు, మీ ధైర్యంతో వస్తున్నాను ఇంత చెప్పింది. అట్లే కళ్ళు మూసుకొని, స్వామి పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా ఆయుష్ని చాము బతికించండి, మీ శక్తి కావాలి ఇప్పుడు, మీ పేరు ఇది అవ్వకూడదు, మాకు అవదే అనుకుంటా వచ్చింది. అట్లా తెలియకుండా కళ్ళు అట్లే మూసుకున్నాను. వీళ్ళు ఏదో అడుగుతున్నారంట, ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ అట్ ఆల్. ఆ డాక్టర్ అయితే ఊపేశాడంట, కానీ నాకు అసలు ఏం తెలియలే. అది ఎప్పుడు రాలే, అసలు అంత ఇదిగా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. చాలాసేపు అయ్యాక ఉలిక్కి పడేసి, ఏమైంది డాక్టర్? ఆయన ఏమనుకో, నాకేదో అయిపోయిందని ఆయన భయపడ్డాడు. ఏం మందు తినింది ఏదో అడుగుతున్నాడు. అసలు నాకు అసలు ఏమీ పని చేయలేదు అప్పుడు చెప్పడానికి కూడా. ముందు లిస్ట్ ఇచ్చేసాం కానీ ఆ లాస్ట్ లో వాళ్ళు అడుగుతుంటే అని. తర్వాత ఎట్లా రివైవ్ అయిపోయింది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. కానీ దానికి ముందు ఏమైందంటే, నేను కళ్ళు మూసుకుని అట్లా ఇదిగా ఉండేటప్పుడు స్వామి అంగి తగులుతా ఉంది నాకు. ఐ కుడ్ ఫీల్ దట్ వన్ ఆ థియేటర్లో. అట్లా ఎప్పుడైతే వెళ్ళి ఆ మాట అన్నారో, జస్ట్ కెప్ ద నైఫ్ పక్కన పెట్టి ఆడ సర్జన్ ఎప్పుడైతే తిట్టాడో, నేను కళ్ళు మూసుకుని ప్రేయర్ చేయడం మొదలు పెట్టా. స్వామి నాకేమైనా అయిపోయింది, ఆమెను బ్రతికించండి అట్లా అనేసి. ఆ దాంట్లో స్వామి అంగి నాకు బాగా ఆ డ్రెస్ తగులుతా ఉంది. వాళ్ళ థియేటర్ డ్రెస్ వేసుకున్నాం కదా, పక్కన ఐ కుడ్ ఫీల్ స్వామి స్టాండింగ్ నెక్స్ట్ మీ. అంటే నేను తెరవలేతే కళ్ళు తెరవలేదు, నా చెవు దగ్గర ఏం భయం లేదు, అంతా బాగా జరుగుతుంది, ఏం భయపడద్దు. ఆ పదాలు మూడు వినపడ్డాయట్నే అనమాట, బాగా జరుగుతుంది, ఏం భయం లేదు, భయపడద్దు అని. ఈ వీళ్ళు ఊగించగలిది అయిపోయింది. ఆ స్వామి మాటలు తిన్నే ఉలిక్కి పెళ్ళేశాను. అప్పుడు ధైర్యం వచ్చింది, ఇంకేం అవదు, ఇంకేమన్నా సార్ ఇక్కడ ప్రొసీడ్ అనేటికి వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతా అయిపోయింది. థియేటర్ నుంచి బయట వచ్చాడు, బయట మా బ్రదర్ను మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఎట్లయిందంటే, స్వామి బతికించాడంతే, స్వామి బతికించేసాడే మాట వచ్చిందే కానీ నాకు ఇంకా సర్జరీ బాగైంది అని చెప్పడానికి ఏం రాలే. ఆయనకి అర్థం కలిగి ఏంటి మాట్లాడుతుంది అనుకుంటున్నాడు. సరే తర్వాత రూమ్ తీసుకొచ్చాక అప్పుడు ఆయన చెప్పా, ఇట్లా ఇట్లా అయింది, స్వామి సేవ్ చేశారు ఆమెని అన్నమాట. అది అయిపోయింది సరిగ్గా 1 వీక్. అక్కడ కూడా నేను చెప్పినది ఒక రోజు ఉండిస్తారు, తర్వాత ఉండిచ్చారు. రూమ్ తీసుకెళ్ళి ఉన్నావు కదా, రూమ్ తీసుకెళ్ళి స్టిచెస్ ఇచ్చి రిమూవ్ చేసుకోపోవచ్చు అట్లా చెప్పారు. అయిపోయింది 7th or 8th day కల్లా వచ్చేసి. అసలు ఎంత ధైర్యంగా ఉంది, ఎంత బాగుంది, అంత బాగుంది. మామూలుగా నేను అంత పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కూడా, అందులో వాళ్ళు చాలా పిరికి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా అంత ధైర్యంగా ఉన్నారంటే స్వామి ఇది అనిపించింది. తర్వాత చెప్పా, నాకేమో నమ్మకం ఉంది స్వామి చేసిన పని ఇదేనని. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ లో నేను వివేకానంద కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహం పెట్టుంటుంది కన్యాకుమారి దగ్గర, వాళ్ళ కేంద్రం ఉందన్నమాట. అది ఆర్ఎస్ఎస్ జనసంఘ డాక్టర్ రెనడే అని ఆయన పెట్టారు. కానీ ఆయన పేరు ఎక్కడా ఉండదు, డొనేషన్స్ వచ్చిందో ఏమి వచ్చినా వాళ్ళు ఉంటాయి, కానీ పెట్టిన రెనడే పేరు ఎక్కడ ఉండదు అన్నమాట. ఆయన ఉన్నారు అప్పటికి, ఇది ఆర్ఎస్ఎస్ జనసంఘ సరిగ్గా తెలియదు వాళ్ళ ఇది. మా బ్రదర్ బాగా తెలుసు అన్నమాట వాళ్ళకి. వాళ్ళు అన్నాడు, మీ సిస్టర్ డాక్టర్ కదా, ఒకసారి పంపించకూడదా ఇక్కడ సర్వీస్కి అనే వాళ్ళు. జాబ్ లో చేరు నేను అప్పుడే లీవ్ తీసుకోవడానికి ఒకటి, కానీ ఒక్కదాన్ని పోయి అలవాటు లేదనమాట. పోలేపటికి కాలేజీకి వెళ్ళడం, అందరం కలిసి కూడా వెళ్ళేవాళ్ళం గ్రూప్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా. సరే అట్లా అనుకుని గమ్ముడు, ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఇద్దరు ఒక డాక్టర్స్ ఉన్నారు, చిన్న ఓపీ ఉంది, ఇన్ పేషెంట్స్ లేరు ఆ కేంద్రాల్లో, డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఒక లేడీ డాక్టర్ ఒక మేల్ డాక్టర్ అనుకోకుండా అసలు ఇద్దరు లీవ్ తీసుకున్నారు, సంథింగ్ తప్పకుండా తీసుకోవాల్సినట్టు వచ్చింది. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళ బ్రాంచ్ మెడ్రాస్ లో ఉంది, అన్న పంపాలి అన్ని సార్లు అడుగుతున్నారు, ఒకసారి వెళ్ళేసిరా బాగుంటుంది అని. సరే 1 month లీవ్ అడిగి రామకృష్ణ మిషన్ లో వెళ్లేదాన్ని నేను అప్పుడప్పుడు. మార్నింగ్ టైంలో వాళ్ళు ఫ్రీ సర్వీస్కి వెళ్లేదాన్ని. తర్వాత టైమింగ్స్ నాకు మారిన తర్వాత వెళ్ళలేదనమాట, కానీ స్పీచెస్ కి అక్కడ ఫంక్షన్స్ కి వెళ్లేదాన్ని. స్వామీజీ అంటే నేను కూడా వివేకానంద కేంద్రకి వెళ్తున్నాను, వాళ్ళు అంటే సన్యాసం తీసుకోకముందు కొంచెం ప్రిపరేషన్ ఏదో ఉంటుంది వాళ్ళ పిల్లలకి, స్టూడెంట్స్ ఎవరన్నా చేరాలన్నా వాళ్ళకి ఏదో క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈయన దానికి వెళ్తున్నాను, నాతో కూడా రావచ్చు నువ్వు తీసుకెళ్తాను తోడు, సరే పోయానమాట. అది నేను చెప్పే వాళ్ళకి, నేను రాను పోను అంతా నాదే పెట్టుకొని రాలి, మీరేం పెట్టద్దు నాకు, నాకు సర్వీస్ చేయాలని ఉంది, ఒక్కసారి ఫ్రీ సర్వీస్ నేను అనుకునేదాన్ని. పే తీసుకుని సర్వీస్ చేస్తే సర్వీస్ ఎట్లా అవుతుంది? మా ఇంట్లో వాళ్ళైనా లేదు, నువ్వు శ్రద్ధగా వాళ్ళకి
చేసామంటే అది కూడా సర్వీస్ కిందకే వస్తుంది, మనీ తీసుకున్నా కూడా. కానీ నాకు అది కొరతగా ఉండేది. స్వామి దగ్గర ఎప్పుడైనా ఏంటి, యూ డూ యువర్ సర్వీస్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ అనేవాళ్ళు, అనేవాళ్ళు. ఆ ఒక్క ముక్క అనేవాళ్ళు, అట్లనే ఇంగ్లీష్లోనే అట్లనే అనేవాళ్ళు. అంటే నా మనసులో ఇది ఉంది, సర్వీస్ సెట్ అవుతుంది, ఇది ఫ్రీ సర్వీస్ కిందకి రాదు కదా. నా ఇంట్రెస్ట్ నేను చదివింది కూడా అంతే. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి వీళ్ళని ఎక్కువ మాట్లాడిచ్చేవాళ్ళు. అప్పుడు జీహెచ్ డాక్టర్స్ ని, వీళ్ళు సర్జరీ గైనిక్లు అన్ని ఆపరేషన్స్ డాక్టర్స్ అంతా కూర్చొని స్వామికి చెప్పడం ఇదంతా చూసి చాలా బాగుంది ఇక్కడ స్వామి. అది చిన్నప్పటి నుంచి రావడం ఒకటి, ఇది అయ్యో డాక్టర్ అయ్యింటి ఇక్కడ వచ్చి చేరుండేదాన్ని కదా. అట్లా ఛాన్స్ దొరికినప్పుడు అదే ఇంటెన్షన్తో వెళ్ళానమాట, చదవాలి, ఒక 15 to 20 ఇయర్స్ జాబ్ చేయాలా, సంపాదించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఇటు అమ్మ దగ్గర తీసుకోకూడదు, అటు వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, నా కాళ్ళ మీద నిలబడి ఇక్కడికి వచ్చి చేసుకోవాలని అట్లా ఉండిందనమాట. అని అందుకని ఇంటర్వ్యూ రూమ్ లో ఏదన్నప్పుడు స్వామి సర్వీస్ అట్లా అంటే చాలు, యూ ఈ లైన్ చెప్పేవాళ్ళు, యూ డూ యువర్ సర్వీస్ యూ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ ఐ లుక్ ఆఫ్టర్ యూ, ఆ పదం అనేవాళ్ళు. సరే అదే అట్టాట అనుకుని సరే ఏమో ఈ ఛాన్స్ ఇచ్చారు కామలా అనుకుని వెళ్ళానమాట. చాలా క్వైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ఫ్రైడే మటుకు ఉండదు, సీలో టెంపుల్ ఉంది వివేకానంద హిల్, అక్కడికి వెళ్ళి ప్రే చేసుకోవచ్చు, కొంతసేపు కూర్చొని రావచ్చు. వీళ్ళ బోటే వెళ్తుంది అనమాట అక్కడికి. అట్లే ఒక 4 రోజులు ఉన్నానన్నమాట. అక్కడ ఉన్నప్పుడు చిన్న విలేజెస్ కూడా వెళ్తారు వాళ్ళు. ఓపీలో ఒట్టి మన దీని మార్గం ఉంటుంది, ఫ్రీ సర్వీస్, ఎంత ఇంజెక్షన్స్ మటుకు 1 రూపాయి తీసుకునేవాళ్ళు, ఏంటంతే ఇంకేం లేదు. వీళ్ళిద్దరు లేరు కదా, నేను ఒక్కదానే ఉండేదని. నాకు ఓపీ అలవాటు అయింది కాబట్టి అంత కష్టం అనిపించలేదు అప్పుడు. పైగా తమిళ్ లాంగ్వేజ్ అక్కడికి అలవాటు పడిపోయినాను. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు విలేజెస్కి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు కాదు, వాళ్ళకేం భయము జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళు అన్న గొప్ప చెప్పేయాలని అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళందరూ, లేదు నాకు చూడాలని ఒకసారి మీరు విలేజ్ సర్వీస్ ఎట్టు చేస్తారు అని. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా ఒకరోజు వెళ్ళానమాట. ఇంటీరియర్ విలేజ్కి వెళ్తున్నారు వాళ్ళు, మెడిసిన్స్ అన్ని తీసుకెళ్లేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఎంత అమాయకంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళకి అసలు సిటీ అట్మాస్ఫియరే తెలియదు అసలు. అందులో అసలు టీవీలు ఇవి కూడా లేవు కదా, తెలియదు. రాజకీయాలు అసలు తెలియదు, కానీ మంత్రాలు తంత్రాల మీద ఎక్కువ నమ్మకం. ఏంటో భయంకరంగా ఉండేది అది మటుకు, తాంత్రికం అవన్నీ ఎక్కువ ఉండేది. ఈ తాయత్తు కడాయి కట్టి ఈ కట్టి వాళ్ళు ఏదో పూజలు చేస్తే అవి చేయడం అట్లా, కానీ మనం మెడిసిన్ మెడికల్గా దీంతో ఇది అవుతుందనేది అది లేదన్నమాట. సరే వాళ్ళ ఊరికే మాట్లాడారంటే ఎన్ని చెప్పేదాన్ని, ఇవన్నీ చేయొచ్చు కానీ ఇవన్నీ మన నమ్మకం కోసం, ఒక వ్యాధి ఏదైనా వస్తే మీరు ఇట్లా చేసుకోవాలంటే కన్విన్స్ అయ్యేవాళ్ళు. మరో రోజు నుంచి గ్రూప్ ఎక్కువ రావడం మొదలు పెట్టేశారు. వీళ్ళు తమాషా అంటూ నేను మాట్లాడమంటే వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించేసేవనేవాళ్ళు. దారిలో కూడా ఒక హోమ్ చూపించారు, క్రిస్టియన్ పీపుల్ స్టార్ట్ చేసింది అది. చిన్న చిన్న పిల్లలు పాపం వదిలేసిన పిల్లల్ని అందరినీ అక్కడ పెట్టి కుటుంబిషన్లు అయ్యి పెట్టి అవన్నీ చూస్తే మనకి అసలు ఛాన్స్ ఉందా ఇటువంటి చేయడానికి, చేయగలమా ఇట్లా మనం అనిపించింది అవన్నీ చూస్తా ఉంటే. సరే రూమ్కి వచ్చేస్తే మళ్ళీ తిరిగి కన్యాకుమారికి కేంద్రాకి వచ్చేస్తాం, సర్వీస్ జరుగుతా ఉంది. వాళ్ళు ఎంత నమ్మారంటే దేవుడు అంటే ఇంకా భగవంతుడే వాళ్ళకి, ఇంకా మనం ఏది చెప్తే అది. ఎక్కువ స్కైబీస్ ఉండేది అక్కడ సీ ఏరియా కదా, వాళ్ళ తిండి ఏంటి, ఫిష్ ఇంకేదో ఒకటి, రైస్ కూడా అంత ఉండేది కదా ఏదో ఒక రకంగా, ఇంకా మిగతా కూరగాయలు కూడా లేదు వాళ్ళకి. అదంతా చెప్తా అట్లా ఇట్లా చెప్తుంటే నిజమా దాంతో మీ స్కిన్ ఎంత ఇట్లా అయిపోయింది, అవి తింటే బాగొస్తుంది, మామూలుగా మాట్లాడినట్టు అట్లా మాట్లాడుతుంటే నిజమేనమ్మా, మా బిడ్డ చేస్తూ మా బిడ్డ తోలు ఇట్లా అయిపోయింది అట్లా ఇట్లా ఆ మాదిరిగా అనమాట. 1 మంత్ సరిగా చేశాను. తర్వాత ఏం చెప్పానంటే ఇంకా టికెట్ ఇంత రిజర్వ్ ట్రైన్ నేరుగా లేదు, త్రివేంద్రం దగ్గర నుంచి ట్యాక్సీలో వెళ్ళాను అనమాట ఆ స్వామీజీ అందరు వెళ్ళేటప్పుడు. కానీ డైరెక్ట్ ట్రైన్ లేదు, అక్కడి నుంచి మళ్ళీ త్రివేంద్రం వచ్చి ఎక్కాలన్నమాట. సరే వేచి ఎక్కించమన్నారు వాళ్ళని, ఎక్కించేసి రెండు తన్ని తను. నేను మరోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, సరిగ్గా లీవ్ అక్కడదాకా సరిపోయింది. నైట్ ట్రైన్ ఎక్కడ ఎర్లీ మార్నింగ్ మెడ్రాస్కి వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు, ఎక్కించినారు. వచ్చే ముందు ఏం చేశారు వాళ్ళు, నేను ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళతోనే భోజనం అంతా భోజనం మటుకు వాళ్ళ రూమ్లోనే మంత్రం, మన ఇక్కడ మాదిరిగా భోజనానికి ముందు మంత్రం చెప్పడం అని చెప్పడం, లేదంటే అక్కడ స్వామి వివేకానంద విషయాలు, రామకృష్ణ పరమహంస విషయాలు అన్ని మాట్లాడుతుండే వాళ్ళు అనమాట. నాకేం చెప్పిన ముందు రోజు వాళ్ళు ఒక డ్రామా అంతా ఎనాక్ట్ చేశారు. అంతా చేసి స్టన్ అయినా నేను, థ్యాంక్స్ చెప్పడానికి ఇంత పెద్దగా ఏం ఉండదు కదా, ఏం చేశాను నేను అనుకున్నాడు. ఒక ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి, వివేకానంద అది ఒకటి, రెండు బుక్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు నాకు హిందీ రాదనుకున్నారు, ఎక్కువ హిందీ మాట్లాడేవాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉంటే.
అంత అయిపోక ఏంటంటే జీ చాక్తా హయా రహనే కెలియే నహి రచ్ సక్తి. అయ్యో డాక్టర్ మీరు హిందీ వచ్చిందో మేమేమో మాట్లాడాలి, మీరు అన్నీ వేసింటారు అనేసి వచ్చేసాను అనమాట. సరే ట్రైన్లోకి వచ్చాను, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అంటే రాత్రి నిరబద్ద పొద్దున్న డ్యూటీకి వెళ్ళాను. అప్పుడు ఇట్లా లేదు, ఇయర్ టూ సీటర్ రెండు ఉండేది, ఫోర్ సీటర్ ఒకటి ఉండేది ఫుల్ కంపార్ట్మెంట్లో. టీసీ వచ్చాడు మధురై స్టేషన్ ఆగిందనమాట. టీసీ చెక్ చేసి ఇంకెవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా కంపార్ట్మెంట్లో. చూడమా నెక్స్ట్ దాంట్లో వచ్చి ట్రిచీలో ఎక్కుతారు, వాళ్ళు కూడా లేడీసేను, నువ్వు లాక్ చేసుకో స్టేషన్ వచ్చాక ఓపెన్ చేయొచ్చు అన్నారు. అని వెళ్ళిపోయాడు. నేను బుక్ చదువుకుంటే కూర్చొని ఉన్నా, ఇంకా గ్లాస్ షట్టర్ మటుకే ఉంది, మీతో అట్లే పట్టుకోండి. కొంతసేపు అయ్యాక గ్లాస్ షట్టర్ మీద నాకు కనిపిస్తుంది, ఇట్లా ఇట్లా కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు అంటే ఒక వాటర్ ఉన్నాడు అక్కడ, తలుపు తిమ్మ కొడతా ఉన్నాడు, ఆరు చెప్తా ఉన్నాడు ఏంటో నాకు వినిపించడం లేదు. చిన్నగా అర్థమైతే తలుపు తిమ్మ ఏంటి, ఎక్కడ కూర్చున్నావు, ట్రైన్ ఆగిపోయింది అంటున్నాడు. టీసీ వచ్చాడు ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు, హెవీ రెయిన్ బయట, అది కూడా గమనించలే నేను. సరే తలుపు తీశాను, నన్ను ఇంక అసలు ఏం మాట్లాడినివ్వలే, ముందు దిగమ్మా ట్రైన్ వచ్చి ఇదేంటి షెడ్లోకి వెళ్ళిపోతుంది, షెడ్లోకి వెళ్ళిపోతే ఏం కావాలనుకున్నావు, ఎవడు ఓపెన్ కూడా చేయడం తర్వాత. సరే అతనే లగేజ్ దించేస్తాడు. పెద్ద వర్షం, ఉరువులు మెరుపులు అట్లున్నమాట. పొద్దున్నే నేరుగా అక్కడికి వెళ్దాం, అప్పటికి అందరూ వెళ్ళిపోయిండారు, విత్ ఇన్ ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అందరూ దిగేసిపోయిండారు. నాకు అసలు తెలియదు టీసీ రావడం చెప్పడం పోవడం, నాకు ఇంకా అనుమానం అసలు ఆలోచన కూడా రాలేదు. టీచీ కదా ఇంకొక వన్ అవర్ టైం ఉంది కదా అన్నట్టుగా చదువుతా కూర్చోండి. అంతే అట్లా అక్కడికి వెళ్ళేటప్పటికి అందరు చాలా మంది ఉన్నారు. కొంతసేపటికి అనౌన్స్మెంట్ వచ్చింది ట్రిచీ దాకా పోతుంది, దాని తర్వాత పోదు అని. కానీ ట్రిచీకి వెళ్ళినా నాకెవరు తెలియదు, ఎట్లన్నా చెన్నై చేరాలా ఎట్లా అనుకుంటుంటే లేదు, పొద్దున ఒక ఎనిమిది ట్యాక్సీలు ఒక ఎయిట్ ట్యాక్సీలు పోతున్నాయమ్మా ఇక్కడి నుంచి. ఇవన్నీ జరిగిపోయినాయి ఆ విత్ ఇన్ షార్ట్ టైంలో, అందరికీ తెలిసిపోయింది అనమాట. ఇంకా ట్రైన్ పోదు, ఇది ఇది దిగిన వాళ్ళు అరేంజ్ చేసుకోవడం అన్నీ చేసేసుకున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళాక అతను ఎవరితో మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు ఉంటారులేమ్మా చూస్తాను, ట్యాక్సీ నేను ఎక్కిస్తాను అని. సరే అక్కడ దాకా పోతే అందరు ఫుల్ అయిపోయిండారు, ఎక్కడ ఇంక స్థలం కూడా లేదు. ఒక ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇంకే భాష రాదు వాళ్ళకి ఎక్సెప్ట్ ఇంగ్లీష్ హిందీ. ఎక్కడికంటే చెన్నై అన్నారు, చెన్నై నుంచి ట్రైన్ క్యాచ్ చేయాలి వాళ్ళు నార్త్కి వెళ్ళడానికి. సరే అంటే నేను వెళ్తున్నాను చెన్నైకి, మనం కలిసి ట్యాక్సీలు వెళ్దామంటే సరే అని అన్నారు వాళ్ళు. ఇది నేను చూసాడు, ఎక్కడికి పోబాకి ఇక్కడ వేరే దగ్గరే ఉండు అన్నాడు. సరే నీకు ఎట్లా తెలిసిందే అన్నా, ట్రైన్ ఏంది ఎట్లా తట్టావు నువ్వు అన్నా. నేను ఆ పేర్లు చూశాను, డాక్టర్ అంటే నాకు ఇష్టం, డాక్టర్ అంటే నాకు గౌరవం, ఆ రెండు పదాలు, డాక్టర్లు అంటే నాకు ఇష్టం, డాక్టర్లు అంటే నాకు గౌరవం. అసలు మన పేరే మనకే కనిపించదు దాంట్లో లిస్ట్ చూడడానికి, ఆ రిజర్వేషన్ ఎక్కడుందని చూడడానికి వీటికి. అందులో వర్షము, గాలి, మెరుపులు, లోపల లైట్స్ లేవు. అది నాకు అది స్ట్రైక్ అవ్వాల, ఏదో సాంగ్ పంపించడానికి నాకు హెల్ప్ చేయడానికనే తప్ప అది ఆలోచన రాలేదు. భయం, ఆ భయానికి ఏం చేయడానికి తోచక ఇది అయిపోయింది అనమాట. వచ్చి మా సిస్టర్ జనరల్ హాస్పిటల్ చెన్నైలో పనిచేస్తుంది, పేరు చెప్పమన్నా. నేను కూడా అక్కడే హౌస్ జర్ అంతా చేశాను, పేషెంట్స్ చూడడానికి కూడా పోతుంటాను. చెప్పమండి, మాట మార్చేస్తున్నాడు ఏదో కాన్వర్జేషన్ లో ఇది చెప్పి. వచ్చి అక్కడికి తీసుకెళ్లి కూర్చోపెట్టి వాళ్ళతో చెప్పి మీరు ఎక్కడికి పోవద్దని. అప్పటికే అసలు అక్కడ ఇంకేం లేవు. నేనంటే చూడు మధురైకి అప్పుడే కొత్తగా ఫ్లైట్ వేసి ఉండారు. నేను మధురైకి ఫ్లైట్ ఉంది కదా, మన చూడు చూడు అక్కడికంతా వెళ్ళకూడదు, అది లోన్లీ ప్లేస్, అది లేడీస్ ఆ పక్కకే పోకూడదు. అంటే కొంచెం ఊరి దూరంగా ఉందంట, ఎయిర్పోర్ట్ దూరంగా ఉందంట, అసలు ఈ వాతావరణం వస్తుందో రాదో కూడా తెలియదు, ఎక్కడికి పోకూడదు, ఇక్కడ ఉండి పొద్దున్న నేను ట్యాక్సీ మాట్లాడి ఎక్కిస్తాను. సరే అప్పటికి తనే వెళ్ళాడు, వాళ్ళ టికెట్స్ ఏదో ఉంటే క్యాన్సిల్ చేయించాడు, అడగకపోతే అట్టి పనులు ఏదో ఒక మూడో నాలుగో మిగిలినాయి అంతే, ఇంకేం లేవు అక్కడ, అసలు స్టేషన్లో కూడా ఏం లేవు. తర్వాత ఫోన్ దిగదు, ఫోన్ కూడా లేదు, మనకి సెల్స్ కూడా ఏం లేవు కదా, ఇంటికి ఫోన్ చేయడానికి లేదు, ఎక్కడికి ఫోన్ చేయడానికి లేదు. పొద్దున వాళ్ళకి రాలేదని చూస్తారు కదా. సరే హోర్న వర్షం, అంతైంత వర్షం కాదది. సరే ఈ ట్రైన్ ట్రిచీకి వెళ్తుంది కదా, ఇంకెళ్ళిపోయింది. సరే అక్కడ కూర్చున్నాం, నిద్ర లేదు, ఇంకేం లేదు, సాయరామే ఇంకా ఆ భయానికి ఎట్లా మెడ్రాస్ జరిగిపోతుంది. మధురై కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు తెలుసు కానీ నాకు వాళ్ళ నెంబర్స్ తెలియదు.
1977. నా రిటర్న్ జర్నీ ఆ రోజు నవంబర్ 10th 11th గుర్తులేదు. అక్టోబర్ 1 మంత్ లీవ్ తీసుకెళ్లాను, 10th 11th నాకు తెలియదు ఆ డేట్ మటుకు. అంత పెద్దది, అసలు ఏమి గాఢాంధకారంగా ఉంది అట్లా ఉంది. సరే ప్రొద్దున వీళ్ళతో చెప్పాం, అంతా అయిపోయింది, పెద్ద లగేజ్ కూడా ఏం లేదు, తీసుకుని ఎక్కేసాం. ట్యాక్సీ 8 ట్యాక్సీస్ 7 ట్యాక్సీస్ ప్లస్ ఇది ఉంటుంది. నీకెందుకు పొద్దున్నే 4 గంటలకల్లా ఎక్కిచ్చేసిపోతాను అన్నాడు. సరే ట్యాక్సీ వచ్చింది, ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చిన తర్వాత ఇంత దూరం చేశాడు కదా, డబ్బులు ఇప్పితే తీసుకోలేదు, క్షేమం ఇంటికి చేస్తే చాలు నాకు అనేసి డ్రైవర్తో డాక్టర్ అమ్మని ముందు వాళ్ళ ఇంట్లో దించి తర్వాత వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళు. 3 సార్లు నాకు నవ్వు వచ్చింది. ఇక్కడ కూడా మనకి ప్రసాదం పెట్టి 3 సార్లు రిపీట్ చేశారు నాకు, ప్రొద్దున సాయంకాలం నీళ్ళల్లో తాగని మన హాస్పిటల్ విజిట్కి వచ్చినప్పుడు. అక్కడ అట్నే మళ్ళీ 2వసారి వాడితో డాక్టర్ అమ్మని ముందు ఇంట్లో వదిలిపెట్టి తర్వాత స్టేషన్కి వెళ్ళు. సరే తిరిగి ఇట్లా ఇవ్వేటప్పటికి వద్దుద్దమ్మ అనేసాడు. అట్లా చేయి పట్టుకొని అన్న అద్దం నుంచింది కొంచెం దూరం. అట్లా పోతే ఒక్క 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయితే అప్పుడు ఫ్లాష్ అయింది, స్వామి వచ్చినారా ఇట్లా అని. అప్పుడు దాకా తట్టలేదు కానీ అప్పుడొచ్చి తిరిగి చూస్తే అక్కడి నుంచి వేవ్ చేసి దాటిపోవడం కనిపించేసింది, అంతే డిసప్పేర్ అయిన వాడు అదంతా. అట్లా టర్నింగ్ కార్ టర్న్ అయిపోయింది తెలియదు, కానీ చెయ్యి ఇట్లనే ఊరుతూనే ఉన్నారు అక్కడ. ఆ ముందు నాకు ఎప్పుడైతే స్ట్రైక్ అయింది తిరిగి చూసేటప్పటికి నాకు కనిపించలే ఇంకా, అసలు టూ ఫార్ అప్పటికే కార్ దాటం కూడా దాటేసింది. అప్పుడు రీకలెక్ట్ చేసుకున్నది, దిగింది ఇట్లా చెప్పాడు నాకు ఇలా పేర్లు కనిపి ఎట్ట కనిపిస్తాయి అతనికి, ఇంత వర్షంలో లైట్ లేదు ఎట్ట కనిపించింది, నాకు ఎందుకు తట్టలేదు ఇది అని ఇట్లా ఏంటో అది అనిపించింది. కానీ ఇంకా ఇంకా సాయిరాం జపమే. దారిలో ఎంత భయంకరంగా ఉందంటే నీళ్లు ఏదో ఒక కట్ట తెగేసి నీళ్లు వస్తున్నాయి, పశువులు కొట్టుకోబోతున్నాయి, గిన్నెలు కొట్టుకోబోతున్నాయి, బుట్టలు తేలాడుతున్నాయి, అసలు పోతాయో పోవా అనిపిస్తుంది. లోతు తెలియదు కదా వీళ్ళకి కూడా రోడ్లు, వీళ్ళకి ఇంకేం తెలియదు. చిన్నపిల్లలు పాప, మా ఇద్దరు చిన్నపిల్లలు భార్య భర్త, వాళ్ళకి మేము అసలు మా ఊరు చేస్తామా మా వాళ్ళని చూస్తామని వాళ్ళు ఉన్నారు. సరే ఎట్లా పోయాము, ఇదే కొట్టుకుంటా ఉంది ఇది దారిలో పోతే ఎక్కడో వచ్చిన దాంట్లో అంత జనం భోజనానికి కూడా ఇంకా ఏది దొరకకుండా అట్లుందన్నమాట. అది రాత్రి 12 వచ్చాం చెన్నై, ప్రొద్దున 4 o'clock ఎక్కిన వాళ్ళము. అంత స్లోకి ఉంది నాకు ఆ దారి తెల్ల భయం, ఈ ట్యాక్సీ వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడని ఆ భయం. మళ్ళీ స్వామి అప్పటిదాకా స్వామి అనుకున్నాను కాబట్టి మళ్ళీ అది ధైర్యం, స్వామే కదా చెప్పారు ఇంకేం భయం లేదు. పాండిచ్చేది దాటాక స్టేషన్ వచ్చినప్పుడు ఎక్కడ అంటే లేట్ అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది. వీడి దారిలో కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడ ఏం కార్లు దారిలో వాహనాలు ఒక్కటి లేవు, వెహికల్స్ కూడా లేవు, ట్రాఫిక్ కూడా ఇదైపోయింది అన్నమాట. అట్టయింది 12 ఇంటికి వచ్చేటట్టు అందరు లాక్ చేసుకొని పోయి వీళ్ళకి భయం అయిపోయింది. పొద్దున్న పోయి చూశారు స్టేషన్ లో రాలేదు, కన్యాకుమారికి ఫోన్ చేస్తే ఆల్రెడీ ట్రైన్ మేము ఎక్కించామని వాళ్ళు, మెడ్రాస్ చెన్నై రామకృష్ణ మిషన్ ఫోన్ చేస్తే ఆ స్వామీజీ ఆయన నాకంటే ముందు ఎప్పుడో వచ్చేసినారు, ఆ మీటింగ్ అయిపోయి నేను కనుక్కుంటా లేండి అంటాడు. మధురై ఫోన్ చేస్తే ఎవరు చెప్తారు కరెక్ట్ గా న్యూస్ రాలే వాళ్ళకి, కానీ ఏదో అయింది ట్రైన్ కి అనేసి. ఇంట్లో తలుపు తట్టి అందరు లాక్ చేసుకుని ఉండారు, ఒక్క ఏసీలు వేసుకొని పడుకుంటారు పైగా. మా వెనక తట్టిలే మా అమ్మ నడిచి ఎట్లా తలుపు తీశారు, పోయి వీళ్ళకి వస్తే ఆయన అడిగిన తర్వాత అంత 400 రూపీస్ ట్యాక్సీ మధురై టు చెన్నై. ఆ తర్వాత ఈయన ఇంకా ఏదో ఎక్స్ట్రా ఖర్చు అయిపోయిందమ్మో, డబ్బు కొంచెం తక్కువైందమ్మా, మీరు 400 ఇస్తే నేను ఊరికి వెళ్ళాక పంపించకపోయా నాకు తోడు వచ్చాడు చాలు అనుకున్నాను అప్పుడు. సరేనండి అని చెప్పిచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా భోజనం కూడా ఏం లేదు వాళ్ళకి, ఏమన్నా పెడదామన్నా కూడా ఫ్రూట్స్ ఇచ్చేసి వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మా అన్నయ్య దగ్గర నుంచి చీవాట్లో అయింది, కానీ ఫోన్ చేయడానికి లేదు ఎక్కడి నుంచి. నీకు కనీసం మదర్లే నెంబర్స్ ఎందుకు తీసుకెళ్లేదు, నువ్వు మదర్లే రామకృష్ణ మిషన్ తెలుసు కదా నీకు, వాళ్ళని చూసావు కదా, కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళడానికి ఉంటుంది, మాకు ధైర్యం ఉంటుంది కదా, ఏమైపోయా ఏం. సరే ఎట్లా తర్వాత చెప్పలా ఎక్కుదో నాకు వాళ్ళతో ఏం మాట్లాడతాం మరో చెప్పా, స్వామి క్షేమంగా చేర్చారులేండి. తర్వాత ఈ సిస్టర్లో ఇన్సిడెంట్ నాకు నమ్మకం కాబట్టి నేను మళ్ళీ స్వామిని అడగాలనుకోలేదు, స్వామి చేసినారు నాకు వచ్చేసింది. తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అడిగా చెప్పానమాట, వీళ్ళది అడిగా బ్రీచ్ కండి హాస్పిటల్లో స్వామి, నేను పదం ఇంకా పూర్తి చేయలే, ఆ సిచ్యుయేషన్ అది వేరు స్వామి. బ్రీచ్ కండి హాస్పిటల్లో థియేటర్లో సిస్టర్లను పడుకోబెట్టినప్పుడు సర్జరీ జరిగేటప్పుడు స్టార్ట్ చేస్తున్నాను,
అక్కడే కట్ చేసేసే స్వామి, ఆ సిచ్యుయేషన్ వేరు అనేశారు. అప్పుడు అనుకున్న మనసులో మన కోసరం కాకుండా ఒకరి కోసం మనం ప్రార్థించినప్పుడు, పైగా అసలు నేను చెప్పాను కదా ఆ కాన్సన్ట్రేషన్ అది ఎట్లా వచ్చిందో తెలియదు. ఆ టైంలో అంత డీప్ గా కాన్సన్ట్రేషన్ స్వామికి వెంటనే రెస్పాన్స్ వచ్చిందన్నమాట. అందుకోవాలి ఆ సిచ్యుయేషన్ వేరని అంటున్నారు. ఇంకా పొడిగించిన ఇవ్వదు దాన్ని. సరే వాళ్ళ తృప్తి కోసం అడిగా, మీకు స్వామి చేశారని నమ్మకం కావాలి, వాళ్ళకి అంత పెద్ద నమ్మకం లేదు. ఇది నాకు నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అసలు అడగల. ఇది కూడా మళ్ళీ ఒక ఆయన బుర్గుడు రామకృష్ణరావు గారి మన కొడుకు వాళ్ళందరూ స్వామితో పోయినా, వాళ్ళ కోడలు వాళ్ళు కూడా డాక్టర్స్ అనమాట. ఆ క్యాంపులకు నేను వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వచ్చిండారు ఇక్కడ మన ఈ క్యాంప్కి. కేసులు అయిపోయాక మాట్లాడుతుంటే తను చెప్తుండేది, వాళ్ళ మీ మిరకిల్స్ చెప్పరా, మీ ఆయనకి ఎక్కువ జరిగాయి కదా అట్లా అంటే, ట్రైన్లో పోవడం ఆ ఫ్యాన్ అది చెప్తా ఉండేదన్నమాట. మా మామగారికి ఇట్లా ఉండేది, అమ్మకు ఉండేది ఆ రోజు ఇట్లంటే, స్వామి కాకినిక్కి రేసుకొని వస్తే నాకు ఇది గుర్తుకొచ్చింది. అప్పుడు కాకినిక్కి రేసుకొని ఒక అతను వచ్చి ఇది చేశాడు. ట్రైన్ పోతా ఉంటేనే దుక్కి చెల్లిపోయాడు అనమాట. ఎట్లా దిగాడు అనేది వీళ్ళకి తెలియలేదు. అట్లా అవన్నీ చెప్తాను అనమాట. సరే ఎప్పుడు స్వామి కదా అనేది మనకి తెలుస్తుంది. అనుక్షణం ఆయన ఎట్లా కాపాడుతున్నాడు, పిలిచినా పిలవకపోయినా కూడా కాపాడుతున్నాడే అది అనిపించింది. ఇదే ఇది ఇది స్వామి దగ్గర ఈ ఇన్సిడెంటే నేను అనలా, ఎందుకంటే 100% ఐ బిలీవ్ దట్ యూ ఓన్లీ హాస్ డన్ అనేసి ఇది వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. తర్వాత ఒకసారి మనం స్వామి బెంగళూరులో ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం దర్శనానికి బృందావారి, మన హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒక దీంట్లో వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఒక ట్యాక్సీలో వస్తాను, కమల ఆంటీ, నాగమణి సిస్టర్, ఇంకెవరో కాముంద ఆమె అందరూ ఒక లోడ్గా ఉన్నాం, ఫుల్గా ఉన్నాం. ఉండేటప్పుడు ఇక్కడ ఉండే నేబర్ ఒక ఆమె ఏం చేసిందంటే, మీరు ఎట్లా వెళ్ళిపోతున్నారు, మాకేం లగేజ్ లేదు కదా, అందరికీ ఒక్కొక్క మార్నింగ్ బై ఈవినింగ్ వచ్చేసేవాళ్ళం, మీరు చిన్న స్టవ్ ఏదో తను వాళ్ళకు వారం రోజులు 10 రోజులు ఉన్నారు, ఈ వస్తువులన్నీ డిక్లో పెట్టుకోపోవచ్చు కదా అని వీళ్ళని అడిగితే, సరే పెట్టించుకోలే అన్నారు, నీ రూమ్లో పెడితే మీరు తీసుకెళ్ళిపోతాను అన్నీ పెట్టారు. స్టవ్ అన్నీ పెట్టేస్తున్నారు దాంట్లో, అది ఆటోమేటిక్ స్టవ్ అంటే నాకు తెలియదు, చెప్పను కూడా లేదు వాళ్ళు. ఇట్లా మనం వెలిగించకుండా అదంట, అది తెలిసిండే ముందు పెట్టుకుంటా, లేకపోతే కార్లో పెట్టరు కదా, అది పెట్టకూడదు కదా, అది తెలియలేదు, చెప్పలే అసలు. అంటే ఆ మాదిరిదని తెలియదు, లగేజ్ పెట్టింది అంతే అయిపోయింది. దారిలో టీ కాపాడు, నేను ఏదో స్మెల్ వస్తుంది నేనమ్మా, డీజిల్ కూడా పోసుకోలేదమ్మా స్మెల్ రావడానికన్నా, కానీ ఏదో డీజిల్ స్మెల్ వస్తా ఉంది బాబు అన్న. చూడలే అతను కూడా, నేను పోయించుకోలేదు డీజిల్, మీకేందో అట్లా అనిపిస్తుంది అమ్మా, కార్లు ఇక్కడ అన్ని తిరుగుతున్నా కదా వాటికి అనిపిస్తుంది అన్నాడు. సరిపోయింది. ఇప్పుడు కాఫీ దగ్గర అంత దగ్గడు అందరినీ డ్రాప్ చేసి, నన్ను చివరి లగేజ్ కూడా ఉంది కదా, డ్రాప్ చేసేటప్పుడు చూస్తే ఈ స్టవ్ ఉంది. జస్ట్ ఇట్టన్ నాకు ఆటోమేటిక్ స్టవ్లు ఉన్నాయని తెలుసు, కానీ ఇదే ఇటంటే వెలిగింది. అప్పుడు స్మెల్ ఏమో వచ్చింది అక్కడ నాకు, ఎంత అంటే కొంచెం దూరం పాటలు పాడాము, తర్వాత అంతా ఏదో స్వామి సంగతి అయ్యి మాట్లాడుతున్నాం. అప్పుడు అనిపించింది ఏమన్నా అయ్యుంటే చనిపోవడం ఒక సంగతి, పోతే పర్వాలేదు, కాళ్ళు తెగి అయి తెగి ఎగిరి పడిపోయి ఏం కావాలి సార్, రాత్రి అంతా నేను నిద్రపోలేదు ఆ రోజు. అంటే స్వామి ఎట్లా కాపాడాడా అనేది అదేదన్నమాట. మేమే నిన్ను అదేదో ఉంది అక్కడ మమ్మల్ని వచ్చి కాపాడని కూడా పిలవలేదు, మేము పిలవకుండానే వచ్చి ఇంత చేసేవే. అది ఈ డాక్టర్లు అంటే ఇష్టం, డాక్టర్లు అంటే గౌరవం ఉంటే ఇదే కావాలి స్వామి నీది. ఆ ఇన్సిడెంట్ తను అడిగే పొద్దు నువ్వు చెప్పకూడదా, ముందన్నా పెట్టుకుని నేను చూస్తూ ఉండేదాన్ని కదా, ఇంత పెద్ద తప్పించుకున్నాం, దేవుడు తప్పించాడు. టాక్సీ నష్టం, టాక్సీ వాడిది ఘోరం, మంది ఘోరం, చాలా భయంకరమైంది.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురువుగారి ప్రబోధనను విని ఆ సత్యవాక్లను అనుభూతికి తెచ్చుకోగలిగిన వాడు అనే సత్యాన్ని సత్యమును అనుభవించితే అనే కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథిలాపురమునకు సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో సుఖ మహర్షి కొంతమంది శిష్యులను చేర్చుకుని ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉండేవాడు. ఈ వార్త విని జనక మహారాజు తాను కూడా శిష్యులతో పాటు మహర్షి ప్రబోధనను వినడానికి రోజూ అరణ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమునకు వచ్చేవాడు. అటువంటి శిష్యుడు లభించినందులకు సుఖ మహర్షి ఎంతో ఆనందించారు. ఒక దినము జనక మహారాజు ఎప్పుడూ వచ్చే సమయానికి రాలేదు. మిగతా శిష్యులు కొంతసేపైన తరువాత మహర్షిని ప్రబోధన ప్రారంభించమని కోరారు. కాని మహర్షి, జనకుడు రావాలి, అతడు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తాను అన్నాడు. శిష్యులకు కోపం వచ్చింది. గురువు మీద సందేహం కలిగింది. సుఖ మహర్షి అంతటి వాడు కూడా రాజు పేద అన్న భావాన్ని వదల్లేదు. మనమంతా శిష్యులం కామా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. సుఖ మహర్షి వారి భావములను గ్రహించాడు. ఇంతలో జనక మహారాజు వచ్చాడు. సుఖ మహర్షి ప్రబోధనను ప్రారంభించాడు. సమయం చూసి శిష్యులకు జనకుని గొప్పతనమును తెలియచెప్పాలని సంకల్పించాడు. ఒకరోజు సుఖ మహర్షి ప్రబోధన చేస్తున్నారు. శిష్యులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్లుండి మహర్షి, "ఇదేమిటి? మిథిలానగరమునకు అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పొగలు బాగా కనపడుతున్నాయి" అన్నాడు. తక్షణమే శిష్యులందరూ, "అయ్యో, మా ఇళ్ళు ఏమైపోతున్నాయో, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో" అని ఆందోళన పడుతూ మిథిలానగరం వైపు పరిగెత్తుకుని వెళ్లారు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చున్నారు. సుఖ మహర్షి అతనితో, "నాయనా, రాజభవనం, అంతఃపురం అంత అగ్ని ప్రమాదానికి గురైంది. నువ్వు వెళ్లి చూడవా" అన్నాడు. జనకుడు ఏమీ జరగనట్లు కూర్చున్నాడు. కొంతసేపటికి పరిగెత్తుకుని పోయిన శిష్యులంతా తిరిగి వచ్చారు. "గురువుగారు, మిథిలాపురం దగ్గరికి పోయేటప్పటికీ మంటల్లేవు, ఏమీ లేవు, ఏ విధమైన ప్రమాదమూ లేదు. ఇదేమిటి ఈ వింత? ఇక్కడి నుంచి పొగలు మంటలు చూశామే, జరిగిందేమిటో చెప్పండి" అని ప్రార్థించారు. జనక మహారాజు తన స్థానమున ఏమీ జరగనట్లు కూర్చుని ఉండటం గమనించారు. సుఖ మహర్షి చిరునవ్వుతూ, "నాయనలారా, నేనే ఈ విధముగా ఒక దృశ్యమును కల్పించాను. మిమ్మల్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో. మీరు ఒక్కొక్కరూ ఈ గృహమునకే సంబంధించిన వారు. కాని జనక మహారాజు ఈ రాజ్యమునకంతా అధికారి. అంతేకాదు, తన అంతఃపురము కాలిపోతుందని తెలిసినా ఏమాత్రము చెదరక బెదరక సమచిత్తముతో ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయాడు. మీరందరూ తలోదారి పరిగెత్తుకుని వెళ్లారు. మరి మీరే చెప్పండి, జనకుడు ఎటువంటివాడు? ఏకాగ్రత, సమచిత్తం, వైరాగ్యం ఉన్నవారే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన ప్రబోధలు వినుటకు అర్హుడు. అందుకనే ఆనాడు నేను అతని కొరకు వేచియుంటిని" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ గురువుగారిని క్షమించమని ప్రార్థించారు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎట్టి శిష్యుడో, జనక మహారాజు సుఖ మహర్షికి అట్టి శిష్యుడు. గురువుగారి ప్రబోధనలను విని ఆ సత్యవాక్కులను అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు.

ಶಿವ ಶಂಕರ ಶಶಾಂಕ ಶೇಖರ ಹರ ಭೋ.

Hara Shiva Shankara Shankara Hara Bam Bam Bam Bam Bolor.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద.

العظيم.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి దివ్య అవతారోద్యమంలో విద్య, వైద్యం మరియు త్రాగునీటి రంగాలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్వామికి కేవలం 27 సంవత్సరాల వయసులోనే శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ను స్థాపించి వైద్య రంగానికంతటికీ ఒక దిశానిర్దేశం వారు గావించారు. విద్య, వైద్యం ఈ రెండూ కూడా ఉచితంగా ఆర్తులకి అందించడం మన కనీస ధర్మం అని వారు బోధించారు. ఒక చిన్న నొప్పి వస్తే చాలు, ఎన్నో మైళ్ల దూరం నడిచి ప్రభుత్వాసుపత్రి అందిస్తున్న అరకొర వైద్యాన్ని పొందేవారు ప్రతివాసులు. మరి ఈనాడు వారి వాకిట్లో వెలసిన ఆలయాలు శ్రీ సత్యసాయి ప్రేమతో స్థాపించిన ఆసుపత్రులు. ఆసుపత్రి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని ఆ దరిదాపులకే వెళ్లడానికి భయపడుతున్న ఈ రోజుల్లో పేదల పాలిటి పెన్నిదై వారి జీవితాలలో ఆశా జ్యోతులను వెలిగిస్తూ ప్రేమతో సేవలందిస్తూ అక్టోబర్ 4, 2012 నాటికి 57 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో ఈనాడు ఈ వైద్యాలయంలో సేవలందిస్తున్నటువంటి డాక్టర్ రామేశ్వరయ్య గారు, డాక్టర్ సమీర్ నందన్ మరియు కుమారి నాగమణి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. వారందరికీ మనందరి తరఫున, రేడియో సాయి తరఫున స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ రామేశ్వరయ్య గారు 1972 ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ను పూర్తి గావించి ఆ తర్వాత 35 సంవత్సరాల పాటు ఐజా అనే గ్రామంలో ప్రైవేట్ ప్రాక్టీషనర్గా 2008 వరకు తమ సేవలందిస్తూ వచ్చారు. 2008 వారు శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో ఫిజిషియన్ గా జాయిన్ అయి ప్రస్తుతం ఆ సేవలోనే కొనసాగుతున్నారు. రెండవ వ్యక్తి చిన్నవారైనా తమ ఆలోచనలలో, తమ ఆశయాలలో చాలా పెద్దవారు. వారు డాక్టర్ సమీర్ నందన్. డాక్టర్ సమీర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి గావించి కమ్యూనిటీ మెడిసిన్లో గోల్డ్ మెడల్ను కూడా పొంది ఉన్నారు. వారు ఎంబీబీఎస్ తర్వాత శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో డిఎన్బీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలో ఫిజిషియన్గా తమ సేవలందిస్తున్నారు. ఇక కుమారి నాగమణి గారు 47 అంటే ఈ ఆసుపత్రి కేవలం 10 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుండి ఈనాటి వరకు ఇక్కడే ఉండి స్వామి మాటకు కట్టుబడి ప్రేమతో సేవలందిస్తూ స్వామివారి అపారమైన ప్రేమకు పాత్రురాలయ్యారు. సాయిరాం నాగమణి గారు, సాయిరాం రామేశ్వరయ్య గారు, సాయిరాం సమీర్ నందన్ గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మేము కోరగానే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ముందుగా సీనియర్స్ అంటే 47 ఆసుపత్రి మొక్కగా ఉన్నప్పటి నుండి ఇంతవరకు ఆసుపత్రితోనే ఉంటూ స్వామి ప్రేమకు ఎంతో పాత్రలైన నాగమణి గారితో మొదలు పెడదాము. సాయిరాం నాగమణి గారు, మీకు స్వామితో అనుబంధం ఎలా మొదలైంది?
2: 1953 మా తాతగారైన డాక్టర్ సీతారామయ్య గారు స్వామికి ప్రథమ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడనే ఉండి 1956 స్వామి హాస్పిటల్ కట్టించిన వెంటనే స్వామి హాస్పిటల్లో నువ్వే డాక్టర్గా ఉండాలి అని స్వామి ప్రేమతో ఆజ్ఞ ఇచ్చారు. అప్పటి నుండి 1980 వరకు తాతగారు హాస్పిటల్లో సేవ చేస్తూ ఉండేవారు.
1: మరి మీరు మొట్టమొదటిసారిగా స్వామిని ఎప్పుడు దర్శించారు?
2: నేను 1957 మా నాన్నమ్మ గారు రామశర్మ గారు రాసిన సత్యసాయిబాబా వారి చరిత్ర బుర్రకథ తీసుకుని వచ్చి మీరు నేర్చుకోండి, నేను దసరాకు స్వామి దగ్గరికి ఇప్పటిపట్టి తీసుకొని పోతాను అంటే వెంటనే మేము ఎంతో ఉత్సాహంతో 2-3 నెలల్లోనే ఆ బుర్రకథ నేర్చుకుని స్వామి దగ్గరికి వచ్చాము. వచ్చిన రోజునే స్వామి రూమ్కి వచ్చి వచ్చారు. నాన్నమ్మ గారు, స్వామి వీళ్ళు బుర్రకథ నేర్చుకున్నారు, పాటలు పాడతారు అంటే స్వామి వెంటనే పాడండి అన్నారు. అట్లా స్వామి మా చేత పాడించుకుని ఆ రోజుల్లో దసరాల్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రాంలో మాకు అవకాశం ఇచ్చారు.
1: ఆ టైంలో అంటే 1957లో మీ వయస్సు ఎంత అండి?
2: 9 సంవత్సరాలు.
1: 9 సంవత్సరాలు. స్వామి వయస్సు
2: 30 సంవత్సరాలు.
1: అంటే చాలా యంగ్ గా ఉన్నప్పుడు స్వామిని మీరు చూడగలిగారు. మీరు చాలా అదృష్టవంతులు. అయితే మీకు సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో సేవ చేయాలి అని ప్రేరణ ఎట్లా కలిగింది? ఏ వయసులో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు ఈ ఆసుపత్రిలో?
2: మేము 1957 నుంచి ప్రతి సంవత్సరం దసరాలకో లేకుంటే ఎప్పుడు సెలవులు ఉంటే అప్పుడు పుట్టుపర్తికి వచ్చి పోతూ ఉండేవాళ్ళం. 1965లో స్వామి జూన్లో రాగానే స్వామి వచ్చారు అని తాతగారు ఉత్తరం రాస్తే దర్శనానికి వచ్చాం. అప్పుడు స్వామి ఇక్కడనే ఉండిపోమని ఆజ్ఞిచ్చారు. స్వామి ఏం చెప్తే అదే మేము ఎప్పుడూ ఆచరించేవాళ్ళం. దాంతో ఇక్కడ ఉండిపోవటం జరిగింది. తర్వాత స్వామి నీకు సేవ అంటే ఇష్టం కదా, హాస్పిటల్లో సేవ చేయమని చెప్పి ఆజ్ఞిచ్చారు.
1: అప్పుడు మీ వయసు ఎంతండి?
2: 17 సంవత్సరాలు.
1: 17 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మీరు అక్కడే సేవ చేస్తున్నారు. ఓకే చూడు, ఇప్పుడు మరి సత్యసాయి జనరల్ హాస్పిటల్ మనం చూసినట్లయితే ఎంతో అధునాతమైన వైద్య సదుపాయాలున్నాయి. అన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది దొరికేటట్లుగా స్వామి సమకూర్చారు. అయితే ఈ ఆసుపత్రి ప్రారంభమైనప్పుడు అంటే మీరు ఆ రోజుల్లో 10 వసంతాలు పుడతామంటే 1965 నుండి మీరు ఇక్కడ ఉన్నారు, ఆ టైంలో ఎలా ఉండేది పరిస్థితులు, ఎలా ఉండేవి?
2: అప్పటి రోజుల్లో అసలు మందులే ఉండేవి కాదు, అన్ని పౌడర్స్ ఉండేవి. ఆస్పిరిన్ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత మిక్స్చర్స్, ఆ కార్బోనేటివ్ మిక్స్చరు, జ్వరం వస్తే డైఫోటికా మిక్స్చరు, ఇవే ఇవ్వాల్సి వచ్చేది. అందువల్ల అప్పుడు చాలా ఇంజెక్షన్స్ కూడా ఒట్టి పెన్సిలిన్ ఇంజెక్షన్, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ అట్లాంటివే ఉండేవి. దాంతో కొంచెం వాటితోటే స్వామి అనుగ్రహమే ఎక్కువ పనిచేసేది ఆ మందుల కంటే కూడా. ఆ రోజుల్లో
1: డివైన్ డాక్టర్ పనిచేసేవారు. డాక్టర్స్ ఉన్నప్పటికీ అది పేరుకు మాత్రమే. ఇప్పటికి కూడా చాలా మంది అంటుంటారు, ఏ డాక్టర్ అడిగినప్పుడు ఇప్పటికీ చెప్తుంటారు, మేము చేసేది ఎంత చేసినా భగవంతుడు అనుగ్రహం లేనిది ఆ పేషెంట్ కి క్యూర్ అవడం అనేది సాధ్యం కాదు అని.
2: అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు అంటే పౌడర్ ప్యాకెట్లు ఇచ్చేస్తేనే అంత వెంటనే ఆరోగ్యం కుదురుపడేది. ఇప్పుడు ఇంత యాంటీబయాటిక్స్ అవన్నీ వచ్చినా కూడా అంత కష్టం అవుతుంది. అప్పటి రోజుల్లో ఆ చిన్న వాటికే స్వామి అనుగ్రహంతో అవి బాగుపడేవి, కానీ వైద్యంతో కాదని నేను అనుకుంటాను.
1: బయట సంగతి ఎలా ఉన్నా ఇక్కడ ఇప్పటికి కూడా మనం ఇచ్చే మెడిసిన్ ఎలా ఉన్నా కూడా స్వామి అనుగ్రహం ఇప్పుడు ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఎంతో మంది ఎంతో బాధతో వచ్చి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతుంటారు. రామేశ్వరయ్య గారు, మరి మీకు స్వామితో పరిచయం కానీ అనుబంధం అనండి ఎలా ఏర్పడింది?
3: నాకు 6వ సంవత్సరం వయస్సు అంటే నేను 2వ తరగతి చదువుతున్న రోజుల్లోనే 1953లోనే మా ఇంట్లో భగవాన్ బాబా వారి భజనలు చేసేవాళ్ళండి రోజు ప్రతిరోజు సాయంత్రం. అది నా తొలి పరిచయంగా నాకు జ్ఞప్తి. తర్వాత 1956వ సంవత్సరంలో నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో మా నాన్న అమ్మగారు స్వామి దర్శనం కొరకై పుట్టపర్తి వచ్చారు. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే, నాకు ఆ సంవత్సరం బోర్డు పరీక్ష ఉందని నన్ను నువ్వు చదువుకో ఇంటి దగ్గరే ఉండి చదువుకో అని చెప్పి మా అమ్మను మాత్రం తోలుకొని ఆయన వచ్చాడు. ఆ స్వామికి దగ్గరికి నేను రాలేకపోయానే, స్వామిని నేను చూడలేకపోయానే అన్న ఇదేదైతే ఉందో అది అట్లాగే జ్ఞప్తి. ఆ పరిచయం 1953 ఉంటే స్వామి ఫోటోతో పరిచయం ఉండి భజన పరిచయం ఉన్నా స్వామి దగ్గర పోలేదన్న జ్ఞప్తిలో అట్లాగే నాటకపోయిందండి.
1: మరి ఎప్పుడు స్వామిని మీరు మొదటిగా చూశారు అంటే ప్రత్యక్ష దర్శనం ఫోటోలో చూశారు, ఆ పరిచయం ఉంది భగవంతుడనే అవగాహన ఉంది, అంటే స్వామిని ఎప్పుడు?
3: ప్రప్రథమంగా నేను స్వామిని 1962వ సంవత్సరంలో HSC ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత జనరల్ గా తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని తిరుపతిలో లార్డ్ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత భగవాన్ బాబావారిని కూడా దర్శించుకోవాలన్న కోరిక కలిగి స్వామి ఎక్కడున్నారని విచారించానండి. అంటే స్వామివారు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు అని తెలిసింది. అప్పుడు అక్కడి నుంచి నేను తిరుపతి నుంచి డైరెక్ట్ గా బెంగళూరుకెళ్లి కాడుగూడి ప్రస్తుతం బృందావనం వైట్ ఫీల్డ్ అంటారే ఆ కాడుగోడి అనే గ్రామంలో స్వామి బృందావనంలో ఉన్నా అని తెలిసి అక్కడికి వెళ్లి ప్రత్యక్ష దర్శనం గావించుకున్నాను. స్వామి ఒక రచ్చకట్ట మీద కూర్చొని ఒక 15 మంది విద్యార్థులు అనుకోండి వాళ్లతో ఏదో ముచ్చటిస్తూ కనిపించారు. అది నా తొలి దర్శనం.
1: మరి మనకి భగవంతుడు అంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన తల్లిదండ్రులు చెప్తారు ఈయన భగవంతుడు అని మనం అలాగే నమ్ముతూ ఉంటాం. అయితే మనకంటూ మనకు ఒక అవగాహన వస్తుంది ఈయన భగవంతుడు అనే దృఢమైన నమ్మకం మనలో కలగడానికి ఒక సమయం ఉంటుంది. అలాంటి సమయం మీ జీవితంలో ఎప్పుడు ఏర్పడింది?
3: యాక్చువల్ గా నాకు 1953 నుంచే స్వామి మీద ఒక గురి ఏర్పడినప్పటికీ 1966 నేను ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో స్వామివారు హైదరాబాద్కు రావడం తటస్థించింది. బూరుగుల రామకృష్ణారావు గారు స్వామికి ఒక ముఖ్య శిష్యుడు భక్తుడు అనుకోండి. అయితే వారు అప్పుడు యూపీ గవర్నర్ గా ఉండినారు. వారింటికి స్వామి వచ్చినారు. అది వారి ఇల్లు నేనుంటున్నటువంటి హాస్టల్కు, హైదరాబాద్లో నేనుంటున్న హాస్టల్కు చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లడం తటస్థించింది. స్వామిని దర్శనం చేసుకున్న భాగ్యము రెండవసారి ప్రత్యక్ష దర్శనం స్వామిని హైదరాబాద్లో చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఒకటేమేంటంటే ఒక మిరాకిల్ ఏంటంటే స్వామివారు ఒక చిన్న పిల్లవాడు, పోలియోతో జబ్బుతో బాధపడుతున్న చిన్న పిల్లవాడిపైన విభూతి వర్షం కురిపించి ఆ బాలుని ఆ రోగం నుండి విముక్తి కావించడం నా కళ్ళారా చూశాను.
1: పోలియో వచ్చిన అబ్బాయిని
3: అది నాకు ఇంకా మరవలేని సంఘటనగా, ఒక భక్తి బీజాన్ని అనుకోండి లేకపోతే సంపూర్ణ విశ్వాసాన్ని నెలకొల్పుకోవడానికి ఒక అవగాహన ఏర్పరిచిందండి.
1: మరి మీరు 35 సంవత్సరాల పాటు అదొక సుదీర్ఘ కాలం, అంతకాలం మీరు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ కాలంలో స్వామితో అనుభవాలు, అనుబంధం ఎలా ఉండింది?
3: నేను వైద్య వృత్తిలో విశేషాలు చెప్పాలంటే 1973 నుండి ఒకటే దగ్గర 30 సంవత్సరాలు వెళ్లి 36 సంవత్సరం వరకు ఐజా అనే ఒక పెద్ద గ్రామంలో, మాబునాథ్ జిల్లాలోనే పెద్ద గ్రామంలో పని చేసినప్పటికీ స్వామి యొక్క ఫోటోనే ప్రప్రథమంగా ప్రార్థించి, స్వామి ఫోటోకే ప్రార్థించి నా వృత్తిని స్టార్ట్ చేసేవాడినండి అక్కడ కూడా, ఐజాలో కూడా. అయితే ఒక రోజు ఏమైందంటే అనుకోకుండా స్వామి, మీరు సర్వంతర్యామి కదా, అన్ని చోట్ల ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ కూడా మీదే కదా, ఇది కూడా మీదే హాస్పిటల్ అన్న భావన నా మనసులో ఎందుకో చాలా కలిగింది. కలిగిన అదే రోజు సాయంత్రం అనుకోకుండా నేను ఇంగ్లీష్లో స్వామి సత్యసాయి స్పీక్స్ అనే వాల్యూమ్, 2వ వాల్యూమ్ చదివానండి. దాంట్లో ఇదే నాలో మనసులోని దృఢమైన సంకల్పం ఏదైతే ఉండిందో, స్వామి అన్ని హాస్పిటల్స్ మీవే కదా, నా హాస్పిటల్ కూడా మీదే అన్న భావన ఏదైతే ఉందో అదే భావాన్ని స్వామి వ్యక్తీకరించాడు. ఆల్ హాస్పిటల్స్ ఆర్ మైన్ అని ఎప్పుడైతే సత్యసాయి స్పీక్స్ లో చదివానో ఇంకా నాలో ఎంతటి ఆనందము, విశ్వాసం రెండు అధికమైపోయాయి.
1: అంటే మీరు ప్రేయర్ అనండి లేకపోతే ఒక థాట్ కూడా స్వామి ఇమిడియట్ గా ఆన్సర్ చేశారు
3: అనేది. తర్వాత అదే కాకుండా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, నేను 30 సంవత్సరాల్లో అన్ని రకాలైన వ్యాధులను అటెండ్ చేసేవాడిని. ఎందుకంటే అదొక మారుమూల గ్రామం. పిల్లల వ్యాధులు అనుకోండి, ఏదైనా పంటి వ్యాధులు, ముక్కు వ్యాధులు, కంటి వ్యాధులు, కాన్పులు, అన్ని రకాలైనటువంటి, తర్వాత కొందరు ఎన్నో రకాలైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు, ఇట్లాంటి ఎమర్జెన్సీస్, కొట్లాటుకునే వాళ్ళు, ఫ్రాక్చర్స్, అన్ని రకాల ఆర్థోపెడిక్స్, ఇది అది లేకుండా అన్ని రకాలైన వైద్యాలను నేను చేశానండి. ఎన్నోసార్లు సంక్లిష్టంగా పరిస్థితి ఏర్పడేది నాకు. నేను చేసేగలిగే చేసేది ఎంత చేసినా మేలు కానప్పుడు స్వామిని తలుచుకొని, స్వామి వాట్ ఎవర్ బెస్ట్, నేను ఎంత మంచి చేయాలనో నా చేతనైనా చేశాను, ఇంకా మీ అనుగ్రహమే అనుకున్న ఎన్నోసార్లు ఆ రోగి ఆ యొక్క బాధ నుండి విముక్తి కావడం చాలా నా అనుభవంలో చాలా సార్లు జరిగిందండి. క్లిష్టమైన కాన్పు అయిందనుకోండి, అటువంటి టైంలో కూడా స్వామి ఈజీగా కాన్పు చేయించాడు. అట్లా ఆ విధంగా నాకు అనుభవం. అదొకటే కాకుండా నాకు ఏంటంటే స్వామి యొక్క విభూతి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసింది విభూతి స్వామి పోలియో పైన ఇచ్చిన విభూతి, ఆ విభూతి యొక్క ఇది మహిమ నాలో అట్లే నాటుకొని పోయింది. అందుకొరకు స్వామి విభూతిని కూడా ఎప్పుడైనా సంక్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు నేను రోగులకు ఇచ్చావా, నేంది స్వామి యొక్క శ్లోకము, పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం ఇష్టార్థ కామార్థ మోక్ష ప్రదాతం అనే శ్లోకమే కాకుండా అనుకోకుండా నా నోటి నుండి స్వామి ఇంకో శ్లోకాన్ని కూడా చెప్పించాడండి. సర్వరోగహరం సర్వ పాపహరం సర్వ దోషహరం సర్వ కుటుంబ సకల సమస్యా పరిష్కారిని ఆత్మజ్ఞాన ప్రదాయిని మోక్ష ప్రదాయిని అంటూ నేను ఆ విభూతిని నీళ్లలో కానీ లేకపోతే విభూతిని డైరెక్ట్ కూడా ఇచ్చేవాడినండి సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో రోగి. అట్లా ఎన్నోసార్లు కూడా నేను ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎన్నోసార్లు కూడా అట్లా విభూతి స్వీకరించి నా స్వతహాగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కారం లభించిందండి.
1: చాలా బాగుంది సార్. అయితే మరి 35 సంవత్సరాలు మీరు ఐజాలో మీ సేవలు అందించారు, అటువంటిది పుట్టబర్తిలో వచ్చి జనరల్ హాస్పిటల్లో సేవ చేయాలి అనే ఆకాంక్ష మీలో ఎప్పుడు మొదలైంది?
3: అయితే చూడండి, నేను స్వామి ఫోటో ముందు ప్రథమంగా ప్రార్థన చేసిన తర్వాతే నా వైద్య వృత్తిని ఆరంభించేవాళ్ళని చెప్పాను నేను. అయితే ఎన్నో సార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి, స్వామి ముందు ఆత్మ ప్రదక్షిణ అనుకోండి, ఒక్కోసారి స్వామి చుట్టూ ఆ రూమ్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ప్రార్థించేవాడిని స్వామిని. ఏమని, స్వామి నా కనీసం నా యొక్క అంత్య సమయంలోనైనా చివరి దశలోనైనా తమ సాన్నిధ్యంలో గడిపే భాగ్యాన్ని ప్రసాదించండి అని ఎన్నోసార్లు కూడా ప్రార్థించేవాడిని. ఒక రెండు పర్యాయాలు, ఒక పర్యాయమేమో సత్యసాయి సూపర్ హాస్పిటల్ డైరెక్టర్ గారికి, ఒక పర్యాయం స్వామికి డైరెక్ట్ ఉత్తరం కూడా రాశానండి. ఇక్కడకొచ్చి చెయ్యాలి అంటే ఏదైనా సేవ చేసే భాగ్యం అవకాశం ఉంటుందా, నాలాంటి వాళ్లకు యోగ్యత ఏంటి అనే ఉత్తరం కూడా రాశాను. అయితే ఆ ఉత్తరాలకు సంగతి తెలియదు, స్వామికి ఎన్నో లక్షల ఉత్తరాలు వస్తుంటే ఏమేమి తెలియదు అనుకోండి. ఆ విధంగా కూడా నాలో స్వామి దగ్గరికి వచ్చి వెళ్లి సేవ చేయాలన్న భాగ్యం కలిగింది. అనుకోకుండా ఏం జరిగిందంటే 2008 ఆరంభంలో మా శ్రీమతికి మోకాలు నొప్పి ఆపరేషన్ కొరకు మోకాలు టోటల్ నీ ట్రాన్స్ప్లాంట్ చేశారండి, ఎక్కడ, మన సత్యసాయి జనరల్ సూపర్ హాస్పిటల్లో. అది చేసినప్పుడు అనుకోకుండా నాకు కొంత టైం దొరికినప్పుడు మెడికల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారిని సంప్రదించానండి. సార్, ఇక్కడ సేవ చేయాలంటే నాకు కావాల్సిన అర్హతలేంటి, యోగ్యతలేంటి అని సంప్రదించండి. వారు ఒకటే ప్రశ్న అడిగారండి, మీ వయసు ఎంత అని, మీ వయసు ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి అడిగారు. నా వయసు 60 సంవత్సరాలు 61 అండి, నేను MBBS క్వాలిఫికేషన్, ఒక దగ్గర ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు వెంటనే జాయిన్ కాండి అని నాకు సలహా ఇచ్చారండి. తొలి పరిచయంలోనే, తొలి దర్శనం వారితో కలిసినప్పుడు సంభాషణలోనే. నేను తర్వాత, సార్ మరి నాకు కొంత సమయం కావాలి 2-3 నెలలు, తర్వాత మా చిన్నమ్మాయి వివాహం కూడా ఉంది అంటే ఆయన ఒకటే అన్నాడు, వివాహం దేముంది, ఎక్కడున్నా అవుతుంది, ఎక్కడున్నా అవుతుంది, అక్కడున్నా అవుతుంది, తర్వాత 2-3 నెలలు ఎందుకొరకు అవసరం, ఇప్పుడు మీరు కరెక్ట్ టైంలో వచ్చారు ఏప్రిల్లో, ఈ టైంలో చాలా మంది డాక్టర్స్ లీవ్ మీద ఉంటారు కనుక ఎంబడే జాయిన్ కండి, జాయిన్ అయ్యి మీరు సేవలు అయితే చేయండి, మీకు కూడా అవగాహన ఏర్పడుతుంది ఇక్కడి విషయం గురించి. తర్వాత స్వామి మీ యొక్క అప్లికేషన్, మీ దరఖాస్తును స్వామికి తోటి చూయిస్తాము, స్వామి ఆశీర్వదించి అనుగ్రహించిన తర్వాత మీకు అది కూడా హానరీ మెడికల్ ఆఫీసర్గా అవకాశం వస్తే మీకు ఆర్డర్ ఇస్తామని చెప్పారండి. అది అయితే ఇదంతా కూడా నా హృదయంలో, నా మనస్సులో ఏమనుకున్నానంటే ఇదంతా కూడా స్వామే చెప్పిస్తున్నాడు లక్ష్మీనారాయణ గారితో అనుకుని వేరే సంశయానికి తావివ్వకుండా ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యానండి. అది జాయిన్ అయిపోయానండి.
1: మరి మీకు ఎప్పుడు వచ్చింది సార్ ఆనరీ మెడికల్ ఆఫీసర్ గా?
3: అయితే నేను జాయిన్ అయింది 9 April 2008. నేను ఒక 4 నెలలు పనిచేశాక ఆగస్టులో ఎప్పుడన్నా రాని ఆర్డర్ అని చెప్పి నేను వెళ్లి మా అక్కడికి మా ప్రాత ఐజక్ గ్రామానికి వెళ్లి నా మొత్తము, నా సరంజామా మొత్తము, లగేజ్ మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను, ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసి ఒకటేసారి వచ్చేసాను. వచ్చిన రోజు మర్నాడు పోయి హాస్పిటల్కి వెళ్లిన రోజు, సార్ మీది స్వామి అనుగ్రహించాడు మీకు ఆర్డర్ అని చెప్పి ఇచ్చారండి అంటే నాకు అనిపించింది, నేను సంపూర్తిగా నా యొక్క ప్రాపంచిక చింతలను అక్కడ కంప్లీట్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చేసేందుకు నెక్స్ట్ డేనే
4: స్వామి
3: తర్వాత.
4: చాలా బాగుంది సార్. అయితే మీరు 35 సంవత్సరాలు బయట ఉన్నారు, మరి ఇక్కడ 4 సంవత్సరాలు కావస్తోంది మీరుండి, అయితే ఇక్కడికి బయటకి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి, అంటే మీలో ఎలాంటి మార్పు?
3: చూడండి, ఇక్కడికి వచ్చి నేను 4 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ప్రధానంగా ఇక్కడ నేను జనరల్ మెడిసిన్ పురుషుల విభాగానికి మాత్రమే పరిమితమయ్యాను. అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించింది ఏంటంటే, అక్కడ అన్ని విభాగాల సంఖ్య, రోగుల సంఖ్యను ఎంత చూసావన్నో, ఇక్కడ ఒక్క జనరల్ మెడిసిన్ విభాగంలోనే అంతమందిని చూస్తున్నాను డైలీ నేను. అదొకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ నాకు స్వామి ఏం చేశాడంటే, ఆర్డర్లో జనరల్ మెడిసిన్ విభాగానికే కాకుండా సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ డాక్టర్ గా కూడా నన్ను నియమించారండి. అది నాకు ఇంకా ఎక్కువ అనుభూతి కలిగించింది. ఎందుకంటే స్వామి ఎన్నోసార్లు అనేవారు, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ప్రాపర్టీ అని అనేవాళ్లు. అట్లాంటి విద్యార్థులకు కూడా, విద్యార్థుల ఆరోగ్యానికి కూడా నన్ను నియమించడం నాలో ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించిందండి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ సుమారు అంతే సంఖ్య చూస్తున్నప్పటికి కూడా అక్కడికిక్కడి భేదం ఎక్కడంటే, అక్కడ 5 గ్రామ చుట్టూ పరిసర గ్రామాలు, ఒక 10-15 కిలోమీటర్ల వ్యాసంలోని గ్రామాల ప్రజలకు మాత్రమే నేను సేవలు అందించేవాడిని. ఎప్పుడో వాళ్ల బంధువులు ఎవరన్నా వస్తే, దూర బంధువులు వస్తే, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లంటే, ప్రతి జిల్లా వాళ్ళు, ప్రతి జిల్లా నుండి స్వామి దర్శనం కొరకు వస్తారు ప్రతి యాత్రని, ప్రతి రాష్ట్రం వాళ్ళు సేవాదాలుగా వస్తారు, ప్రతి ఇంటర్నేషనల్ గా కూడా ఎంతో మంది భక్తులు వస్తారు అంతర్జాతి. ఆ విధంగా ఏమైపోయిందంటే, నా యొక్క సేవ చేసే భాగ్యము జిల్లా నుండి కాకుండా, రాష్ట్రమే కాకుండా పలు దేశాలకు, కంప్లీట్ గా విశ్వవ్యాప్తానికి కూడా నేను సేవ చేసే భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నానండి ఇక్కడికి వచ్చాక.
4: అదే స్వామి అంటున్నారు, వ్యక్తి సమిష్టి పరమేష్టి అన్నట్టు, మీరు ఎప్పుడైతే కోరుకున్నారు నా చివరి క్షణాలు మీ దగ్గర గడపాలనైతే, స్వామి మీకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాగే మీ సేవలు ఎప్పుడూ కొనసాగిస్తూ ఉండాలని మా ప్రార్థన కూడా సార్. సమీర్ గారు, ఒక తోటి యువకుడిగా నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఎంబీబీఎస్ చేయాలి అనే కోరిక కలగడం అందరికీ కలుగుతుంది, అయితే అది చాలా క్లిష్టమైనది, ఆ కోర్స్ క్లిష్టమైనది, దానిలో ఉన్న ఖర్చు కూడా అలాంటిదే. అలాంటప్పుడు అదే కాకుండా మీరు గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు, గోల్డ్ మెడల్ కూడా పొందారు, అయితే మీకు ఈ ప్రేరణ ఎంబీబీఎస్ చేయాలి అనే ప్రేరణ ఎలా కలిగింది?
5: ముందుగా స్వామికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటున్నాను. నేను మొట్టమొదటి నుంచి కూడా నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదు. నిజానికి నేను ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను, లేదా మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అయితే దైవ నిర్ణయం మాత్రం మరోలా ఉంది. మా గురువు గారు, అంటే మేము క్రియాయోగ సాధన చేస్తూ ఉంటాము, చాలా మందికి తెలుసు పరమహంస యోగానంద గారని, వారి కాంటెంపరీ కో డిసైపుల్ అయిన హరిహరానందగిరి గారు మా గురువు గారు అన్నమాట. ఒకసారి ఆయన దర్శనానికని మేము వెళ్లగానే నన్ను ఆయన ప్రత్యేకించి అడిగారు, నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? నేను చెప్పాను సైంటిస్ట్ అవుతాను. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నాను. సైంటిస్ట్ అవుతాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఒక సైంటిస్ట్ ఎవరింటిలోకి వెళ్లలేడు, కానీ ఒక డాక్టర్ అనేవాడు ఏ ఇంటికైనా వెళ్లగలడు, ఎవరికైనా సహాయపడగలడు, ప్రతి ఫ్యామిలీకి తన అవసరం ఉంటుంది, అందుకని నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పి ఊరుకున్నారు. నేను దాన్ని అసలు పట్టించుకోలేదు ఆ మాటని. సంవత్సరాలు దొల్లిపోయాయి, నేను ఎంతసేపు కంప్యూటర్ అనుకుంటూ ఉన్నాను, 10th క్లాస్ కూడా అయిపోయింది, ఇంకా రేపో మాపో ఎంపీసీలో చేరిపోతాను ఇంటర్మీడియట్ లో అనగా, ఆ టైంలో మళ్ళీ అక్కడ కూడా మరి దైవ ప్రేరణ అయి ఉంటుంది, నాకు ఎంపీసీ వద్దు, నాకు బైపీసీ కావాలి, నేను డాక్టర్ అవుతానని నాకు తెలియకుండా నేనే నిర్ణయం తీసుకున్నాను. బైపీసీలో జాయిన్ అయ్యాను. తర్వాత కూడా ఎంసెట్ లో కూడా స్వామి నా ఎంసెట్ పరీక్షలో కూడా ఒక చక్కటి మిరకిల్ చేసి ఒక మంచి ర్యాంక్ కూడా, స్టేట్ 124th ర్యాంక్ కూడా ఆయన ప్రసాదంగా నాకు అందించడం జరిగింది. ఈ విధంగా అనుకోకుండా డాక్టర్ అయ్యానన్నమాట. అది కాక మా గురువు గారు చెప్పినట్టు ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉంటుంది అని ఆయన చెప్పిన మాట ఎలా నిజమైందంటే, స్వామి నన్ను ఫ్యామిలీ మెడిసిన్ లో డిఎన్వీ కింద నన్ను తీసుకోవడం జరిగింది. సో ఆ రోజుల్లో మహానుభావులు అన్నమాట ఈ రోజులా వాస్తవం అవడం అంతా కూడా నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
4: అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో ఉన్నది స్వామి. అలా ఆ రోజు దగ్గర స్వామి పలికించారు ఆయనతో ఆ మాటలు
5: అక్షరాలనండి.
4: అండ్ ఇక్కడ స్వామి అది మీకు నిరూపించారు, ఆ రోజు పలికింది నేనే అన్నారు.
5: అవును,
4: చాలా బాగుంది సార్. అయితే మీకు స్వామితో అనుబంధం అని నిండి ఎప్పుడు మీరు స్వామిని మొదటిసారిగా చూసింది తొలి సంభాషణ కానీ ఇలాంటి అనుభవాలు అలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయి?
5: నేను మొట్టమొదటిసారి స్వామిని 1994 చూశాను, నాకు 11 సంవత్సరాల వయసు అనుకుంటానప్పుడు. వచ్చినప్పుడు గాని ఎవరు నాకు ఆయన దేవుడని ఏమి చెప్పలేదు. అంతముందు కూడా నేను స్వామిని కొలిచింది లేదు, హనుమంతుడు నా ఇష్టదైవంగా ఉండేవాడు. కానీ స్వామిని చూసినప్పటి నుంచి కూడా ఎవరు చెప్పకుండానే ఈయన ఆయనే నా దైవం అయిపోయారన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి, ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత సంవత్సరానికి నా అంతటి నేనే ఒక్కడినే సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు తొలిసారిగా హాస్టల్లో చేర్పించారు. ఆ టైంలో భౌతికంగా తల్లిదండ్రులకు దూరమైన ఆ సమయంలో స్వామికి ఎంతో దగ్గరయ్యానన్నమాట. స్వామి సాహిత్యంతో పరిచయం అప్పుడే ఏర్పడింది. స్వామి ఏం చెప్పారు, స్వామి మన నుంచి ఏం ఆశిస్తారు, ఆ దైవ ప్రేమ మాధుర్యం ఎలా ఉంటుంది, అలాంటివన్నీ నేను అప్పుడే హాస్టల్కు వెళ్లిన తొలి సంవత్సరంలో తెలుసుకున్నాను. ఆ విధంగా స్వామితో నా అనుబంధం పెరిగిందన్నమాట.
4: మరి ఇప్పుడు మెడిసిన్ ప్రొఫెషన్, అది నేనేమి దాన్ని దుయ్యబట్టట్లేదు, కానీ అది ఎలా అయిపోయిందంటే బయట డాక్టర్ అంటేనే ఎంతో ఖర్చు, ఎంతో డబ్బులు ఇవ్వాలి అని మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు డాక్టర్ బయట హైదరాబాద్ లో అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే ఓ డబ్బులు అయిపోతాయి. అదొక లూక్రేటివ్ ప్రొఫెషన్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ గా స్టార్ట్ అయింది, ఒక లూక్రేటివ్ ప్రొఫెషన్ అయిపోయింది. అయితే అంత లూక్రేటివ్ ప్రొఫెషన్ ని బయట వదిలేసి మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి, ఇక్కడ స్వామి దగ్గర ఉండి ఇంత యంగ్ వయసులో సేవ చేయాలని మీకు ఎలా ప్రేరణ కలిగింది?
5: మంచి ప్రశ్న అడిగారు. స్వామి చెప్పినది మనకందరికీ తెలుసు, మనీ కమ్స్ అండ్ గ్రోస్ అండ్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు. అంతేకాకుండా స్వామి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న ఈ సందేశాలన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఆచరణలో గమనించగలిగే అవకాశం శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో నేను గమనించాను. నన్ను ఒక వైద్యునిగా అత్యంత ప్రభావితం చేసింది కూడా శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటలే. అంతవరకు డాక్టర్ అన్న పదానికి నాకున్న నిర్వచనం వేరు, ఇక్కడ చేరిన తర్వాత ఆ నిర్వచనం మారిపోయింది. ఇక్కడ ఎంతో మంది ఆదర్శవంతమైన డాక్టర్లు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ఉదాహరణగా నన్ను బాగా ప్రభావితం చేసిన 2-3 చిన్న చిన్న అంశాలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ డాక్టర్లు ప్రతి రోగితోని తమ సొంత మనిషితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. ఇక్కడ చేరిన కొత్తల్లో నేను చూసిన కొన్ని సన్నివేశాలు ఎలాంటివంటే, ఇంతకుముందు నాకు ఒక అభిప్రాయం ఉండేది, డాక్టర్ అనగానే చాలా డిగ్నిఫైడ్ గా, అస్సలు నలగని కోటు వేసుకుని రిజర్వ్డ్ గా ఉండాలి, ఒక పెద్ద తరహా మెయింటైన్ చేయాలి అనిపించేది. కానీ ఇక్కడికొచ్చి చూస్తే డాక్టర్లు రోగితో పాటు రోగి పక్కన మంచం మీద కూర్చొని తమ ఆప్త మిత్రునితో మాట్లాడుతున్నట్లు మాట్లాడడం చూశాను. ఒకసారి ఒక పేషెంట్ తిండి సరిగ్గా తినడం లేదన్నమాట, తినడం లేదు, తాగట్లేదు, నస్సులు మాట వినట్లేదు. ఆ టైంలో ఒక డాక్టర్ గారు స్వయంగా ఒక పాల గ్లాస్ పట్టుకొచ్చి రోగి పక్కన కూర్చొని తన సొంత చేత్తో తాగించడం అనే సన్నివేశం చూశాను. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. చాలా సందర్భాల్లో ఒక్కలే వస్తున్న రోగులకి, అంటే వాళ్ళకి అటెండెంట్స్ ఉండరన్నమాట, అలాంటి వాళ్లతోటి వేరే ఎవరో వాళ్ళకి హెల్ప్ చేయడానికి సేవాదళ్ళను ఇంకెవరినో పిలిపించకుండా డాక్టరే స్వయంగా వచ్చి తన వీల్ చైర్ ను తోసుకుంటూ ఎక్స్రే డిపార్ట్మెంట్ కి వెళ్లడం, మళ్లీ ల్యాబ్ కి తీసుకురావడం, ఇలాంటివి చేయడం గమనించాను. చాలా ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఇంకా ఇంకో సందర్భంలో 2009 జరిగింది. ఒక సీరియస్ పేషెంట్ మా హాస్పిటల్ కి రావడం జరిగింది. తనకి కార్డియా క్రిటికల్ కేర్ అవసరమైంది. ఆ సందర్భంలో అంబులెన్స్ ఆల్రెడీ సూపర్ స్పెషాలిటీకి వెళ్లిపోవడం వల్ల ఆ పేషెంట్ ని మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా పంపాలో మాకు అర్థం కాలేదు. ఆ టైంలో అక్కడ ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన సొంతంగా తన కారు పట్టుకొచ్చేసి ఆ పేషెంట్ ని తన కారులో కూర్చోపెట్టి తనే డ్రైవ్ చేసుకుంటూ సూపర్ స్పెషాలిటీకి తీసుకువెళ్లి చేర్పించి అక్కడ డాక్టర్లకు అప్పగించి రావడం చూశాను. సో ఇటువంటి సన్నివేశాలన్నీ చూస్తుంటే చాలా సార్లు అసలు ఒక్కడిని ఆలోచిస్తున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయన్నమాట. ఇంత సేవాభావం.
4: మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు, మేము కూడా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, మామూలుగా బయట హాస్పిటల్లో కూడా చూశాను, మా మదర్ ని జాయిన్ చేసినప్పుడు, వాళ్ళని జాయిన్ చేసినప్పుడు అదొక ఆర్డియల్ లాగా ఉంటుంది. 15 డేస్ హాస్పిటల్ ఉంటే ఇట్స్ అన్ ఆర్డియల్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మా మదర్ ని కానీ ఫాదర్ ని కానీ జాయిన్ చేసినప్పుడు 15 డేస్ యూస్ టు బి నథింగ్. అంటే అసలు మన కేర్ లేకుండానే వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకోవడం అనేది మీరు చెప్పినట్టు నిజం సార్. మా అనుభవం కూడా, అంటే మీరు చెప్తున్నారనే కదా, రోగులుగా మేము అనుభవించిన అనుభవం.
5: అవును. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పేషెంట్లు ఉచిత వైద్యం కోసమని చాలా దూరాల నుంచి వచ్చేస్తారు. రావడానికి మాత్రమే డబ్బు ఉంటుంది, వైద్యం అయ్యాక వెళ్లడానికి డబ్బు కూడా ఉండదు. అటువంటిప్పుడు డాక్టర్లే ఆనరీగా పనిచేస్తున్న డాక్టర్లు కూడా తమ సొంత జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వడం చూశాను. ఇంకా చాలా సందర్భాల్లో డాక్టర్లు రోగులకు అలా వైద్యం చేస్తూ తమ భోజనాలు మర్చిపోయిన సందర్భాలు చూశాను. ఇవన్నీ ఇంతకుముందు నాకు అసలు కనీ విని ఎరుగని సంఘటనలు అన్నమాట. మెడికల్ కాలేజీలో ఉండగా ఇలాంటిది అసలు సాధ్యమని కూడా నేను ఏనాడు అనుకోలేదు. అలాంటిది ఇక్కడంతా చూస్తూ ఉండి ఎంతో ప్రభావితమయ్యానన్నమాట. ఒక్క డాక్టర్లే కాదు, నర్సెస్ కూడా, ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్లు అందరూ అంకిత భావంతో ఉన్నవారే. కొంతమంది నర్సులు అయితే హాస్పిటల్కి నడిచొచ్చేవాళ్లు ఇక్కడ వస్తారు, ఎలాగో డ్రెస్సింగ్లు అవి చేయించుకుంటారు అల్సర్స్ ఏమైనా ఉంటే. ఇక్కడికి రాలేని వాళ్ళకి నర్సులే స్వయంగా తమ 8 నుంచి 8 వరకు 12 గంటలు పనిచేసి మళ్లీ డ్రెస్సింగ్ మెటీరియల్ పట్టుకుని వెళ్లి షెడ్స్ లోని రోగులకి డ్రెస్సింగ్లు చేయడం కూడా చూశాను. ఇవన్నీ చూసిన మీదట జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడుంది అన్న ప్రశ్న నాలో ఉదయించింది. డబ్బులో ఉందా, పేరులో ఉందా, ఇంకెందులో ఉంది? సేవలోనే ఉందన్నది స్పష్టమైంది. అందుకని మీరన్నట్టు నిజమే, బయటకు వెళితే లక్షలు ఆర్జించుకోవచ్చు, కానీ ఇటువంటి ఆనందం మాత్రం మరెక్కడ లభిస్తుంది? కనుక స్వామి అనుగ్రహంతో ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్వామి నాపైన తగిన అనుగ్రహం కూడా చూపించి నాకు ఇక్కడ పర్మనెంట్ పోస్ట్ కూడా ఇచ్చారు.
4: చాలా సంతోషం సార్. నేను ఇందాక రామేశ్వర గారు చెప్పినట్టు మీరు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ లైఫ్ టు గో, అండ్ నిజంగా మీరు అలాగే మీరు ఆరోగ్యంగా ఉండి మరింత మందికి ఆ స్వామి ప్రేమను, మీలో ఉన్న ప్రేమను అందరికీ పంచాలని ఆశిస్తున్నాము.
5: థ్యాంక్ యూ.
4: అయితే ఐ జస్ట్ వాంట్ టు నో, ఇప్పుడు మనకి 57 ఇయర్స్ అవుతున్నాయి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే కొన్ని స్టాటిస్టిక్స్, అంటే స్టాటిస్టిక్స్ అనేవి ఏదో ఇంత చేశామని చెప్పుకోవడం కాదు, కానీ జనరల్ ఆసుపత్రిలో ఇంత బయట నుండి చూస్తే అది ఒక చిన్న భవనం మాదిరి కనపడుతుంది, అయితే దాంట్లో ఎంత పని జరుగుతోంది అనే విషయం ఎవరికి తెలియదు. అలాంటిది మీ డాక్టర్లతో మాట్లాడితేనే తెలుస్తుంది ఎంత పని జరుగుతోంది, ఎంతమంది పేషెంట్స్ చూస్తున్నారు, ఆ విషయాలు కొంచెం మాతో పంచుకుంటారు సార్.
5: అలాగే టూకీగా చెప్తాను. యావరేజ్ గా ప్రతిరోజు మా జనరల్ హాస్పిటల్లో చూసే పేషెంట్ ఓపీడీ లోడ్ 1000 దాటి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రోజు సుమారు 950 నుండి 1250 మంది ఓపీడీ కేసెస్ ని చూస్తామన్నమాట.
4: అంటే పర్ డాక్టర్ ఎంతమంది చూస్తున్నారు?
5: సుమారుగా ఒక డాక్టరు ఎంత కాదన్నా ఒక 50 మందిని కానీ 60 మందిని కానీ చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరోజు. అది కాకుండా ఇన్ పేషెంట్స్ కూడా ఉంటారు 100 బెడెడ్ హాస్పిటల్ మనది. అందులో 50 బెడ్స్ అన్నది కేవలం గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్ కి పరిమితం, మిగతా 50 బెడ్స్ అన్ని కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఉంటాయన్నమాట. ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి మన హాస్పిటల్లోని. ఈ విభాగాలన్నీ కూడా పుట్టపర్తి మరియు చుట్టుపక్క పరిసర గ్రామ ప్రజల ప్రాథమిక ఆరోగ్యాలన్నీ తీర్చిదిద్దడానికి సరిపోతాయన్నమాట మన వనరులన్నీ కూడా. ఇందులో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అతిపెద్ద విభాగం ఇదే అనమాట. మాక్సిమం పేషెంట్ లోడ్ కూడా ఇక్కడే ఉంటుంది నెంబర్. తర్వాత గైనిక్ అండ్ ఆబ్స్, పీడియాట్రిక్స్, డెంటల్, సర్జికల్ అండ్ ఫిజియోథెరపీ అన్ని విభాగాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకున్నారు. ఇంకా డెలివరీలు కూడా రోజుకి 5 నుండి 10 దాకా జరుగుతూ ఉంటాయి. సిజేరియన్ సెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది ఒక ఓవర్ వ్యూ అనుకోవచ్చు.
4: అండ్ ఇప్పుడు బయట కూడా కొన్ని చోట్ల చూసాం, అంటే ఉచిత కన్సల్టెన్సీ ఒక రోజు, ఒక వారంలో ఒక రోజు ఇవ్వబడుతుంది, ఈ టైంలో ఇవ్వబడుతుంది, అలా ఉంటుంది. అయితే మన ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీనే కాకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా సార్, దాని గురించి, అంటే ఈ మెడిసిన్స్ ఏమైనా ప్రిఫరెన్షియల్ బేసిస్ ఉంటుందా, ఎలా ఇస్తారు సార్ మెడిసిన్స్?
5: మీరు చెప్పినట్టుగా ఇది చాలా యునిక్ ఫీచర్ అన్నమాట. చాలా చోట్ల ఫ్రీ కన్సల్టెన్సీ చేస్తారు, కానీ ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం అనేది వాళ్ళ శక్తికి మించిన పని అవుతుంది. కానీ మీరు చెప్పినట్టుగా మన హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ తర్వాత 3 రోజులకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని కూడా పూర్తి ఉచితంగా మన హాస్పిటల్లో సప్లై చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో క్రానిక్ పేషెంట్స్, మన చుట్టుపక్కల ప్రజలకి, ముఖ్యంగా పుట్టపర్తి పరిసర గ్రామాల నుంచి బీపీ, షుగర్ అలాంటి వాటికి, అలాంటి పేషెంట్స్ అన్నమాట, వాళ్ళు ఎంత పేదవాళ్ళంటే వాళ్ళకి 2 పూట్లా కడుపు నిండడమే కష్టం. అలాంటి వాడికి షుగర్ మాత్రం ఇంగు అని, బీపీ మాత్రం ఇంగు అంటే వాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది మన హాస్పిటల్కి రావడం, ఉచితంగా ఈ మెడిసిన్స్ తీసుకుని వెళుతూ ఉండడం జరుగుతుంది. ఇది చాలా యునిక్ ఫీచర్ అన్నమాట, ఎంతైనా మెచ్చుకోదగినది. అది స్వామికే సాధ్యమైంది.
4: కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు స్వామి ఆదర్శ వైద్యము అంటే ఇలా ఉండాలి అని ఎన్నో మార్లు ఆదర్శ ఆరోగ్య వైద్య విధానాన్ని గురించి మీ అందరితో పంచుకున్నారు. ఎన్నో మార్లు స్వామి హాస్పిటల్కి యానివర్సరీకి ఎన్నో మార్లు వచ్చారు మీ హాస్పిటల్కి. అలాగే కాకుండా ఇంత పూర్వపు రోజులు నాగమణి గారు గుర్తుండి రోజు వచ్చి ఆవిడ చెప్పేవారు, ఆవిడ మొన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, రోజు వచ్చి మిక్స్చర్ ఎక్కడ ఉండాలి, కత్తిరిన ఎక్కడ ఉండాలి, మొత్తం
2: ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉండాలి,
4: ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకున్నారు స్వామి. అయితే స్వామి చెప్పిన ఆదర్శ ఆరోగ్య వైద్య విధానాన్ని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాము, అసలు ఆ ఆదర్శ ఆరోగ్య వైద్య విధానం ఎటువంటిది?
5: ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగినది. సాయి ఐడియల్ హెల్త్ కేర్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఒక్క దాని తొలి బీజం ఇక్కడ పుట్టపర్తిలో స్టార్ట్ అయినా గానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోని ఎన్నో చోట్ల స్వామి భక్తులంతా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనిలో చాలా విషయాలు దృష్టిలో పెట్టుకుంటాము. ఓవరాల్ గా ఈ ట్రీట్మెంట్ విధానాన్ని హోలిస్టిక్ హెల్త్ కేర్ అనొచ్చు. దీనిలో ఎలాంటి అంశాలుంటాయంటే, ఇప్పుడు ఒక రోగిని ఎన్నో ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి ఉన్న ఒక బాడీ లాగా భావించకుండా ఒక మనసున్న మనిషిగా చూడడం జరుగుతుంది. మైండ్ బాడీ కాంప్లెక్స్ కి ఉన్న సంబంధం, పరస్పర అనుబంధం ఏంటన్నది గుర్తించడం జరుగుతుంది. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఫలానా కంప్లైంట్ చెప్తే ఫలానా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఫలానా హెడ్ ఏక్ అంటే ఫలానా క్రోసిన్, ఓకే. కానీ ఈ హోలిస్టిక్ లో అలా కాదు. ఈ హెడ్ ఏక్ ఎందుకు వస్తుంది? ఎక్కువ ఆలోచన చేస్తున్నాడా, ఎక్కువ టెన్షన్ ఉందా, మనసు ప్రభావం ఏమైనా ఉందా, ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నాడా, ఇవన్నీ ఆలోచించడం ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ యొక్క ప్రత్యేకత అన్నమాట. సో మనిషి యొక్క ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ని పరిగణలోకి తీసుకునేదే హోలిస్టిక్ హెల్త్ కేర్. ఇప్పుడు ఈ విధానంలో ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్ కైనా ముందు ఒక హోప్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ విషయం స్పష్టంగా స్వామి ఒక సందర్భంలో ఒక డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక క్రిటికల్ పేషెంట్ ఎవరైనా వస్తున్నాడు అనుకుందాం, మరో 2 సంవత్సరాల్లో చనిపోతాడు అనుకుందాం, అటువంటప్పుడు కూడా స్వామి ఏం చెప్పారంటే వైద్యునితో, నువ్వు ఆ విషయాన్ని సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొద్దు. నువ్వు అదే విషయం తనతో చెప్తే 2 సంవత్సరాలు కాదు కదా, 2 నెలల్లోనే ఆ పేషెంట్ ప్రాణం పోతుంది. కనుక ఎంత భయంకరమైన జబ్బుతో వచ్చినా గానీ నువ్వు ధైర్యం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, ఒక హోప్ ఇవ్వాలి, దైవ విశ్వాసం కలగజేయాలి. అప్పుడు అది 2 సంవత్సరాలేమి, 20 సంవత్సరాలైనా హ్యాపీగా బతుకుతాడు అని చెప్పారు. కనుక పేషెంట్స్ లో హోప్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా స్వామి ఎప్పుడో చెప్పారు, ఎనీ జబ్బు, ఏ జబ్బుకైనా గానీ ఆహార విహారాల్లో ఉన్న తేడా ప్రాబ్లం అక్కడ వస్తుందన్నమాట. మోడరేషన్ లేకపోవడం, తప్పుడు ఆహారం, తప్పుడు విహారం, వీటి వల్లనే జబ్బులు వస్తున్నాయన్నది స్పష్టం చేశారు. కనుక ఈ విషయంలో మేము ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటాం. పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే వాటి మీద కూడా అవగాహన కల్పిస్తాం అన్నమాట. దీన్నే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్న కూడా మనం అనొచ్చు. నా గోల్డ్ మెడల్ కూడా ఇందులోనే స్వామి నాకు ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ మెడిసిన్, దానికే ఇంకో పేరు ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. సో ఇది ఇంకో రకంగా ఎలా ప్రత్యేకత సంతరించుకుందంటే, జనరల్ హాస్పిటల్ 1960లో స్వామి ఒకసారి విచ్చేసినప్పుడు యానివర్సరీకి ఉపన్యాసం ఇస్తూ చెప్పారన్నమాట, ఈ సత్యసాయి హాస్పిటల్ కేవలం రోగులకి మందులు ఇవ్వడమే కాక గ్రామస్తులకు అసలు రోగాలే రాకుండా ఉండే విధానాలను బోధించాలి అని. కనుక
3: హెల్త్ ఎడ్యుకేషన్
5: ఎగ్జాక్ట్లీ. సో ఈ విధానానికి మా హాస్పిటల్లో చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ గమనిస్తూ ఉంటాము మనం. బాలింతలకి సరైన ఆహారం పెట్టరు, తిండి పెట్టరు. గర్భిణీ స్త్రీలకి రోజుకి 3 గ్లాసులు మంచినీళ్ళు తప్ప అసలు మంచినీళ్ళు ఎవరు తాగడానికి. కనుక మన గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఉదయం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసెస్ నిర్వహించడం, ఈ ప్రివెంటివ్ ఎడ్యుకేషన్, ప్రమోటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందాక మనం అనుకున్నట్లుగా మైండ్, మనసు అనేది మొత్తం శరీర ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేది మనసే. ఆనందంగా మనసుంటే సగానికి సగం రోగాలే ఉండవు. కనుక రోగి ఎలా ఆనందంగా ఉండొచ్చు అనే విషయాలు మేము చెప్తూ ఉంటాం. ఆనందంగా ఉండాలంటే భగవంతుడితో కలిపి ఉన్నప్పుడే ఆనందం. అందుకని నామస్మరణ, భజన లాంటివి చేయమని, అన్ని మతస్థులకి వాళ్ల వాళ్ల మతాల్లో విశ్వాసం దృఢపరచుకోమని చాలా నొక్కి ఒక్కడి నుంచి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్లలో దైవ విశ్వాసం పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. వాళ్ల కుటుంబ పరిస్థితులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము.
3: విల్ పవర్
5: వాళ్ళు జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఫైనల్ గా ఒక ఫ్రెండ్ గా, ఒక గైడ్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా, ఫిలాసఫర్ గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇదే హోలిస్టిక్ హెల్త్ కేర్ అన్న స్వామి విధానం.
4: థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడే కాదు, బయట ఉన్న వారికి కూడా, ఇక్కడ అందరికీ సేవ చేసే అవకాశం రాకపోవచ్చు, అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు, కానీ స్వామి చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తే కొంతవరకు స్వామి సేవలో పాల్గొంటున్న అనుభూతి వారిలో కలుగుతుంది. సరే, ఇప్పుడు మనం కొద్దిగా గత కొద్ది రోజులుగా చూస్తున్నాము మీరందరూ కూడా ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సన్నద్దమవుతున్నారు. అయితే మా శ్రోతలందరితోటి ఈ రోజు మీరు రేడియో సైలో ఉన్నారు కాబట్టి ఈ యానివర్సరీకి మీరు ఏం చేయబోతున్నారు అనేది పంచుకుంటే వారు కూడా ఆ రోజు కోసం వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ వినడానికి అవకాశం ఉంటుంది.
5: ఓకే, సో స్వామి ఒక 40 ఏళ్ల క్రితం అడిగారనమాట 73లో జనరల్ హాస్పిటల్ డ్రామా ఎప్పుడు అని. అప్పుడు ఉండే స్టాఫే చాలా కొద్ది మంది, ఇంకా డ్రామా ఎవరు వేస్తారా అనేది అప్పటికి వాళ్ళకి ఆ మాట అర్థం కాలేదు. అయితే స్వామి ఏ మాట ఊరికి నేనరన్నది ప్రతి భక్తునికి ఇది పరిచయమే కనుక ఆ విషయం అనేది కిందటి సంవత్సరమే నిజమవడం మనం చూసాము. స్వామి దయతో గమ్యం నీవుగా పయనం నీ తోడుగా అని ఒక స్వామికి జనరల్ హాస్పిటల్ కి ఉన్న అనుబంధాన్ని చూపించాము. ఈ సంవత్సరం వస్తున్న అక్టోబర్ 21 ఆదివారం సాయంత్రం 5 గంటలకి మరొక డ్రామాతో ముందుకొస్తున్నాము. ఈ డ్రామా పేరు దేహో దేవాలయ. దీనిలో కూడా శరీర ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, అసలు మన మానవ జన్మ ఎత్తినది ఎందుకు, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం అనే అంశాలను మేళవించి ఒక దానికి ఫన్ జోడించి ఒక తమాషాగా ఉన్న ఒక నాటకాన్ని డిజైన్ చేశాము. ప్రతిరోజు ఆల్రెడీ రిహార్సల్స్ లో ఉన్నాము. మన రామేశ్వరయ్య గారు కూడా అందరూ కూడా అందులో పాత్రధారులే.
4: అయితే ఆ డ్రామాలో నుండి ఏమన్నా ఒక చిన్న పాట నేనేదో మీరు హమ్ చేస్తుంటే విన్నాను, ఏదో ఒక చిన్న పాట ఏదన్నా కొంచెం
5: పాట. అయితే ఒక తమాషా పాటను పాడి వినిపిస్తాను మీకు.
4: తప్పకుండా సార్.
5: ఆ పాటలో ఆ డ్రామాలో దివ్య పురుషులు వస్తుంటారు. ఆ దివ్య పురుషులు ఎవరో కాదు, మన శరీరంలో ఉన్న అవయవాలే అనమాట. కడుపు అనేది ఒక దివ్య పురుషుడిగా మన ముందుకు వచ్చి తన బాధను వెళ్ళగక్కుతుంది. కళ్ళు అనేవి దివ్య పురుషునిగా వచ్చి తమ బాధను వెళ్ళగక్కుతాయి, మనుషులారా బాగా ఉండండిరా అని. సో పొట్ట ఏమని పాడుతుందో ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను. నేను గాయకుణ్ణి కాదు కనుక శ్రోతలు మన్నించాలి. వేళ అపాళ రెండూ లేవు, నిష్ఠా నియమం అసలే లేవు.

0: ఈ పాత్ర, ఈ కడప పాత్ర నాదే ఉందండి.
1: ఈరోజు మీరు ఇక్కడ రావడం, ఈ పాట పాడడం, ఇలా యాక్చువల్లీ ఇప్పుడు టైం మన స్టూడియోలో 4:16 అయింది. మరో 14 నిమిషాల్లో సాయి కుల్వన్ సభా మంటపం నుండి వేద పఠనం మరియు భజన ప్రత్యక్ష ప్రసారాన్ని మన శ్రోతలందరూ కూడా వింటారు. అయితే ఇలాంటి చర్చలు ఎంతసేపు చేసినా కూడా ఇంకా వినాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది మన దేహానికి సంబంధించినవి, దేవుడికి సంబంధించినవి. ఎందుకంటే దేహి అంటే
0: దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవా సనాతన,
1: అందుకని భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు, అందులోని న్యూయాన్సెస్ డాక్టర్సే చెప్తున్నప్పుడు వినాలనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి చర్చలు మరెన్నో ఇక ముందర చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఈ రోజు మీరు ఆసుపత్రిలో పర్మిషన్ తీసుకుని ఒక గంట సమయం పాటు ఇక్కడికి వచ్చి మాతో ఉన్నందుకు చాలా సంతోషం. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే మనందరం కూడా సాయి ఫ్యామిలీలో ఒకళ్ళం. అయితే మీరు మరీ ఎన్నోసార్లు వచ్చి ఈ సేవా భాగ్యాన్ని, ఇది కూడా ఒక సేవగా భావించి మా శ్రోతలందరికీ, తద్వారా ఇది వింటున్న వారందరికీ కూడా ఈ వైద్యం గురించి, ప్రివెంటివ్ వేస్ ఆఫ్ మెడిసిన్ గురించి చెప్తే వారు కూడా ఎంతో కొంత నేర్చుకుని ఈ రీతులను అవలంబిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు నాగమణి గారు, రామేశ్వరయ్య గారు అండ్ సమీర్ నందన్ గారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని విన్నారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన ప్రశాంతి నిలయం నుండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో చరిత్ర, దానిలో ఒక సందేశం, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడు జరుపుకునే ఈ కృష్ణ జన్మాష్టమి పండగకి ఎంతో విశిష్టత ఉంది. ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ సాయి నమో నమో అనే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా స్వామి చెప్పిన విశేషాలతో ఈ కృష్ణ జన్మాష్టమి పండగ అంతరార్థాన్ని, శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ తత్వం, ఇంకా అనేక విశేష అంశాలు సాయి బాట, సాయి మాట, సాయి పాటలతో మీకు సవినయంగా సమర్పిస్తున్నది మీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి
1: మూల్పూరి రాజ్యలక్ష్మి.
0: ప్రేమయే కృష్ణావతారం, ప్రేమయే దైవం, ఈ జగమంతా ప్రేమమయం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతార లక్ష్యంగా సకల లోకాన్ని తరింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమస్వరూపుడై అవతరించాడు. మూర్తి భవించిన ప్రేమమూర్తిగా ఈ జగత్తుపై ప్రేమ సుధలను కురిపించి అందరినీ మురిపించాడు. జగద్గురువై లోక రీతిని, లోక నీతిని బోధించి గీతాచార్యుడైనాడు. కృష్ణం వందే జగద్గురు. 5000 సంవత్సరాలకు పూర్వం ద్వాపర యుగ మధ్యకాలమున ప్రజలను చల్లగా పరిపాలించాల్సిన పాలకులే నరరూప రాక్షసులై ప్రవర్తించసాగారు. సాధు సత్పురుషులను, అమాయక ప్రజలను పీడించి హింసించసాగారు. ఈ అధర్మ అక్రమ అన్యాయాలను భరించలేక భూదేవి శ్రీమన్నారాయణుని జగత్తును ఉద్ధరించమని ప్రార్థించగా ఆమెకు అభయమిచ్చాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. దేవతలను భూలోకమున యాదవులుగా జన్మించమని ఆదేశించాడు. బందికానాలో దేవకీదేవి 7వ గర్భమున జన్మించిన దేవదేవుని వసుదేవుడు అర్ధరాత్రి గోకులానికి చేర్చాడు. ఇదే సంకర్షణ. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రమందు మధురా నగరాధిపతి అయిన కంసుడు దేవకీదేవి వసుదేవులను బంధించిన చెరసాలలో శ్రీకృష్ణ జననం శిష్టలోక సంరక్షణకు నాంది పలికింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి సుమధుర గళంలో శ్రీకృష్ణ జననమును వివరించే అన్నమాచార్యుల సంకీర్తనను ఇప్పుడు విందాం.

0: మంది రాక్షసులను వధించాడు కృష్ణుడు. ఈరోజు అటువంటి బాలకృష్ణుని లీలలలో ఒకటి గురించి తెలుసుకుందాం. ఒకనాడు కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి యశోదకు పరిచయస్థురాలి వలె వేషము వేసుకుని వచ్చింది. యశోదతో అంటుంది కదా, అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఇంతకాలమునకు మా నందయశోదులకు ఒక కుమారుడు పుట్టడం ఒకసారి చూడాలని ఉందమ్మా అని యశోదను అడిగింది. అప్పుడు యశోదంది, అయ్యో బిడ్డను చూడటానికి అడ్డమేమిటమ్మా, లోపలికి వెళ్ళు చూడు అంది. పూతన బాలకృష్ణుని ఒడిలోకి తీసుకుని స్తన్యమివ్వాలని ప్రయత్నించింది. కృష్ణుడు పాలు త్రాగుతూ ఆమె రక్తమును కూడా పీల్చి ఆ రాక్షసిని హతమార్చాడు. బలిచక్రవర్తి కుమార్తె అయిన రత్నావళియే పూతనగా జన్మించింది. ఎందుకో తెలుసుకుందాము. వామనమూర్తి బలిచక్రవర్తి యజ్ఞశాలలో ప్రవేశించి వస్తుండగా అతని దివ్య తేజస్సును ముగ్ధమోహన రూపమును చూచి బలిచక్రవర్తి కుమార్తె, ఆహా, ఇటువంటి దివ్య తేజస్సుతో కూడిన బాలునకు నేను తల్లినై ఉంటే ఎంత బాగుండును, ఆ బాలుని లాలించి పాలించు, అదృష్టమే అదృష్టము కదా అని అనుకుంటూ తనకు తాను మై మరచిపోయి కూర్చుండియుండెను. తిరిగి ఆమె కళ్ళు తెరిచే సమయమునకు ఆమె బలిచక్రవర్తి శిరస్సుపై తన పాదమును మోపిన వామనమూర్తిని చూచి ఉగ్రురాలై అతనిని సంహరింప సిద్ధపడెను. అనగా రత్నావళిలో ద్వంద్వ ప్రవృత్తులు చెలరేగినవి. ఆ బాలునికి తల్లిగా ఉండాలి అన్న కాంక్ష, అతనిని చంపివేయాలి అన్న దుష్టభావము. ఈ కోరికలను పురస్కరించుకుని తత్ఫలితంగా పూతనగా జన్మించి బాలకృష్ణునికి స్తన్యమిచ్చి సంహరింపవచ్చి తనే సంహరింపబడింది. దీని వెనుక అంతరార్థమేమనగా, శ్రీకృష్ణుడు తన యందు రత్నావళికి కలిగిన మాతృభావనను గుర్తించిన వాడై తనకు అపకారము చేయవలనని వచ్చిన పూతనను బాలకృష్ణుడు ఆమెలోని దుష్ట సంస్కారములను హరించి ఆమెకు సద్గతిని ప్రసాదించాడు. ఈ లీలను పూతనోద్ధరణ లీల అని కూడా అంటూ ఉంటారు. ఒక సందేశాన్ని ఆవిష్కరింప తలచినప్పుడు గుణాతీతుడైన పరమాత్ముడు చేసే కృత్యముని లీల అంటారు. ఇప్పుడు ఈ కింది ఘటన ద్వారా స్వామి ఇవ్వబోతున్న సందేశం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బలరామకృష్ణుని దివ్యత్వాన్ని యశోదకు గుర్తింపచేయాలని ఒక యుక్తి పన్నాడు. అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పాడు. యశోద కృష్ణుని చేయి పట్టుకుని, కృష్ణ మనింట్లో వెన్నలేదా, కావలసిన పదార్థాలు లేవా, ఎందుకు నీవు మన్ను తింటున్నావు అని మందలించింది. అప్పుడు కృష్ణుడు కూడా తన దివ్యత్వాన్ని పరోక్షంగా ప్రకటిస్తూ తల్లితో అన్నాడు, అమ్మా నీవు నన్నొక సామాన్య బాలునిగా చూస్తున్నావు, నేను బాలుణ్ణి కాదు, వెర్రివాణ్ణి అంతకంటే కాదు, కావలిస్తే చూడు నా నోరు అని నోరు తెరిచాడు. ఆమెకు కృష్ణుని నోటిలో అన్ని లోకాలు కనిపించాయి. అది చూసిన యశోద ఈ విధంగా తలపోస్తూ ఉన్నది, కలయో వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో, తలపన్నేరక యున్నదానను యశోదాదేవికాను, పరస్థలమో బాలకుడెంత, ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమైయుండుటకు ఏమి హేతువో, మహాచర్యంబు చింతింపగన్ అని తనలో తానే ఈ రకంగా అనుకుంటున్నది. ఇదేమన్నా వైష్ణవ మాయా, లేకపోతే నేనేమైనా కలగంటున్నానా, నాకీ రకంగా ఎందుకు కనిపిస్తుంది, ఈ చిన్న బాలుని నోట్లో ఈ 14 భువనాంతరాలన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి, ఇదేమిటో నాకేమీ తెలియకుండా ఉన్నది అని ఆవిడ ఎన్నో సందేహాలు ఆవిడకి కలిగాయి. ఇక్కడ స్వామి మనకిస్తున్న సందేశమేమిటంటే, మనకు దేహాభిమానము ఉన్నంత వరకు కూడా దైవత్వాన్ని గుర్తించలేము. కాబట్టి దేహాభిమానాన్ని వీడి దైవాభిమానమును పెంచుకోవాలని మనకు సందేశం ఇచ్చారు స్వామి.
1: మరి సత్యసాయి అవతారంలో సైతం స్వామిని పెంచిన కర్ణం సుబ్బమ్మ గారికి బాల్యంలోనే లీలలు చూపించారు స్వామి. స్వామి అవతార ప్రకటన చేసింది తన 14వ ఏట. అంతకు ముందే సుమారుగా స్వామికి 9 ఏళ్ల వయస్సులోనే సుబ్బమ్మ గారు స్వామిలోని దివ్యత్వాన్ని దర్శించింది. కర్ణం గారిల్లు స్వామివారిల్లు రెండూ ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. సుబ్బమ్మకు పిల్లలు లేరు, అందువల్ల ఆమె స్వామిని ప్రేమగా చూస్తూ ఉండేది. అందుకు ఈశ్వరమ్మ అడ్డు చెప్పేది కాదు. స్వామి సుబ్బమ్మ గారింటికి వెళ్లడానికి మారాన్ చేస్తూ ఉంటే తోటి స్త్రీలు వీడు బ్రాహ్మణ పుత్రుడే అని పరిహాసం ఆడేవారట. సుబ్బమ్మ గారింట్లో ఉండడానికి ఇష్టపడుతున్న బాలసాయిని చూసి ఇతడు కూడా వాని తాత కొండమరాజు వలె శాకాహారి కాగలడని, అందువల్లనే సుబ్బమ్మ గారింట వాతావరణానికి ఇష్టపడుతున్నాడని సన్నిహితులు ఆప్తులు భావించేవారట. ఇతరులు మాత్రం సుబ్బమ్మ గారి పెద్ద డాబా ఇంట్లో విశాలమైన గచ్చు నేల మీద పారాడడానికి బాలుడు ఇష్టపడుతున్నాడని భావించేవారు. దీన్ని గమనించిన బంధువులు ఈశ్వరమ్మను దేవకి అని, సుబ్బమ్మను యశోద అని అనేవారు. స్వామి అంటే సుబ్బమ్మ గారికి ఎనలేని ప్రేమ, వాత్సల్యం, భక్తి ప్రపత్తులు ఉండేవి. సత్యం బాల్యదశ నుండి దాటి పెద్దవాడవుతున్నప్పుడు పుట్టపర్తిలో ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ చెట్టు కిందనో, ఏ ఇసుక తిన్నెపైనో ఏదో ధ్యానం చేస్తూ ఉండిపోయేవాడు. అప్పుడు సుబ్బమ్మ స్వామి కోసం అన్నం కూరలు వండుకొని ఆ కొండలు గుట్టలు వెదికి వెదికి ఎక్కడో సత్యాన్ని చేజిక్కించుకొని ఇంటికి తీసుకుని వచ్చి బతిమిలాడి బతిమిలాడి అన్నం ముద్దలు చేసి నోట్లో పెట్టి తృప్తిపడేది. రోజు ఇదే వరుస. 2 ఇళ్లకు మధ్య అడ్డుగా ఒక గోడ ఉండేది. ఒక్కోసారి అటు గోడ అవతల స్వామి ఒక బల్లపై నిలబడి సుబ్బమ్మకు దర్శనమిచ్చేవారు. గోడ యువతల నుండి సుబ్బమ్మ స్వామిని దర్శించేది. ఈ విధంగా ఒకరినొకరు చూసుకునేవారు. అప్పుడు ఆమె గబగబ అన్నం కలిపి తీసుకుని వచ్చి ఒక్కొక్క ముద్ద స్వామి నోట్లో పెట్టేది. స్వామి ఆనందంగా అరగించేవారు. ఒకసారి ఆమె ఆ విధంగా అన్నం పెడుతున్న సమయంలో స్వామి నోట్లో ఆమె విశ్వరూపాన్ని దర్శించింది. ఆ దృశ్యం చూసి ఆమె ఒక్కసారి పెద్దగా రామా కృష్ణ అని అరచి తన్మయావస్థను పొందింది. ఆమె కళ్లకు ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. ఆమె గబా గబా వాకిట్లోంచి తిరిగి స్వామి ఇంటికి వచ్చి అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది పట్టించుకోకుండా అనే సత్యం పాదాలపైన పడిపోయింది. ప్రభు, నా ప్రభు, నన్ను కరుణించు అని ఆమె సత్యాన్ని వేడుకోసాగింది. అందరూ ఆమెను చూసి సుబ్బమ్మకు పిచ్చిపట్టింది అనుకున్నారు. సుబ్బమ్మను పిచ్చిపట్టిన మాట ఆ యథార్థమే. ఆ పిచ్చి భగవంతుని కోసమే కదా. తన మాతృ సమానురాలైన యశోద వంటి సుబ్బమ్మకు సాయికృష్ణుడు విశ్వరూప దర్శనం అనుగ్రహించిన సన్నివేశమిది.
0: గోపికల యొక్క భక్తిని ఉద్ధవుని ద్వారా ప్రకటించాలనుకున్నారు కృష్ణ పరమాత్మ. అదే సన్నివేశమిది. ఒకానొక సమయంలో కృష్ణుడు ఉద్ధవుని ద్వారా గోపికలకు ఒక సందేశం పంపించాడు. ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెళ్లి, గోపికలారా, కృష్ణుని సందేశం వినటానికి రండి అన్నాడు. అప్పుడు గోపికలన్నారు కదా, ఉద్ధవ, మా హృదయంలో కృష్ణుని ప్రేమభావాలు నిండి ఉన్నాయి. మా భావము కృష్ణునిలో లీనమై ఉంటున్నది. ఈ సందేశం వినటానికి మాకింకొక భావమే లేదు. కనుక నీవు వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుని వద్దకు వెళ్ళు అన్నారు. ఉద్ధవుడు గోపికల మాటలకు ఎంతో ఆనందభరితుడైనాడు. గోపికల యొక్క మధుర భక్తికి సంతోషించాడు కూడా. గోపికలకు కృష్ణునికి తమకు భేదం లేదని విశ్వసించారు. వారిది ఏకాత్మ భావము. మహావాక్యాలలోని తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉన్నారు గోపికలు. ఒకానొక రోజు బృందావనంలో గోపికలందరూ కృష్ణునితో ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. ఇహ గోపికలు ప్రతి మొక్క దగ్గరికి, ప్రతి పువ్వు దగ్గరికి పోయి ఈ విధంగా అడుగుతున్నారు. నల్లనివాడు పద్మన

శ్రీ కృష్ణావతార లక్ష్యములలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కూడా. కాని బాలకృష్ణుని గాని నందగోకులంలో కంసుడు పంపిన అనేక

0: ఇక్కడ గోపికలకు కృష్ణుడు లేని స్థానము, కృష్ణుడు కాని రూపము లేదని వారు విశ్వసించారు. వారి హృదయము వెన్నవలె మెత్తనైనది, పవిత్రమైనది, మధురమైనది, ఆనందమయమైంది కూడా. ఎందుకంటే కృష్ణుడు వారి హృదయాల్లో సదా రమిస్తున్నాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే కదా. కనుకనే కృష్ణుడు వారి హృదయాలను అపహరించాడు. ఒకనాడు యశోద కృష్ణుణ్ణి పట్టుకుని, కృష్ణ, వెన్న నేను పెడితే తినవు, గోపికల ఇళ్లకు పోయి వెన్న దొంగలించి తింటున్నావు, అది నీకంత అవసరమా? మన ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా? పరుల ఇంటి వెన్న నీకంత రుచిగా ఉందా అని నిలదీసింది. దీని అంతరార్థమేంటి? కృష్ణుడు దొంగలించినది వెన్న కాదు, నిర్మలమైన గోపికల హృదయాన్ని దొంగలించాడు. గోపికలకు దేహాభిమానమే లేదు, అందువల్ల కృష్ణుని చిత్తచోరుడు, నవనీత చోరుడు అంటారు. ఇక్కడ హృదయమే నవనీతము. కాని యశోదకి మాత్రము దేహాభిమానము ఉన్నది. గోపికలు సదా దివ్యత్వంలోనే ఉంటూ ఉంటారు. కాని యశోద, వీడు నా కుమారుడు, నేను కృష్ణుని తల్లిని అనే మమకారాలు ఉండేవి. కనుక మనందరము కూడా స్వామికి దగ్గరవ్వాలి అంటే మన అహంకార మమకారములను త్యజించి భగవానునిపై భక్తిని, ప్రేమను పెంచుకొని తరిద్దాము.
1: దీపంలో గోపాలుడు అని స్వామి ఒక అపురూపమైన కథ చెప్పారు. దీపంలో గోపాలుడు అని స్వామి చెప్పిన కృష్ణ దర్శనం అంతరార్థం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జ్యోతిస్వరూపుడని. ఒకనాడు రేపల్లెకు సుగుణ అనే కొత్త కోడలు వచ్చింది. ఎట్లాగైనా కృష్ణుని చూడాలని ఆశపడుతూ వచ్చింది. కాని ఆమె అత్తగారు, నీవు యశోద ఇంటికి పోకూడదు, కృష్ణుని చూడకూడదు అని శాసించింది. కాని దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదే. ఎవరి తప్పు వారికే ముప్పు తెప్పిస్తుంది. ఆనాటి కాలంలో గ్రామంలోని స్త్రీలు ప్రతిరోజు సాయంత్రం శ్రీమంతుల ఇంటి నుండి దీపం నంటించుకుని తెచ్చుకోవడం సాంప్రదాయం. ఆ ప్రకారంగా సుగుణ అత్తగారు ప్రతిరోజు యశోద ఇంటికి పోయి దీపం వెలిగించుకుని తెచ్చేది. కాని ఒకరోజు ఆమెకు బాగా జ్వరం వచ్చింది. కదలడానికే వీలు లేకపోవడం వల్ల కోడల్ని యశోద ఇంటికి పంపక తప్పలేదు. ఇది కృష్ణుని సంకల్పమే. సుగుణ యశోద ఇంటికి వెళ్లి దీపం అంటించుకురా అన్నది. సుగుణ ఎంతో ఆనందంగా యశోద ఇంటికి పోయింది. అక్కడ వరండాలో పెట్టిన దీపానికి తాను తీసుకెళ్లిన ప్రమిదను అంటించుకున్నది. ఆ దీపంలో ఆమెకు కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. అంతే, తనను తాను మరిచిపోయింది. కొద్దిసేపటికి చర్మం కాలుతున్న వాసన వస్తున్నదేమిటబ్బా అనుకుని యశోద బయటికి పరిగెత్తి వచ్చింది. అమ్మా, ఏమిటది? చేయి కాలిపోతుంటే దీపాన్ని అలాగే పట్టుకున్నావేమిటి? నీకు నొప్పి అనిపించడం లేదా అంటూ సుగుణ చేతిని బయటికి లాగింది. కాని సుగుణ యశోద మాటలు కూడా వినిపించుకోలేదు. దీపంలో కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతున్నది. గోపికలందరూ ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ విధంగా చేశావని ప్రశ్నిస్తే, దీపంలో కృష్ణుడు కనిపించాడు, తాను నవ్వాడు, నన్ను నవ్వించాడు, అతనిని చూసి నన్ను నేను మర్చిపోయాను అంటూ అసలు విషయం బయటపెట్టింది. క్షణంలో ఈ వార్త ఊరంతా పాకిపోయింది. మన సుగుణకు కనిపించానంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించానంట, అదే చేతికి తగిలిన మంట అంటూ స్త్రీలంతా చేరి ఉత్సాహంగా పడుకున్నారు. ఈ విషయం జ్వరంతో ఉన్న అత్తగారికి కూడా తెలిసిపోయింది. అయితేనేమి, సుగుణ కృష్ణుని చూసింది, ఆమె కోరిక నెరవేరింది.
0: అహైతుక కరుణాసింధు భగవానుడు, భక్త సులభుడు కూడా, అదే సమయంలో భక్త పరాధీనుడు కూడా. ఎందుకంటే తన భక్తులైన పాండవులను ఉద్ధరించటానికి విశ్వాధారి అయిన పరమాత్మ కర్ణుని చేయి చాచి యాచించాడు. భక్తులపై ప్రేమ, స్వామికి అనంతమైన ప్రేమ ఉన్నదాయనికి. అటువంటి ప్రేమస్వరూపుడైన స్వామి తన చిన్ననాటి స్నేహితుని అనుగ్రహించిన విధానము తెలుసుకుందాము. బలరామ కృష్ణులతో పాటు సుధాముడనే బాలుడు కూడా సాందీపని వద్ద విద్యను అభ్యసించాడు. వారు ముగ్గురు మంచి స్నేహితులు. పరిస్థితుల ప్రభావం వల్ల నిత్య దారిద్రముతో బాధపడుతుండేవాడు సుధాముడు. అతని కుటుంబము చాలా పెద్దది. వారిని పోషించటానికి ఎన్నో ఇబ్బందులు పడేవాడు సుధాముడు. ఒకసారి సుధాముని భార్య వామాక్షి సుధామునితో ఇట్లా చెప్పున్నది, నాథా, మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడు సకల ఐశ్వర్య సంపన్నుడు కదా, ఆయన వద్దకు వెళ్లి మనకు సహాయం చేయమని కోరండి అని అడిగింది. భార్య వామాక్షి కోరికపై బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయము కోరుటకు ద్వారకకు బయలుదేరాడు సుధాముడు. చిరకాల మిత్రుని వద్దకు ఒట్టి చేతులతో ఎప్పోతే ఏం బాగుంటుంది అని యోచించి తన ఇంట్లో అంతా వెతగ్గా వెతగ్గా కాసిని అటుకులు దొరికినాయి. ఆ అటుకులను తన చిరిగిన ఉత్తరీయంలో కట్టుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడే తన మిత్రుని రాకను గమనించి ద్వారము వద్దకు వచ్చి ఎంతో ప్రేమాభిమానాలతో ఆలింగనం చేసుకున్నాడు. లోపలికి తీసుకువెళ్లి తన సింహాసనమున కూర్చుండబెట్టి అతని పాదములను తానే స్వయముగా కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. అంతేకాదు, కృష్ణుని సతి రుక్మిణి కూడా ఆ విధంగానే చేసింది. వారిద్దరూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొని ఆనందించారు. ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు సుధాముని ఉత్తరీయము చివర చిన్న మూటను చూసి, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతూ ఆ మూటను విప్పి అటుకులను తన నోట వేసుకున్నాడు. ఆ తరువాత సుధామునికి కృష్ణ పరమాత్మ అమృత తుల్యమైన భోజనం పెట్టి హంసతూలికా తల్పమున పరుండజేశాడు. శ్రీకృష్ణ ప్రేమాంబుధిలో ఓలలాడుతున్న సుధాముడు తానెందుకు తన స్నేహితుని వద్దకు వచ్చాడో మర్చిపోయినాడు. తన కష్టములను అతనికి చెప్పకూడదనుకుని తిరుగు ప్రయాణం కొరకు సిద్ధమైనాడు. మార్గ మధ్యములో తన భార్యకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక దిగులుతో ప్రయాణం చేసి తన గ్రామం చేరుకున్నాడు. అతనికి ఎంత వెదికినను తన గుడిసె కనిపించలేదు. ఆ స్థానమున ఒక భవంతి కనిపించింది. దిక్కు తోచక అటూ ఇటూ చూస్తుండగా అతని భార్య భవనము నుండి వచ్చి శ్రీకృష్ణుని కృప వలన తమ దారిద్రము తీరిపోయిందని, అష్టైశ్వర్యములు ప్రాప్తించినవని చెప్పింది. సుధాముడు సర్వాభరణ శోభితురాలైన తన భార్యను ముందు గుర్తుపట్టలేదు. సుధాముడు తన నిజమైన బంధువు, స్నేహితుడు, హితుడు, భగవానుడు అన్ని ఆ శ్రీకృష్ణుడే అన్న సత్యమును తెలుసుకున్నాడు. కృష్ణ పరమాత్మ తనను నమ్మిన వారిని వదిలిపెట్టడు, చివరి వరకు వారిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. మూర్తి భవించిన ప్రేమయే సాయి కృష్ణుడు.
1: భక్తసులభుడు కృష్ణ పరమాత్ముడు, గోపికా మానసచోరుడు, పాండవుల తలరాతలు మార్చిన పరమాత్ముడికి ఒకసారి తలనొప్పి వచ్చిందట. కృష్ణతత్వాన్ని వివరిస్తూ స్వామి వింతగాథను ఒక సందర్భంలో ఇలా చెప్పారు. అవతారమూర్తికి శ్రీకృష్ణునికి ఎంత చక్కని పేరు, ఎంత పవిత్రమైన అంతరార్థమున్నది. కృషి, ఆకర్షణ, త్రికాల బాధితానందము, ఈ అర్థాలు మూడు ఈ పదానికున్నవి. హృదయ భూమిని దున్ని ప్రేమ బీజములను నాటి ఆనందమును పెంపొందించేదే కృష్ణావతార కార్యం. ఆబాల గోపాలులందరినీ ఆకర్షించి వారి చిత్తములను అపహరించి ఏకాగ్రతనిచ్చి కాపాడే దివ్యమూర్తి అని మరొక అర్థం. సచ్చిదానంద స్వరూపుడు మాటలతో, పాటలతో, ఆటలతో, వేణుగాన మాధుర్యంతో ఆనందమునందించినవాడు కృష్ణుడు. భద్రభూమిలోనూ యుద్దభూమిలోనూ ఆనందగానమే ఆయన కలవాటు. మహాభయంకరమైన భారత యుద్ద క్షేత్రమున చక్కగా, శాంతముగా, నెమ్మదిగా గీతను పాడినాడు. యుద్దభూమి యందు కూడా ఆయన ఆనందస్వరూపుడే. గోపికలను గోపాలులను ఆకర్షించి వారి హృదయాలలో ప్రేమను పెంచి వారికి సచ్చిదానంద స్వరూపుణ్ణి సాక్షాత్కరింపజేశాడు. వారి హృదయమున చిత్తరువు వలె హత్తుకుని వారిని ఉన్మత్తులుగా చేశాడు. కృష్ణుని చిరునవ్వులు ప్రజలను ఆకర్షించి పరమానంద భరితులను గావించాయి. వారిలోనూ విషయతృష్ణ నశించి వారిలో కృష్ణతృష్ణ తీవ్రమైనదిగా చేశాడు. ఒకప్పుడు కృష్ణునికి తలనొప్పి వచ్చిందట. అది కొత్త జబ్బు కాబట్టి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. రుక్మిణి సత్యభామలు ఎన్నో మందులు వేశారు, కాని నొప్పి తగ్గలేదు. కృష్ణుడు బాధపడుతూనే ఉన్నాడు. సరిగ్గా సమయానికి నారదుడు ద్వారకకు వచ్చాడు. ఈ బాధను పోగొట్టడానికి కావలసిన మందు తెచ్చిస్తావా అని కృష్ణుడు నారదుణ్ణి అడిగాడు. పరమభక్తుని పాదధూళిని నీళ్లలో కలిపి తీసుకుంటే ఇది పోతుంది, తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నారదుడు పరిగెత్తిపోయి తనకు తెలిసిన పరమభక్తులందరి పాదధూళి అడిగాడు. అయితే వారందరూ అపచారం అపచారం, పరమాత్మునికి నా పాదధూళియా, లేదు లేదు అంటూ నారదుని వెనుకకు పంపారు. నీ భక్తులెవ్వరూ నీకు అవసరమైన మందు ఇవ్వలేదు అని చెబితే కృష్ణుడు రేపల్లె వెళ్లి గోపికలను అడిగావా అన్నాడు. వారు పామరులు, వ్యామోహంతో పడిన వాళ్లను పరమభక్తులను ఎట్లా గౌరవించేది అని, నేను అక్కడికి పోలేదు, మీ ఆజ్ఞ అయితే పోయి వెళ్లి అడిగి వస్తాను అని నారదుడు రేపల్లెకు వెళ్లాడు. నారదుడు చేసిన నామ సంకీర్తనమును విని గోపికలందరూ వచ్చి అతని చుట్టుకొని కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అని అడిగారు. కృష్ణునికి 5 దినముల నుండి ఒకే తలనొప్పి, చాలా బాధపడుతున్నాడు, దానికి మందు కావాలని మీ దగ్గరికి వచ్చాను అని పాదధూళిని అడిగారు. కృష్ణుని బాధపోతే చాలునని అందరూ తమ తమ పాదధూళిని పొట్లాలు గట్టి నారదునికి చేతికిచ్చారు. ఇక్కడ ఇచ్చిన తక్షణమే అక్కడ కృష్ణునికి తలనొప్పి తగ్గిపోయింది. ఈయని భక్తులకున్న పాదధూళి అనే అహంకారం మమకారం ఇంకా నిలిచి ఉండినది, పూర్తిగా పోలేదు. గోపికలకు మాత్రం కృష్ణుడు, కృష్ణుని యొక్క బాధ, దానికి తగిన మందు అనే దృష్టి తప్ప నాది నేను అనే దృష్టి లేకపోయింది. వారిదే నిజమైన భక్తి అని ఈ లీల ద్వారా కృష్ణుడు మనందరికీ తెలియజేశారు.
0: సకల లోక సమ్మోహనమూర్తి కృష్ణ పరమాత్మ గోపికలను గోపబాలులను ఒకే తీరులో తన చుట్టూ తిప్పుకున్న లీలా మానుష వేషధారి స్వామి చాలా అందగాడు, కాని తాను అందవిహీనంగా ఉన్నానని ఆత్మన్యూనతతో కృష్ణునికి దూరంగా ఉన్న కుబ్జను చూసిన పరమాత్మ అపార కరుణతో ఆమెను ఏ విధంగా అనుగ్రహించాడో చూద్దాము. బలరామ కృష్ణులు మధురానగరం రాజవీధిలో నడిచి వెళుతూ ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి చూడటానికై ఎక్కడెక్కడి వారు వచ్చి ఆ వీధికి 2 వైపులా క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు. మేడలపై మిద్దెలపై నుండి మధురానగర కాంతలు నందనుని అందాన్ని ఆనందంతో తనివితీరా దర్శిస్తున్నారు. ఇంతలో ఆ వీధిలో మైపూతలతో నిండిన బంగారు పాత్రలు ఒక పళ్లెంలో పెట్టుకుని కంసుని దాసి కుబ్జ నడుస్తూ రావటం బలరామకృష్ణులు చూశారు. వంకర టింకరగా పొట్టిగా ఉన్న ఆమె వికృతాకృతిని చూచి వారు అమితంగా జాలిపడ్డారు. ఆమెను అనుగ్రహింపతలచిన కృష్ణుడు, నీవు ఎవరి దానవు, నీ పేరేమి, ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి, ఇవన్నీ మాకిస్తావా, నీకు మంచి కలుగుతుంది అన్నాడు. అప్పుడు కుబ్జ ఆ మాటకు సమాధానంగా ఇలా అన్నది, స్వామి నీవు చక్కని వాడవేలే, నాతో నా స్వామి సరసమాడేది, అందాలు అందరికీ వస్తాయా, నన్ను త్రివక్ర అంటారు, నేను కంసునికి దాసిని, ఈ మైపూతలు తయారు చేసి ఇస్తే రాజు మెచ్చుకుంటూ ఉంటాడు, ఇది నా వృత్తి, ఈ సుగంధలేపనాలు మీరు స్వీకరించండి అన్నది. కుబ్జ ఇచ్చిన మైపూతలు తన శరీరానికి అలదుకొని కృష్ణుడు అపారమైన అనుగ్రహంతో ఆమె వక్రతను పోగొట్టదలిచాడు ఆ వెంటనే పరమాత్మ ఆమె పాదము మీద తన పాదం పెట్టి ఆమె చెంపల కింద వేళ్లుంచి పైకెత్తాడు. అలా ఎత్తటం వల్ల ఆమె వక్రత పోయి ఆమె సుందరమూర్తిగా ప్రకాశించింది. ద్వాపర యుగంలో రాజవీధిలో అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన అనుగ్రహ పూర్వకమైన లీల ఇది. ఇక్కడ కృష్ణస్వామి సరిచేసినది బాహ్య సౌందర్యమును మాత్రమే కాదు, భగవానుడు బాహ్య అంతరంగాలను సరిచేసి స్వచ్ఛతను ప్రసాదిస్తాడు ఆయనని మనము నమ్ముకున్నప్పుడు.
1: మురళిగాన లోలుడు శ్రీకృష్ణుడు. పింఛాన్ని, మురళిని, కృష్ణుణ్ణి విడివిడిగా చూడలేము. మురళిగానం వినాలని ఈశ్వరమ్మకు ముచ్చట. స్వామి ఎంతో నర్మగర్భంగా తన తల్లికి మురళిగానం వినిపించి తానే సాయికృష్ణుణ్ణని తెలిపిన వైనం ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఒకసారి భక్తుల బృందంతో మాట్లాడుతూ, నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, నాకు చాలా చోట్ల భక్తులున్నారు, ప్రజలు నన్ను అనేక భాషలలో ప్రార్థిస్తూ ఉంటారు అన్నారు. ఈ విషయం మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నది. కృష్ణుని మురళిమోహన గానం విని యమునా నది, బృందావనం, పక్షులు, జంతువులు, మేఘాలు, చరాచర ప్రకృతి అంతా స్తంభించిపోయిందని విని ఉండటం వల్ల ఈశ్వరమ్మ అటువంటి అద్భుతమైన మురళిగానం వినాలని భావించింది. సత్యం ఎట్ట ఎదుట ఉన్నప్పటికీ ఆమె ప్రత్యక్షంగా అడగటానికి సాహసించలేకపోయింది. చిట్ట చివరకు ఆమె కృష్ణుని మురళి షిర్డి సాయిబాబా దగ్గర ఉండేదా అని అడిగింది. అప్పుడు సత్యం, ఇది ఇప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు ఇప్పుడు కూడా నేను కృష్ణుణ్ణే, ఆ రూపమే అందరి మనసులను కరిగించడానికి ఇలా అవతరించింది అన్నారు. అప్పుడు వారంతా మందిరం మధ్యహాలులో నేల మీద కూర్చొని ఉన్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అప్పుడు చెక్క పాదరక్షలతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కనిపించకుండానే ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్లు అతి స్పష్టంగా వినిపించసాగింది. క్రమంగా షెడ్డులోయించి వరండాలోయించి వారంతా కూర్చొని ఉన్న మధ్యహాలు లోపలికి టకాటకామంటూ శబ్దంతో అడుగులు వేస్తూ రావడం అందరికీ బాహాటంగా వినిపించింది. అప్పుడు ఈశ్వరమ్మ పెద్దగా చెప్పులతో లోపలికి రాకూడదు అన్నది. కాని ఆ పాదరక్షలు ధరించి వస్తున్న వ్యక్తి కనిపిస్తేనే కదా, పైగా ఆమె మాటను లక్ష్య పెట్టకుండా ఆ వ్యక్తి ఇంకా లోపలికి వస్తున్నట్లు టక్ టక్ అనే శబ్దం ఇంకా ముందుకు వెళ్తున్నది. ఆ శబ్దం క్రమంగా సత్యానికి కుడివైపు వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. అప్పుడు బాబా శిథిలమైన మసీదులో ఉండి నేను మురళి ఆలపిస్తున్నప్పుడు నేను ఆ రూపంలో ఉండేవాణ్ణి అన్నారు. అందువల్లనే నీవు సాయిబాబా అని స్వయంగా పేరు పెట్టుకున్నావు, ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది అని నిదానంగా అనుకున్నది ఈశ్వరమ్మ. వారిలో కృష్ణ భక్తుడైన ఒక వ్యక్తి, స్వామి నీవు కృష్ణ భగవానుడివా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవును, నేను కృష్ణుణ్ణి, నీకు మురళిగానం వినాలని ఉన్నదా అని అడిగాడు బాలసాయి. లేదని ఎవరంటారు? బాలసాయిబాబా అతన్ని దగ్గరకు రమ్మని అతని చెవిని తన వక్షస్థలానికి ఆనించి ఉంచాడు. దివ్యమైన మురళీనాదం వినిపించగా అతడు ఆనంద పరవశుడయ్యాడు.

0: రూపరహితుడైన పరమాత్మ ఏకకాలంలో అనేక రూపాలు ధరించిన అద్భుతమైన లీల ఇది. బాలకృష్ణుడు, గోపాలకులు అందరూ కలిసి బృందావనంలో ఇసుక తిన్నెలపై ఎంతో ఆనందంగా చక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అప్పుడు గోవులన్నీ కూడా నిదానంగా పచ్చిక మేస్తూ దూరదూరంగా వెళ్లిపోయాయి. కనిపించని ఆ గోవుల కోసం గోపకులు ఆందోళన చెందారు. వాళ్లకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించటానికి వెళ్లాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వరత్వాన్ని దర్శింపతలచి గోవత్సాలను, గోపబాలులను అపహరించుకుని వెళ్లి ఒకచోట దాచి మాయమయ్యాడు. గోవులు, గోపాలురు కనిపించకపోయేసరికి విశ్వవిదుడైన కృష్ణుడు ఇది బ్రహ్మ చేసిన పని అని తెలుసుకుని తన శక్తిని బ్రహ్మ గ్రహించాలని భావించి గోపకుమారులు ఎందరున్నారో, అందరి రూపాలు, గోవత్సములెన్ని ఉన్నాయో అన్నింటి రూపాలు తానే ధరించాడు. రూపరహితుడైన ఆ పరమాత్మ ఏకకాలంలో బహురూపకుడయ్యాడు. గోప రూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్లాలో వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్లాడు. గోపకాంతలకెవరికి తమ పిల్లల మీద, గోవత్సముల మీద ఏ విధమైన శంక కలుగలేదు. ఇలా కృష్ణుడు తానొక్కడే దూడలు, దూడల కాపరులుగా క్రీడింపసాగాడు. విశేషమేమంటే గోపికలకందరకు తమ పుత్రుల మీద, శ్రీకృష్ణుని మీద వలే ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది. అదేవిధంగా గోవులు తమ వత్సముల మీద ఎనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి. ఈ సన్నివేశాలను చూచి బలరాముడు చాలా ఆశ్చర్యపడ్డాడు. పైగా కృష్ణుని పట్ల తనకు, వ్రజవాసులకి ఎంత అనురాగమున్నదో అంతటి అనురాగము ఇప్పుడు ఈ గోపకులను, ఈ గోవులను చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒకసారి జ్ఞానచక్షుతో దర్శించాడు. అప్పుడు ఆయనకు అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు. శ్రీకృష్ణుని విషయమడిగి తెలుసుకొని బలరాముడు విస్మితుడయ్యాడు. బ్రహ్మకు త్రుటికాలం గడిచింది అంటే మానవలోకంలో సంవత్సరం గడిచింది. బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడోనని చూశాడు. బృందావనంలో గోగోప బాలుర రూపాలతో క్రీడిస్తున్న కృష్ణుని చూసి విశిష్టమైన ఆ లీలకు దిగ్భ్రాంతి చెందాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆయన కృష్ణుని దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఓ కృష్ణ, నాకీ బ్రహ్మ పదము ఎందుకయ్యా? వేదములు కూడా గ్రహింపలేని నిన్ను, పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించియున్న నీవు ఈ వనములో, ఈ గోవుల మందలో, ఈ గోపబాలులతో ఉన్న నిన్ను వీక్షిస్తూ నీ పాదరేణువులతో పునీతమైన ఈ భూమిపై ఒక్క క్షణం నిలచిన ఎంత భాగ్యమో కదా అని అనేక విధాలుగా సృష్టికర్తననే అహంకారం విడచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్మని పాదాలను ఆశ్రయించాడు. భాగవతంలో రెండు సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖ మహర్షి ఆనంద పారవశ్యంలో సమాధి స్థితిలోకి వెళ్లాడట. అవి ఒకటి శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశం, రెండవది కుచేలోపాఖ్యానం వర్ణించేటప్పుడు. భాగవతమందు బ్రహ్మస్తుతిగా ఈ యొక్క ఘట్టం చాలా ప్రసిద్ధిగాంచినది.
1: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని సమ్మోహనమూర్తిని కీర్తిస్తారు. మరి ఆ కౌస్తుభాన్ని భగవాన్ సత్యసాయిబాబా వారు సృష్టించి చూపించారంటే స్వామి సాక్షాత్తు సాయికృష్ణుడుగాక మరెవరు? శ్రీ సాయికృష్ణ నమో నమో. 1977 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీ నాడు త్రైబృందావనంలో శ్రీ సత్యసాయి భగవానుడు హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి సంభాషిస్తూ ప్రేమతత్వానికి పరిపూర్ణమైన ఉదాహరణం శ్రీకృష్ణావతారం. ఆ కృష్ణావతారమే ప్రస్తుతం సాయి అవతారం అన్నారు కృష్ణుని తాతగారు కృష్ణునికి కౌస్తుభరత్నాన్ని ఇచ్చారు. దానిని కృష్ణుడు ఎప్పుడూ ధరిస్తూ ఉండేవాడు అని అంటూ, స్వామి కౌస్తుభరత్నం ఎలా ఉండేదో మీకు తెలుసా అని అడిగారు. ఆ ప్రశ్నకు విద్యార్థులెవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి ఒక్కసారి తమ చేతిని తమ సహజమైన పద్ధతిలో చాలనం చేసి చేతిలో ఒక మెరుపు మెరిసినట్లయింది. స్వామి గుప్పిట తెరిచారు. చేతిలో తళతళలాడుతున్న ఒక రత్నం కనిపించింది. అదే కౌస్తుభరత్నం. విద్యార్థులకు చూపించడం కోసం స్వామి ఆనాటి కౌస్తుభరత్నాన్ని తమ హస్తంలోకి తెప్పించి వారికి చూపించి ఆశ్చర్యచకితుల్ని చేశారు. అది పెద్ద పచ్చ విలీనంగానూ పచ్చదనంతోనూ మెరుస్తున్నది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. చుట్టూ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ మొత్తం ఒక బంగారు గొలుసుకు వేలాడుతూ ఉన్నది. ఈ శ్రీ సత్యసాయిబాబా ఆ హారాన్ని విద్యార్థులందరికీ చూపించి ఆనంద ఆశ్చర్యాలకు గురిచేశారు. కృష్ణలీలన్నీ భాగవతంలో బమ్మెర పోతన అక్షరాలలో పోతబోశారు. స్వామి భాగవత అంతరార్థాలను అద్భుతంగా వివరించారు. విందామా? కృష్ణుని తత్వము, కృష్ణుని లీలలు ఇట్టివి అట్టివి అని వర్ణించటానికి వీలు కాదు. స్త్రీలలో స్త్రీవలే ఉన్నాడు, పురుషులలో పురుషుని వలె ఉన్నాడు, చిన్న పిల్లలలో పిల్లవాని వలె ఉన్నాడు. ఈనాడు గోకులాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినం. ఇది బాహ్యమైన స్వరూపానికి పుట్టిన దినమే కాని కృష్ణుడు పుట్టడమేమిటి? కృష్ణుని ఆదేశాలను శిరసావహించాలని స్వామి అన్నారు. కృష్ణుడు వేరు, కృష్ణుని వాణి వేరు కాదు. అట్లే స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. కనుక మనము భేదమునకు అవకాశం ఇవ్వకూడదు. కృష్ణతత్వమునందు వివిధ విషయాలు అనేక అంతరార్థాలతో కూడి ఉంటున్నాయి. ప్రజలు తమ తమ భావములను పురస్కరించుకుని యథార్థమును విస్మరించి అనర్థాలను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణునికి అష్ట భార్యలున్నారని, అంతేగాక అతడు 16,000 మంది గోపికలను కూడా కలిగి ఉండేవారని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీని యందున్న అంతరార్థమేమిటి? ఈ 8 మంది కృష్ణునికి ప్రాపంచిక సంబంధమైన భార్యలు కారు. మన దేహమునందున్న 6 చక్రములలో 2 ప్రధానమైనవి, 1 సహస్రార చక్రం, 2 హృదయ చక్రం. ఈ హృదయ చక్రం అష్టదళములు గల పుష్పముతో కూడినది. ఇదే హృదయ పుష్పం. దీని యందలి అష్టదళములు అష్టభూములు అని మరొక పేరు కూడా ఉంది. భూమికి నాథుడు భగవంతుడు, అనగా ఈ ప్రకృతికి పరమాత్మయే నాథుడు. కనుక అష్టదళములతో కూడిన హృదయ పుష్పానికి నాథుడు భగవంతుడే. అతడే శ్రీకృష్ణుడు. అతనినే మాధవ అన్నారు. మా అనగా మాయా, లక్ష్మి, ప్రకృతి అని అర్థము. ధవ అనగా నాథుడు. కనుక మాధవ అనగా హృదయానికి నాథుడు, ప్రకృతికి నాథుడు అని అర్థం. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలున్నారన్న మాటలో గల అంతరార్థం ఇదే. మన దేహములోనున్న మరి ఒక ప్రధానమైన చక్రం సహస్రారం. ఇది 1,000 దళములతో కూడినది. ఒక్కొక్క దళమునందు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడై ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక 1,000 దళములకు మొత్తము 16,000 కళలుంటున్నాయి. దీనిని పురస్కరించుకునియే కృష్ణునికి 16,000 మంది గోపికలున్నారని భావిస్తున్నాం. గోపికలనగా కళలే. ఈ 16 కళలు మనలో పరిపూర్ణం కావాలి. భగవదాజ్ఞను శిరసావహించినప్పుడే ఈ 16 కళలు మన యందు రాణిస్తాయి అని స్వామివారు తెలియజేస్తున్నారు. కృష్ణ చరితము మధుర సుధాభరితము. బాల్య, కౌమార, యవ్వన దశలు దేహ పరిణామ క్రమానికి ఆలవాలమైతే కృష్ణ పరమాత్మ అన్ని దశలలోనూ తన లీలా వినోదంతో లోకాన్ని లీలగా, ఆటగా పరిరక్షించిన పరమాత్ముడు. ఎలా జీవించాలో మానవాళికి నేర్పిన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బాల్యంలో తల్లిని, గోకులాన్ని, కౌమార యవ్వనాల్లో గోపికలను లాలించి, అలరించి, ముచ్చట తీర్చిన కర్మయోగి. ఎత్తుపల్లాల కష్టనష్టాల జీవితాన్ని తేలిగ్గా, వినోదంగా జీవించాలని మానవ జాతికి నేర్పిన మహోన్నత అవతారమే శ్రీకృష్ణావతారం. కులమతాలకు అతీతమైన అవతారంగా, బంధుమిత్రులను ఆదరించే బంధుమిత్ర ప్రియుడిగా, కలియుగంలో ఎలా జీవించాలో ద్వాపరయుగంలోనే జీవించి చూపించిన యాదవ శిరోభూషణం శ్రీకృష్ణ పరమాత్మ. మన స్వామి కూడా తన జీవిత కాలంలో ఇదే తత్వాన్ని ఆచరించి చూపించారు. కృష్ణతత్వమే ప్రేమతత్వమని బోధించి తానే కృష్ణమూర్తినని తన ప్రేమతో ప్రతి ఒక్కరికి నిరూపించారు. సాయి కృష్ణం, వందే జగద్గురుం. శ్రీ సత్యసాయి కృష్ణో కృష్ణ నమో నమః.

ఇంతవరకు మీరు 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమాన్ని అందించిన వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పునుగుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి మూల్పూరి రాజలక్ష్మి గారు. వారికి రేడియో సాయి బృందం తరపున, శ్రోతలందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: మానవ జన్మంతా కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అని వివరించడం జరిగింది. ఆ తరువాత సృష్టిని బట్టి సృష్టికర్తను ఊహించుకోవాలి, సృష్టి బట్టి స్రష్టను భావించాలి అన్న రెండు విషయాలు కూడా తమకు విన్నవించడం జరిగింది. ఇందులో స్పష్టంగా తెలియజేస్తారు, నాయనా దేహం కాదు సుమా, దేహము మాత్రమే కాదు, ఇంద్రియములు మాత్రమే కాదు, అనగా కర్మేంద్రియములు మాత్రమే కాదు, జ్ఞానేంద్రియములు మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, వాక్కు మాత్రమే కాదు, బుద్ధి మాత్రమే కాదు, దీనికి మించి మూలాధారంగా వీటన్నిటినీ పనిచేయించేటువంటి ఆత్మ తత్వం ఉన్నది, ఆత్మ తేజస్సున్నది అన్న విషయం ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలియజేయబడింది. మనం తెలుసుకునే విషయాలన్నీ కూడా భగవాన్ బాబా వారు మనకు అందించినటువంటి ఉపనిషద్ వాహిని అనే ఉద్గ్రంథం నుండి తీసుకొనబడినటువంటి విషయములు మాత్రమే కాకుండా భగవాన్ బాబా వారు ఈ అంశములను ప్రస్తావిస్తూ రచించిన పద్యాలు, కొన్ని కీర్తనలు, వాటిని కూడా మేళవించి మీకు అందజేయడం జరుగుతున్నది. చూడండి, స్వామి ఎప్పుడు చెబుతుంటారు చేతులు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, ఉపకరణములు మాత్రమే, వాటికి స్వతంత్రత లేదు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అని భగవాన్ మనకి ఎప్పుడు చెబుతుంటారు. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని పనిచేయించేది ఎవరు? చెయ్యి పనిచేస్తున్నది, కాలు నడుస్తున్నది, చెవి వింటున్నది, వీటిని పనిచేయించేది ఎవరు? దానికే ఆత్మ తేజస్సు అని పేరు. దాని పద్యంలో స్వామి చెప్తున్నారు చూడండి, చెవులకెవండు విను శక్తి చేర్చేనోయి. ఈ చెవులు చక్కగా వింటున్నాయి, దాని వినే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించుకో. కన్నులకెవండు ఇచ్చెను కాంతి రేఖ. ఈ కళ్ళతో ఈ అంత స్పష్టంగా చూస్తున్నాం, దృష్టిని ప్రసాదించిన వాడు ఎవరు ఆలోచించు. అట్టి వాణిని వెదికెడు అతడు నరుడు. ఉన్నమాట తెలుపుచున్నమాట, అనగా ఈ చెవులకు కాని, నేత్రములకు కాని, ఇంద్రియములన్నింటినీ కూడా పనిచేయించేటువంటి ఆత్మ వస్తువుని ఎవరైతే తెలుసుకుంటాడో అతడే నరుడు, తదితరుడు నరుడు కాదు, ఏవానరుడు అవుతాడు. చూసారా? కనుక నరత్వం ఎక్కడున్నది అంటే ఆత్మతత్వమును గుర్తించడంలో దాని యొక్క లక్ష్యం నెరవేరినట్టయింది, దానికి ధర్మాన్ని నిర్వర్తించినట్లు అయింది. అదే మాట ఉపనిషత్తు అంటోంది, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచముత ప్రాణస్య ప్రాణ. చూసారా? వీటన్నింటికి కూడా శ్రోత్రము శ్రోత్రమై, నేత్రం నేత్రమై, మనసుకు మనసై, అన్నింటికి ఆధారంగా పనిచేస్తున్నటువంటిది ఆ ఆత్మ వస్తువు లేక ఆత్మ తేజస్సు అన్న విషయం నిర్ధారింపబడినట్టు అయింది. ఇప్పుడు మనకు మూడు రకాల ప్రశ్నలు వస్తాయి. మొదటి రకమైన ప్రశ్న ఏది అంటే చూడండి, నేను ఒక పని చేశాను, ఆ పని చేయించింది నా చేతులు, నా చేతులతో ఆ పని చేశాను, చేసిన పని కార్యము, ఈ చేతులు కారణము, చేతులు అనే కారణము ఒక పని ఒక కార్యమును నిర్వర్తించినట్లయింది. కనుక జరిగేటువంటిది ఆ ఆత్మ వస్తువు లేక ఆత్మ తేజస్సు అన్న విషయం నిర్ధారింపబడినట్టయింది. ఇప్పుడు మనకు మూడు రకాల ప్రశ్నలు వస్తాయి.

కనుక జరిగేటువంటి కార్యములన్నీ కూడా జరుగునటువంటి కర్తవ్యములన్నీ కూడా కార్య కారణ సంబంధం కలిగినట్టువేనా అన్నది మొదటి ప్రశ్న. అంటే ఈ చేతులే అన్ని పనులు చేస్తున్నదా, ఈ పాదములే అన్ని చోట్ల తిరుగుతున్నదా, ఎందుకంటే జరిపేటువంటి ఆ కార్యాలకు ఇవి కారణాలుగా ఉంటున్నాయి, కనుక కార్యకారణ సంబంధం వీటికి ఉన్నదా, ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, లేదండి ఈ చేతులకు కాళ్లకు చెవులకు కళ్లకు అన్నిటికీ ఒక ఆత్మవస్తువు ఉన్నది, ఆ ఆత్మవస్తువు సంకల్పించింది, ఆ ఆత్మవస్తువుకి ఇచ్చ కలిగింది, ఆత్మవస్తువు యొక్క ఇచ్చ వలన ఈ పనులన్నీ జరుగుతున్నాయి, ఈ ఇంద్రియములన్నీ కూడా తమ యొక్క వ్యాపారములను నిర్వర్తిస్తున్నాయి అంతేనంటారా, అనగా ఆత్మ యొక్క ఇచ్చ వలన ఈ కార్యములు జరుగుతున్నవా అనేది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, చూడాలని అనిపించింది మనసులో, చూసింది కన్ను, వినాలనిపించింది మనసులో, విన్నది చెవు, కనుక ఈ మనసు ఈ జ్ఞానేంద్రియముల యొక్క సంయోగము వలన అన్ని విషయములు కూడా గ్రహింపబడుతున్నాయా, అంటే మనసే కారణం అంటారా, ఆ మనసే ఈ జ్ఞానేంద్రియములతో పనిచేయిస్తోందంటారా, సర్వ ఇంద్రియములతో కూడా ఈ మనసు మమేకమై కారణం అవుతున్నదా అనేటువంటిది మూడవ ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం కేనోపనిషత్ చేసింది. గ్రహించండి, ఇంద్రియములన్నీ కూడా అచేతనములే, మనసు కూడా అచేతనమే, అచేతనమైన మనసు అచేతనములైనటువంటి ఇంద్రియముల చేత ఇన్ని పనులు ఎలా చేయించగలుగుతుంది, అసాధ్యం. చూడండి, అంటే రెండుండాలి, చేతన వస్తువు అయితే అచేతనాన్ని పనిచేయించగలుగుతుంది, ఇది అచేతనము అది అచేతనం అయితే చేయించేదెవరు, సాధ్యమా, కనుక మనసు ఇంద్రియములు అచేతనములొకటి చేత వాటికి స్వతంత్రత లేదు, అవి ఎట్టి కార్యములు కూడా నెరవేర్చలేవు అనేది తేలిపోయింది ఈ ప్రశ్నతో. అయితే తర్వాత ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించేటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా విషయములు అని పిలుస్తారు. చూచేవి కానివ్వండి, వినేవి కానివ్వండి, స్పృశించేవి కానివ్వండి, అన్ని విషయములే, అనగా జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహింపబడినటువంటి వాటిని అన్నింటినీ కూడా విషయములు అని పిలుస్తారు. అయితే కేవలము ఈ విషయములు జ్ఞానేంద్రియములతో మాత్రమే గ్రహింపబడుటలేదు. చూడండి, అంటే మనస్సు కూడా ప్రవేశించాలి అక్కడ, అంతఃకరణం లోపల ఉన్న మనస్సు ఈ బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా జరిగిన వివిధ వ్యాపారముల యొక్క అనుభవాన్ని అందిస్తున్నది, అంటే మనస్సు కూడా అక్కడ కలుస్తున్నది అని మనకు స్పష్టంగా అర్థమైపోయింది. చూడండి, అంటే కారు లోపల స్టీరింగ్ ఉన్నది, బ్రేక్ ఉన్నది, యాక్సిలరేటర్ ఉంది కారు లోపల, కారు వెలుపల లైట్లు ఉన్నాయి, టైర్లు ఉన్నాయి, వెలుపల భాగాలను లోపల భాగాలను సమన్వయపరుస్తూ ఉండాలి. స్టీరింగ్ ఎడు తిప్పితే టైర్లు ఎడు తిరుగుతూ ఉంటాయి, ఆ స్టీరింగ్ లాంటిదే మనసు, ఆ స్టీరింగ్ లాంటిదే మనసు, కనుక ఈ మనసు బయట టైర్లు లైట్లు ఈ వివిధమైన భాగాలు ఉన్నవి చూసారా, అవి కలిసి ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాయన్నమాట, కారు ముందుకు నడుపుతున్నదన్నమాట. దీన్ని బాహ్యము నుండి గ్రహింపబడిన వాటిని విషయములు అన్నాం. అయితే మనసు దేంట్లో అయితే ప్రవేశిస్తుందో ఆ ఆకారాన్ని పొందుతుంది. మనం అనుకుంటాము మనసు అనేది పాడైపోయిందనో, మనసు అనేది మన చేతిలో లేదని.

ఆ మనసేమని పీడిస్తుందనో అనుకుంటాం కాదు. ఆ మనసు ఎందులో ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది. చూడండి ఉదాహరణ, గ్లాస్ ఉన్నది, నీళ్లున్నాయి, నీళ్లకు ఏ రంగు లేదు. ఎప్పుడైతే ఎర్ర గ్లాసులో పోశారో ఆ నీళ్లు కూడా ఎర్రగా బయట కనబడుతున్నాయి. ఆకుపచ్చని గ్లాసులో పోశారో నీళ్లు కూడా ఆకుపచ్చగా కనబడుతున్నాయి. కానీ నీళ్లకు రంగు లేకపోయినప్పటికీ గ్లాసు ఏ రంగులో ఉంటే ఆ రంగులో నీళ్లు కనపడినట్లు మనసు ఏ విషయములనైతే గ్రహిస్తున్నదో ఆ విషయముల యొక్క రూపాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే మనసుతో విషయ ధ్యానం చేసినట్టయితే మనసు విషమయమైపోతుంది అన్నారు. ఆ మనసే కారణం అయ్యా తెలుసుకో. ఆ మనసు ఇంద్రియముల మధ్య జరిగేటువంటి ఈ ప్రక్రియ, అది దీనికి వృత్తులు అని పేరు. కనుక విషయములు బాహ్యమైనవి, మనసులో ప్రవేశించి ఆ మనసు ఆ ఆకారాన్ని పొందేటప్పటికీ వృత్తిగా మారింది. బాహ్యమైన విషయములు అంతరంగంలో వృత్తులుగా నిలిచినవి అన్న భగవాన్ ఆ మాట మనకు చెప్తున్నారు. అయితే ఇప్పుడే తమకు తెలియజేసినట్టుగా మనసుకి చైతన్యం లేదే, మనసు అచేతనమే. ఈ అచేతనమైన మనసు ఎట్లా గ్రహిస్తున్నది చూడండి. చెయ్యి చైతన్య శక్తి లేనప్పుడు, లోపల ఆత్మ శక్తి లేనప్పుడు ఈ చెయ్యి అచేతనమే. అచేతనమైనటువంటి చెయ్యి, ఈ చెక్క కూడా అచేతనమే. ఈ అచేతనము ఈ అచేతనాన్ని ఎలా పనిచేయిస్తోంది? సాధ్యమా? కుదరదు. ఈ రెండింటిలో ఒకటి చేతనమై ఉండాలి. మరి రెండు కూడా అచేతనములే కదా. ఈ ప్రశ్న మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అంటే చెక్కతో బొమ్మ చేశాం, బొమ్మ చెక్క ఒకటే. పంచదారతో చిలకలు చేస్తారు, ఆ చేసే పంచదార చిలకలు లోపల పంచదార ఒకటే. అందువల్ల మనసు అచేతనమే, ఇంద్రియములు కూడా అచేతనమే. ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. అదే బాబా గారు స్పష్టంగా మనకు చెప్తారు. కనుక అచేతనమైన మనసు, అచేతనమైన జ్ఞానేంద్రియముల ద్వారా జ్ఞానక్రియ జరుపుట జరిగే విషయం కాదు. రెండు అచేతనమే కదా. అప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానక్రియ ఎలా సాగుతుంది? అది కుదరదు అని స్పష్టంగా వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నారు, దయచేసి గమనించండి. అయితే ఎలా సంభవం అవుతున్నది? అంత అసాధ్యం అంటున్నారు కదా. మనసు అచేతనం అంటున్నారు, ఇంద్రియాలు అచేతనం అంటున్నారు, కానీ జ్ఞానక్రియలు జరుగుతూనే ఉన్నాయి, విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? అచేతనానికి జ్ఞానశక్తి ఉంటానికి వీల్లేదే. ఎలా వచ్చిందని ప్రశ్న మనకు వస్తుంది. దాన్ని చెప్తున్నారు, గ్రహించిన ఆయన. చైతన్యం ఎలాంటిది అనుకుంటున్నావు? ఒక ప్రకాశం వంటిది, ఒక మహాజ్యోతి వంటిది, ఒక మహా వెలుగు వంటిది. ఆ మహాజ్యోతిలో, ఆ మహా వెలుగులో అన్ని ప్రకాశిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించాలి. కనుక చేతనము, చైతన్యం అనేది ఒక ప్రకాశంగా ఉండి అన్నిటికీ కూడా వెలుగుని అందిస్తున్నది. జాగ్రత్త, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెలుగు ఉన్నదా అనే ప్రశ్న వేశాను. వెలుగు లేకపోతే నువ్వెట్లా కనపడతావు? నీకు నేనెట్లా కనపడతాను? వెలుగు వెలుతురు లేకపోతే ఈ చుట్టుపక్కల వస్తువులు ఎట్లా కనపడతాయి? కానీ వెలుతురు ఉన్నదా అంటే ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు కనపడటం, ఈ పరిసరాలు కనపడటం, మనం సంచరించగలడం, అదే సాక్ష్యం. అదే రీతిగా చైతన్యం ఉన్నదా అంటే జ్ఞానక్రియ జరగడమే. జ్ఞానక్రియ ద్వారా, విషయ గ్రహణము ద్వారా మనకు ప్రకాశ రూపంలో చైతన్యం ఉన్నది అన్న విషయం స్పష్టమవుతున్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసింది.
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణ పంచకము, అంతఃకరణము, ఇవన్నీ కూడా శక్తి చేత నడపబడవలసినవే అన్నీ కూడా. అంటే కరెంటు వలన మనం వాడుకునేటువంటి కరెంటు సంబంధమైన వస్తువులు, దీపాలు, ఫ్రిజిడేర్లు, హీటర్లు, మైకులు, ఇవన్నీ అనేకమైన కరెంటు సంబంధమైన వస్తువులన్నిటినీ కూడా పనిచేయించేది కరెంటే. కరెంటు ఉన్నదా? ఉన్నది. ఎందువల్ల? లైట్ వెలుగుతోంది. కరెంటు ఉన్నదా? ఉన్నది. ఎట్లా? హీటర్ పనిచేస్తోంది. అలాగే చైతన్యం ఉన్నదా? ఉన్నది. ఎలా చెప్పగలుగుతున్నావు? జ్ఞానక్రియ జరుగుతున్నది, విషయగ్రహణం జరుగుతున్నది, కనుక చైతన్యం ఉన్నది అన్న విషయం తెలుస్తున్నది. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏది అంటే, ఇంద్రియములకు సంబంధించినటువంటిది, మనసు కంటే భిన్నమైనటువంటిది ఏదది? అదే ఆత్మ చైతన్యము లేక దైవము. దాన్ని తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ మనకు భగవంతుడు ప్రసాదించాడు. జంతుజాలానికి అది సాధ్యమైన విషయం కాదు అనేది మనం గ్రహించాలి. అయితే మరి ఆత్మవస్తువు కనపట్టలేదు కదండి, ఆ చైతన్యం కనపట్టం లేదే, కానీ పనిచేస్తూనే ఉన్నాయి కాళ్ళు చేతులు అని మనకు ప్రశ్న వస్తున్నది. ఒకటే సమాధానం, ఆ ఆత్మవస్తువు ప్రవేశించడం చేతనే, ఆత్మశక్తి చేతనే చేతులు పనిచేస్తున్నాయి, అన్ని పనులు చేయగలుగుతున్నావు. ఆ ఆత్మశక్తి ఉండడం వల్లనే నువ్వు కాళ్ళతో శుభ్రంగా నడుస్తున్నావు. ఆ ఆత్మ చైతన్య శక్తే మనసును ఆలోచింపచేస్తున్నది. కనుక సర్వేంద్రియములు, అంతఃకరణములు అన్నింటినీ కూడా పనిచేయించేది ఆత్మశక్తి అన్న విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఆత్మశక్తి లోపించిందో, ఆత్మ తేజస్సు లేదో, అన్నీ కూడా అణిగిపోతాయి, అన్నీ కూడా తద్దుకుంటాయంటే. ఎలాగా? కరెంటు పోగానే అంతే, ఏమన్నా ఐదులో లైట్ అయ్యింది, ఇక్కడ కరెంటు పోయింది, లేదు ఇక్కడ పోతే అక్కడ కూడా పోయినట్టే. అందువల్ల మనం గ్రహించవలసింది, సమస్త వస్తుజాలము ప్రకాశంలో ఎలా అయితే కనబడుతున్నదో, అన్ని రకములైనటువంటి జ్ఞాన క్రియలు, జ్ఞానము చైతన్య రూపమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఆత్మ తేజస్సు వలనే గ్రహింపబడుతున్నది, చేయగలుగుతున్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇందులో ఒక చిన్న మాయ ఒకటి ఉన్నది, మన అమాయకత్వంలో పడేసేది అది. మనం అనుకుంటాము, అరే ఫ్యాన్ బాగా తిరుగుతోందే, ఫ్యాన్ బాగా తిరుగుతోంది, చల్లగాలి వస్తుంది అనుకుంటాం. అంటే ఆ ఫ్యాన్ చూసి, అబ్బా కొత్త ఫ్యాన్, బాగా గాలి వస్తుంది, చాలా సంతోషం, రైట్? ఏమంటే ఆ బల్బులు చూసారా, ఎంత బాగున్నాయండి, చాలా పెద్ద బల్బులు బాగున్నాయి, నాకు కాంతి వస్తుంది అనుకుంటాం. మనం చూచేటువంటి ఈ యంత్రములు, ఈ పనిముట్లు, ఈ బల్బులు, వీటన్నింటినీ చూసి అబ్బా బాగున్నాయి బాగున్నాయి అనుకుంటాం. కానీ ఇవి కావు సుమా, యంత్ర రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆత్మ శక్తిని మనం గ్రహించాలి. చూడండి, అయితే పైకి మాత్రం ఆ యంత్రాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్యాన్ తిరగట్లేదా అంటాం. మైకు పనిచేయట్లేదు, కాసేపు మైక్ పనిచేస్తుందా అంటాం. వీటిని అడుగుతుంటాం. అంటే ఈ యంత్రములు చేస్తున్నట్లు కనబడుతున్నాయి, కానీ అవి కావు చేసేవి, దానికి వెనుకున్నటువంటి ఆత్మ, దీని కారణము అనే విషయం తెలుస్తుంది. అయితే ఇందులో ఒక విషయం ఉంటున్నది, ఈ ఆత్మవస్తు మహాశక్తి సంపన్నమైనటువంటిది, మహాశక్తి సంపన్నమైనటువంటిది, దాని యొక్క శక్తి ఇంద్రియముల ద్వారా అభివ్యక్తమవుతున్నది. అంటే మీ యొక్క దృష్టి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటిది అదిగో ఆత్మవస్తువు. కళ్ళు చూస్తున్నాయనుకుంటున్నావు,
కానీ ఆత్మవస్తు దృష్టి ప్రసాదించింది, కట్టికి దాంతో చూస్తున్నాం. చెవులు కూడా అంతే, వింటున్నాం అనుకుంటున్నాం. ఈ ఆత్మతత్వము ఆత్మ తేజస్సు వినికిడిని అందించింది, వింటున్నావు. ఈ ఆత్మ తేజస్సు చర్మమునకు స్పర్శ జ్ఞానాన్ని అందించింది, ఆ స్పర్శను నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. నాలుకకు ఆ రుచి జ్ఞానాన్ని అందించింది ఆత్మవస్తువు, అందువల్ల రుచి భేషుగా ఉంది అని నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ నా నాలికి బాగుండలేదు, నా కంటికి అందట్లేదు, నా చెవికి వినపట్టం లేదు అని అంటాం. అది కాదు వీటికి మూలమైనటువంటి ఆత్మశక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరొకటిని చూడండి, చిన్న ఉదాహరణ మనం బాగా తెలిసిందే. ఇప్పుడు కరెంటు ఉన్నది, కరెంటు వలన దీపం వెలుగుతున్నది, బల్బులు వెలుగుతున్నాయి. కానీ ఈ బల్బ్ అనేది కరెంటును అందించడం లేదు. చూశారా, ఈ బల్బ్ అనేది కరెంటుకి కారణం కాదు, మూలం కాదు. ఈ కరెంటు అనేది బల్బుని ప్రకాశింపజేస్తున్నది. అదే రీతిగా అన్ని వస్తువులు కూడా కాంతిలో కనబడుతున్నాయి. ఈ వస్తువులు కాంతిని పెంచలేవు, కాంతిని తగ్గించలేవు. కాంతి కాంతే. అదే రీతిగా ఆత్మవస్తువు ఆత్మవస్తువుగానే ఉన్నది. దాని వలన అన్నింద్రియములు మనం చూడగలుగుతున్నాం, అన్నింద్రియములతో పనిచేస్తున్నాం. ఈ ఇంద్రియములు ఆత్మవస్తువుని ప్రభావితం చేయలేవు. వీటికి ప్రభావం ఆత్మవస్తువు పైన లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వెలుతురులో మనం ఉన్నాం, కానీ ఆ వెలుతురు నా వల్ల కాదే. ఆ వెలుతురుని మార్చే శక్తి నాకు లేదు, పెంచే శక్తి లేదు, తరిగించే శక్తి లేదు. సూర్యుని యొక్క వెలుతురు వెలుతురే, నా ప్రభావం లేదు, దాని ప్రభావం ఉన్నది. అదే రీతిగా ఇంద్రియములు ఆత్మ తేజస్సు వల్ల ప్రకాశింపబడుతున్నవి. ఈ ఇంద్రియములు ఆత్మకు ప్రకాశమును అందించలేవు, ఎలాంటి వెలుగును కూడా అందించలేవు, ఎలాంటి శక్తిని కూడా అందించలేవు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక తరువాత ఇప్పుడు ఆత్మ దగ్గరకు వద్దాం. ఇప్పటిదాకా తెలుసుకున్నదేమి, ఇంద్రియములు కేవలము అచేతనములు, ఇంద్రియములు కేవలము కరణములు, మనస్సు అచేతనము. కనుక మనస్సు ఇంద్రియములు అచేతనములైనవి. ఈ అచేతనములైన వాటిని పని చేయించేది చైతన్య శక్తి అయినటువంటి ఆత్మవస్తువు. అది తేలిపోయింది. ఇప్పుడు ఇక చైతన్యమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆత్మవస్తువు వలన పనిచేస్తున్నది నిజమే, దానికి ఎలాంటి సంకల్పాలు లేవు. చూడండి, ఈ పని చేయించాలి, ఈ పని చెయ్యకూడదు అన్న సంకల్ప వికల్పాలు ఆత్మవస్తువుకు లేవు. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. కేవలము సాక్షి రూపంలోనే ఉంటుంది. ఆ వెలుతురులో మనం చూసుకుంటున్నాము. ఆ వెలుతురున్నదే ప్రకాశము, సాక్షిగా ఉన్నది. దానికి నిష్క్రియము, నిర్విశేషము, ఇంకేం సంబంధం లేదు వాటికి. ఆత్మగా ఉంటుంది. మనం చూసుకుంటున్నాం, మన పనులు మనం చూసుకుంటున్నాం. అలాగే ఆత్మశక్తి వల్ల మనం అన్ని పనులు చేస్తున్నప్పటికీ దానికి ఇచ్చంటూ లేదు. అది ఏ రకంగా కూడా వికారములు పొందదు, వికారం చెందదు. మన యొక్క పనులకు, మన యొక్క చేష్టలకు ఆత్మవస్తువు కేవలం చైతన్య వస్తువు ప్రకాశమానంగా సాక్షి రూపంగా మాత్రమే ఉంటున్నది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఉన్నటువంటి చైతన్యము అయినటువంటి ఆత్మవస్తువు మనసుకి ఇలా ఆలోచించమని గాని, బుద్ధిని ఈ రకంగా ఉండమని గాని ఏది చెప్పదు. అది కేవలము ఒక తమకు విన్నవించినట్లుగా పరమాద్భుతమైనటువంటి ఉపమానం ఇది,
సూర్యరశ్మిలాగా సూర్యకాంతి వలె ఉంటుందంటే. ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నాను, ఆత్మ వస్తువు కరెంట్ ప్రవేశించింది మైక్ చక్కగా, దానివల్ల నా యొక్క ధ్వని నా మాటలు అందరూ వింటున్నారు, రైట్? కానీ ఈ ధ్వని కరెంటులో లేదు, కరెంటు వలన ధ్వని వినబడుతున్నది కానీ ధ్వని కరెంటులో లేదు. బల్బు వలన కాంతి వస్తున్నది, బల్బులో కరెంట్ ఉన్నది, దానివల్ల వెలుతురు మనకు వస్తున్నది. కానీ ఈ యొక్క బల్బు గాని అందులో ఆ చైతన్య వస్తువు ఆత్మలో లేదు, ఈ విషయాన్ని గుర్తుకోవాలి. అంటే శబ్ద రూప స్పర్శ రస గంధాదులు జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడే ఇవి ఆత్మ వస్తువులు లేవు, ఆత్మకు సంబంధం లేదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ప్రారంభంలో మీకు విన్నవించినట్టుగా సంబంధం లేనటువంటిది వీటి చేత పనిచేయిస్తున్నది. కరెంటులో శబ్దం లేకపోయినప్పటికీ ఆ కరెంటు మైకులో ప్రవేశించి శబ్దం వినేటట్టు చేస్తున్నది. బల్బు యొక్క కాంతి కరెంటులో లేకపోయినప్పటికీ ఆత్మ బల్బు ద్వారా కాంతిని అందించింది. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపంలో దాని చేత పనిచేయిస్తున్నది. అవన్నీ కూడా దాంట్లో లేనప్పటికీ, దానికి చక్కని ఉదాహరణ చూడండి, అగ్ని ఉన్నది. ఈ అగ్నిలో ఉండేటువంటి దహించే శక్తి ఎలా అయితే ఉన్నదో, మంచులో శీతల శక్తి ఎలా అయితే ఉన్నదో, ఆ శక్తి రూపంలో ఆత్మ వస్తువు ఉన్నది. అది సాక్షి అనుభవము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత విషయానికి వస్తున్నాను. ఇవన్నీ కూడా ఉపనిషద్వాహినిలో భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో ఎంతో దయతో స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇవన్నీ ఎప్పుడూ మనం మాట్లాడుకుంటుండాలి, ఈ భావాలు అందరితో మనం పంచుకుంటుండాలి, అప్పుడే బాగా హృదయంలో నాటబడతాయి. అదే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు ఆత్మ వస్తువు కారణం అని తెలుసుకున్నాను, తర్వాత అంశానికి వస్తున్నాను. కరణములు కాదు అని అర్థమైంది, మనసు కాదు అని అర్థమైంది, వీటిని అన్నింటినీ పనిచేయించేది అదే అని అర్థమైంది, ఇవేవి అందులో లేవు అని కూడా అర్థమైంది. ఇప్పుడు అలాంటి ఆత్మ వస్తువుని చెప్పాలంటే ఎలాగా, దాని గురించి వర్ణించాలంటే ఎట్లా, దాని గురించి 10 మందికి తెలియజేసేది ఎలాగా అనేది తర్వాత ప్రశ్న.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 6వ భాగంలో సాయి సాహిత్యము నిత్యము 30 నిమిషముల పాటైనా అధ్యయనం చేయుట గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియోసాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒకమారు భక్తులను ఉద్దేశించి, దివ్యాత్మ స్వరూపులరా, ఎన్నాళ్లు భక్తులుగా ఉంటారు, సాధకులుగా మారండి అని సూచించి, నిత్య జీవితంలో ఏ సాధన చేస్తే దైవానుగ్రహాన్ని పొందగలుగుతారో అటువంటి సాధనని నవసూత్ర ప్రవర్తనా నియమావళి ద్వారా భక్తులకు అందించారు. అందులో 5వ సూత్రం, ప్రతిరోజు ఒక అరగంట సత్యసాయి సాహిత్య పఠనం. సత్యసాయి సాహిత్యం విలువ తెలుసుకుంటే స్వామి ఎందుకు సత్యసాయి సాహిత్యాన్ని రోజూ చదవమన్నారో మనకు అర్థమవుతుంది. శ్రీ సత్యసాయి సాహిత్యం విలువని తెలుసుకునే చిరు ప్రయత్నం చేద్దాం. సర్వ వేదాంత సారమెల్ల ఒక్క వాక్యాన్ని చెప్పుదనొక్కసారి అని సత్యబోధకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి మేఘ గంభీర స్వరంతో చెప్పారు. తన అవతార ప్రకటన నాటి నుండి 6 దశాబ్దాలకు పైగా సకల వేదాంత సారాన్ని పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా తేలికైన పదాలతో సరళమైన భాషలో వాహినులుగా రచించారు. మానవాళిని జాగృతం చేశారు. అనంతమైన భగవతత్వాన్ని అల్పమైన పదాలలో ఇమిడ్చి మహోన్నత సత్యాలను ఎరుకపరిచే భగవాన్ శైలి సాహిత్య శిల్పంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. బిందువులో సింధు ఇమిడినట్లు పరిమిత పదాల పరిధిలోనే జీవిత పరమార్థాన్ని, పారమార్థిక ప్రయోజనాలను, విశ్వజనీయమైన నిత్య సత్యాలను అరిటిపండు ఒలిచినట్టు అందించడం భగవాన్ బాబావారి విశిష్టత. బాబావారి అమృత లేఖిన నుండి వెలువడిన ప్రేమామృత ప్రవాహమే వారి వాహినుడు. ఆధ్యాత్మికం నుండి లౌకికం వరకు మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను భగవాన్ రచనలు స్పృశిస్తాయి. వారి రచనల్లో పదప్రయోగాలు పడికట్టునళ్లలా ఉంటాయి. సానపట్టిన వజ్రాల్లా మెరుస్తాయి, రత్నాల రాసుల్లా ప్రకాశిస్తాయి, అమృతపు గుళికల్లా మాధుర్యం ఒలికిస్తాయి. వారి భాష ప్రసన్నంగా ఉంటుంది, అర్థగంభీరంగా ఉంటుంది, అక్షరాలు అల్పంగా ఉంటాయి, సందేశం సూటిగా ఉంటుంది, సూదంటురాయిలా హృదయానికి హత్తుకుంటాయి. సరళంగా, సుబోధకంగా, శుభకరంగా ఉండే సుందర పదమందార కుసుమాలు సత్యసాయి సాహితీమాలికలు. పదరాశిని తగ్గించి భావాల వాసిని పెంచే పదప్రయోగం గల అసాధారణ సాహితీ ప్రక్రియ శ్రీ సత్యసాయి సాహిత్యం. ప్రాచీన కాలంలో భగవత్ సాక్షాత్కారం పొందిన మహర్షులు వారి హృదయాలలో పల్లవించిన ఆధ్యాత్మిక భావనలకు అక్షర రూపం కల్పించి ఆవిష్కరించి వాటి అంతరార్థాల అన్వేషణకు, తాత్విక చింతనకు కారకులయ్యారు, ప్రేరకులయ్యారు. ఈనాడు భగవంతుడి సకల శాస్త్ర వేదాంత వేదాంగ ఉపనిషద్ రహస్యాలను మృదుమధుర పదవిన్యాసంతో వివరించి మానవాళిని తరింపజేస్తూ మన హృదయాంతరాళాల్లో దివ్య దీపికలు వెలిగించారు. ఈ జ్ఞానజ్యోతులు విశ్వమంతటా వ్యాపించాయి. కోట్లాది భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను, నిస్వార్థ సేవాభావాన్ని చిగురింపజేస్తున్నాయి. సాయి శారదామాత వాహినులు సుధాబిందువులు, ఆధ్యాత్మిక సాధకులకు కరదీపికలు, విశాల విశ్వాన్ని తేజోవంతం చేసే వేగుచుక్కలు, జ్ఞానదీప్తులందించే వెన్నెలవాడలు, జగతి ప్రగతికి రాచబాటలు వేసే కాంతి ప్రసారాలు. తమ రచనలలో లౌకిక జీవితంలో మానవతను మేళవించి జీవిత పరమార్థాన్ని, పరమగమ్యాన్ని నిర్దేశించారు భగవాన్. భూమండలంలో జరామరణ భారం లేని ఆధ్యాత్మిక ప్రగతికి రహదారి చూపించారు. ఆత్మోద్ధరణకు తరుణోపాయం చూపించారు. మోక్షార్థులకు ముక్తి మార్గం అందించారు. సత్యసాయి సాహిత్యం ప్రయోజనం ఏమిటి? ఈనాడు మానవ సమాజం అవినీతి, అన్యాయం, అక్రమాలతో సతమతమవుతోంది. సమస్త లోకా సుఖినోభవంతో అని సమాజంలో ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి, సమాజ ప్రగతి కాంక్షించాలి, సమాజ కళ్యాణం కోసం, సమాజ శాంతి సౌభాగ్యాల కోసం నిరంతరం కృషి చేయాలి. నిస్వార్థ సేవలు ప్రేమతో అందించాలి. ఇవి జరగాలంటే వ్యక్తి సంస్కరింపబడాలి. సమాజం చక్కని సంస్కృతి సాంప్రదాయాలు పెంచి పోషించాలి. దీనికి మూడు విధాల పరివర్తన జరగాలి: ఆధ్యాత్మిక పరివర్తన, సామాజిక పరివర్తన, వ్యక్తి పరివర్తన. సత్యసాయి సాహిత్యం మానవాళి సులభంగా అర్థం చేసుకుని ఆచరించగలిగిన ఆధ్యాత్మిక సాధనని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో మనకు కలిగే అనేక సందేహాల్ని నివృత్తి చేస్తుంది. అదిగాక ఆధ్యాత్మిక సాధన వల్ల మానవునికి కలిగే ప్రయోజనాల్ని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకి దుఃఖ నివృత్తికి, ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యం. స్మరణ చేసేవారికి ఆ స్మరణే ఆయువునిస్తుంది. భవసాగరాన్ని దాటించే భద్రమైన నావ నామస్మరణ. ఇటువంటి వాక్యాలు నామస్మరణ పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. ఈనాడు ప్రతినిత్యము కోట్లాది మంది సత్యసాయి భక్తులు నామస్మరణలో పాల్గొంటున్నారంటే అది సాయి సాహిత్యంలోని ఇటువంటి అమృత వాక్కుల ప్రభావమే. నామ సంకీర్తన, నగర సంకీర్తనలు విరివిగా జరగటం, మానవాళి ఆధ్యాత్మిక సాధన వైపు నిమగ్నం కావడం, విశ్వవ్యాప్తంగా మానవ సమాజంలో ఆధ్యాత్మిక పరివర్తన రావడం నిస్సందేహంగా సాయి సాహిత్య ప్రభావమే. దీనివల్ల నిస్వార్థ సేవలు, ముఖ్యంగా గ్రామ సేవలు, పల్లె సేవలు, నారాయణ సేవలు, గ్రామాభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. ఈ కారణంగా సేవలు చేస్తున్న సాయి భక్తులలోనే కాక సాయి సేవలు జరుగుతున్న గ్రామాలలో కూడా నీతి నిజాయితీలతో జీవించాలనే ఆలోచన, నిస్వార్థ సేవలు చేయాలనే సంకల్పం, పిల్లల్ని క్రమశిక్షణ, దైవభక్తి, గురుభక్తి, మాతృభక్తి, సేవానురక్తి కలిగిన వారిగా ఉత్తమ దేశ పౌరులుగా పెంచాలనే విజ్ఞత కలిగేటటువంటి వ్యక్తి పరివర్తనతోనే సమాజం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇదే సత్యసాయి ఆశయం. స్వామి సాహిత్యంలోని వైవిధ్యం ఏ ఒక్క సాహిత్యంలో లేదు. మానవ జన్మ జ్ఞాన సముపార్జనలోనే సాధ్యమవుతుంది. మానవునిలో మానసిక శారీరక శక్తులు ఆత్మాభిముఖంగా అడుగువేయాలంటే, ఆత్మవిశ్వాసం అభివృద్ధి పొందాలంటే, వ్యతిరేక భావాలు తగ్గాలంటే, సంతృప్తికర జీవనం సాగించాలంటే సాయి సాహిత్యం పఠనం ద్వారానే సాధ్యమవుతుంది. సాయి సాహిత్యం అంతులేని ఆనందవాహిని. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, సందేహాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ నిశ్శేషంగా నిర్మూలించగల సమాధానం, అమృత సమానమైనటువంటి ఔషధం సాయి సాహిత్యం. అందుకే సత్యమైన ఆధ్యాత్మిక సాధకుడుగా మారాలంటే సత్యసాయి సాహిత్యాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి, అవగాహన చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ఆచరించాలి, అనుగ్రహం పొందాలి. ఈ కారణంగానే సత్యసాయి సాహిత్యం అన్ని మతాల వారికి వైరుధ్యం లేక ఆమోదయోగ్యమైంది. సత్యసాయి సాహిత్యంలోని వైవిధ్యం ఇంకెవ్వరి సాహిత్యంలోనే లేదు. ఏనాడు వాదనలు, వివాదాలు లేవు. స్వామి ఉపదేశ పాఠం విశాల భావాన్ని కలిగిస్తుంది. మిగిలిన అవతారాల్లో భగవంతుడు కేవలం బోధించాడు, కాని సత్యసాయి అవతారంలో భగవంతుడు స్వయంగా రచించాడు, బోధించాడు, ఆచరించి చూపించాడు. స్వామి అవతార లక్ష్యమైన సంస్కరణ కేవలం స్వామి ఉపదేశాలు, సాయి సాహిత్యంతో సాధ్యమైంది. సాయి సాహిత్యం సాధనా సోపానం సూచిస్తుంది. స్వామిని ముందు నమ్మని వారు కూడా సాయి సాహిత్యాన్ని చదివిన తర్వాత భక్తులుగా మారిన వారు ఉన్నారు. అన్ని పుస్తకాల్లోనూ అంతర్లీనంగా ఉన్నది ఆత్మజ్ఞానం మాత్రమే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా అందిస్తారు. నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని జాగృతం చేసే విష్ణుమూర్తి శంఖారావం, అవిధేయతను అణిచివేసే పరమశివుని ఢమరకు నాదమే సాయి సాహిత్యాన్ని భక్తులకు అందిస్తున్న సనాతన సారథి మాసపత్రిక. స్వామి తెలుగు సాహిత్యంలో ఉన్న ఏ ప్రక్రియని వదిలిపెట్టలేదు. పద్య సూక్తులు, చిన్న కథలు, నాటకాలు, రామకథను వివరించే రామకథారసవాహిని, భాగవత సారాన్ని వివరించిన భాగవత వాహిని, భగవద్గీత సారాన్ని సుబోధకంగా అందించిన గీతావాహిని, ప్రేమ సందేశాన్ని అందించిన ప్రేమవాహిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంక్షిప్తంగా అందించిన జ్ఞానవాహిని, వేదసారాన్ని అందించిన లీలా కైవల్య వాహిని, ఇలాంటి వాహినులు చతుర్వేద సారాన్ని విపులంగా అందించిన వేదవాణి వంటి గ్రంథాలతో సహా, చెప్పినట్లు చేస్తారనే పెద్దల బుద్ధులు సద్దిద్దే నాటకాలతో సహా, చక్కని తెలుగు నుడికారంతో రచించిన పాటలు, ఇలా పుంఖానుపుంఖంగా స్వామి పుస్తకాలు రాశారు. భక్తకోటిని అలరించారు, వారిని సన్మార్గంలో నడిపించారు. ఒకమారు నేను చెన్నై వెళ్లిన సందర్భంగా భమిటిపాటి కృష్ణమూర్తి గారనే బంధు ఇంటికెళ్లాను. వారింట్లో ఒక హాల్ నిండా బీరువాలు, వాటి నిండా రామాయణ భారత భాగవతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలా ఆధ్యాత్మిక గ్రంథాలు నిండి ఉన్నాయి. ఇవన్నీ మీరు చదివారా అని అడిగాను. చదివానన్నారు. మరొక 10 సంవత్సరాల తర్వాత మళ్లీ వారింటికి వెళ్లే సందర్భం వచ్చింది. వారింట్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయాను. ఎందుచేతనంటే హాల్లో మునుపున్న బీరువాలు కానీ పుస్తకాలు కానీ ఏమీ లేవు. విస్తుపోయాను. అయ్యా, మీ ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ఏమైంది అని ప్రశ్నించాను. అన్నీ అడిగిన వారికి ఇచ్చేశానండి అన్నారు. మరి మీరేం చదువుతారు అనగానే, ఆ గ్రంథాల సారం మాత్రం నా వద్దనే ఉంది, అది చదివితే వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు చదివినట్టే అన్నారు. ఏది ఆ సారం అని అడిగాను. ఒక చిన్న పెట్టి తెరిచి చూపించారు. అందులో సత్యసాయి స్పీక్స్ పుస్తకాలున్నాయి, ఇవి చదివితే అన్ని చదివినట్టేనండి అన్నారు. నేను అవాక్కైపోయాను. సత్యసాయి సాహిత్యం విలువ మొట్టమొదటిసారిగా నాకు అర్థమైంది. మరొక ఉదాహరణ, ఇటీవల కీర్తిశేషులైన కాశీపట్ల ఫణికుమార్ అనే స్వామి భక్తుడు తన డైరీలో రాసుకున్న వాక్యాలు యథాతథంగా రాస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచానికిచ్చిన గొప్ప వరం సందేహ నివారణి. నేను ఆ పుస్తకం 100 మార్లు చదివాను. ఆ పుస్తకం నా జీవితాన్ని మార్చివేసింది. నేను చేతులు జోడించి సత్యసాయి భక్తుల్ని ప్రార్థిస్తున్నాను, భక్తి శ్రద్ధలతో సందేహ నివారణి చదవండి, స్వామి బోధల్ని ఆచరించండి, ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చండి. జై సాయిరాం. మానవ జీవితాన్ని మార్చగలగల దివ్య సంజీవని సందేహ నివారణని దీన్ని బట్టి నాకు అర్థమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి సాహిత్యంలో కొన్ని ఆణిముత్యాలను తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో గల అపురూప సాహిత్య ప్రక్రియ పద్యసూక్తులు. కంఠస్థం చేయవచ్చు, జీవితాంతం గుర్తుంచుకోవచ్చు. ఈ పద్యసూక్తులు ఉపయోగించి ఎన్నో జీవిత సత్యాలను భగవాన్ మనకు అందించారు. ముందుగా భగవాన్ తన అవతార లక్ష్యాన్ని గురించి క్లుప్తంగా సూటిగా వివరించిన పద్య సూక్తిని తెలుసుకుందాం. అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించు వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీదసాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, ఆశ్రితావును డీతడే ఆత్మబంధు అనగ పేరుంది నా ఎండ నలడు అని, ఎన్నడను మరో బోవును నేనిది నిజము, అట్టి నా పేరు చిరుటి ఎట్లగును భువిని అని ప్రశ్నిస్తారు స్వామి. తరతమ భేదాలు, కులమత భేదాలు పరిగణించకుండా మానవాళ్ళందరినీ సాయిరాం అని తలచిన వారిని మనస్ఫూర్తిగా రక్షించి ఆనందమివ్వడమే నా దీక్ష. అంటే శ్రద్ధగా చేసి తీరవలసిన నా ధర్మం. వ్రతం అంటే భక్తి శ్రద్ధలతో చేసేది. మరి స్వామి చేసే వ్రతం మానవత్వం మరిచిపోయి దైవాన్ని విస్మరించి మాతృభక్తిహీనుడై దేశభక్తి లేక పెడమార్గంలో నడిచే వారిలో పరివర్తన తెచ్చి సన్మార్గంలో నడపడమే నా ఉద్దేశం అన్నారు స్వామి. ప్రేమ ప్రదర్శించడం అంటే సానుభూతి వచనాలు, మంచి మాటలు చెప్పి అలరించడం కాదు. ఎంత పేదవారైనా సరే వారి ఆర్థిక స్తోమతో నిమిత్తం లేకుండా వారి బాధలన్నీ తొలగించి, లేమిని తొలగించి వారి జీవితాల్లో చిరునవ్వులు పూయించడం. భక్తి అంటే పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేయడం కాదు, భజనలు పాడటం కాదు, మంచి జరిగినా చెడ్డ జరిగినా అది దైవానుగ్రహమే అని స్వీకరించే శరణాగతే భక్తి. ఆశ్రయించిన వారిని ఆప్తబంధువులా ఆదుకునేవాడు స్వామి అని, నా దగ్గరకు చేరేవారిని ఎప్పుడూ మర్చిపోను, ఇది యథార్థం. ఇలాంటి నాకు భూమండలంలో చెడ్డ పేరు ఎట్లా వస్తుంది అంటే రాదు కదా అని అర్థం. తనను నమ్మిన భక్తుణ్ణి ఎక్కడ ఉన్నా ఎలా కాపాడతారో ఈ పద్య సూక్తిలో స్పష్టంగా చెప్పారు భగవాన్. అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గట్టు మీద నటేటనున్నను, మదిని సాయి నిన్ను మరువటిప్పుడు అని. సాధారణంగా స్వామిని నమ్ముకున్న కొంతమంది భక్తుల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట స్వామిని మన ఆదుకుంటారో లేదో, ఒకవేళ ఆదుకోకపోతే నేను ఏ కష్టాల పాలైపోతాను అని భయం, సందేహం వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపి స్వామి నన్ను తప్పక ఆదుకుని తీరుతాడు అన్న విశ్వాసాన్ని కలిగించాలన్న భావంతో స్వామి ఈ పద్యం చెప్పారు. నువ్వు అడవిలో ఉన్నా సరే, ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్నా సరే, పట్టణంలో ఉండొచ్చు, మేడల్లో ఉండొచ్చు, లేదా పల్లెలో పూరిపాకలో ఉండవచ్చు, నిన్ను నేను ఎప్పుడూ మరిచిపోను, నా మనస్సులో నేను ఉంచుకుంటాను, అవసరమైనప్పుడు ఆదుకుంటాను అన్న ఆశ్వాసన ఇచ్చారు స్వామి. సూటిగా మనస్సుకు హత్తుకునేలా చెప్పారు భగవాన్. అనన్యాశ్చింతయంతో మాం అన్న గీతా శ్లోకంలో కృష్ణ పరమాత్మ చేసిన వాగ్దానానికి, స్వామి చెప్పిన ఈ పద్య సూక్తికి ఏ విధమైన తేడా లేదు, రెండూ ఒకటే. ఎందుచేతనంటే ఆనాటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఈనాటి సాయికృష్ణుడు. ఇక పుట్టపర్తి యాత్ర చేసి స్వామి దర్శన స్పర్శన సంభాషణలు పొందితే మనకి ఏం ప్రయోజనం అని పుట్టపర్తి యాత్ర గురించి లాభనష్టాలు బేరీజు వేసుకునే వారి సందేహాల్ని అద్భుతమైన పద్యసూక్తితో నివృత్తి చేశారు భగవాన్. ధనము రాశిగా పోసి నను కానగారని ఆనందమిటమీరలందుకోండి, తీర్థయాత్రలు ఎన్ని తిరిగినన్ కనరాని ఆనందమిటు మీరందుకునుడు, విద్యలన్నీ వల్లెవేసినన్ను కనరాని ఆనందమును మీరలందుకోండి, ప్రాణమంత బిగబట్టినను కనగారాని ఆనందమిందు మీరందుకొనుడు, కాసు ఖర్చు లేదు, కాయకష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసుకింత ఇచ్చి మరిసాయిక్కడనున్న అందరాని ఫలము పొందడయ్యా. పర్తియాత్ర చేస్తే మనకు లభించేదేమిటి? మీరెంత ధనం ఖర్చు చేసినా, కాశీ రామేశ్వరం వంటి ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని వేద వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, వల్లివేసినా, ప్రాణాయామాది ఎన్ని కఠోర యోగ సాధనలు చేసినా దొరకని ఆనందం ఇక్కడ అంటే పర్తిలో భగవాన్ దివ్య సన్నిధిలో లభిస్తుందని, స్వామి దర్శన స్పర్శన సంభాషణకి ఒక్క రూపాయినా ఖర్చు చేయవలసిన అవసరం లేదని, ఏ శారీరక కష్టము పడవలసిన అవసరం లేని యాత్ర పర్తియాత్ర అని, ఏ కఠోర సాధన కాని చదువు కాని అవసరం లేని యాత్రాస్థలం పుట్టపర్తి అని, స్వామి అనుగ్రహం లభించాలంటే మరి ఏం చెయ్యాలి అనే సందేహం వస్తే స్వామి చెప్తున్నారు, ఎంతో ప్రేమతో నా మీద మనస్సు పెట్టి నా సన్నిధిలో ఉండండి చాలు, ఏ యాత్రలు తీర్థాలు దర్శించి ఎంతో ధనం ఖర్చు చేసినా, వేదవేదాంగాలు వెళ్లివేసినా, ఎన్ని కఠోర సాధనలు చేసినా అందుకోలేని సత్ఫలితాన్ని అంటే దైవానుగ్రహాన్ని ఇవేవీ లేకుండా అందుకోండి అని వాగ్దానం చేశారు స్వామి. చిత్రకళలతో చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది, భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ బాధ్యతంతియు మీదే బలులారా. ఎంత చక్కని పద్యం చెప్పారో చూశారా. భారతదేశంలో ఎంతముందో మహనీయులు పుట్టారు. సత్యనిరతిని పాటించిన సత్య హరిశ్చంద్రుడు, పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు, ఒక పక్షి ప్రాణం కాపాడడానికి శరీరాన్ని కోసిచ్చిన శివచక్రవర్తి వంటి మహనీయులు ఇక్కడే పుట్టారు. ప్రపంచంలో కేవలం అహింసా మార్గంలో తెల్లదరలను తరిమికొట్టి స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఒకే ఒక దేశం మన భారతదేశం. గాంధీజీ దీనికి కారణం. వాల్మీకి, వ్యాసుడు, తులసీదాస్ మొదలైన మహాకవులు జన్మించిన పుణ్యభూమి మన భారతదేశం. త్యాగరాజు, రామదాసు, మీరాబాయి, తుకారాం, గురునానక్ వంటి మహాకవులు, జక్కనాచార్యుని వంటి శిల్పులు, రాజా రవివర్మ లాంటి చిత్రకారులు పుట్టిన ఘనమైన దేశం మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో పుట్టిన మీరే భారతమాత పేరు నిలపాలి. భారతమాత పేరు నిలపవలసినటువంటి ధర్మం మీదే. ధర్మ ప్రవృత్తిని కాపాడవలసిన బాధ్యత, ఈ ఘనకీర్తికి వారసులుగా ధర్మమూర్తులుగా ఈ దేశ కీర్తిని నిలబెట్టేవలసిన బాధ్యత కూడా మీదే అని ఈ పద్య సూక్తితో కోట్లాది మంది యువతరాన్ని జాగృతం చేశారు భగవాన్. అయితే ధర్మమూర్తులుగా మారాలంటే ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలో కూడా స్వామి మరో పద్య సూక్తిలో చెప్పారు. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మనదేశమందన్న మాతృభావన కన్న మాన్యమెద్ది, ప్రాణంబు కంటెను మనంబె ఘనమును మన దేశ నీతిని మంటగలిపి, నేటికిచ్చిది పరదేశ నీతులరసి ఔరా ఏమందు భారత పాలనంబు, ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు అట్టులైనారు మన భారతీయులు నేడు అంటారు భగవాన్. దేశం కోసం ఏ త్యాగమైనా చేయగల త్యాగమూర్తులుగా మనం మారాలంటే ఉండవలసిన చక్కదనం సహనం, అంతేకాని అలంకారాలు సుగంధ ద్రవ్యాలు కాదు. సత్యాన్ని మాత్రమే పలుకుతాను, ప్రాణం పోయిన అసత్య మార్గాన్ని అనుసరించను అన్న సత్యవ్రతమే మన తపస్సు కావాలి. భారతదేశం తల్లిని మించిన దైవం లేదు అన్న సూక్తికి కట్టుబడి తల్లిని దైవంగా భావించి ఆరాధించిన దేశం. ఎందుచేతనంటే అటువంటి తల్లుల వల్లే బిడ్డలు నీతిమంతులవుతారు. ఇటువంటి ఘనమైన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని మరిచిపోయి పాశ్చాత్య నాగరికతని ప్రవర్తనని అలవాటు చేసుకుని భారతీయ సమాజం పరువు గంగపాలు చేస్తున్న తన బలం తెలియని ఏనుగుల మన ఘనతని మరిచిపోతున్న దేశ యువతను మేల్కోమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటించి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పురాదిగా గల నవభారత సమాజాన్ని నిర్మించమంటారు భగవాన్. దీనికి సహనము, సత్యవ్రతము, మాతృభక్తి, ప్రాణం కంటే మన గౌరవమే ముఖ్యమనే భావన పెంచుకుంటేనే ఇది సాధ్యమవుతుందని హెచ్చరించారు భగవాన్. ఇక సత్యసాయిగా అవతరించి తాను ఏ అవతార కార్యక్రమాన్ని చేద్దామనుకున్నారో, అసలు సత్యసాయి అవతారం ఎందుకు వచ్చిందో, తానేం చేసి ఈ లోకాన్ని ఉద్ధరించదలుచుకున్నారో స్పష్టంగా మరొక పద్య సూక్తిలో భగవాన్ చెప్పారు. యుగధర్మ పద్ధతులు విగడతమయ్యుండ నయమార్గమున తిప్పి నడుపు కొరకు, లోకంబులెల్ల కల్లోలమై చెడియుండ నిష్కల్మషము చేసి నెగుడు కొరకు, దుర్మార్గబద్ధులై కృంగి దీనతనుంట సాధు సంరక్షణ సలుపు కొరకు, కాల సంగ్రహ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యాద్య గోప్యములు తెలుపు కొరకు, శ్వాభారము బాపి భూదేవి మనుపు కొరకు, త్రేతనొసగిన కోర్కెలు తీర్చు కొరకు, అవతరించిన అచ్యుతుడవనియందు సత్యరూపుడే పత్తిలో చూడుడిపుడు అంటారు భగవాన్. నేటి సమాజంలో గాడి తప్పిన ధర్మాన్ని సరియైన మార్గంలోకి మళ్లించి సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపేందుకు లోకం అల్లకల్లోలమై చెడిపోతూ ఉంటే, సమాజంలో వ్యాపించిన కాలుష్యాన్ని తొలగించి వర్ధిల్లజేసేందుకు దుర్మార్గుల చేత హింసింపబడుతూ కురుంగిపోయిన దీనావస్థలో ఉన్న సజ్జనుల్ని రక్షించేందుకు శాస్త్రాలకు విపరీతార్థాలు చెబుతూ ఉంటే, వేదశాస్త్ర రహస్యాలను సులభగ్రాహ్యంగా చెప్పేందుకు భూభారాన్ని తొలగించి భూదేవిని సంరక్షించేందుకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా మహీవిష్ణువై భూమి మీద పుట్టపర్తిలో సత్యస్వరూపునిగా అవతరించాడు భగవాన్ శ్రీ సత్యసాయిని తన అవతార కార్యక్రమాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. పద్యసూక్తుల తర్వాత తన ప్రబోధాల్ని సామాన్య ప్రజలకు అందించడానికి ఎంపిక చేసుకున్న మరొక సాహితీ ప్రక్రియ పాటలు. స్వామి రచించిన ఈ పాటల్లో సామాన్యుల హృదయానికి సూటిగా హత్తుకునే పదప్రయోగాన్ని చేశారు. సూక్తులు, శుద్ధులు సామాన్యులకు అందిస్తున్న ఈ పాటలలో చక్కని చిక్కని వేదాంతం కూడా ఇమిడి ఉంది. ఇదే ఈ పాటలో గల అద్భుతమైన చమత్కారం. శివ శివ శివ శివ ఎనరాధ, చింతలల్ల బాపుకొని మనరాధ, సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు అన్న సాయి గీతాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రామాయణం మనకు శిరోధార్యమైన ఇతిహాసం. ఎన్నో రీతుల్లో రామాయణ గాథను మనం చదివేము, విన్నాం. కానీ రామకథా రసవాహినిగా భగవాన్ శ్రీ సత్యసాయి రాసిన రామచరిత్రను చదవడం ఒక దివ్యానుభూతి. ఇంతవరకు రామకథను ఇంత రసజ్ఞ మనోజ్ఞంగా, ఇంత భక్తిభావ బంధురంగా చెప్పినవి అరుదు. రామాయణ అంతరార్థాన్ని భగవాన్ ఎంతో మనోహరంగా వర్ణించారు. పరిశీలిద్దాం. రాముడు ప్రతి అంతరంగంలోనూ ఆనందధాముడు, ఆత్మారాముడు, మానవజాతిని అంతనూ ఏకసూత్రంతో బంధించగల ప్రేమకు ధర్మానికి ఆయన మూర్తిభావం. భోగభాగ్యములు విసర్జించుడి చేత సీతాదేవి వనవాస కాలంలో రాముని సన్నిధి పొందగలిగింది. కాంచిన మృగాన్ని చూసి మోహంలో పడటం వల్ల దుఃఖం ప్రాప్తించింది. రాముని సోదరులు, సహచరులు అందరూ ధర్మమూర్తులే. దశరథుడు 10 ఇంద్రియములున్న భౌతికయం. ఆయన 3 రాణులు సత్వరజస్తమో గుణాలు. ఆయన 4 కుమారులు చతుర్విధ పురుషార్థాలు. లక్ష్మణుడు బుద్ధి, సుగ్రీవుడి వివేకము, వాలి దుఃఖము, హనుమంతుడు ధైర్యము, భ్రాంతి అనే సాగరానికి చేతుబంధనం జరిగింది. రావణుడు రజస్సు, కుంభకర్ణుడు తమస్సు, విభీషణుడు సత్వగుణము. జీవితానుభవముల అగ్నిపరీక్షలో సేకరించుకోవలసిన బ్రహ్మజ్ఞానమే సీత. రాముని వైభవాన్ని భావన చేసి హృదయాన్ని నిర్మలంగాను శక్తివంతనంగాను దిద్దుకోవాలి. రాముడే ప్రాణాధారమైన సత్యము అన్న స్థిర విశ్వాసం పెంచుకోవాలి. ఎంత అద్భుతమైన భావనండి ఇది. రామ పట్టాభిషేకం నిర్ణయించిన సందర్భంలో రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, నీవు నాకు 2వ ప్రాణం కనుక అర్ధరాజ్యభారం నీది. నాతో పాటు సర్వాలంకార భూచిదివు కా. నా బాధ్యతలు, నా భోగభాగ్యాలు అన్నిటియందు నీకు అర్ధ బాధ్యత కలిగి ఉండును అన్న మాటలకు సుమిత్రదేవి, రామా, మీ ఇరువురి మధ్యనున్న ప్రేమ నన్ను ఎంతో ఆనంద పెడుతోంది. నా కుమారునికి నీ సేవ కంటే వేరు అధికారం లేదు, అక్కర్లేదు. నీ ప్రేమ అభిమానులు కలకాలము నా కుమారునిపై ఉంటే అంతే చాలు అంటుంది. రామలక్ష్మణుల మధ్య గల అపురూపమైన ప్రేమభావానికి, సుమిత్ర త్యాగభావానికి ఇంతకంటే మచ్చుతనుకుంటుందా? వనవాసానికి బయలుదేరే సమయంలో సీతను తనను అనుసరించక అయోధ్యలోనే ఉండమన్న రామునితో సీత ఈ విధంగా చెప్తుంది. ప్రాణనాథ, మిమ్మల్ని అడబాసి ఉండినప్పుడు స్వర్గమైనా నాకు నరకంతో సమానం. ధనము, గృహము, పురము, రాజ్యము పతిదూరమైన సతికి దుఃఖాన్ని ఇస్తాయి కానీ ఆనందాన్ని అందించలేవు. నీ ముఖారవిందను చూచుచుండటయే సర్వసుఖము. ఖగ మృగాలే నా బంధువులు, ఆ అడవేన పట్టణము, వల్కలములే పట్టుపీతాంబరాలు, పన్నసాలయ్యే సురసదనము. మిమ్మల్ని విడిచి 10 నిమిషములు కూడా జీవించజాలను. చంద్రుడు అరణ్యముందును వెన్నెల అయోధ్యయందును ఉండ వీలుండదు కదా. సీతారాముల ప్రేమానుబంధాన్ని ఇంత రమణీయంగా కమనీయంగా పాఠకుల కన్నుల్లో అశ్రుధారలు కురిసేలా ఎంత అద్భుతంగా వర్ణించారు స్వామి. రామకథా రసవాహినిపై రామాయణాన్ని తమ ప్రాణంగా భావించిన ఇద్దరు మహనీయుల అభిప్రాయం విందాం. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు అపర వాల్మీకిగా ప్రసిద్ధులై రామకథా ప్రవచనాలతో కోట్లాది మందిని అలరించారు. ఒక రామభక్తుడు వారిని, ఆచార్యులు వారు వాల్మీకి రామాయణానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథా రసవాహినికి అక్కడక్కడ తేడాలు ఉండడం గమనించాను, అందులో ఏది సరి అయింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆచార్యుల వారు చిరునవ్వు చెందించి, రామకథ రాముని కంటే వాల్మీకి ఎక్కువ తెలుసునా అని ఎదురు ప్రశ్న వేసి ఊరుకున్నారు. వారి ప్రశ్నలోని అంతరార్థం భక్తునికి అర్థమైంది. ఎన్నో రామాయణాలు చదివి పరిశోధన చేసి తమ పరిశోధనా గ్రంథానికి డాక్టరేట్ తీసుకున్న ప్రొఫెసర్ కోలవెన్ను మలయవాసిని గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు. రామకథా రసవాహిని చదివిన తరువాత, నేనెన్నో రామాయణాలు చదివాను కానీ రామకథా రసవాహిని చదివిన తరువాత రామాయణం ఇలాగే జరిగి ఉంటుందని అనిపించింది. సుమిత్ర ఊర్మిళల త్యాగాన్ని గూర్చి ఇంత పరమాద్భుతంగా వ్రాసినటువంటి వారెవరూ లేరు అని తమ అభిప్రాయాన్ని చెప్పారు. రామకథా రసవాహినిలో ప్రత్యక్షరము వజ్రతుల్యమైనది. ఇక భాగవత వాహినిలో భగవంతుని అనుగ్రహం సంపాదించుకోవడానికి భక్తులు ఏ సాధనలు చేయాలో, భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో, భగవంతుడు భక్తు నుండి ఏం కోరుకుంటాడో అద్భుతంగా వివరించారు భగవాన్. భగవత్కథాశ్రవణాన్ని గూర్చి, భగవత్కథాశ్రవణం కలుషపూరితమైన హృదయములు కాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందుతాయి. విషయవాసననే దుర్వాసనలకు విశ్వేశ్వర కథాశ్రవణము దివ్య సువాసన. ఇట్లన కథాశ్రవణము కర్ణముల ద్వారా హృదయాన్ని చేరి పరిశుద్ధం చేస్తుంది. అటువంటి హృదయమే భగవంతునికి యోగ్యమైన స్థానం. భగవంతుడు నివాసముల హృదయము నుండి కామ క్రోధ మోహాదులు కాలికి బుద్ధి చెప్పి కదిలిపోవును. మానవుడు సత్యప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనలు సాగించి సామ్రాజ్యాన్ని పొందును. మాయను వీడును, మనసును బాయును, మర్మమును ఎరుగును, మాధవత్వమును గాంసును. మానవుడు దివ్యుడయ్యే సాధనని సులభంగా ఆచరణ యోగ్యంగా హృదయానికి హత్తుకుని ఆచరణకు ప్రేరేపించేలా చక్కగా చెప్పారు స్వామి. సాయి సాహిత్యం భక్తుల్ని ఆధ్యాత్మిక సాధన వైపు ఉత్తేజపరిచేలా ప్రభావశీలంగా ఉంటుంది ఇది. సాయి సాహిత్యంలోని మరికొన్ని ఆణిముత్యాలను పరిశీలిద్దాం. ప్రేమ వాహిని వంటి వాహినులలో ప్రేమ లక్షణాల్ని పరమాద్భుతంగా చెప్పారు స్వామి. అవేమిటంటే, తైలం దీపాన్ని వెలిగిస్తుంది, ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది, ప్రేమ పశువులాంటి మానవుణ్ణి పశుపతిగా మారుస్తుంది, దృష్టి ప్రేమమయమైతే సృష్టి బ్రహ్మమయమవుతుంది, ప్రేమకు ప్రేమయే పరమార్థం, సర్వజీవుల ప్రేమయే సర్వేశ్వర ప్రేమ, ప్రేమరాజ్యమే రామరాజ్యం, ప్రేమలేని మానవుడు ప్రాణం లేని జీవుడు, ప్రేమ నిస్వార్థమైనది నిర్మలమైనది, ప్రేమ దూరమైన వారిని సమీపానికి చేరుస్తుంది, వియోగాన్ని సంయోగంగా మారుస్తుంది, నరుడిని నారాయణుడిగా మారుస్తుంది. అందుకే ప్రేమను పెంచుకోండి, ప్రేమను పంచుకోండి, ఈ ప్రపంచాన్ని ప్రేమ స్వర్గంగా మార్చండి అంటారు భగవాన్. అననవే కాకుండా తాను అమృత ప్రేమను పంచారు, ప్రేమామృతమూర్తిగా జీవించారు, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించారు భగవాన్ శ్రీ సత్యసాయి. తన ప్రబోధాన్ని విని చదివి మన లోకరీతి ఎలా ఉందో, మన ప్రవర్తనలో ఎటువంటి పరివర్తన రావాలో, మనం ఏం సాధించాలో స్వామి సామాన్య పాఠకుడికి అర్థమయ్యే రీతిలో వివిధ వాహినుల్లో చక్కటి సరళమైన భాషలో ఎంతో చక్కగా చెప్పారు. విందాం. విజ్ఞానం లేని విద్య, వివేకం లేని విజ్ఞానం, లౌకికం లేని మనిషి, విచక్షణ లేని పని, విజ్ఞత లేని పాండిత్యం, అర్హత లేని అధికారం, మాధుర్యం లేని సంగీతం, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం లేని విద్యార్థి, సభ్యులను మెప్పించిన ఉపన్యాసం నిరుపయోగం అన్నారు భగవాన్. అయితే మనం ఏం చేయాలి? విత్తం సంసారానికి, చిత్తం పరమాత్ముడికే అర్పించాలి. ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగుతుందో అదే వైకుంఠం. అందుచేత నామ సంకీర్తనతో ప్రతి ఇంటిని స్వర్గంగా మార్చుకోండి. ప్రతి దేహము దేవుడు కొలు ఉండే దేవాలయమును గుర్తించి గౌరవించండి. ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనమేని గుర్తించండి. విశ్వప్రేమను అలవర్చుకునే వ్యక్తి విశ్వేశ్వరుడవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హృదయం లేని మాటల కంటే మాటల లేని మంచి హృదయం మేలుని మర్చిపోకండి. శాస్త్రీయ విజ్ఞాన సారని మర్చిపోకండి. చంద్రుని చేరే ప్రయత్నం కన్నా రామచంద్రుని చేరే ప్రయత్నం మిన్నానని తెలుసుకోండి. పరిపూర్ణ త్యాగమే అమృతత్వానికి సోపానం అని గుర్తుంచుకుని భగవత్ సాక్షాత్కరమనే గమ్యాన్ని అన్వేషిస్తూ ప్రయాణం సాగించండి. అది సాధించాలంటే ప్రార్థన అత్యంత అవసరం. దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు ప్రార్థన అత్యంత అవసరం. అహంకారం, ఆడంబరం, అత్యాశ మానవుని రాక్షసుని చేస్తాయి. అందుచేత దానికి దూరంగా ఉండండి. బంగారం వంటి మానవ జీవితాన్ని దైవనామం అనే గీటురాయిపై పరీక్షించండి. జీవితకాలంలో చేసిన దైవనామస్మరణ అంత్యకాలంలో అక్కడికి వస్తుందని గ్రహించండి. పరులను పరమాత్మని ప్రతిబింబాలుగా గుర్తించండి. మంచివారు మానవునిలో దైవాన్ని కూడా చూడగలుగుతారు. ఇది మర్చిపోకుండా అందరిలో సాయిని చూడండి. అప్పుడే నాకు దగ్గర కాగలరు, నా అనుగ్రహాన్ని అందుకోగలరు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఎంత చదివినా చదవాలనే ఉంటుంది, ఎంత విన్నా వినాలనే ఉంటుంది. ఆచరిస్తే అనుగ్రహం కలుగుతుంది, అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంటుంది. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది పత్తికి రానివారు కూడా నిస్వార్థ సాయి సేవలో పాల్గొంటున్నారంటే, స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారంటే, అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సాహిత్య ప్రభావమే అనడంలో ఏ సందేహం లేదు. సత్యసాయి సాహిత్యం అనంతం, అద్వితీయం, అపురూపం, అజరామరం. జై సాయిరాం.

స్వామి కవిత్వం ఒక హృదయతత్వం, అది కాదు మనమనుకునే భాషా ప్రయోగ తతంగం, కాదు ధనికవాదం సామ్యవాదం, అదయ్యా అయోమయం చరాచరం. ఎత్తి పొడుపుల నవ్వుల కిలకిలలు, ఆదర్శాల దేదీప్య దీపాలు, ప్రేమ కెరటాల భావ సముద్రాలు, స్వామి కవిత్వం మనోవీధుల సుందర చిత్ర విచిత్రాలు, అగాధ ప్రాపంచిక పాత పతంగాలు, ధర్మసూత్రాల కృత రక్త నాళాలు, త్యాగశక్తి అనురక్తి శాంతిసూక్తి, స్వామి కళా కరవాల ధగద్ధగ రవాల్, స్వామి అక్షరాలు ఆశీర్వాద జడులలో తడిపే దయా సారావాతాలు, స్వామి అక్షరాలు ఆత్మశక్తి ఉదయించే మహోన్నత పర్వతాలు, స్వామి అక్షరాలు హృదయాకాశంలో అయోమయం చరాచరం. ఎత్తి పొడుపుల నవ్వుల కిలకిలలు, ఆదర్శాల దేదీప్య దీపాలు, ప్రేమ కెరటాల భావ సముద్రాలు,

0: ఏ మహోన్నత పర్వతాలు, స్వామి అక్షరాలు, హృదయాకాశంలో విలువల వెలుగులు జిమ్మేటువంటి నక్షత్రాలు. అలాంటి స్వామివారి అక్షర కుసుమాలను కవిత్వ దృక్పథంతో చూసేటువంటి వినూత్న ప్రయత్నమే ఈ కార్యక్రమం.
1: స్వామివారు గురునాం గురు, గురువులకే గురువు. అటువంటి జగద్గురువు చేతిలో ప్రతి వస్తువు ఒక పాఠం నేర్పే సాధనంగా మారుతుంది. స్వామికి ఆ విధంగా భాష కూడా ఒక సాధనం. దీని ద్వారా మన అంతరంగాలను విస్తరింపజేసి మానవ మదులను జ్ఞాన గంగతో పునీతం చేసి మానవ జన్మ గమ్యానికి చేర్చే అపూర్వ ప్రయోగం స్వామి చేశారు. ఈ ప్రేమపూర్వక ప్రయత్నాన్ని దర్శించే యత్నం ఇది.
0: స్వామివారు చిన్ననాటుండే ఎంతో చక్కని పాటలు పద్యాలు అల్లేవారు. ఒకసారి బుక్కపట్నం నుండి నారాయణరెడ్డి అనే రాజకీయ నాయకుడు వచ్చిన సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారట. స్వామిని ఆ సందర్భంగా వీరులపై ఓ పాట రాయమన్నారు. అప్పుడు స్వామివారు వేదికపైకి పోయి తొట్టెలో ఒక రబ్బరు బొమ్మను పెట్టి ఊపుతూ పాట పాడుతుంటే అందరూ వారిని వారే మరిచిపోయారట. హిట్లరు, స్టాలిను ఇవన్నీ వారికి తెలియని పేర్లప్పుడు. కాని స్వామివారి స్వరం, రాగం విని అక్కడున్నటువంటి బ్రిటిష్ వారు కూడా తన్మయత్వంలోకి జారుకున్నారట. ఆ పాటను ఒకసారి విందాం.

ఊరిలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో కనిపెట్టి తగిన పాటలు రాసి వాళ్ల ఇంటి ముందు చిన్నపిల్లల చేత పాడించి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసేవారు మన స్వామి. అప్పుడప్పుడే హిట్లరు మీసాలను ముక్కు కింద పిడుకల వలె పెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు పెద్ద బొట్టు పెట్టుకోవడం మానేసి చిన్న బొట్టు పెట్టుకోవడం, కాసుల దండలు విడిచిపెట్టి చిన్న చైన్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మార్పు కోసం ఈ చక్కని పాట రాసినారు మన స్వామి.

ఇంకొకసారి సుబ్బమ్మ గారి కోరిక మేరకు కరణంగారిని మార్చడానికి స్వామి మరొక చక్కని పాట రాశారు. ఆ పాటను విని కరణంగారు తమ తప్పును తెలుసుకుని మారిపోయారు. సుబ్బమ్మగారు సంతోషంతో పెదవెంకమరాజు గారికి చెబితే వారు భయపడి స్వామిని మందలించారట. పెద్దల తప్పులను ఎదిరించేటువంటి స్వామి సాహసానికి ధైర్యానికి గర్వపడాలో లేక వారు స్వామికి ఏమి కీడు చేస్తారో అని భయపడాలో అని వారు ఆలోచించారని ఒకసారి చెబుతూ వచ్చారు. ఇంతకు కర్ణంగారిని అంత కలవరపట్టిన పాటేంటో విందాం మరి.

ఒకసారి ఊరిలో కలరా వచ్చింది. అందరూ ఎంతో భయపడిపోయారు. కాని స్వామి కొంతమంది పిల్లల్ని జమచేసి బజార్లో దీపం పెట్టి వారి కాళ్లకు గజ్జలు కట్టించి చేతిలో చిరుతలు పెట్టించి భజనలు చేసుకుంటూ చిత్రావతి నదీ దగ్గరికి వరుసగా 3 రోజులు తీసుకుని పోయారు. కలరా, ప్లేగు రోగాలు మటుమాయమయ్యాయి. పిల్లల బృందంతో కూడిన స్వామి పండరీ భజనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఆ పండరీ భజనలో ఒక పాటని ఇప్పుడు విందాం.

0: ఇక స్వామివారి పద్య శైలి గురించి మాట్లాడనక్కర్లేదు. ఆధ్యాత్మిక గాంభీర్యానికి, పద విన్యాసానికి, భావ సౌందర్యానికి, వచో సౌలభ్యానికి, అలంకార విన్యాసానికి అవసరమైతే ఓ మొట్టికాయ వేసిన అనుభవించిన వారి అంతరంగంలో ఆనందం కలగజేయటానికి సాయి పద్యానికి ఉన్నటువంటి సహజ శక్తి సామర్థ్యాలను పొగలటం మనకు సాధ్యం కాదు. ఉదాహరణకు కర్మను ఊర్చి చెప్పినటువంటి స్వామివారి ఈ చక్కని పద్యం విందాం.
1: జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి కానరావు, మంచి

స్వామి వర్ణన అమోఘం. ప్రతి హృదయాంతరాలలోకి చొచ్చుకపోవడంతో పాటు సువిశాల మనోవిధులను ఆవిష్కరిస్తూ భావనేత్రానికి అపురూపాలను చెక్కుతూ అనిర్వచనీయమైన సాహితీ అనుభూతిని అందిస్తుంది. శివస్వరూపాన్ని వర్ణించిన తీరే దీనికి ఉదాహరణ.

ఇక ఈ పద్యంలోనైతే తెలుగు నుడికారం కొలువుదీరి కూర్చుంటుంది. ఆ లాలిత్యం, ఆ సౌందర్యానుభవం, ఆ అన్వేషణ, ఆ భావుకత, ఆ సరళ ప్రాకృతిక జీవన అనుభావ్యత మాట మాటల్లోనూ తొణికిసలాడేటువంటి తెలుగుదనం ఉట్టిపడేటువంటి పద్యమిది. దీన

ఇక స్వామి విద్యను నిర్వచించిన విధానాన్ని మనం ఒకసారి విందాం. సంక్షిప్త భాషా ప్రయోగాలు, ఆ పదకూర్పు చిరు పద్యంతో మేరునగమంతటి భావాన్ని నిర్మించే సామర్థ్యం కేవలం స్వామికే కలదు.

0: స్వామివారు ఒకసారి మాట్లాడుతూ తన అవతార కార్యక్రమమేమిటని వివరిస్తూ కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు అని అన్నారు. అంటే కాల ప్రభావం వలన తప్పుతోవ పట్టినటువంటి ఎన్నో ప్రాచీన పరమ సత్యాలను మానవులకు మరల తెలియజేయుట అని అర్థం. ఈ ఉద్దేశంలోనే స్వామివారు ఎన్నో సంవత్సరాల పాటు ప్రతీ నెల ఒక వ్యాసం రాస్తూ దాదాపు 15 వాహిన్లను మానవాళికి అందించారు. ఇవే విద్యావాహిని, ప్రేమవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఉపనిషత్వాహిని, గీతావాహిని, ప్రశాంతివాహిని, ప్రశ్నోత్తరవాహిని, భాగవతవాహిని, రామకథా రసవాహిని, లీలా కైవల్యవాహిని, సత్యసాయివాహిని, జ్ఞానవాహిని మరియు సూత్రవాహిని.
1: అత్యంత జటిలమైన విషయాలను సైతం సరళంగా పండు ఒలిచినట్టు చెప్పే నేర్పరితనం స్వామి రచనల్లో ఉట్టిపడుతుంది. దైనందిన విషయాలను ఆధారం చేసుకుని పాఠకుడు ఏనాడూ మరవలేని విధంగా స్వామి నేర్పే విధానం అతి రమణీయం. కొన్ని వాహినీలలో ఎత్తే తెలియని స్వామి ఆధ్యాత్మిక శిఖరాలు అగుపిస్తే, మరికొన్ని సందర్భాలలో స్వామి తాత్విక దృష్టిని మనోహరంగా భాషలో బందీని చేసిన చమత్కారాలు కనబడతాయి. ఉదాహరణకు సూత్రవాహిన్లో స్వామి మీమాంస అను ఒక పదాన్ని జిజ్ఞాస విషయక సంశయ సంభావన విపరీత విభావనాది నివర్తక విచారమని నిర్వచించారు.
0: అవును, స్వామివారి నిర్వచనాన్ని మనం ఏ విధంగా పొగడగలం? స్వామివారి భాషా ప్రయోగం పాఠకుణ్ణి బంధిస్తుంది, వారు వ్యక్తపరిచే సన్నివేశాలలో ఒకటి చేస్తుంది, భావ ఉన్మత్తాలకు రాగ ప్రకంపనలకు మనసును గురిచేసి హృదయంలో విషయాన్ని చెరగకుండా ప్రతిష్ఠిస్తుంది. మధ్యలో అగుపించే గంతకు తగిన బొంత, ఎక్కడ వేసిన గొంగలక్కడే వంటి జాతీయాలు, సామెతలు ఈ పాఠ్యానుభూతికి మరింత అందాన్ని అందిస్తాయి. మచ్చుకకు జానపద శైలిలో రావణ హనుమంతుల మధ్య జరిగిన సంభాషణను స్వామివారు ఎలా వ్యక్తపరిచారో ఒకసారి విందాం.

0: అయి బుద్ధి చెప్పేది రావణ ఈ లంకానే కింద లేదుర దుర్గుణ అయి బుద్ధి చెప్పేది రావణ.
1: ఇప్పుడు స్వామి ప్రసంగాలకు వద్దాం. స్వామి ప్రసంగం ఒక ఉద్ధృత ప్రవాహం. ఎవరి దోషంత వారు అందులో నుండి స్వీకరిస్తారు. ఆ ప్రవాహంలో కొందరు తమ దైనందిన జీవనానికి కిటుకులు పొందితే మరికొందరు ఆధ్యాత్మిక అధిరోహణానికి ఉపదేశాలు పొందుతారు. కొందరికి అది వేద తత్వ శాస్త్రాల సారమైతే మరికొందరికి ఆ ప్రవాహం సమకాలీన విషయాలను అద్దం పట్టే కళాఖండం. ఇక ప్రసంగాల మధ్య స్వామి చెప్పే చిన్న కథలు ఈ ప్రవాహం భావ ఫలకాలపై చెక్కిన అపురూప శిల్పాలు.
2: అనగనగా ఒక మహారాజు ఒక పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేశాడట. కాని ఆ ప్రదర్శనకు ఒక ప్రత్యేకత. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులలో తమకు నచ్చిన ఏదైనా ఒక వస్తువు మాత్రమే తీసుకుని పోవచ్చు.
3: ఏమి రామయ్యా, నీకేమి నచ్చినది?
4: మహారాజా, నాకు తూర్పు దిశలో ఏర్పాటు చేసిన గుర్రాలు నచ్చాయి.
3: సరే, తీసుకుని పొమ్ము. మరి మీకేవి నచ్చినవమ్మా?
5: నాకా బంగారు ఆభరణాలు నచ్చాయి మహారాజా.
3: సంతోషం, తీసుకుని పొమ్ము. మరి మీకేమి ఇష్టమగుచున్నవి బ్రాహ్మణోత్తమా?
4: నాకు ఆ గ్రంథములు ఇష్టమగుచున్నవి మహారాజా.
3: సంతోషముగా తీసుకుని పొమ్ము. ఓ బాలిక, నీకేమి ఇష్టమగుచున్నవి?
5: మహారాజా, నాకు ఇష్టమైనవి మీరు తప్పకుండా ఇస్తారా?
3: తప్పకుండా ఇచ్చేదనమ్మా. ఈ ప్రదర్శనలో నీకు ఏది నచ్చినదో అది తీసుకుని పోవచ్చని మునిపే చెప్పియుంటిమి కదా.
5: అయితే నాకు మీరే కావాలి మహారాజా.
3: నేను కావాలనా? ఇదేమి బాలిక, అక్కడ ఎన్ని ఆట వస్తువులు పడి ఉన్నవి, తీసుకుని పొమ్ము. ఇక్కడ ఆభరణాలు, అటువైపు ఆయుధాలు, ఇటువైపు వైభవోపేతమైన మణులు, ఆ వెనుక దైవ వరప్రసాదితమైన వస్త్రాలు. పో, వాటితో నీకు ఉపయోగముడ్డును. కాని నన్ను కోరుకుంటే నీకు ఏమి వచ్చినమ్మా?
5: మహారాజా, ఈ ప్రదర్శనశాలలో ఏర్పరచిన వస్తువులన్నీ మీకు చెందినవి కావున మీరే నా వారైతే ఈ ప్రదర్శనశాలలోని ప్రతి వస్తువు నాదే అవుతుంది కదా. అందుకని నాకు మీరే కావాలి.
3: అమోఘము బాలిక నీ తెలివితేటలు. ప్రజలారా, చూచితిరా, ఈ నిగూఢ సత్యాన్ని తెలుపడానికే నేను ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినాను. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో నచ్చుతాయి, కాని అన్నీ మనము పొందలేము. అయితే అన్నీ తన సొంతమైన ఆ భగవంతుడే మన సొంతమైతే ఈ ప్రపంచం మన పాదాల చెంత చేరుతుంది.

0: ఎంత అమోఘం స్వామివారి భోజనా శైలి! ఇంత చక్కని విషయాన్ని స్వామి ఎంత సులభంగా, దృష్టాంతంగా, మరువలేని విధంగా తెలియజేశారు. స్వామివారు తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారానో, తన కవిత్వం ద్వారానో, తన నాటకాల ద్వారానో, తన పాటల ద్వారానో, తన సూక్తుల ద్వారానో జవాబు అందించని ప్రశ్న లేదు, చూపించని మార్గం లేదు, తెలియజేయని ఆధ్యాత్మిక రహస్యం లేదు, తీర్చని సందేహం లేదు, నేర్పించని విషయం లేదు, అందివ్వని ప్రోద్బలం లేదు.
1: స్వామివారు ప్రేమతో మానవాళికి దాదాపు 600 పద్యాలు, 350 పాటలు, 300 వ్యాసాలు, 35కు పైగా నాటకాలు, 2000 ప్రసంగాలు జ్ఞానభిక్షగా అందించారు. ఇటువంటి జ్ఞానభిక్ష పొందినటువంటి మనం స్వామివారు సందేహ నివారణలో చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. స్వామి చెబుతారు, మీరు నాకు చేయవలసిన సేవ ఇదియే, దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు, సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకుని ఆనందించితే ఆ ఆనందమే నాకు ఆహారమగును.
0: బహుశా ఇంతటి వైవిధ్యమైన రచన, ఇంతటి సరళ శైలి, ఇంతటి గాంభీర్య భావం, ఇంతటి కళా నిపుణత ఏ తెలుగు కవికి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు కాబోలు.
1: ప్రతి గడపలో సాయి పద్య నాట్యమాడాలి. విద్యార్థి పాఠ్యాంశాలలో స్వామి వాహిని స్రవంతులు పాఠాలుగా మారాలి. సాయి సాహితీ సామ్రాజ్యంలో రీసెర్చులు జరగాలి. సాయి పద చాతుర్యం సామెతలుగా, జాతీయాలుగా జీవన విధానంలో కలిసిపోవాలి.
0: సాయి భావ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హృదయంలోని మలినాన్ని తొలగించి పరిపూర్ణ మానవుణ్ణి ఆవిష్కరించాలి. ఇదే మా ప్రార్థన.
1: స్వామి, అపారమైనటువంటి కృపతో, దయతో ఇంతటి అపురూపమైనటువంటి జ్ఞానభిక్షను మా అందరికీ అందించారు. ఈ భిక్షను సమర్థంగా జీవితంలో అనుసరించేటువంటి శక్తిని కూడా ప్రసాదించండి ప్రభు. మీ దయతో మా జీవనాలను ధన్యం చేయండి.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 6వ భాగంలో సాయి సాహిత్యము నిత్యము 30 నిమిషముల పాటైనా అధ్యయనం చేయుట గురించి శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలోని 7వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 5వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.

0: శ్రవణానంద వాహినిలో రేడియో సాయి అందిస్తున్న కార్యక్రమాలపై కొందరు శ్రోతల స్పందనను ఇంతకు ముందు వినిపించాం కదా, ఇప్పుడు మరికొందరు శ్రోతల అభిప్రాయాలను విందామా.
1: వాసంతి సింగపూర్లో 9వ తరగతి విద్యార్థిని. రేడియో సాయి వివిధ విషయాలపై తెలుగులో ప్రసారం చేసే టాక్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పింది.
2: సింగపూర్ నుంచి వచ్చిన వాసంతి ఇప్పుడే 8th కంప్లీట్ చేసి 9th వెళ్తున్నది. వాసంతి, నువ్వు తెలుగు రేడియో ఎలా వింటావు సింగపూర్ లోని?
3: సో సింగపూర్ లో బికాస్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను, సో స్కూల్లో నేను రేడియో సాయి వినలేను. కానీ ఇంటికి వచ్చేసాక మొత్తం అన్నం మొత్తం అయ్యేసాక బడ్జోనే ముందుట రేడియో సాయి ఆడియో సెర్చ్ లో వెళ్తాను. మరి తెలుగు టాక్స్ అని సెర్చ్ చేస్తాను, దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ వస్తాయి, సో అవి వింటాను. అమ్మమ్మ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి సింగపూర్ కి. అండ్ అమ్మమ్మ అడిగింది నాకు తెలుగు టాక్స్ కొంచెం వినపడతావా అని. ఇలాగా ఆడియో సెర్చ్ లో వెళ్ళి తెలుగు టాక్స్ అని సెర్చ్ చేసి విన్నాము. చాలా బాగుంటాయి టాక్స్.
2: ఏదైనా టాక్స్ జ్ఞాపకుందా?
3: చాలా చాలా చాలా ఉన్నాయి, కానీ నాకు ఒకటే చాలా ఇష్టం, గీతా రామ్మోహన్, సిస్టర్ గీతా రామ్మోహన్ తో చాలా మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఒక ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేస్తాను. సిస్టర్ గీతా రామ్మోహన్ అండ్ హర్ బ్రదర్ కాల్లో కూర్చున్నారు అండ్ స్వామి వచ్చారు, ఇంటికి వెళ్తున్నారు. అండ్ ఏంటి, కార్లో స్వామి స్టోరీస్ చెప్తారు, రామాయణం భగవద్గీత అంట. సో ఇంటికి వెళ్ళేసాక వాళ్ళ అమ్మమ్మలు బామ్మలు అందరు ఉంటారు, అడుగుతారు స్వామి ఏం చెప్పారు స్వామి ఏం చెప్పారని. బికాస్ వాళ్ళు వెళ్ళరు కార్లో, ఓన్లీ సిస్టర్ గీతా రామ్మోహన్ అండ్ హర్ బ్రదర్. అని ఒకరోజు వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు, ఎందుకు అన్నిసార్లు రిపీట్ చేయాలి అని రికార్డర్ సీట్ కింద పెట్టారు, టేప్ రికార్డర్ పెట్టుకుని స్వామి వచ్చారు. ఒక బ్యూటిఫుల్ ఐ థింక్ రామాయణం ఏదో చెప్పారు ఒక చాప్టర్. దెన్ దిగే ముందట ఏమీ రాలేదు అని చెప్పారు. దెన్ సిస్టర్ గీతా రామ్మోహన్ అన్న బ్రదర్ ఏం రాలే వదిలే అని ఇంటికి వెళ్ళిపోయి రికార్డర్ ప్లే చేశారు టేప్ రికార్డర్తో. అసలు ఏం రాలేదు, ఏంటి వచ్చిందంటే ఏమీ రాలేదని వచ్చింది, స్వామి చెప్పింది ఏమీ రాలేదు. కానీ చాలా బాగుంటాయి.
2: ఇంకోటి ఏదైనా జ్ఞాపకం ఉంటే చెప్పు.
3: ఒకటి సైకిల్ విశాఖపట్నం, పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక అంకుల్ విశాఖపట్నం నుంచి పుట్టపర్తి సైకిల్ లో వచ్చారు. అండ్ అంత బాగా గుర్తు రావట్లేదు, కానీ ఒక వన్ సీన్ నాకు గుర్తొస్తుంది. మౌంటైన్ ఎక్కితే
2: నల్లమడ మౌంటైన్,
3: నల్లమడ బాగా సన్నీగా ఉంది, వేడి విపరీతం సెకండ్. దెన్ దిగేటప్పుడు విపరీతం వర్షం,
2: ఒక సైడ్ ఏమో ఎండ
3: ఎండ వర్షం ఇంకొక వైపు అట్లాగా. సో
1: రేడియో సాయి తెలుగు ప్రసారాలు తాము ఎప్పుడూ స్వామితోనే ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని రమాదేవి తెలిపారు. టీవీ ద్వారా రేడియో సాయి ప్రసారాలు లభ్యం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పురుష సూక్తం, నమకం చమకం వంటి ప్రసారం చేసేటప్పుడు ఏవి ప్రసారం చేస్తున్నది తెలిపితే బాగుంటుందని చెప్పారు.

0: హలో సాయిరామ్ అండి.
1: సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడేది? రమాదేవి గారేనా?
0: నేను రమాదేవి. స్వామి కార్యక్రమాలన్నీ చాలా చాలా అంటే ఎప్పుడు స్వామితో ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది రేడియో సాయి వినడం వల్ల. అంటే స్వామి అంటే ఇష్టం అన్న దానికి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట.
1: మీరు రేడియో సాయి ఎలా వింటారండి?
0: అంటే మాకు టీవీలో రేడియో సాయి అంటే ఇది వరకు మామూలుగా వచ్చేది కదా, మనకి కనెక్షన్ ఉండి అది పోయింది కదా, ఇది వరకు పుట్టపత్ర నుంచి వచ్చేది బాక్స్ లాంటిది, అప్పుడు విన్నప్పుడు అలాగ వినేదాన్ని. తర్వాత పోయింది, మధ్యన మళ్ళీ ఇలాగా టీవీ వాళ్ళు ఇవ్వడంతో వినడం ఒకటి. ఇప్పుడు తెలుగు ప్రోగ్రామ్స్ రావడం అనేది ఇంకా ఆనందం అన్నమాట. అంటే ఇంగ్లీష్ రాదు, ఏదో అర్థం చేసుకోవడం కష్టం, అంత శ్రద్ధగా వినాలి. తెలుగంటే పని చేసుకుంటూ విన్న మనసు దాని మీదకి వెళ్తుంది, అందుకని తెలుగు వినడం అనేది ఆనందం. ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయి. పొద్దునే సాంగ్స్ తీసి వినడం, తర్వాత ఆ స్వామి అనుభవాలు వినడం. అనుభవాలు విన్నప్పుడు వాళ్ళు పొందిన ఆనందం, అక్కడక్కడ కొన్ని మనకి స్వామితో అలాంటి రిలేషన్ జరిగినవి ఉంటాయంటే అంత అదృష్టం కాదు. ఇంటర్వ్యూల దాకా వెళ్ళకపోయినా మానసికంగా స్వామితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేదు అన్నమాట. అంత దగ్గరగా నన్ను కూడా తీసుకెళ్లారు స్వామి. అన్న ఆనందం వస్తూ ఉంటుంది ఏంటంటే, అని స్వామి ఇంత ఆనందాన్ని ఇచ్చి స్వామి లేదు అన్న విషయంలోనే దుఃఖం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం స్వామిది డైరెక్ట్ లైవ్ వస్తున్నప్పుడు వేదం చదువుతుంటాం కదా, చదివేది ఏది చదువుతున్నారో తెలిస్తే కొద్ది క్యాచ్ చేసుకోవడానికి బాగుంటుందని ఒక చిన్న కోరిక ఎప్పటి
1: నుంచో.
0: అది ఎందుకంటే మనకి నమ్మకం, మన అందరికి చెమకో నమ్మకం కొద్ది పురుషోత్తం లాంటి శ్రీ సూక్తం వరకు నాలుగు తెలుస్తాయి, మిగతా ఏం చదువుతున్నారో తెలియదు ఎవరికి. కానీ ఆ చదివే వెనకాల ఒక్కసారి ఆ పేరు కనుక చెప్తూ ఉంటే బాగుంటుంది. ఇది ఇది ఆ సూక్తం లేకపోతే ఏదైతే అది దాని పేరు చెప్తే బాగుంటుందని నా కోరిక.
2: రేడియో సాయి తెలుగు ప్రసారాలు వింటుంటే ఇంట్లోనే కూర్చుని పత్తిలో ఉన్న అనుభూతిని పొందుతున్నా ఉంటున్నారు. కైకులూరుకు చెందిన ఎన్ విజయలక్ష్మి.
3: నా పేరు ఎస్ విజయలక్ష్మి అండి.
1: ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: కైకులూరు అండి.
1: మీరు రోజు రేడియో సాయి వింటారు కదా?
3: వింటున్నామండి. ఈ మధ్య అది బాక్స్ పెట్టించుకున్నాము, సెటప్ బాక్స్ పెట్టించుకున్నాము, దానిలో రేడియో సాయి వస్తుంది కదా, బాగుంది. పొద్దున్న ఎంత 6:30 to 6 గంటలకు పెట్టుకుంటాము, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్, ఆవిడతో ఆవిడ పద్మలత గారు మాట్లాడారు కదా, అది విన్నాము, భజన వింటున్నాము. పుట్టపుట్టలో ఉన్నట్టే ఉంది, చాలా తృప్తి అనిపిస్తాను మాకు పొద్దున్న సాయంకాలం భజన్స్ వింటుంటే.
1: ఇంకా తెలుగు కార్యక్రమాలు ఏం వింటుంటారు?
3: అంటే ప్రోగ్రామ్ వచ్చినంతసేపు వింటున్నామండి, భజన్స్ వింటున్నాము. స్వామి స్పీచ్ కూడా ఉంది, నిన్న రామాయణం గురించి చెప్పారు, అన్ని నచ్చుతాయండి. పుట్టపత్తిలోనే అక్కడైతే వినేవాళ్ళం, ఇంకెక్కడా వినపడదు కదా అనుకునేవాళ్ళం. ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని పుట్టపత్తిలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నేను మా వారు ఉంటామండి, మేమిద్దరం వింటాము, నేను ఈయన.
2: కైకలూరుకే చెందిన శాంతి పాతతరం భక్తుల అనుభవాలు వినడం ఇష్టమని, అవి ఎక్కువగా ప్రసారం చేయాలని చెప్పారు. సెటప్ బాక్స్ ద్వారా ప్రసారాలు అందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అవి అమర్చుకోమని పలువురికి తెలుపుతున్నామన్నారు.
4: హలో.
1: హలో సాయిరామ్ అండి.
4: సాయిరామ్ అండి, నా పేరు శాంతి, కైకలూరు మహిళా ఇన్ఛార్జ్ అండి.
1: మీరు రేడియో సాయి వింటారా?
4: రేడియో సాయి అమ్మాయి ఇంట్లో ఉంటే వింటున్నాను, ప్లస్ విజయవాడలో మాకు విజయవాడలో ఇల్లు ఉంది, అక్కడ వెళ్తుంటాను ఎవ్రీ వీక్, అక్కడ కూడా ఉందండి. మార్నింగ్ అయ్యంగానే స్పీచెస్ వస్తాయి కదా, వింటున్నాను. ఇవి చక్కగా 97, 96 బాగా పాత ఓల్డ్ స్పీచెస్, కొడైకెనాల్ లో అక్కడెక్కడ చెప్పి చాలా బాగుంటున్నాయండి స్పీచెస్ అయింది. ఇప్పుడు అందరికీ సిడీస్ దొరకకపోయినా అన్ని వింటున్నాం కదా, చాలా బాగుంటున్నాయి స్పీచెస్ అండ్ ఆల్సో ఈవినింగ్ భజన్స్ వేదం చాంటింగ్. ఇలా భక్తుల సలహా చెప్పించారు కదా నిన్న ఒక లోరిస్టా వాళ్ళు, అలా ఇలా భక్తుల ఒపీనియన్స్ తర్వాత అనుభవాలు చెప్పిస్తే బాగుంటుంది. ఓల్డ్ డిగో తీసుకొని చాలా మందికి స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు కదా,
1: అవన్నీ ఆల్రెడీ వస్తున్నాయి భక్తుల అనుభవాలు, మీరు వింటూ ఉండండి. తెలుగు ప్రోగ్రామ్స్ రోజంతా వస్తుంటాయి తెలుగు.
4: ఓకే ఓకే.
1: మీరు ఏ టైమ్ లో వింటుంటారు జనరల్ గా?
4: ఈవినింగ్స్ అండి, ఈవినింగ్స్ మార్నింగ్స్.
1: ఈవినింగ్స్ వింటారు?
4: మార్నింగ్ ఈవినింగ్స్, మార్నింగ్ కూడా లెగంగానే ముందు, మార్నింగ్ లెగంగానే ముందు డైరెక్ట్ లైవ్ ఒకటి, మార్నింగ్ స్పీచెస్ కూడా కొంచెం అర్లీగా మా వారు పెడుతుంటారు. ఇది వరకు మా ఇంట్లో సెట్ బాక్స్ అయినప్పుడు మామూలు వీడియో మామూలుగా ఆడియో సిడీస్ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మానేసి రేడియో స్టైల్ అంటున్నాము. అనిపిస్తుంది. మేము కూడా ఇంకా చాలా మందికి కేబుల్ కాబట్టి, అందరికి కేబులే ఉంటుంది కాబట్టి చాలా వరకు పెట్టించుకోమని చెప్తాం అనుకుంటున్నాం. నేను కూడా
1: తప్పకుండా
4: బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మహిళలకి చెప్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా పెట్టుకున్నారనుకోని అందరూ వింటారు.

శ్రవణానంద వాహిని ఈ శీర్షికన రేడియో సాయి అందిస్తున్న కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలను విన్నారు. భగవదారాధనలో సంకీర్తన ఒక మార్గం. త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య వంటి భక్తులు సంగీతోపాసన చేసి దైవకృపకు పాత్రులైన సంగతి జగద్విదితం. రాగ తాళ భావయుక్తంగా పాడే పాట తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది. మనస్సు భగవంతుడిపై లగ్నం కావడానికి తోడ్పడుతుంది. కృష్ణుని కృపకు పాత్రురాలైన మీరాబాయి అందుకు తార్కాణం. గానప్రియుడైన భగవాన్ పుట్టపర్తిలో మీర్పూర్ సంగీత కళాశాలను నెలకొల్పారు. నేటి సుస్వర రాగ రస వాహినిలో భాగంగా ఆ కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ ఫణిరాజు బృందం సమర్పిస్తున్న సంగీత విభావరి కార్యక్రమం ఇప్పుడు మీకోసం. వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీమతి వేదవతి గణేష్, మృదంగంపై శ్రీ అనంతరావు.

మీరింతవరకు సుస్వర రాగ రసవాహినిలో భాగంగా మీర్పూర్ సంగీత కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ ఫణిరాజు బృందం సమర్పించిన సంగీత విభావరి కార్యక్రమం విన్నారు. పుణ్యనదుల పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 పుష్కరాలకు అనగా 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను మహాపుష్కరాలని పిలుస్తారు. గోదావరి నదీమతల్లికి ఈ నెలలో జరుగుతున్నవి ఆ మహాపుష్కరాలే. ఈ సందర్భంగా వేల సంఖ్యలో సాయి సేవాదల్ 2 తెలుగు రాష్ట్రాలలో ఏర్పరిచిన ఎన్నో స్నానఘట్టాల వద్ద ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆ విశేషాలను రేడియో సాయి బృందం తరపున శ్రీ వసంతభాను మీకిప్పుడు అందిస్తారు.

0: పుణ్యభూమి కర్మభూమి అయిన భారతావనిలో ఎన్నో పుణ్యనదులు ప్రవహిస్తూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. నిత్య కర్మానుష్ఠానానికి ముందు స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనే మంత్రం చెప్పుకుని ఆ నీటిలో ఆయా నదుల శక్తిని ఆవాహన చేయడం మన సాంప్రదాయంగా ఉంది. మంత్రంలో పేర్కొన్న నదులలో గోదావరి నది ఉండడం, ఆ నది మన రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించడం తెలుగువారి అదృష్టం. మహారాష్ట్రలోని త్ర్యంబకం వద్ద పుట్టి గోదావరి నది రాజమండ్రి చేరాక 7 పాయలుగా చిలుతుంది. సప్తగోదావరి పేరుతో ప్రవహిస్తుంది. అంతర్వేది తదితర ప్రాంతాలలో సాగర సంగమం చేస్తుంది. గౌతమ మహర్షి తపోశక్తితో దిగివచ్చిన గంగానది గౌతమిగా గోదావరిగా పిలువబడుతోందని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్ర గోదావరి నదిలో ఈ ఏడాది జూలై 14 నుంచి తెలుగు నెలల ప్రకారం ఆషాఢ బహుళ చతుర్దశి నాడు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 90వ పుట్టుపొండగ వేడుకలు జరుగుతున్న ఏడాదిలోనే ఈ పుష్కరాలు రావడం విశేషం. బృహస్పతి తన పయనంలో 12 రాశులను నిర్ణీత కాల వ్యవధిలో చుట్టి వస్తూ ఉంటాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే గురుగ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించడం అన్నమాట. అలాగా బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అన్ని రాశులను ఒకసారి తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక పుష్కర నదులకు ప్రతి 12 సంవత్సరాలకి ఒక మారు పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో నదీ స్నానం విశేష పుణ్యప్రదమని హిందువులు భావిస్తారు. సామాన్యంగా బృహస్పతి ఆ నదికి సంబంధించిన రాశిలో ఉన్నంతకాలం, అంటే ఒక ఏడాది పాటు, ఆ నదికి పుష్కర కాలంగా పరిగణిస్తారు. ఆ ఏడాది పొడవునా నదిలో స్నానం చేయడం సకల పాపహరమని భావిస్తారు. అంతేకాదు, పుష్కరాలు ప్రారంభమైన మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంచ పుష్కరాలుగా వ్యవహరిస్తారు. ఆది అంచ పుష్కరాల కాలం మరింత పుణ్యప్రదమని భావించడం వల్ల ఎక్కువ మంది ఆ సమయాల్లోనే నదీ స్నానం చేయడానికి ఇష్టపడతారు. లోకంలో జనులందరికీ ఉపయోగపడేలాగా ఏడాదికి 12 రోజులు ఒక్కో నదిలో ఉండమని దేవగురు అయిన బృహస్పతి పుష్కరుడిని ఆదేశించాడని ఒక పురాణగాథ. పుష్కరుడు బృహస్పతితో పాటే ఒక్కో రాశిలో ఏడాది పాటు ఉంటాడు. కనుక వ్యవహారంలో ఆ ఏడాదంతా ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కర కాలంగా భావిస్తారు. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు చేయడం, పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. పుష్కర కాలంలో చేసే దానాల వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. పుష్కరాలు వచ్చిన నదిలో ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నాన ఫలం లభిస్తుందని చెప్తారు. అయినా నదీ తీరంలో పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల్లోనే యాత్రికుల రద్దీ మనకెక్కువగా కనిపిస్తుంది. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పుష్కర స్నానాలకు యాత్రికులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో బాసర, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, భద్రాచలం ప్రముఖమైనవి. అలాగే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లో పుష్కర స్నానాలకు యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే ప్రదేశాల్లో రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపూరు, అంతర్వేది ప్రముఖమైనవి. ఈ ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పుణ్యస్థలాలకు తిరిగి వచ్చే యాత్రికుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దేశమంతటి నుంచి గోదావరి పుష్కరాల స్నానం కోసం దాదాపు 4-5 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్కర ఘాట్ల వద్ద సేవలు అందించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థ కూడా విస్తృతమైన ఏర్పాట్లతో వైవిధ్యభరితమైన సేవలు అందిస్తోంది. గోదావరి నదికి రెండు వైపులా ఉన్న పుష్కర ఘాటలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టిన సేవల గురించి తెలియజేసే ఒక కార్యక్రమం ఇప్పుడు మీకోసం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ గోదావరి పుష్కర యాత్రకు స్వాగతం. మనమిప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో ఉన్నాం. పుష్కర స్నానాల కోసం వేలు లక్షలుగా తరలివచ్చిన యాత్రికులతో స్నానఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. 4 కిలోమీటర్ల పొడవుతో గోదావరి మాతకు వడ్డాణంగా అమరిన వంతెనపై రైళ్లు సందడి చేస్తూ పరుగులు తీస్తున్నాయి. భక్తి ప్రపత్తులతో స్నానాలు చేస్తున్న యాత్రికులతో గోదావరి తీరం కోలాహలంగా ఉంది. 10 చేరే శుభ సందర్భమైనా, ప్రకృతి ప్రకోపంతో జనం విలవిలలాడుతున్న సందర్భమైనా, అవసరమైన చోట్ల సేవలు అందించడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సర్వదా సిద్ధంగా ఉంటాయన్న సంగతి శ్రోతలకు తెలిసినదే. గోదావరి పుష్కరాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి తీరం వెంట ఉన్న ముఖ్య తీర్థస్థలాల్లో పలు రకాల సేవలు అందించడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ నడుం బిగించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నా సరే 41-42 డిగ్రీల ఎండలో కూడా ఎంతో ఓపికగా ప్రేమగా సేవాదళ్లందిస్తున్న ఆ సేవా కార్యక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలంగారు ఇలా తెలిపారు.
2: ఈసారి వచ్చే గోదావరి పుష్కరాలు మహాపుష్కరాలు అనగా 140 సంవత్సరాలు ఒకసారి ఈ యొక్క మహాపుష్కరం వస్తుంది. అటువంటి గోదావరికి వచ్చిన మహాపుష్కరంలో పాల్గొనే అదృష్టము, సేవ చేసే భాగ్యం సత్యసాయి సేవా సంస్థలు, ఆ సంస్థలో ఉన్న సభ్యులకి, సేవాదల్ మెంబర్స్ కి అందరికి కలగడము స్వామి మాకు ఇచ్చిన ఒక దివ్యమైన అవకాశమని మేము భావించుకుంటున్నాం. ఈ సంవత్సరం 2015లో వచ్చే గోదావరి పుష్కరాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో ఒక సంవత్సరం నుంచి కూడా ప్రణాళిక రచించుకుంటూ 6 నెలల నుంచి వివిధ జిల్లాలకి ఈ గోదావరి పుష్కరాలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ జిల్లాలు అనగా తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించి ఆ సభ్యులతో మాట్లాడుకుని ఏమేం కార్యక్రమాలు చేస్తే ప్రజలకి మనం సహకారం చేయగలము, వాళ్ళకి ఏం అవసరాలు వస్తాయి, దానికి సత్యసాయి సేవా సంస్థలు ఏ విధంగా మనం ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయగలమని ఆలోచించుకుని ఇప్పుడు మొట్టమొదటిగా రైల్వే స్టేషన్లోను, బస్టాండ్లోను క్లోక్ రూమ్ రన్ చేయడము, ఘాటుల్లో పిండ ప్రదానం జరిగిన తర్వాత అవి శుభ్రం చేసే ఘాట్ను శుభ్రం చేసే కార్యక్రమము, ఘాట్లో ముసలి వాళ్ళకి చేయుతునిచ్చి వారి స్నానానికి సహకారం చేసే సేవా కార్యక్రమము, ఇవి కాకుండా మన ఆ టెంపుల్స్ లో ఆ దేవాలయాల్లో చిన్నపిల్లలకి పాలు వేడి పాలు ఇవ్వడము, ఈ పుష్కర ఘాట్ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా ఆ మంచినీళ్లు సరఫరా చేయడము, దేవాలయాల పరిశుభ్రత, ఈ తగు కార్యక్రమాలు చేసుకుని సేవా కార్యక్రమాలకి ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఇవి కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఘాటుల్లో ఆ స్నానం చేసినప్పుడు ఎటువంటి అపాయం జరగకుండా సత్యసాయి సేవా సంస్థలు ఒక ప్రణాళికాబద్దంగా చక్కగా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంని ఒక చేయడం జరిగింది. ఆ డిజాస్టర్ టీమ్స్ కూడా ఈ ఘాటుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. 11 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ స్వామి అనుగ్రహంతో రావడం జరిగింది. ఈ మొబైల్ హాస్పిటల్స్ కూడా ప్రతి ఘాట్లో వాళ్ళకి అవసరం మందులు తదితర అవసరాలు బట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము డాక్టర్స్ ని, పారామెడికల్ అందరినీ పెట్టడం జరిగింది. అన్ని కూడా ఇవి కాకుండా నిత్య అన్నదానం 12 రోజులు కూడా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఒక దగ్గర ఒక 70,000 నుంచి 75,000 మంది వరకు ఉచిత భోజనాలు ప్రతిరోజు కూడా వచ్చిన భక్తులకి పెట్టడానికి ఒక పూట మధ్యాహ్నం పూట మాత్రమే. మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన సత్యసాయి సేవా సంస్థలకి, మరి ఆ సేవా సత్యసాయి సేవా సభ్యులకి స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని, ఇటువంటి మరి ఎన్నెన్నో కార్యక్రమాలు పాల్గొనే అవకాశం స్వామి కలిగించాలని కోరుకుంటూ జై సాయిరాం.
1: ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోని పుష్కర ఘట్టాల్లో చేపట్టిన సేవల గురించి ఆ జిల్లాల శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు తెలిపిన వివరాలను విందాం. ముందుగా తూర్పు గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ బిక్కిన సీతారాం బాబు ఏమన్నారో వినండి.
3: స్వామి సంస్థ సత్యసాయి సంస్థలో మేము ఈ పుష్కర సేవల గురించి ఏర్పాట్ల గురించి చక్కగా తూర్పు గోదావరి నుంచి చక్కటి ఏర్పాట్లు స్వామి అనుగ్రహంతో చేసుకున్నామండి. నారాయణ సేవ స్వామికి ఎంతో ఇష్టమైంది, అది మేము మూడు ప్లేసెస్ లో చేస్తున్నామండి. మొదటి రోజు పుష్కరాల్లో భోజనం తిని వాళ్ళంతా చాలా చక్కటి భోజనం పెట్టారండి మీరని ఎంతో ఆనందపడతా చెప్పడం జరిగింది. అలాగే 12 రోజులు కూడా మేము ఇంచుమించు రోజుకి 25,000 మందికి మేము ఇవ్వటం జరుగుతుందండి. ఈ సేవదలు కూడా చక్కగా మాకు ఎంత చక్కగా ఎంతో ప్రేమతో ఎంత ఎండలుగా ఉన్నా కూడా భరించి, చాలా ఎండలుగా ఉన్నా ఈ సంవత్సరం అది భరించి చక్కటి సేవలు అన్ని విభాగాల్లోనూ ఇంది. తర్వాత
4: ఈ నారాయణ సేవ చేస్తున్నారు కదా, ఏ టైం నుంచి ఏ టైం దాకా భక్తులు అదే యాత్రికులు వచ్చి ఇక్కడ తినడానికి వీలు ఉంటుంది?
3: ఉదయం 10 గంటలకి ప్రారంభించుకుంటున్నామండి. ఈరోజు అయితే 2:30 వరకు చేయటం జరిగిందండి. ఒక్కోసారి 3 అవ్వచ్చు, వాళ్ళు రావటాన్ని బట్టి మేము అన్ని వాళ్ళకి సఫిషియెంట్ గా ఇచ్చే ఏర్పాటు మేము చేసుకుంటున్నామండి. దీంట్లో ఇంచుమించుగా మా జిల్లా నుంచి అన్ని సేవల్లోనూ 2,500 వరకు సేవదళ్లు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు, మా జిల్లా నుంచి ప్రత్యేకంగా 1,700 మంది సేవదళ్లు ఈస్ట్ గోదావరి నుంచి పాల్గొనడం జరుగుతుందండి. మహిళలు, యూత్, అలాగే పురుషులను. చాలా స్వామి అనుగ్రహంతో ఇది మేము ఒక 6 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఈ పుష్కర సేవల గురించి. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే స్వామివారి ట్రస్ట్ తరపు స్కూల్ సత్యసాయి గురుకులం మాకు ఒక వెన్యూగా ఉంటాం, అక్కడ మా సేవదలకు ఉండి వసతి అన్ని అది ఉండటం వల్లే ఈ కార్యక్రమాలు ఎంతో ఆనందంగా చేసుకునే అవకాశం కూడా వచ్చింది.
4: మరి ఇక్కడ రైల్వే స్టేషన్ లో అక్కడ క్లోక్ రూమ్ లాంటివి పెట్టారని, మొబైల్ హాస్పిటల్స్ ఉన్నాయని కూడా విన్నాం మేము, వాటి గురించి ఏమైనా చెప్తారా?
3: మేము యాత్రికులకి స్టేషన్స్ లో దిగ్గానే చక్కగా ముందర మే ఐ హెల్ప్ యూ అని ఒక డెస్క్ పెట్టి వాళ్ళకి ఎటు వెళ్లాలి, అలాగే ఇక్కడ క్లోక్ రూమ్స్ ఉన్నాయి, మీ సామాను భద్రపరచుకోవచ్చు, ఎటుపైపు వెళ్తే ఏ ఘాట్ వస్తుంది, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఇట్లా సూచనలు ఇచ్చే ఏర్పాటు చేశామండి. క్లోక్ రూమ్ లో కూడా రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మేము ర్యాక్స్ పెట్టి చక్కగా వాళ్ళు ఏం తెచ్చుకున్నారో ఒక కాయిన్ ఇచ్చి చక్కగా 24 అవర్స్ ఫ్రీ క్లోక్ రూమ్స్ 3 షిఫ్ట్స్ కింద చక్కగా మెయిన్ స్టేషన్ గోదావరి స్టేషన్ లో ఒక ప్రతి షిఫ్ట్ కి 10 మంది అంటే టోటల్ గా 30 పీపుల్ ఒక్కో కౌంటర్ లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు చక్కగా సామాను భద్రపరచుకుని మళ్లీ మేము వాళ్ళకి అందజేయటం జరుగుతుందండి. ఇది చాలా ఆనందిస్తున్నారు అందరూ కూడా. అలాగే మేము మెడికల్ సైడ్ కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో 2 మొబైల్ మెడికల్ వ్యాన్స్ మా తూర్పు గోదావరి జిల్లా పక్కన విశాఖపట్నం జిల్లా నుంచి కూడా మేము తీసుకొచ్చి చక్కగా 2 జెమినీ తర్వాత రైల్వే స్టేషన్ పక్కన వాటిని ఏర్పాటు చేసుకుని ప్రతి చోట 2 డాక్టర్స్, 4 పారామెడికల్స్ అలా ప్రతి 2 స్టేషన్ల దగ్గర కూడా అలా మొత్తం 12 రోజులు మన సేవదళ ఉండి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నామండి. అందులో అవసరమైతే ఉన్న బ్లడ్ టెస్టులు కూడా చేయడానికి మన మొబైల్ వెహికల్ అన్ని వసతులు ఉన్నాయి. మొబైల్ వాటర్ ట్యాంక్స్ అని మేము పెట్టుకున్నాం సార్, అవి 130 ట్యాంకులు తెప్పించుకున్నాం. ఘాట్స్ లోను అది చక్కగా గ్లాసులతో మొబైల్ వాటర్ ట్యాంక్స్ తో మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సేవదళ ఎక్కడంతా తిరుగుతా ఘాట్స్ లోను వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకి ఈ నీరు మంచినీరు చక్కగా అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే నీరు అన్నది చాలా కష్టమైపోతుందండి ఈ పబ్లిక్ వాళ్ళకి, అంచేత ఇది ఇవ్వటం చాలా ఆనందిస్తున్నారు. మంచినీళ్లు పట్టుకెళ్లి మనం అందజేయటం, అదే కాకుండా ఆ రకంగానే మేము మొబైల్ ట్యాంక్స్ ద్వారానే ఈ పాలు కూడా ఇచ్చే ఏర్పాటు రేపటి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నామండి. పిల్లలకి, చంటి పిల్లలకి మేము గ్లాసెస్ లో చిన్న ఒక 80 ml 100 ml గ్లాస్ పేపర్ గ్లాస్ తీసుకుని పిల్లలకి, వృద్ధులకి ఈ పాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం సార్. సాయిరా.
1: పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ శశిశేఖర్ ఇలా చెప్పారు.
5: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల అనుగ్రహ ఆశీస్సులతో పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈ మహాపుష్కర యజ్ఞంలో చేపట్టినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఈ సంవత్సరం పట్టిసీమ, కొవ్వూరు, సిద్ధాంతం, నర్సాపురం అలా జిల్లాలో 22 రేవులలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో మొట్టమొదటిగా ముఖ్యంగా మరి ఈ పిండ ప్రధానం దగ్గర సేవలు చేయడానికి ఎవరు రారు. కానీ మన సత్యసాయి సేవా సంస్థలు గత 4 పుష్కరాల నుంచి కూడా మన సంస్థ స్థాపించిన తర్వాత 4 పుష్కరాలు 1967, 1979, 1991, 2003, ఇప్పుడు 2015 సంవత్సరం, అంటే 5 పుష్కరాలలో సత్యసాయి సేవా సంస్థలు ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో సేవలను మనం అందించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిరోజు 1200 మంది, ఒక 800 మంది స్త్రీలు, 400 మంది పురుషులు ప్రతిరోజు నిత్యము భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగకుండా మరి ఎంతో భక్తి శ్రద్దలతో ప్రేమపూర్వకంగా ఈ మన స్త్రీ సేవదలు కానివ్వండి, పురుష సేవదలు కానివ్వండి, మరి సేవలు అందించడం జరుగుతుంది. ఈ సేవల్లో మొట్టమొదటిమైంది ఏమిటంటే నానక రేవులలో మరి పరిశుభ్రత, తర్వాత ఈ పిన్న ప్రధాన పరిశుభ్రత, మరి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మొబైల్ క్యాన్స్ తో మంచినీరు అందించుట, మరి ఈ సామాన్లు భద్రపరచుకోవడానికి క్లోక్ రూమ్స్, చంటి పిల్లలకి వేడిపాలు ఇవ్వడం, మరి చెప్పులు భద్రపరచుట, మరి ఇంకా ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సేవదల కార్యకర్త కానివ్వండి, బయట వరకు కానివ్వండి, మరి మొబైల్ మెడికల్ వ్యాన్స్ తో మెడిసిన్స్ అందించడము, మరి ప్రతిరోజు ఈ భక్తులు ఉదయం అయితే వేరే వేరే సంస్థ వారు చాలా చాలా ఇస్తున్నారనే ఉద్దేశం మీద మనం సాయంకాలం మాటు ప్రతిరోజు 4 గంటల నుండి 7 గంటల వరకు వచ్చిన భక్తులకి ప్రసాద పులిహార పొట్లాలుగా తయారు చేసి వారందరికీ ప్రసాదాన్ని అందించడం, వికలాంగులకి, వృద్ధులకు, మరి వారు నడవలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా మన వీల్ చేర్స్, సత్సాయి సంస్థలు వీల్ చేర్స్ ఇక్కడ అరేంజ్ చేయడం, అంటే ప్రభుత్వం వారు అరేంజ్ చేశారు, దాన్ని మనం ఈ సేవల ద్వారా వారందరినీ కూడా వారికి తీసుకుని మన ఘాట్లకు తీసుకుని వెళ్ళడం, స్నానాలు చేయించడం, స్నానాలు పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్లీ వారు బస్సు ఎక్కి దాకా కూడా మన వరకు కూడా మన సేవాదారు దగ్గర ఉండి సేవలు అందించడం జరుగుతుంది. మరి వారు పొందిన ఆనందం ఇంకా ఇంత అంతా కాదు, మన వర్ణనకి వీలు కానటువంటిది. అటువంటి కార్యక్రమాన్ని కూడా మన సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించుతున్నవి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సత్యసాయి సేవల కార్యకర్త అందరూ కూడా మరి భక్తి శ్రద్దలతో పాల్గొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ మరి మనం చేసే కార్యక్రమాలకి ఆ వచ్చిన భక్తులు కూడా మరి ఎంతో ఆనందంతో, నేను ఒక మున్సిపల్ ఎంప్లాయీని అడిగాను, అమ్మా చాలా బాగా చేస్తున్నారమ్మా, మరి మేమే బాగా చేస్తామంటే మాకన్నా బాగా చేస్తున్నారని ఒక మున్సిపల్ ఎంప్లాయీని శానిటేషన్ లో అడిగితే ఆవిడ చెప్పింది, ఆవిడకి 60 సంవత్సరాల వయసు అనమాట అండి. ఆవిడ ఏం చెప్పిందంటే, గత పుష్కరాల్లో మీరు సేవలు చేసిన సేవలను చూసి నేను ఈ రకంగా మేము కూడా సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం మా స్టాఫ్ అందరం కూడా అని వారు కూడా మనం ఇన్స్పైరింగ్ గా తీసుకుని మరి ఆఫీసులు కానివ్వండి, మరి ఒక స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా మరి ఎంతో బాగా వారు కూడా సేవలు అందిస్తున్నారు. అంటే సత్యసాయి సేవా సంస్థల వారు ఇంత ఉన్నతమైన స్థానం వారే ఇటువంటి సేవలు అందిస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, మన ఇంత జీతాలు తీసుకుని మనం చేయలేమని వాళ్ళు కూడా బాగా అందిస్తున్నారు. మరి స్వామివారి అనుగ్రహంతో ఇటువంటి మంచి అవకాశాన్ని భగవాన్ సత్యసాయిబాబా వారు మనకి సత్యసాయి సంస్థల ద్వారా మనం మరి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి స్వామివారు మంచి ఒక బంగారు బాట వేశారు. ఆ బాటని అందరూ కూడా మరి ఆ బాటలో మేము పయనిస్తున్నాము, పయనిచి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. మరి ఈ యొక్క బాటలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, అన్ని స్థాయిల్లోని కూడా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాము కూడా. అందరికీ హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నాం. సాయిరాం,
1: మనమిక స్నాన ఘట్టాలకు పోయి చూసొద్దామా? అదిగో కోటిలింగాల తీర్థంలో పుష్కర స్నానం చేస్తున్న ఆ యాత్రికులను చూడండి.
6: సంఘంగదే దేవగురు సార్ధ త్రికోటి చేత పుష్కర సమాగమ ప్రయుక్త అఖండ గౌతమి స్నాన దర్శ
1: ఇలా ఇటు పక్కకి వస్తే కీర్తిశేషులైన పెద్దలకు, ఆత్మీయులకు, పిండ ప్రదానాలు చేసే యాత్రికులు కనిపిస్తారు.
7: అక్షయ పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస యోగ్యతాపల అధికార సిద్ధం యథాశక్తి మహాపుష్కరణీ సమయే పిండ ప్రదానం కలిసే.
1: పిండ ప్రధాన కార్యక్రమాలను చేయించే జంగారెడ్డి గూడానికి చెందిన శ్రీ గరిమెళ్ల ప్రభాకర శాస్త్రి పిండ ప్రదానాలు చేసే చోట్ల శ్రీ సత్యసాయి సేవా సంస్థ అందిస్తున్న సేవల గురించి ఏమన్నారో విందాం.
7: చాలా సహకారం చేస్తున్నారు. వారి సహకారం సామాన్యమైంది కాదు. ఇంజా అంటే చక్కని సర్వీసు. ఇక్కడ పిల్ల ప్రమాణాలు చేసే వారికి వారికి కూడా కావలసిన నీరు వసతి అంతా కూడా మంచి నీళ్ళు వగేరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఎన్నో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇంత సర్వీస్ సామాన్యమైన సర్వీస్ కాదు. స్వామి అనుగ్రహమే దాని ప్రధానం. భక్తి స్వరూపమైనటువంటి ఆ రూపంలో శ్రద్ధయా భక్తయా శ్రాద్ధం. శ్రద్ధాభక్తులు లేదా శ్రాద్ధం కాదు. అలాగే భక్తి పూర్వకంగాను వినయపూర్వకంగాను సత్యసాయి వారు చేసే సేవకి సర్వదా సర్వకాలములందు కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞులై ఉన్నారు.
1: సత్యసాయి సంస్థ నిర్వహిస్తున్న నారాయణ సేవ గురించి యాత్రికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా విందాం.
8: అమ్మా తమ పేరు చెప్పండి. అమ్మా
9: ఇరవై రాయవారి దగ్గర
8: మీరు భోజనం చేశారా?
9: చేశారండి.
8: ఎక్కడ ఇది ఎక్కడ భోజనం చేస్తారు మీరు? ఇప్పుడు
9: సాయిరామ ఎంత కావాలంటే ఎంత పెడుతున్నారు.
8: మీరు ఏ పేరండి?
10: నా పేరు శ్రీనివాస్ అండి.
8: మీరు ఇక్కడ సత్యసాయి సేవ భోజనం చేస్తాను.
10: చేశారు, వెరీ ఎక్సలెంట్ అండి. నేను ఆల్రెడీ పుట్టపర్తి కూడా సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాను 230 దర్శనానికి 2004 లో. అక్కడ కూడా అలాగే ఉంది. సర్వీస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఇతను చారిటీ సో గ్రేట్, బెటర్ దెన్ ఆల్ చారిటీస్.
8: సాయిరామ్ సార్ తమ పేరు?
11: జి సుబ్బారావు.
8: ఎక్కడి నుంచి వచ్చారు సార్?
11: హైదరాబాద్ నుంచి వచ్చాను.
8: కుక్కలానికి వచ్చిన తర్వాత ఇక్కడ సత్యసాయి సేవ సంస్థ వాళ్ళు ఒకసారి రకరకాల కార్యక్రమాలు చేసి సేవలు చేస్తున్నారు. మీరు ఏమేమి చూశారు? ఇప్పుడు నారాయణ సేవకు వచ్చారు కదా మీరు, ఇక్కడ భోజనాలు వాటి గురించి మీకు ఏమనిపిస్తుంది?
11: చాలా డిసిప్లిన్ గా సేవ చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫైన్ వాళ్ళు కావాలని పాపం సపరేట్ గా టేబుల్ అరేంజ్ చేసి కూర్చోబెట్టి పెట్టారు సత్యసాయి సేవ. ముసలాడు మా పెద్దమ్మగారు నడవలేదంటే వాళ్ళు రాళ్ళు మోసుకొచ్చి సీట్లో పెట్టి
8: వేస్తారు.
11: చాలా
1: దూరాభారాలను లెక్క చేయకుండా పుష్కర స్నానం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి సేవా సంస్థ కల్పించిన ఉచితంగా సామాన్లు భద్రపరుచుకునే క్లోక్ రూమ్ గురించి యాత్రికులు తెలిపిన అభిప్రాయాలు కూడా విందాం.
8: సాయిరామ్ అండి.
3: సాయిరామ్.
8: మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్?
3: విశాఖపట్నం.
8: మీరు పుష్కరానికి ఎప్పుడు వచ్చారు?
3: ఇప్పుడండి, ఒక గంట కిందట వచ్చాను.
8: ఏంటి, ట్రైన్?
3: ట్రైన్ లో వచ్చాను.
8: ఇట్లా మరి మీరు సామాన్య భద్రపరుచుకున్న రైల్వే స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళారా, లేదా ఎక్కడికి భద్రపరుచుకున్నారు, ఎలా దాని గురించి ఏం ఆలోచించారు?
3: రైల్వే స్టేషన్ లో భద్రపరచడానికి ట్రై చేశానండి, అక్కడ లేవన్నారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సాయిబాబా దాంట్లో పెట్టారు.
8: సాయిబాబా దాంట్లో పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఛార్జీలు ఎలా ఉంటాయి?
3: ఏం లేదండి, ఫ్రీ అండి.
8: ఫ్రీ అండి. ఎంతసేపు పెట్టుకోవచ్చు?
3: నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కింద పెట్టానండి. నా కార్యక్రమం పూర్తి అయిపోయింది, తీసుకోవడానికి వచ్చాను. ఈ క్లాక్ రూమ్ ఏ భయం లేకుండా మనం సామాన్లు అప్పచెప్పేసి వెళ్ళవచ్చు.
12: మేము తిరుపతి నుంచి వస్తున్నామండి గోదావరి పుష్కరాలకి. నా పేరు సి కిరణ్ కుమార్, తిరుపతి నుంచి ఎంఆర్పల్లి. సో ఇక్కడ గోష్పాద ఘాట్ దగ్గర ఉన్నాం మేము. సో సేవలన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడే కోనేరులో స్నానం చేసుకుని వచ్చినాము. సర్వీస్ అంతా బాగుంది ఇక్కడ. సో ఫీల్ గుడ్. మీ సర్వీస్ అయిపోయినా కూడా ఎక్స్టెండ్ చేసుకుని మాకు సర్వీస్ ఇస్తున్నారు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.
1: తాము చేస్తున్న సేవల గురించి సేవాదల్ తణుకు సబ్ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి పి విజయలక్ష్మి ఇలా చెప్పారు.
8: ఇక్కడ మీరు పుష్కర సేవల్లో ఏ సేవలు చేస్తున్నారమ్మా?
13: శానిటేషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్స్.
8: ఇప్పుడు మీరు శానిటేషన్ అన్నారు కదా, శానిటేషన్ లో ఏ పనులు చేస్తారమ్మా?
13: శానిటేషన్స్ అంటే చెత్త మొత్తం అంతా క్లీనింగ్, మెయిన్ క్లీనింగ్ అండి. అన్ని గార్డ్స్ కూడా ఏ పేపరు ఏమి లేకుండా చీపిరి చెరటా తీసుకుని మొత్తం అంతా గిన్నెలోకి డంప్ చేస్తామండి. అది జెంట్స్ పట్టుకెళ్లి టబ్బుల్లో వేస్తారండి. ఒక్కొక్క నెంబర్లు వేసిన వెంటనే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం. పిండ ప్రధానం గట్ అంతని 2 షెడ్లు ఉన్నాయండి పెద్ద పెద్ద. అవుట్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి, అవి కూడా క్లీన్ చేస్తున్నాం. ఘాట్లలో కూడా క్లీనింగ్ అండి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు కిందకి రేవులోకి తీసుకెళ్లి స్నానం చేయిస్తున్నామండి. అదే ఒక సేవాదారులు వెళ్ళి చేయించి తీసుకొచ్చి
8: శానిటేషన్ లో మీరు ఇలా మామూలు స్టడీ చేస్తున్నారు, అక్కడ మున్సిపల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు వేరు. మిమ్మల్ని చూసి మీ గురించి ఏమైనా అన్నారా ఎవరన్నా?
13: మీరు బాగా చేస్తున్నారు, మీరు లేకపోతే చాలా కష్టం అయ్యేది భక్తులకి అన్నారండి. అలాగా వాళ్ళ పురోహితులు కూడా పెట్టేవాళ్ళు కూడా అన్నారండి, మీ వల్ల ఎంత నీట్నెస్ గా ఉంటుందమ్మా, ఇలా ఎంత డబ్బిచ్చినా కూడా ఇలా చేయలేరమ్మా అని అన్నారండి.
1: పుష్కరాలకు వచ్చే లక్షలాది యాత్రికుల కోసం బాబా జీవితం, సందేశాలను వివరించే ప్రేమజ్యోతి చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. అక్కడే శ్రీ సత్యసాయి సాహిత్యం ఆడియో వీడియో సీడీలు లభించే కౌంటర్లు కూడా పెట్టారు. వాటి గురించి రాష్ట ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి ఉషారాణి ఇలా వివరించారు.
14: ఇక్కడ టీనగర్ రాజమండ్రిలో త్యాగరాజ నారాయణ సేవా సమితి అని ఒక అసోసియేషన్ ఉంది. వారు ఇచ్చిన కళ్యాణ మంటపంలో మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. స్వామి మనకి ప్రేమ సేవ చెప్తారు కదా, అది పుష్కరాల్లో ఆ సేవ చేసే భాగ్యాన్ని, అలాగే ప్రేమ అనేది ఏంటో స్వామి చేసి చూపించారు మనకి. అంచేత ప్రేమజ్యోతి అనే ఎగ్జిబిషన్ ని మనకు నిర్వహిస్తున్నాం. దాంట్లో స్వామి ప్రాజెక్ట్స్ అన్ని, విద్య, వైద్యం, మంచినీరు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రేమజ్యోతి ఎగ్జిబిషన్ చూసిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ స్వామి జీవితం, అంటే స్వామి బాల్యం నుంచి చివరి వరకు కూడా ఉంది ఎగ్జిబిషన్ లో. ఒక 100 ప్యానెల్స్ పెట్టామన్నమాట. అలాగే దీంట్లోనే స్వామి సేల్స్ కౌంటర్ కూడా పెట్టారు, స్వామి సాహిత్యం అంతా కూడా. అలాగే స్వామి వీడియోస్, స్వామి పాడిన పాటలు, స్పీచెస్, ఆడియో అన్ని కూడా సేల్స్ ఇక్కడ పెట్టాం. అలాగే ఇంకొక సెంటర్ ఇదే రోడ్ లో ఇంకా ముందుకు వెళ్లి అక్కడ ఒక సేల్స్ కౌంటర్ కూడా ఓపెన్ చేశాం. అలాగే శ్రీ సత్యసాయి గురుకులంలో కూడా అక్కడ 2,000 మంది మన వాలంటీర్స్ రోజు సర్వీస్ చేస్తారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచే కాకుండా అదర్ ఆంధ్ర డిస్టిక్స్ నుంచి కూడా సేవదలు వచ్చారు. అంచేత అక్కడ కూడా సేల్స్ కౌంటర్ స్వామిది బాగుంటుంది కదని అక్కడ కూడా పెట్టి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మెయిన్ థీమ్ ప్రేమ సేవ. స్వామి జీవితంలో మనకి చేసి చూపించింది మనం మళ్ళీ ఇక్కడ ప్రజలందరికీ చూపించాలి, పుష్కరానికి వచ్చిన భక్తులందరికీ తెలియజేయాలని ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం.
15: రెస్పాన్స్ ఎలా ఉందండి?
14: రెస్పాన్స్ అయితే మేము ఒక ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టామన్నమాట. ఒక ఆయన అయితే ఈ స్వామి చెప్పింది మీరు అందరూ పాటిస్తుంటే నాకు కూడా సేవదల్లో జాయిన్ అవుదాం ఉంది, నాకు కూడా అవకాశం ఇవ్వమని అడిగారు. అది కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఎవ్రీబడి ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే కాదు, ఈవెన్ నార్మల్ హౌస్ వైఫ్ కూడా ఈ ఎగ్జిబిషన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది అనమాట. స్వామిని చూసినట్టు ఉంది, మాకు స్వామిని చూపించారు, మేము ఇదివరకు చూడలేకపోయాం అని చెప్పి స్వామిని సత్యసాయిబాబా గారిని మా అందరికీ చూపిస్తున్నారని వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు.
1: ప్రేమజ్యోతి ప్రదర్శన తిలకించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖ డైరెక్టర్ శ్రీ విజయరాఘవాచార్యులు నిస్వార్థమైన సేవలు అందించే సంస్థలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అగ్రభాగాన ఉన్నాయని చెప్పారు.
16: ప్రజాలి దుఃఖంలో ఉన్నప్పుడు కలి విడంబనం వికరాటహాసం చేస్తున్న సమయంలో తన యొక్క బిడ్డలైనటువంటి మానవాళ్ళని రక్షించడం కోసంగా భగవంతుడు రకరకాల అవస్థలు పెడుతూ ఉంటాడు. అటువంటి అవస్థల్లో ఒక గొప్ప అవస్థ తాను మానవుడిగా అవతరించి లోకాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది. మనం ఇలా చూసినప్పుడు ఎప్పుడో ఒక త్రేతాయుగంలో ఒక రఘురామచంద్రుడు, ఆయన సమస్త కళ్యాణ గుణధాముడైనటువంటి రాముడు అప్పుడు కనపడ్డాడు. ఇదిగో ఈ కలియుగంలో ఈ సాయిరాముడు కనపడుతున్నాడు. పట్టుబడి సత్యసాయిబాబా గారు చేసినటువంటి మానవతా కళ్యాణ కారకమైనటువంటి కార్యక్రమాలు మనకు తెలిసినంతలో ఈ లోకంలో మరెవడు చేయలేదు. ఆయన ఉన్నదంతా మన కోసం ఖర్చు పెట్టి మనం బతకాలని, బాగుపడాలని, ఒక మానవ జాతి సుఖంగా ఉండాలని ఎన్ని చికిత్సా కేంద్రాలు, ఎన్ని కాలేజీలు, ఒక యూనివర్సిటీ, అనేక స్కూల్స్, అనేక ఆర్గనైజేషన్స్. పూణే ఆయన పోయినాడు కదా, ఆయన కార్యక్రమాలు ఆగినాయంటే ఆయన సంబంధమైనటువంటి భగవద్ బంధువులందరూ కూడా, సాయి ప్రేమికులంతా కూడా అహోరాత్రాలు కృషి చేస్తూ ఈవేళ మీ ఒక నిస్వార్థమైనటువంటి సేవాభావానికి అందరికంటే అగ్రభాగాన ఉంది సత్యసాయి సేవా సమితులు. బాబా గారు మన మధ్య లేరు అనే కొరత లేకుండా ఈవేళ సాయి ప్రేమకులు మీరంతా కూడా చేస్తున్నటువంటి ఈ సేవలు చూస్తుంటే ఎంతో ధైర్యం, ఎంతో ఆనందం కలుగుతుంది.
1: వివిధ స్నానఘట్టాల్లోని ఏర్పాట్లను సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ మాచ్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమంటూ సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
16: సత్యసాయి
17: సేవా సంస్థల తరఫున గత కాలంగా కూడా ప్రజాసేవ చేయటంలో ఏ రకంగా నవ్వచ్చు, దాహార్తులకి మంచినీరు అందించడం కానీ, అన్నార్తులకి అన్నం అందించడం కానీ, అలాగే వివిధ ఉత్సవాల టైంలో పాదరక్షలు భద్రపరిచే అతి చిన్న పనులు కూడా చేయటానికి సిద్ధంగా ఉండే ఒక మంచి సేవా సంస్థ సత్యసాయి సేవా సంస్థ. ఆయన ఏదైతే మానవ సేవే మాధవ సేవ అని సాయిబాబా బోధించారో దాన్ని అక్షరాల నూటికి నూరు పళ్ళు పాటించే సంస్థ అయిన సత్యసాయి సేవా దళ తరపున ఇవాళ ఈ పుష్కరాల్లో అటు ఈస్ట్ గోదావరి ఇటు వెస్ట్ గోదావరిలో కూడా చేసే సేవలు అభినందనీయమైన సేవలు. తప్పనిసరిగా ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ సేవలో పాల్గొనే ప్రతి వ్యక్తిని కూడా నేను హృదయపూర్వక అభినందిస్తూ ఖచ్చితంగా ఈ సేవలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా సాయిబాబా ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయని నేను భావిస్తున్నా.
18: గోదావరి నదీమ తల్లి మహాపుష్కరాల సందర్భంగా వేల సంఖ్యలో సాయి సేవాదళ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పరిచిన ఎన్నో స్నానఘట్టాల వద్ద ఎనలేని సేవలందిస్తున్నారు. ఆ విశేషాలను మీరింతవరకు విన్నారు. రేడియో సాయి శ్రోతలకు 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు రేడియో సాయి 4వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న మరికొన్ని అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాం.
19: విజయవాడ వస్తవీరాలు వనమాల. రోజూ వేదం వినడం వల్ల వేద పఠనం ఎలా చేయాలన్న విషయంలో అవగాహన కలుగుతుందన్నారు. కానీ సెటప్ బాక్సుల ద్వారా జరుగుతున్న ప్రసారాల్లో తరచూ అంతరాయం కలుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
20: వనమల గారు, మీరు మన రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటున్నారు కాబట్టి, మీరు రేడియో సాయి ఎప్పుడెప్పుడు వింటున్నారు, ఎప్పటి నుంచి వింటున్నారు, మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, వాటి గురించి చెప్పండి.
21: సరేనండి, మేము రీసెంట్ గా పెట్టించాం ఇది రేడియో సాయి. తెలుగు ప్రోగ్రామ్స్ మాత్రం వింటామండి. తర్వాత మేము సత్యసాయి దాంట్లో భార్య భర్తలు ఇద్దరం కూడా సేవదల్ మెంబర్స్. ఈ ప్రోగ్రామ్స్ మార్నింగ్ లైవ్ టెలికాస్ట్ వేదం ఇస్తారు కదండి, అది వేదం కంపల్సరిగా వింటాము. మేము ఇక్కడ సమితిలో కొంచెం ఏదో చదువుతాము. ఈ వేదం వింట వల్ల ఇంకా ఎక్కడ క్లారిటీగా ఎలా చదవాలి అవన్నీ కూడా వింట వల్ల కొంచెం అవగాహన వస్తుంది. అలాగే స్వామి భజన్స్ లైవ్ టెలికాస్ట్ ఇస్తారు కదా, అది కూడా వింటామండి. భగన్నామం తోటి ఇంట్లో ఉన్న దుష్టశక్తి కూడా నశిస్తే అని చెప్తారు కదా. అంతేకాకుండా స్వామి ఉపన్యాసాలు, భక్తుల అనుభవాన్ని, స్వామి చిన్న కథలు ఇవన్నీ వింటామండి.
20: మీరు ఎలా వింటారు, రేడియో సాయిని ఫోన్ లోనా లేదంటే ఇంటర్నెట్ ద్వారా?
21: ఇంటర్నెట్ కాదండి, ఇక్కడ మనకి సెటప్ బాక్స్ పెట్టారు కదా టీవీ వాళ్ళు, సెటప్ బాక్స్ అని పెట్టారు. అయితే ఆ టీవీ కొంచెం ప్రాప్యం విజయవాడ అండి, ఇది టీవీ ఛానల్స్ వాళ్ళు పెట్టారు. కానీ అది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు, వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చూస్తున్నాము. భక్తుల అనుభవాలు వింటున్నప్పుడు చాలా ఆనందం వస్తుంది. అంటే మనం బుక్స్ లో చదువుతున్నది ఒక వంతు మాత్రం, అది మనకు అవగాహన అయ్యేది. వాళ్ళు పెద్దవాళ్ళ అనుభవాలతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు అనుభవించి చెప్తున్నప్పుడు, మనం చదివినప్పుడు, వాళ్ళ నోటి ద్వారా విన్నప్పుడు వాళ్ళని చూడపోయిన ఆనందం వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వామి అనేక రకమైన నిదర్శనాలు అనుభవాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేవి క్లారిఫికేషన్ ఇస్తుంటే మన జీవితంలో ఎప్పుడైనా మనకు వచ్చిన కష్టసుఖాలు గాని ఆనందాలు గాని అవి మనం అనుభవించుకోవచ్చు అని నా అభిప్రాయం ఉండేది. తర్వాత స్వామి ఇది మేము 95 నుంచి స్వామి క్యాసెట్స్ అవి స్వామి పుట్టబడి పెట్టినప్పుడు స్వామి స్పీచెస్ అవి వింటున్నాము. మీరు 95 కన్నా ముందు కూడా ఒకసారి వేస్తున్నారు కదండి స్వామి అన్ని ఉపన్యాసాలు, అవి చాలా ఉపన్యాసాలు కానీ అవన్నీ చాలా బాగుంటుందండి. అది ఆ వాయిస్ మేము వినలేదు కదా, అలాంటివన్నీ కూడా మేము మిస్ అయిన అన్ని కూడా మీ రేడియో సాయి వల్ల వింటున్నాము. ఇంకా కార్యక్రమాలు అవి కరెక్ట్ గా మాకు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావట్లేదు కూడా తెలియట్లేదండి, ఎందుకంటే మధ్య మధ్య ఆగిపోతుంది. నేను ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే మాదేం లేదు కేబుల్ది, అక్కడ మీకు టెలికాస్ట్ చేసేవాళ్ళని అడగండి అంటున్నారు. చాలా బాగుంటుందండి, ముందు అసలు బదల్స్ కన్నా సమయ సందర్భానుసారంగా మీరు వేసే పాటలు అవన్నీ కూడా మాకు చాలా ఆనందం వస్తుందండి. అసలు స్వామితో మనం ఉన్నట్లు అనిపిస్తుంది. స్వామి ఫిజికల్ ఫామ్ లేకపోయినా మనం వింటున్నప్పుడు అవన్నీ ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఊహించుకుంటే అదంతా ప్రశాంత నిలయం, ఆ భక్తుల అనుభవాలు, స్వామితో మనం చూసిన అకేషన్స్, ఇప్పుడు మేము పుట్టపక్క పెట్టామనుకోండి కొన్ని మాత్రమే మేము వినగలం అక్కడ. ఏంటంటే ఆ సందర్భంలో వేసిన భజన్స్ గానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు గానీ అవన్నీ కొన్ని మాత్రమే వినగలం. వేరే సైడ్ వల్ల అసలు ఎందు వింటున్నాం అని ఉండదు, చాలా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. ఎప్పుడెప్పుడో వినేవి భక్తుల అనుభవాలు, మరి పాప వాళ్ళు అసలు చాలా బాగుంటుందండి అవి. మేమంటే 95 నుంచి స్వామితో వస్తున్నాయి, కొన్ని మాత్రమే ఉన్నవి. భక్తులంటే 40-50 ఏళ్ళ నుంచి స్వామి దివ్యత్వాన్ని అనుభవించిన వాళ్ళది, అదంతా కూడా అసలు వింటుంటే చాలా మిస్ అయ్యామని బాధగా ఉన్నా సరే ఒక విధంగా రేడియో స్థాయి వల్ల మేము అవన్నీ పుస్తకాలు అండి అందరు చదవచ్చు చదవకపోవచ్చు. దాన్ని కొద్ది శక్తి వెతుక్కొని అది అంతా గ్యాదర్ చేసుకొని చదవటం కూడా అందరికి చాపదవకపోవచ్చు. దీనివల్ల ఏంటండి రేడియో స్థాయి అనుకోండి మనం రిలాక్స్ గా హాయిగా పడుకొని కూడా విని అనుభవించవచ్చు అనమాట. క్యాసెట్స్ పెట్టాలంటే మళ్ళీ ఆ డివిడీలు వెతుక్కోవటం అవన్నీ చేయాలి కదా, అలాంటివి ఏం లేకుండా చక్కగా అసలు చాలా మాకు ఎంతో ఆనందం వస్తుందండి ఇది.
19: అమెరికాలో ఉంటున్న కొండూరు ప్రశాంతి రేడియో సాయి తెలుగు ప్రసారాల 4వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ప్రసారం చేస్తున్న కొత్త కొత్త కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయంటున్నారు.
0: తెలుగు స్ట్రీమ్ వల్ల స్వామి రోజంతా మనతో మాట్లాడినట్లే అనిపిస్తుంది. సాయి పరివారం అంతా ఈ తెలుగు స్ట్రీమ్ ద్వారా రోజు తమ తమ అనుభవాలన్నీ ఇలా పంచుకోవటం ఎంతో హాయిని కలిగిస్తున్నది. ఇటీవల తెలుగు స్ట్రీమ్ లో ప్రసారమవుతున్న కొత్త కార్యక్రమాలు దేనికవే కొత్తగా స్వామివారి సందేశమును చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య స్వామివారి ఆరాధనోత్సవం సందర్భంగా బుద్ధ పౌర్ణిమ, ఈశ్వరమ్మ డే, రామనవమి పండుగలకి ఎంతో చక్కటి కార్యక్రమాల్ని మనకి అందించారు తెలుగు బృందం వారు. ఇక ముందు కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి చక్కగా తెలుగు స్ట్రీమ్ మరెన్నో పుట్టు పండుగలు జరుపుకోవాలని, స్వామివారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
19: స్వామి తెలుగులో ఇచ్చిన ప్రసంగాల కోసం తెలుగు నేర్చుకుని పుట్టపర్తివాసి సరోజమ్మ, అంతరంగ తరంగాలు, విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాలు మొదలైనవి ఇష్టంగా వింటామని చెప్పారు. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ లో వచ్చే ప్రత్యక్ష తెలుగు ప్రసారాల వ్యవధిని గంటకు పెంచమని ఆమె కోరుతున్నారు.
2: నా పేరు సరోజాన్ని, నేను బాంబేలో ఐటీలో సర్వీస్ చేస్తా ఉంటే, తర్వాత అక్కడి నుంచి 89 శవాదంలో వస్తా ఉంటే, తర్వాత 89లో ఇక్కడ పర్మనెంట్ గా ఉండే స్వామిని అడిగే ఇక్కడ కుల్వంతాల్లో సేవ చేస్తున్నాను.
19: మీ మాతృభాష తెలుగు కాదు కదా, మరి రేడియో సాయి తెలుగు వస్తే ఎందుకు అంత?
2: ఏదో నాకు మంచి మంచిగా వస్తుంది, నాకు ఇష్టం ఎందుకంటే స్వామి డిస్కోర్స్ విని విని నాకు అట్రాక్షన్
19: తెలుగు భాష మీద
2: అంతే.
19: మరి ప్రతిరోజు మీరు రేడియో సాయి వింటారా?
2: వింటాను, పొద్దు నుంచి వింటాను. అంటే నేను ఎయిర్టెల్ లో పెట్టుకున్నాను, నేను డైరెక్ట్ ఇంటర్నెట్ వేసుకోలేదు.
19: మరి మీరు ఏ ప్రోగ్రామ్స్ వింటుంటారు తెలుగు స్ట్రీమ్ లో?
2: తెలుగు స్ట్రీమ్ లో పొద్దు నుంచి అన్ని వింటుంటాను. తర్వాత అవతార వైభవం అని ఇప్పుడు వస్తూ ఉంటుంది, సాయి దీపిక వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, మన స్థల పురాణం వస్తూ ఉంటే అది కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత అంతరంగ తరంగాల ఆనందాలు అది వస్తుంది. మళ్ళీ మధ్యలో యువత వస్తుంది, యువత కూడా నిండా బాగుంటుంది. ఊతులు విఎస్ఆర్ మూర్తిని చేశారు లాస్ట్ మంత్, 4 పిల్లలు పెట్టుకుని బృందావన్ ఇక్కడ వాళ్ళు, అది కూడా యువత బాగుంటుంది. జయాన్ని మళ్ళీ ఆ తర్వాత యోగ ప్రవాహం అనే విఎస్ఆర్ మూర్తి గారు చెప్తారు, అది కూడా నిండా బాగుంటుంది. త్రైలింగ స్వామి, రామకృష్ణ పరమహంస అందరూ చెప్తుంటారు.
19: మరి మీకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఏంటి తెలుగు స్ట్రీమ్ లోని?
2: తెలుగు స్ట్రీమ్ నచ్చిందంటే ఇదే, నేను అంతరంగ తరంగాల ఆనంద లహరిలో అయితే ఈ వేషాల గురించి ఏ ప్రోగ్రామ్ ఉంటే కూడా నేను మిస్ చేయను. ఐ లైక్ హిస్ యాక్సెంట్ అండ్ టాకింగ్ ఇస్ వెరీ మచ్.
19: మరి మా తెలుగు రేడియో సాయి స్ట్రీమ్ లోని ఇంకా మంచి కార్యక్రమాలు ఎలాంటివి చేస్తే ఇంకా పీపుల్?
2: ఒకటి నేను చెప్పేది ఏమంటే, మీకు డైరెక్ట్ ఇలా థర్స్డే ఉంటుంది కదా యశస్వీలా, మీకు తెలుగు వస్తుంది, మీకు వచ్చే వాళ్ళకి 3:40 అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 4:30 మీకు హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes దొరికింది, అందరికీ 1.5 hours 1 hour దొరుకుతుంది. వై కెన్ టు రిక్వెస్ట్ ఫర్ 1 hour అట్లీస్ట్.
19: ఓకే ఓకే,
2: టైమే లేదు మీకు, అట్లీస్ట్ 5:00 ఉన్నాం సమ్మర్ లోనే కొద్దిగా దొరుకుతుంది. దాంట్లో వేదా క్లాస్ కూడా చెప్తాం, వేదం కూడా పెట్టాం, అది కూడా నిండా బాగుంటాం.
19: హైదరాబాద్ శ్రోత రేణుక, రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలు చాలా ఆనందం కలిగిస్తున్నాయన్నారు. కొన్ని కార్యక్రమాలు పదే పదే ప్రసారం కాకూడదని ఆమె కోరుతున్నారు. హ్యాట్వేలో ప్రసారాలకు తరచూ అంతరాయం కలగడం బాధ కలిగిస్తుందంటూ ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా ప్రసారాలు అందించే ప్రయత్నాలు జరగాలన్నారు. మేరీల్యాండ్, యుఎస్ఏ నుంచి సాయి గీత, రేడియో సాయి తెలుగు వినలేకపోతున్నావన్న కొరత లేకుండా చేస్తుందని, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయని అన్నారు. మేరీల్యాండ్ యుఎస్ఏ నుంచి సాయి గీత, రేడియో సాయి తెలుగు వినలేకపోతున్నావన్న కొరత లేకుండా చేస్తుందని, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయని అన్నారు.
4: సాయిరామ్, నా పేరు సాయి గీత, నేను మేరీల్యాండ్ యుఎస్ఏ లో ఉంటున్నానండి. ముందుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారికి నా శుభాకాంక్షలు ఫర్ కంప్లీటింగ్ ఇట్స్ ఫోర్త్ ఇయర్ సక్సెస్ఫుల్లీ విత్ స్వామీస్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్. విదేశాల్లో ఉంటూ మేము తెలుగు భాషను తప్పకుండా మిస్ అవుతాం, కానీ ఈ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు ఆ లోటుని చాలా బాగా తీర్చారండి. అందులోనూ మన స్వామి యొక్క విషయాలు ఎంతో చక్కగా చెప్తారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ లో. అదే కాకుండా ఈ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వల్ల నిజంగా నా తెలుగు కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే, ఒక ప్రోగ్రామ్ వింటాను, అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ వింటాను, అబ్బాయి ఇది ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి యొక్క విషయాలు ఎంతో క్లుప్తంగా చాలా సింపుల్ వేలో అందరికీ తెలియచేస్తారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు. స్వామి యొక్క డివైన్ మెసేజ్ తీసుకుని అది నిత్య జీవితంలో పాటించాలనే భావన వస్తుందండి. నిజంగాను స్వామి యొక్క టాపిక్స్ ని కాకుండాను వాళ్ళు చిన్న కథలు, స్వామి యొక్క డిస్కోర్సెస్, భజన స్ట్రీమ్, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయండి ప్రోగ్రామ్స్. స్వామి రేడియో సాయి ద్వారా చాలా బాగా తీరుస్తారండి మన డౌట్స్ ని కూడా. వెంటనే ఆన్సర్స్ దాంట్లో వస్తాయండి. అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. నిజంగా అన్ని ప్రోగ్రాములు బాగుంటాయి. అందులో నాకు నచ్చినవి కూడా కొన్ని ప్రోగ్రాం ఉన్నాయండి. బానోజీరావు గారి యొక్క అష్టోత్తర శతనామ వలే కానీ, విఎస్ఆర్ మూర్తి గారి ప్రోగ్రామ్సే గాని చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు వారి ప్రోగ్రాముల ద్వారా. అందులో నేను ఒక్కదానండి.
19: వర్జీనియా యుఎస్ఏలో ఉంటున్న ప్రశాంతి స్వామి దివ్యోపన్యాసాలు వినడమే కాక రామాయణం వంటి గాథలు, మహాత్ముల చరిత్రలు తెలుసుకోగలుగుతున్నామని అంటున్నారు. రేడియో సాయి ఇస్ డూయింగ్ అన్ ఆసమ్ జాబ్ అన్నారు.
5: నా పేరు ప్రశాంతి, నేను వర్జీనియా యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను. రేడియో సాయిని మా శ్రోతలకి తెలుగులో అందిస్తున్నందుకు రేడియో సాయి టీమ్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ లో అన్ని ప్రోగ్రామ్స్ విని ఆనందించటమే కాకుండా ప్రతి ప్రోగ్రాంలో నుంచి డివైన్ మెసేజ్ తీసుకుని నా రియల్ లైఫ్ లో అప్లై చేస్తూ మన సాయిమాతకి ఇంకా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నా మటుకు నేను చెప్పాలంటే, తెలుగు స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ నుంచి డివైన్ మెసేజ్ తో పాటు ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణము, మహాభారతంలో నుంచి, ఇంకా ఇతర పురాణాలలో నుంచి, మరియు సేజెస్ అండ్ సెయింట్స్ లైఫ్స్ నుంచి రేడియో సాయి టీమ్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ లో అన్ని ప్రోగ్రామ్స్ విని ఆనందించ

0: నాకు తెలియని ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మన రేడియో సాయి స్పీకర్స్ ద్వారా తెలుసుకుంటూ నా విషయ జ్ఞానాన్ని అభివృద్దిపరుచుకుంటున్నాను. తెలుగు స్ట్రీమ్లో అన్ని ప్రోగ్రామ్స్ నాకు నచ్చినవే అండి, కానీ కొంచెం ఆసక్తితో ఆతృతతో ఎదురుచూసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి. అవేమిటంటే స్వామీస్ డిస్కోర్సెస్, సిరీస్ ఆఫ్ టాక్స్ బై విఎస్ఆర్ మూర్తి గారు, కొత్తగా మీరు స్టార్ట్ చేసిన శ్రీ సత్యసాయి వాహిని సిరీస్, ఆడియో స్పెషల్, వేదం లెర్నింగ్, చిన్న కథలు మరియు అష్టోత్తర శతనామావళి అర్థాలు. ఇంకా సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ అంటారా, రేడియో సాయి టీమ్, యూఆర్ డూయింగ్ ఎన్ ఆసమ్ జాబ్. ఇలాగే ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ మాకు అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సాయిరాం.
1: శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న అభిప్రాయాలను మరికొన్ని విన్నారు కదా. మరికొన్ని విజ్ఞాన వినోద రసభరితమైన కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.
2: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 రెండవ రోజు పెద్దల సమర్పణ శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 5వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని 6వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందామా?

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంతా స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ సామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్తియాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా సామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్తియాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని సామి,
1: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం, స్వామి పాద నమస్కారం ఇచ్చిండ్రు, మీరు కుష్ మేము కుష్, కాని ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయన. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఊరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నుల గురించి స్వర్గవాసులు ఏమనుకునుచున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలనా దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషం.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ ప్రణామములు.
3: ప్రణామములు కేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతి మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు. అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు, పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహారాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః.
6: చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఏముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నిజమం రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహాకారములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెళ్ళి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం.
10: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించటలేదు.
11: గోవింద, గోవింద.
10: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
9: లేకపోతే ఏమిటినాయనా, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
0: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
9: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

నరకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుతున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయాసాగరా.

0: ఏమిది? అందరూ ఇక్కడ సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయమూ ఎరిగిన మీకు మా మనసులో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావరిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమరాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనుల గావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: విధంగా సర్వదేవతాదేత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, గటువంటి మహాతారుణ్యం పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్టావతారుడు గురించి తెలుసుకోగలగడం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజం నాయనా, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనులుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు, అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్లు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున విలపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా అయినా ఈ ప్రార్థనలు వినబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్యవాసులు రామచంద్రుని బ్రతిమాల లేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఏదైతే ఏంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంత మాత్రము తలిచినా అంత మాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో భగవంతుని మహిమ అంత నాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్లు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యులం మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయన. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగాడు. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చాడు.
1: మరి మేం చదివిన చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుణ్ణి పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మజుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ 7 ఏళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకు వచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సులా ముందు సీటు దొరికితే స్వామిదయ అన్నాం. సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామిదయ అన్నాం. ఎంసెట్లా కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామిదయ అన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది, గింతిచ్చిన సామంటే ఇమనం లేకపాయే. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి స్వామి, ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: అయినా ఓసారి కర్పూరం హారతి పళ్ళం తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో. లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు, మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించువారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: వీధ సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: వేదవాణి దండాలలో అగుపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. ఎన్నో సంవత్సరాల పాటు అహల్యగా మరటానికి ఓ రాయి రామధుడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడి కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపో మరునాడు భక్తుల కొరకు రాకమానడు, రాకమానడు.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 అక్టోబర్ 2వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, ప్రకృతి.

0: దివ్యాత్మ స్వరూపులారే. అగ్నిలో చేరి వెలుగునది, సూర్యునిలో చేరి ప్రకాశించునది, మేఘములో కూరి వర్షించునది, ఇంద్రునిలో చేరి మెరుగునది, భూమిలో చేరి నిల్చునది, గాలిలో చేరి వీచునది, అంతయు తేజమయమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆత్మ ప్రకాశమే. వెలుగునకు మూడు వర్ణములున్నవి, నల్లని రాత్రిని తెల్లగా మార్చునది ఎర్రని ఉషస్సి, తెల్లని పగులును నల్లని రాత్రిగా మార్చునది ఉషస్సి, నలుపును తెలుపుగా తెలుపును నలుపుగా మార్చునది ఈ ఉషస్సు అనేటువంటి ఎర్రటి రంగు. పగటిని రాత్రిగా రాత్రిని పగలుగా మార్చునటువంటి మాయలాడి ఎరుపు, ఎరుపే లేకుండినా నలుపునకు తెలుపునకు ఎట్టి వ్యత్యాసము ఉండదు, రెండును ఒక్కటే. వెలుతురున్న సమయములో చీకటి కనిపించదు, చీకటి ఉన్న సమయమునందు వెలుతురు లేదనే అర్థము. ఇది వెలుతురు యొక్క అభావమే కాని ప్రత్యేకించినటువంటి స్వరూపము కాదు నలుపు. కనుక తెలుపు నలుపు ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము. పశ్చన్నపి చ నపశ్యతి మూఢో అని శంకరుడు చెప్పారు. పశ్చన్నపి చ నపశ్యతి మూఢో, మన దృష్టి కేవలము ద్వైతభావములో ఉండినంత వరకు ఇది జగత్తు, దైవము వేరు అనేటువంటి భావము కలిగి ఉంటాయి. కాని జగత్తే బ్రహ్మము, బ్రహ్మమే జగత్. ఏదో సాధనలు చేసి తపస్సును ఆచరించి దానధర్మ యజ్ఞాదులు క్రతువులు ఆచరించి తద్వారా దైవాన్ని దర్శించవచ్చునని అభిలషించటము కేవలం అజ్ఞానం యొక్క వృత్తి. నీవు చూచున్నదంతయును బ్రహ్మమే, నీవు అనుభవించినదంతయును బ్రహ్మమే, నీ దృష్టి అంతయు బ్రహ్మనే. బ్రహ్మనే చూచుచు బ్రహ్మను చూడాలని ఆశించటము ఇర్రి వెరితల్ల యొక్క భావము తప్ప అన్యము కాదు. పశ్చన్నపి చ నపశ్యతి మూఢో, దేవుణ్ణి చూస్తూ కూడాను దేవుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము. అట్టు ఆశించేటువంటి వాడు పరమ మూర్ఖుడు మూఢుడు అని ఖండించింది. దేహాత్మ బుద్ధి ఉండినంత వరకు ద్వైతమనున్నటువంటిది తప్పినది కాదు. దేహాత్మ బుద్ధికి కారణము రాగద్వేష అహంకారములు, ఆసక్తి అహంకారము, ఈ రెండును ఆవరించటం చేతనే దేహాత్మ బుద్ధి పెరుగుతూ పోతున్నది. ఆసక్తి అహంకారమును నిర్మూలము గావించిన తాను తానుగానే ఉంటాడు. ఇట్టి దివ్యతత్వాన్ని ప్రబోధించడానికి కొన్ని సమయములు అవసరం. జగత్తును ఆధారముగా చేసుకుని దివ్యత్వాన్ని భావమునందుంచుకొని పవిత్రాన్ని పంచిపెట్టినప్పుడే సర్వాత్మ అయినటువంటి యొక్క దివ్యత్వం గోచరమవుతుంది. కనుక దైవత్వమునకు ఈ తేజస్సుకు మూడు రంగులు ఉంటుంటాయి, తెలుపు ఎరుపు నలుపు. మధ్యనున్నటువంటి ఎరుపునే మనం తీసివేసినప్పుడు తెలుపు నలుపు ఏకమైపోతుంది. ఏకత్వం లోపల ఎట్టి విధమైనటువంటి పెరుగు గాని తరుగు గాని ఉండదు. దీనికి సరి అయినటువంటి సంబంధము వాక్కు మనసు ప్రాణము యొక్క చేరికని, వాక్కు మనసు ప్రాణము యొక్క బృహదారకమైనటువంటి ఆత్మని. సూర్యుని యొక్క రశ్మియందు సువర్ణకాంతి ఉండినప్పటికీ అందులో చీకటి అనగా నలుపు ఎరుపు తెలుపు మిశ్రమమై ఉంటుంటాయి. ఇది వాక్కు తేజోమయము, మనసు అన్నమయము, ప్రాణము రసమయము. అయితే ఈ వాక్ అనేటువంటి తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి మనస్సును రసమయమైనటువంటి ప్రాణంగా రూపొందింపచేస్తుంది. ఈ మూడింటి యొక్క మార్పు చేతను, కూర్పు చేతను, చలనము చేతను, స్పందము చేతను దివ్యాత్మ తత్వం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. అయితే నలుపునకు తెలుపునకు మధ్యనున్నటువంటి ఎరుపునే ఉషకాంతి అని చెప్పబడుతూ వచ్చింది. సూర్యోదయం అయిన తక్షణమే రాత్రి మరుగుపడిపోతుంది, సూర్యోదయం అయిన తక్షణమే పగలు ప్రారంభమవుతుంది, సూర్యాస్తమం ఆయన తచ్చడమే రాత్రి ప్రారంభమవుతుంది. ఈ రెండింటికి మధ్యస్థానం నందు ఉన్నటువంటిదే ఉషశక్తి. దీనిని ఉషకాంతి అంటారు. ఈ ఉషకాంతి అనేటువంటిది కేవలం అజ్ఞానమునకు జ్ఞానమునకు మధ్యన ఉన్నటువంటి తెర పొర అర. ఈ మధ్యన ఉన్నటువంటి తెరను మనము తీసివేసినప్పుడే ఈ తెలుపు నలుపు అనేటువంటి జ్ఞానాజ్ఞానములు రెండు కూడా ఏకమైపోతాయి. ఈ అజ్ఞానం ప్రత్యేకంగా మనకు కలిగినటువంటిది కాదు, ఈ జ్ఞానము యొక్క అభావము. అయితే మానవుడు ఈనాడు ఈ అభావమైనటువంటి అజ్ఞానమును అలక్ష్యంగా భావిస్తున్నాడు, అసహ్యంగా చూస్తున్నాడు. ఈ రెండింటి యొక్క సంబంధము శరీరము దాని నీడ వంటిది. శరీరమునకు ఇచ్చినటువంటి విలువ నీడకు ఇవ్వరు. శరీరమే లేకుండినా నీడనే లేదు, నీడలేని శరీరము ఉండదు. కనుకనే బింబం ప్రతిబింబముల యొక్క సంబంధమే జ్ఞానాజ్ఞానములు. మధ్యలో ఈ ఉష సమయం అనేటువంటి ఈ ఎరుపు చేరటం చేతనే ఇది ఏ మాయా అని ఇది సరి అయిన కాలమును నిర్ణయం చేసుకున్నది. ఉషకాలమునే బ్రహ్మ ముహూర్తము అని చెప్పబడుతూ వచ్చారు. ఇది ఏ అమృత సమయం అని కూడాను చెప్పబడింది. ఇది ఏ తత్వజ్ఞాన ప్రబోధకమైనటువంటి సాధక సమయము అని చెప్పింది. కనుకనే యోగులు జ్ఞానులు ఋషులు ఉషకాలమునందు దైవచింతన చేయడానికి ప్రారంభిస్తుంటారు. అయితే ఈ సమయమును ఈ విధంగా ఉపయోగించుకోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? దైవమును పొందే నిమిత్తము కాదు, లేక దైవానుగ్రహమును పొందే నిమిత్తము కాదు, దైవమును చేరే నిమిత్తం కాదు, తనకు ఆవరించినటువంటి అజ్ఞానమును పారద్రోలుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలు. ధరించినటువంటి ఆసక్తిని వరించినటువంటి అహంకారమును ఈ ఉషకాలం నందు చేసేటువంటి సాధనల చేత పారద్రోలుకున్న తనకు తానే తాను తానయ్యి ఉంటాడు. తనను తాను దర్శించుకునే నిమిత్తమై ఇతర సాధనలు చేయనక్కరలేదు. దైవ సాక్షాత్కారమునకై అనేక ప్రయత్నములు సల్పనక్కరలేదు. తానే దైవమై ఉన్నాడు, తత్వమే దైవత్వంగా జీవితమంతా బ్రహ్మమయంగా ఉంటుంది. కానీ ద్వైత భావమును పెంచుకోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు మానవుడు. కనుకనే ఆర్యాబాహుడు అనేటువంటి ఒక పండితుడు యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు. పరమునకు ఇహమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యమైనటువంటి పాశము ఏమిటి అన్నాడు. ఇదియే వాయువు అన్నాడు. ఈ వాయువే ఎట్టిది? మన జీవితము లోపల జీవికి హృదయము నివాస స్థానం. ఈ హృదయ స్థానం నుండి శత సహస్రాల నాణములు అందులో ప్రారంభమవుతున్నాయి. నాణములు శాఖోపశాఖలుగా పెరుగుతున్నాయి. కట్ట కడపటికి ఈ దేహమునందు 72 కోట్ల నాళములు ఉంటున్నాయి. ఈ 72 కోట్ల నాళముల యందు కూడాను వ్యానవాయువు అనేటువంటిది సంచరిస్తూ ఉండటం చేతనే దేహము ఆరోగ్యవంతంగా ఉంటుండాలి. కనుక మానవుడు చేసేటువంటి యొక్క పాపకర్మలకు కాని పుణ్యకర్మలకు కాని లేక ఇహమునకు కాని పరమునకు కాని ఈ వ్యానవాయువే ఆధారమై ఉంటుండాలి. ఈ విధమైనటువంటి జవాబు యాజ్ఞవల్కుడు చావిలి మృషికి బోధించాడు. అశ్వరుడు అనేటువంటి వాడు యాజ్ఞవల్కుని మరొక ప్రశ్న వేశాడు. మృత్యువును అధికచింపజేసేటువంటి యొక్క శక్తి ఏమిటి అన్నాడు. ఈ మృత్యువును అధికమింపజేసేటువంటిది, దీనికి యాజ్ఞవల్కుడు వాక్కు అన్నాడు. వాక్కే అగ్ని, అగ్నిచేత అగ్ని రూపముతో ఈ యొక్క మృత్యువును అధికమించవచ్చు అన్నాడు. ఈ మృత్యువును అధికమించిన స్థానములో మనకు ఏర్పడేటువంటి స్థానమే ముక్తి అన్నాడు. ఇలాంటి ప్రశ్నల యందు అనేక విధములుగా కూడాను ఆత్మజ్ఞానమును బ్రహ్మతత్వమును కూడాను విచారిస్తూ వచ్చారు ఆనాటి మహర్షులు. అది ఉషకాలము. జనక మహారాజు యొక్క యజ్ఞము చాలా ఆనందంగా జరుగుతుండాలి. ఈ యజ్ఞము పూర్తి అయినది. 1000 గోవులకంతా సర్వాభరణముల అలంకారంతో ప్రసిద్ధం చేశాడు. యజ్ఞం పూర్ణాహుతి జరిగిన తర్వాత ఋత్విక్కులకు ఋషులకు బహుమతులు ఇవ్వడానికి జనక మహారాజు సంసిద్ధుడయ్యాడు. సర్వాభరణములతో అలంకరింపబడినటువంటి గోవులను ఒక వైపున పెట్టాడు. బ్రహ్మజ్ఞాని ఎవరో అట్టి మహనీయుడు ఆ గోవులను తమ వెంట తీసుకుని పోవాలి అన్నాడు. బ్రహ్మజ్ఞానం అనగా కేవలం గంధ పరిచయము కాదు, కేవలం వాక్కుతో ఉచ్చరించేటువంటి యొక్క పదములు కాదు, అనుభూతితో నకసిక పర్యంతము కూడాను సన్లీలమైన ఉన్నటువంటిది. ఇది ఆచరణ ఎందు కాని, అనుష్ఠానమునందు కాని, వాక్కునందు కాని, పుట్టినందు కాని, మనసునందు కాని, భావమునందు కాని, కల్పములందు కాని ఆత్మతత్వాన్ని అనుభవింపచేసేటువంటిది. ఇలాంటి మహనీయుడు ఎవరో ఈ 1000 గోవులను కూడాను తమ వెంట తీసుకుని పోవచ్చు అన్నాడు. కాని అంతమంది మహర్షుల్లో ఒక్కడైన కూడాను లేయలేదు. ఇది పరీక్షా సమయమని గుర్తించారు ఋషులు. కాని యాజ్ఞవల్కులు లేచాడు. లేచిన తక్షణమే ఉద్ధాలకుడు ప్రశ్నించాడు. ఈ ఉద్ధాలకుడు మహాజ్ఞాని, ఇంతటి జ్ఞాని మరొకడు లేడనే కూడా చెప్పవచ్చు. ఇట్టి ఉద్ధాలకుడు ఆత్మతత్వాన్ని గురించి ప్రశ్నించాడు యాజ్ఞవల్కుణ్ణి. ఆత్మ ఎక్కడ ఉన్నది? దాని యొక్క చర్యలు ఏమిటి? దేనిని ఆత్మ అని పిలిచబడతారు? దీనికి చిరునవ్వు నవ్వాడు యాజ్ఞవల్కుడు. సర్వత్రా ఉన్నది ఆత్మని, సర్వేంద్రియములు కూడాను సంచరింపజేసేటువంటిది ఆత్మని, సర్వభూతములు ఏది కూడాను అంతర్బహిత్తత్వంలో కూడినటువంటిది ఆత్మని, దానిని ఎవరూ చూడలేరు. కాని అన్నింటినీ తాను చూడగలదు. అది దానిని వినలేరు, అన్నింటినీ అది వినగలదు. దానిని తెలుసుకొనలేరు, అన్నింటినీ కూడాను అది తెలుసుకొనగలదు. ఇట్టి సర్వజ్ఞత్వమై, సర్వవ్యాపకత్వమై, సర్వభూతాంతరాత్మ అయినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని రూపరీతిగా నిరూపించడం అసాధ్యమన్నాడు. ఇది అనుభూతికి మాత్రమే గోచరమవుతుందని. నాలుక పైన వేసుకున్నటువంటి చక్కెర యొక్క తీపిని అనుభవించినటువంటి వానికే ఆ యొక్క తీపి యొక్క గుణము అర్థమవుతుంది. కాని తీపికి రూపమేమిటి అని ప్రశ్నిస్తే ఎవరు చెప్పగలరు? ఇది కేవలము అనుభూతికి మాత్రమే గోచరమవుతుంది. కనుక ఇట్టి అనుభూతికి అర్థమయ్యేటువంటిది, గోచరమయ్యేటువంటిది, ఆనందమును అందించేటువంటిదే ఆత్మ. ఆత్మ తప్ప అన్యము ఈ జగత్తు లేదు అన్నాడు. ఈ జవాబును విన్నటువంటి గార్గి స్త్రీ ఈమె మరొక ప్రశ్న వేసింది. దేవతలు ఎంతమంది అన్నది. తాను చెప్పాడు 3306 మంది అన్నాడు. దీనిని తగ్గించేమైనా చెప్పగలవా అని మరొక ప్రశ్న వేసింది గార్గి. 33 మంది దేవతలున్నారన్నది. ఎవరి 33 మంది దేవతలు? వసువులు 8, రుద్రులు 11, 12 మంది ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి, వీరందరూ చేస్తే 33 మంది అవుతారన్నాడు. దీనిని మరీ ఇంకా తగ్గించగలవా అని ప్రశ్నించింది ఆమె. 6 మంది దేవతలు అన్నాడు. ఎవరు వారు? అగ్ని, పృథ్వీ, వాయువు, ఆదిత్యుడు, అంతరిక్షం, ద్యులోకం, ఈ 6 దేవతలుగా ఉంటున్నారన్నాడు. దీనికంటే ఇంకనూ నీవు తగ్గించి చెప్పగలవా అనింది ఈ గార్గి. 3 దేవతలున్నారన్నాడు. భూవ, స్వ, ఈ 3 లోకములకు 3 అధిపతులైనటువంటి దేవతల ముగ్గురున్నారు. భూర్భువ స్వ, 3 కంటే ఇంకనూ తగ్గించి చెప్పగలవా అనింది గార్గి. ఇద్దరు దేవతలున్నారు అన్నాడు. అన్నదేవత, ప్రాణదేవత అన్నాడు. దీనిని ఇంకనూ తగ్గించి చెప్పగలవా అని ప్రశ్నించింది గార్గి. 1.5 దేవత ఉన్నాడు అన్నాడు. ఇది ఏమిటి, 1.5 దేవత ఎక్కడైనా ఉంటుంటాదా అని సభ అంతా కూడాను ఒళ్ళును నవ్వారు. ఇది ఏ వాయువు అన్నాడు. వాయువుకు అధ్యర్థం అని ఒక పేరు. అధ్యర్థం అనగా 1.5 అని అర్థం. ఈ వాయువు సర్వత్రా వ్యాపించినటువంటిది కనుక దీనికి అధ్యర్థం అనేటువంటి యొక్క పేరు సార్థకమైనటువంటిది. ఏ లోకమునందైనప్పటికీ, చంద్రమండలంకు వెళ్ళినప్పటికీ ఇక్కడ నుంచి ఆక్సిజన్ అనేటువంటి గాలిని తీసుకెళ్తున్నారు. సర్వలోకములను కూడాను వ్యాపించి, సర్వనాళములు ఎందు కూడాను సంచరించి, సర్వత్రానికి కూడాను ప్రాణమును అందించి, జగత్తును పాలించి, బ్రహ్మను ఆనందింపజేసేటువంటిది ఈ యొక్క వాయువు. ఇట్టి వాయువుకు అధ్యక్తం అని ఒక పేరు. ఈ అధ్యక్తం అనగా 1.5 దేవత అని. ఇది వినేటప్పటికీ గార్గి దీనిని ఇంకనూ తగ్గించి చెప్పడానికి వీలవుతుందా అన్నాడు. 1 అన్నాడు. అదే ప్రాణము. దీనికంటే ఇంకా ఏమైనా తగ్గినటువంటి దేవత ఉండాదా అన్నాడు అనింది గార్గి. ఇంకా అంతా కూడాను శూన్యం అన్నాడు. ఈ శూన్యం అనేటువంటి యొక్క తత్వమే బ్రహ్మము అన్నాడు. ఇది కంటికి కనిపించదు, కాని అది అన్నింటినీ చూస్తుండాలి. ఇది చెవులకు వినిపించదు, అన్నింటినీ వింటూ ఉండాలి. దీనికి తెలివితేటలు ఉండినట్టుగా నీవు భావిస్తున్నావు. కాదు కాదు, సర్వ తెలివిని కూడాను అదే ప్రకాశింపచేస్తుంటాది. ఇట్టి బ్రహ్మతత్వము లేనటువంటి స్థానము జగత్తునందు లేదున్నా. సమస్తము కూడాను ఈ బ్రహ్మం నుండి ఆవిర్భవించినట్టు. బ్రహ్మనే సమస్తమునకు మూలము, సృష్టి కూడాను బ్రహ్మనే కారణము. కనుక సర్వం బ్రహ్మమయమన్న
1: బ్రహ్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును యాజ్ఞవల్కుడు అనుభూతితో అందించటం చేతనే సభ అంతా కూడాను మెచ్చుకున్నది. తెరకు ముని లేచాడు. అతని పేరు అశ్వరుడు. యాజ్ఞవల్క, ఈ ప్రపంచము దేని చేత కట్టబడినటువంటిది, దేని చేత ముడిపడి ఉండేది? అప్పుడు చెప్పాడు యాజ్ఞవల్కుడు, జవాబు చెబుతున్నాడు, ఇది అంతయకుడు నువ్వు జలము చేత కప్పబడినటువంటిది అన్నాడు. జలము దేని చేత కప్పబడినటువంటిది? ఇది వాయువు చేత అన్నాడు. వాయువును కప్పబడినటువంటిది ఏమిటి? అంతరిక్షం అన్నాడు. అంతరిక్షమును కప్పబడినటువంటిది ఏమిటి? గంధర్వలోకము అన్నాడు. గంధర్వమును కప్పబడినటువంటిది ఏమిటి? ఇది చంద్రలోకము అన్నాడు. చంద్రుని కప్పబడినటువంటిది ఏమిటి? నక్షత్రములు అన్నాడు. నక్షత్రములు కప్పబడినటువంటిది ఏమిటి? అది ఏ ఇంద్రుడు అన్నాడు. ఆ ఇంద్రుని కప్పబడినటువంటిది ఏమిటి? ప్రజాపతి. ప్రజాపతిని కప్పబడినటువంటిది ఏమిటి? అదే బ్రహ్మ. ఈ విధముగా మూలాధారమైనటువంటి యొక్క వస్తువును గుర్తించే నిమిత్తమై ఆనాటి జ్ఞానులు ఈ విధమైనటువంటి బ్రహ్మసూత్రాన్ని విచారిస్తూ వెళ్లారు. కనుకనే 5వ అధ్యాయమునందు 24వ శ్లోకములో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మార్పణం అర్పితము కాబోయేటువంటిది బ్రహ్మని, అర్పితము చేయబడేటువంటి వస్తువులు బ్రహ్మని, అర్పితములు చేసేటువంటి వాడు బ్రహ్మని, అర్పితములను అందుకునేటువంటి వాడు బ్రహ్మని, సర్వము బ్రహ్మమే అనేటువంటి యొక్క చక్కని ఆదర్శాన్ని గీత అందిస్తూ వచ్చింది. కాని ఇట్టి విశాలమైనటువంటి యొక్క భావమును, ఇట్టి సర్వత్వమైనటువంటి యొక్క భావమును, ఏకత్వమైనటువంటి భావమును, భిన్నత్వము లేనటువంటి ఈ భావమును మనం ఈనాడు కేవలము ఒక విధమైనటువంటి ద్వైత దృష్టితో నేను అనుభవిస్తున్నాము. బ్రహ్మార్పణం చేసేవాడిని నేను, ఎవరికి చేస్తున్నాను? బ్రహ్మకు చేస్తున్నాను. ఇక్కడ ద్వైత భావం ఏర్పడుతుంది. నేను బ్రహ్మకు అర్పిస్తున్నాను, అన్నం అర్పిస్తున్నాను. చేసేవాడు జీవుడు, ఇచ్చేది అన్నము, పుచ్చుకునేవాడు బ్రహ్మ. ఇది ద్వైతము కంటే మించినటువంటిదిగా ఉంటుంది. ఇలాంటి సత్యములో, ఇలాంటి తత్వములో, ఇలాంటి భావంతో బ్రహ్మత్వం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది? కనుక చేసేటువంటి వాడు నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. చేయబడేటువంటి అన్నము బ్రహ్మ. అందువలనే ఉపనిషత్తులు అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అని దీనిని ఉచ్చరిస్తూ వచ్చాయి. కేవలం ఉచ్చరిస్తూ మాత్రమే కాదు, హెచ్చరిస్తూ కూడా వచ్చాయి. జీవితం అంతా కూడా అన్నమయమైనటువంటిది, కనుక నీ జీవితం అంతా ఇప్పుడు బ్రహ్మమయమైన. ఎవరికి అందిస్తున్నాము? వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానరుడిగా లోపల ఉంటున్నాను అని బ్రహ్మని చెప్తున్నాడు. కనుక అందించేవాడు బ్రహ్మ, అందింపబడేటువంటి పదార్థములు బ్రహ్మ, అందుకునేటువంటి వాడు బ్రహ్మ. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావమును కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే బ్రహ్మత్వము అర్థమవుతుంది. నుండి ప్రదత్తము నాకు బోధపడాలంటే నే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. చేయబడేటువంటి అన్నము బ్రహ్మ. అందువలనే అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అని దీనిని ఉచ్చరిస్తూ వచ్చాయి. కేవలం ఉచ్చరిస్తూ మాత్రం వచ్చాయి. జీవితం అంతా కూడా అన్నమయమైనటువంటిది, కనుక నీ జీవితం అంతా ఇప్పుడు బ్రహ్మమయమైన.

0: పరతత్వం నాకు బోధపడాలంటే ఇది సాధ్యము కాదు. అనిల్ కుమారు చెప్పాడు, ఒక అవ్వ ఇంటిలో సూదిని పోగొట్టుకుని ఒక బజారులో వెతుకుతూ ఉండినట్టుగా ఉంటుండాలి మన యొక్క ప్రయత్నము. ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడనే వెతకాలి, కాని పోగొట్టుకున్నది ఒక చోటు, వెతికేది మరొక చోటు అయితే పోగొట్టుకున్న పదార్థం మనకు లభ్యం కాదు. అదే విధముగా తలంచేది ఒకటి, ఆశించేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఈ మూడింటి యొక్క ఏకత్వం మనలో ప్రాప్తించాలి. భగవంతుడు ఒక్కడే, ఏకోహం బహుశా ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ, ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు. కనుక ఈ రెండవది ఉండడానికి కారణమేమిటి? మన ఆసక్తి అహంకారమే దీనికి. ఈ రెండు చేరటం చేతనే మనను దైవము నుండి వేరు చేస్తుండాలి. అవినాభావ సంబంధం లేనటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వం గావిస్తుండాలి. ఏకత్వంగా ఉండినటువంటి మన బ్రహ్మతత్వాన్ని అనేకత్వంగా రూపొందింపచేస్తుండాలి. దీనికి అన్నిటికీ కారణము మన భావములే. దీనికి జన్మాంతర కర్మ కూడాను తోడుగా ఉంటుంటాది. కారణమేమనగా మనము చేసినటువంటి సర్వ కర్మలకు కూడాను ఒక ఫలితం ఉంటాది. కర్మ ఫలితమైనటువంటి దీనిని అనుభవించే నిమిత్తమై కాయమును ధరించవలసి వస్తుంది. ఈ కాయమును ధరించినప్పుడు తిరిగి కర్మలు ఆచరించవలసి వస్తుంది. కనుకనే కర్మలు ఆచరించినప్పటికీ కర్మల యందుండినటువంటి యొక్క ఫలితమును మాత్రం మనం విసర్జించడం చేత ఇది బ్రహ్మత్వానికి కూడాను ఒక విధమైనటువంటి సోపానంగా ఏర్పడుతుంది.
1: దిస్ ఇస్ ద వే.
0: కానీ ఈనాటి మానవుడు కర్మ ఫలమును ఆశించక ఎట్టి కర్మలు ఎందుకు ప్రవేశించటలేదు. కనుకనే మనకు జన్మలు తప్పవు, అందుకు బాధలు మనం వదలవు. బాధలు ఉండినంత వరకు దుఃఖము తప్పదు, ఉండినంత వరకు అజ్ఞానం వీడదు, అజ్ఞానం వీడేంత వరకు మనకు సంతోషం లభించదు. కనుక మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందములు క్షణభంగురమైనటువంటివి, క్షణికములైనటువంటివి, నశ్వరమైనటువంటివి, శాంతమైనటువంటివి, బింబముతో కూడినటువంటివి, ప్రవృత్తితో చేరినటువంటివి. కాని మనం యొక్క నివిత్త మార్గములో నిశ్చయమైనటువంటి దృఢములైనటువంటి విశ్వాసంతో ఈ విజ్ఞాన తత్వాల్లో మనం ప్రవేశించాలి. నిన్నటి దినము ఓంకార తత్వాన్ని మనము కొంతవరకు విచారించాం. ఈ ఓంకారం ఒక్కటి మాత్రమే అక్షరమని, మిగిలినటువంటి అక్షరములన్నీ కూడాను కేవలము భాషల యొక్క పదములని, వివిధ భాషల యొక్క శబ్దములని కూడాను నిర్ణయించాం. అయితే ఈ శబ్దములకు ఈ ఓంకారములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? ఓంకారం ఒక్కటే అక్షరము. అక్షరం అనగా ఏమిటి? మార్పు చెందనటువంటి, చలనము లేనటువంటిది. ఈ చలనము లేనటువంటిది ఏదో అది మాత్రమే అక్షరము. కాని చలనముతో కూడినటువంటిది అక్షరములు కావు, అవి చరములు. ఇప్పుడు ఇది ఓంకారమునకు మిగిలినటువంటి అక్షరములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? ఓంకారము దేనిని కూడా నువ్వు కదిలించకుండా లోపల నుంచి అని వచ్చింది. నా పెదవులు కదలలేదు, దవడలు కదలలేదు, నాలుక కదలలేదు, నాలుక అంగటిని అందుకోలేదు, ఏమీ కదలకుండా ఓంకారాన్ని చెప్తుండాలి. లేకుండా ఉచ్చరింపజేయగలిగినటువంటిది ఓంకారం ఒక్కటి మాత్రమే. అయితే దీని యొక్క నిజతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కొంత అపమార్గమును పట్టించి, అపార్థాలమును బోధించి ఇతరులను కొంతవరకు కూడాను మరుగుపరుస్తూ వచ్చారు. ఎంత చెప్పారంటే అకార ఉకార మకారములతో కూడినటువంటిది ఓంకారము అని చెప్పారు.
1: అకార ఉకార అండ్ మకార.
0: కనుక నీవు ఈ మూడింటిని ఉచ్చరిస్తూ రావాలనేటప్పటికీ వీరు వికారంగా మారిపోయినారు. వికారం ఏమిటి? ఆ ఇదే వికారం. ఆ గొంతు నుంచి వస్తుండాలి, ఓ నాలుక నుంచి వస్తుండాలి, పెదవుల నుంచి వస్తుంది. ఈ విధంగా కదిలించినటువంటి యొక్క శబ్దము ఓంకారం ఎట్లవుతుంది? అయితే ప్రప్రథమములో మాత్రము ఇది మనకు అత్యవసరమే. పిల్లలకేమైనా అక్షరాలు నేర్పించే సమయంలో గాడ్ అనేటువంటి అక్షరం వాళ్లకు ఒకే పర్యాయం రాదు. జి ఓ డి అని మూడు చేర్చి గాడ్ అని చెప్తూ వచ్చారు. అదే విధంగానే ఓంకారమును కూడాను ఆ ఓ మూడు చేరి ఓం అనేటువంటి స్పెల్లింగ్ గా రూపొందుతూ వచ్చింది. మీనా కూడాను ఒకదానికి ఒకటి చేరిపోతూ వచ్చాయి. చేరిపోతూ వచ్చినప్పుడు ఇది ప్రత్యేకంగా లేకుండా మూడు కూడా ఏకమైనట్టు వచ్చాయి. ఇక్కడ కూడాను చలనం ఉంటుండాలి. నాభి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఓంకారమే నిజమైన అక్షరం. ఇది తప్ప మిగిలిన ఏ అక్షరమైనా మీరు చెప్పండి, దవడలైనా కదులుతాయి, నాలుకైనా కదులుతుంది, అంగడైనా ముట్టుతుంది.

0: కదులుతుంది. ఏ విధం పెదవులైనా కదులుతాయి. ఈ కదిలేటువంటివి అన్నీ కూడాను చరములే. కనుకనే స్థిరమైనటువంటి చలమైనటువంటి ఓంకారము ఇదే ప్రణవము, ఇదే బ్రహ్మము. కనుకనే ఓం ఏకాక్షరం బ్రహ్మ, ఒకే అక్షరముతో కూడినటువంటి బ్రహ్మము అని నిరూపిస్తూ వచ్చింది. కనుక బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటం అనేటువంటిది కేవలము సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మనము గుర్తించుకోవటం కూడాను అసాధ్యము. విశ్వాసమును మనం దృఢముగా ఉంచుకొని దీన్ని విచారణలో మనం పడకుండా విన్నటువంటి విషయాలను ఆచరణీయందు పెట్టి దానిని కొంతవరకును ఆత్మరూపంలో పొందించుకోవటానికి ప్రయత్నించడమే ఇదే నిజమైనటువంటి విచారం. కాని అధిక గ్రంథములు చదివి వాదోపవాదములు వేసి అమితమైన భేదములను పెంచి జ్ఞానార్థములను పెంచి అనర్థములో మునగటము ఇది వ్యర్థం. తెలిసిన కొంచెమైన కూడాను ఆచరణలో పెట్టి అనుభవించుకోవటానికి ప్రయత్నించాలి. చదువు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేవు. దేనికి చావు లేదు, మనకును చావుంటుండాలి, బ్రహ్మమునకు లేదు. ఈ బ్రహ్మముఖతో కూడినటువంటి సర్వస్వమును కూడా చావు లేదు. అనుకునేటువంటి చావులంటే మార్పులు మాత్రమే కాని చావు కాదది. భగవద్గీతలో చావు అంటే మార్పు అని ఉంటుండాలి, అనగా మనస్సును మార్చుకోవటమే చావు. ఎట్టి మార్పు? దైవ సంబంధమైనటువంటి మార్పును అనగానే మనోనాశనము అన్నారు. మనోనాశనము గావించుకునేటువంటిది నిజమైన చావు కాని దేహమును మార్పు చెందక తప్పదు. ఇప్పుడు మనం ఎట్టున్నాము, 10 సంవత్సరముల తర్వాత ఏ విధంగా రూపొందుతున్నాము, 30 సంవత్సరములు అయితే మనం ఏ రీతిగా మారుతున్నాము, 70 సంవత్సరములకు ఏ రీతిగా రూపొందుతున్నాము, మన పేర్లు మాత్రం ఎట్లా ఉంటున్నాయి, బిడ్డను పసిబిడ్డ చైల్డ్ అంటున్నాము, అదే 10 సంవత్సరములు అయ్యేటప్పటికి బాయ్ పిల్లవాడు అంటున్నాము, అదే 30 సంవత్సరములకు మనిషి ఇదొక మ్యాన్ అంటున్నాడు, అదే 70 సంవత్సరములకు తాత గ్రాండ్ ఫాదర్ అయిపోతున్నాడు. కానీ ఆ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇవంతా చేరి మార్పుతో ఏర్పడినటువంటివే కాని ప్రత్యేకంగా పుట్టినటువంటివి కాదు కదా. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి దేహము 10 సంవత్సరంలో తిరిగి మనం ఎప్పుడైనా చూడటానికి వీలవుతుందా? ఆ దేహం మనకి ఇంకా కనిపించదు కదా. అది కనిపించలేదని మనం ఏడుస్తున్నామా? కారణమేమిటి? అది ఈ రూపంలో మార్పు వచ్చింది, అది చావలేదు, మార్పు మాత్రమే. అదే విధముగానే దేహములు భౌతికమైనటువంటి ఈ యొక్క జగత్ ప్రపంచమునందు బాహ్య దృష్టికి పరుగుపడినంత మాత్రమున మరణించలేదని భావించరాదు. కారణమేమనగా ప్రతి పదార్థమునకును ఒక స్వస్వభావం ఒకటి ఉంటుండాలి, ఆ స్వభావం తాను అనుసరించక తప్పదు. మంచు చల్లగా ఉన్నది, ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారా? చల్లదనము మంచుకు స్వభావం. నిప్పు వేడిగా ఉన్నది అంటున్నాము, దీనికి ఎవరైనా బాధపడుతున్నారా? నిప్పుకు వేడి స్వభావము. అదే విధముగానే పుట్టిన దేహమునకు చావు స్వభావం, దీనికి ఏర్చటం ఎందుకు? కనుక ఈ విధమైనటువంటి యొక్క సహజాన్ని మనం ఆచరించుకుంటూ ఆలోచించుకుంటూ పోతే సర్వం కూడాను ఆనందాన్ని అంతము కూడాను అవకాశం లేదు ఈ జగత్తులో. అగంతుకమైనటువంటిది ఈ దుఃఖము, అస్వభావమైనటువంటిది దుఃఖము. ఈ అస్వభావమైనటువంటి యొక్క దుఃఖాన్ని మనం అడిగి తెచ్చి పెట్టుకుంటున్నాము. మన స్వభావము ఆనందమే, కనుక ఆనందమయమైనటువంటి మన యొక్క స్వరూపాన్ని దుఃఖమయంగా మార్చుకోవటము మన యొక్క అజ్ఞానమే మూలకారణం. కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది కేవలము ఆలకించినంత మాత్రమున కాని లేక గ్రంథ పఠనం చేసినంత మాత్రమున కాని లభ్యమయ్యేటువంటిది కాదు. బాహ్య మార్పుల చేత, బాహ్య కూర్పుల చేత బ్రహ్మతత్వం ప్రాప్తించదు. అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. పశువు అన్నారు, బయట దృష్టితో ఉండినటువంటిదంతా పశువు, అభివృద్ధి పరచుకునేటువంటి వాడే పశుపతి. ఈనాడు మన దుఃఖములకు, మన ఆనందములకు, మన కష్టములకు, మన నష్టములకు అన్నింటికీ మనము కేవలము బాహ్య దృష్టినే మనం ప్రసరింపజేస్తున్నాము. ఈ బాహ్య దృష్టి పశు దృష్టి మాత్రమే కాని పశుపతి దృష్టి కాదు. మనం అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చీకటి వెలుతురు రెండు కూడాను ఉంటుండదు. చీకటి తమో గుణము, ఎరుపు రజోగుణము, తెలుపు సాత్వికము, ఈ మూడింటిని కూడాను మనము పూర్తి తీసివేయాలి. అప్పుడే స్వస్వరూప సందర్శనము లభిస్తనుక సర్వమును బ్రహ్మమయంగా భావించి కష్టములకు నష్టములకు ఏదైనా ఒకటి మనకు లభించిందా? చైతన్యుని యొక్క కథ చెప్పాడు మన అనిల్ కుమారు, ఏది చేసినా నీ ప్రీతియే, దుఃఖము నీ ప్రసాదమే, సుఖము నీ ప్రసాదమే. మనము రుచికరమైనటువంటి పదార్థములు భుజిస్తుంటాము, ఇది నీకు మంచిదని భావిస్తుంటావు. కానీ అమితంగా తిన్నటువంటి ఈ మంచి పదార్థమే అజీర్ణంగా రూపొందుతుంది. ఈ అజీర్ణమైనటువంటి సమయంలో ఈ రుచికరమైనటువంటి పదార్థములు మానివేస్తున్నాము, చేదు రుచితో చేరినటువంటి యొక్క మందులు మనము తాగుతున్నాము. ఈ రుచికరమైనటువంటి పదార్థములు ఈ చేదు రుచితో చేరినటువంటి ఈ మందు రెండు మన మంచి కోసమే. ఇటువంటి పదార్థములు మితిమీరి భుజించడం చేత ఈనాడు చేదు అయినటువంటి ఒక మందును తినవలసి వచ్చింది. అది మితంగానే తిని ఉంటే ఈ చేదు రుచి ఉండేటువంటి మందును మనం తాగనక్కరలేదు. కాబట్టి ఈ చేదు మందు ఇచ్చేటువంటిది కూడాను మనం సుఖమే. ఈ నిజతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడే రెండు కూడాను సమత్వంగా మనం భావించుకోవచ్చు. అయినటువంటి చిత్తమే యోగతత్వము అనుకునే భగవద్గీత సమత్వం యోగం ఉచ్యతే అన్నాడు. కనుక భగవద్ వాక్యములను భగవద్ విషయములను శ్రద్ధతో హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రేమతో దీన్ని విచారణ సలిపినప్పుడు అన్నింటి ఎందుకుడను అమృతత్వమైనటువంటి ఆనందం అనే కురిపిస్తుంది. భేద దృష్టిని మనం దూరం గావించుకోవాలి, ఆసక్తిని అణగదొక్కుకోవాలి, కారమును పారద్రోలాలి. ఇప్పుడే మన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: ప్రేమ ముదిత మనసి కగో రామ రామ రామ రామ రామ.

ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 అక్టోబర్ 2వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దూతలలో మూడు రకముల వారుంటారు. కొందరు ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించక తద్విరుద్ధముగా చేసి అపచారము చేస్తారు. మరికొందరు ప్రభువు యొక్క ఆనతి ఎంతవరకో అంతమాత్రమే అనుసరిస్తారు. అయితే మూడవ రకము వారు ఉత్తమోత్తములు. వీరు ప్రభువు యొక్క ఆజ్ఞను మాత్రమే కాక వారి ఇంగితమును తెలుసుకుని శ్రద్ధాభక్తులతో శక్తివంచన లేకుండా కార్యక్షేత్రమునందుండి విజయము సాధిస్తారు. హనుమంతుడు ఉత్తమోత్తమ దాసుడు. అతడు రాముని ఆశయాలను గుర్తించినవాడు, రాముని అడుగుజాడలలోనే సంచరించినవాడు. అతనికి రామచింతన తప్ప అన్యచింతలు లేవు. యువకులు దీనిని బాగా గమనించాలి. అతడు రామాజ్ఞను విమర్శించలేదు. ఈ పని నాచేత సాధ్యమా అని సందేహించలేదు. ఆజ్ఞ ఇచ్చిన రాముడే దానిని నెరవేర్చడానికి కావలసిన శక్తినందిస్తాడని విశ్వసించి బయలుదేరాడు. మార్గమధ్యమున ఒక పర్వతము లేచి ఆతిథ్యమందించినా స్వీకరించలేదు. సురస అనే రాక్షసి బెదిరించినా భయపడలేదు. ఆజ్ఞయే శరణం అని భావించి రామబాణం వలె లంకను చేరుకున్నాడు. భక్తులైన వారు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి ఎవరిని ఉద్దేశించి ప్రసాదం అనుగ్రహిస్తారో అది వారు తప్ప ఇతరులు స్వంతం చేసుకోవటం అసాధ్యమని నిరూపించటానికి ఇదొక చక్కటి దృష్టాంతం. స్వామి వస్తుసృష్టి జీవ చైతన్యం కలదై స్వామితో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. అపాత్రులు వాటిని స్పృశించినంత మాత్రానే అవి స్వామి వద్దకు వచ్చి చేరిపోతాయి. ఒక శివరాత్రి నాడు ఆత్మలింగాన్ని ఒక అర్చకుడు స్పృశించబోయినప్పుడు అది ఏ విధంగా స్వామి వద్దకు వచ్చి చేరిందో విన్నాం కదా ఇంతకుముందు. స్వామి సృష్టించిన వస్తువులు తిరిగి వారి దగ్గరికే వచ్చి చేరుతాయి. అవి సృష్టించే చమత్కారం ఎలాంటిదో అదేవిధంగా వాటిని తిరిగి తమ వద్దకు రప్పించుకునే చమత్కారాలు కూడా స్వామి ప్రదర్శనల్లో మనకు గోచరించే అద్భుతం. ప్రశాంతి నిలయానికి వచ్చి కచేరీ చేసిన ఒక పాఠకురాలికి స్వామి ఒక నెక్లెస్ సృష్టించిచ్చారు. తదుపరి ఒకరోజు స్వామి రాజారెడ్డి గారు మొదలైన వాళ్లతో సంభాషిస్తుంటే తళతళమంటూ ఏదో అంతరిక్షం నుంచి పట్టి చూశారు. స్వామి పిడికిలిలో దాన్ని బిగించటం భక్తులంతా చూశారు. అది ఆ పాఠకురాలికి ప్రసాదించిన రాళ్ల నెక్లెస్. ఆమె భర్త ఈ నగ యొక్క విలువ జమకట్టేందుకు దానిని తీసుకుని ఒక నగల వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఆ నగ ఒక పెట్టెలో పెట్టుకుని వెళ్లారు. అయ్యో పాపం, అతను ఇప్పుడు ఆ పెట్టి చూసుకున్నప్పుడు ఆ నగ మాయమైపోయింది. పూజార్హమైనటువంటి తనను ఒక వ్యాపార రీతిని జమకట్టాడే అని కోపించి తిరిగి వచ్చేసింది ఆ నగ అన్నారు స్వామి. అటు పిమ్మట ఆ గాయకురాలి భర్త ఈ విషయాన్ని గ్రహించి స్వామి వద్దకు క్షమాపణ కోరడానికి వస్తే కారుణ్య కడలి అయిన సాయి ప్రభువు నుంచి మరల పొందే అవకాశం కూడా పొందారు. మద్రాసులోని మైలాపూర్ వాస్తవ్యులలో కాస్త పలుకుబడి గల ఒక ఆవిడ స్వామిని కించపరిచే విధంగా ప్రచారాలు చేసింది. అది ఆవిడ అజ్ఞానం. మనకు కూడా ఒక కానుక లభ్యం కాకూడదా అని కొన్నంత ఆశతో భక్తులందరూ వేచి ఉంటే మాయాలోలుడైన మాధవసాయి తమ యందు ఏ అనుబంధము పెంచుకొని ఒక దుష్ప్రచారురాలికి ఒక కానుక అనుగ్రహించారు. ఆ ఇల్లాలు దానిని తీసుకుని తనకు అచంచల భక్తి విశ్వాసాలు ఉన్న ఒక మహాపురుషుడి దగ్గరికి వెళ్లారు. స్వామి ప్రసాదించిన ఈ కానుకలో ఏదైనా దుర్మాంత్రిక శక్తి కూడా ఉందేమో, అందువల్ల ఈ మహాత్ముని దృష్టియో లేక స్పర్శనమో కలిగితే ఆ కానుక యొక్క దుష్ప్రభావం అంతా తొలగిపోతుంది అని ఆవిడ అభిప్రాయపడ్డారు. పాతకాలంలో అలాంటి ఆచారాలు ఉండేవి కదా. మరి ఆ మహాత్ముని ముందు స్వామి అనుగ్రహించిన కానుకను చూసి వివరాలు విన్నవించి ఇది నేను నా దగ్గర ఉంచుకోవచ్చునా అని ఆవిడ ప్రశ్నించారు. మహాత్ముడు అప్పుడు మౌనంలో ఉన్నారు. మీరు సైగ చేసినప్పటికీ చాలు, మీ సమ్మతం లేకుండా దీనిని అని చెప్తూ ఉండగా ఆ కానుక అక్కడి నుంచి మాయమైపోయింది. అవివేకం వల్ల కానుక ఈ విధంగా అంతర్ధానమైనా ఆమె అపార్థం చేసుకున్నారు. స్వామి ఇచ్చిన కానుక తన వద్ద ఉండకూడనిది కాబోలు, అందుకే ఆ మహాత్ముడు అంతర్ధానం కావించారని భావించి అదే దుర్భావాన్ని అందరితోనూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ విధంగా ఆ వస్తువు అంతర్ధానం కావటానికి స్వామే కారణం అని పూర్వం వివరించిన ఉదాహరణ వల్ల తేట తెల్లమవుతోంది. అంటే స్వామి దానిని వెనక్కి తీసేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఆవిడ స్వామి వస్తు సృష్టిని సందేహించారో తక్షణమే ఆ వస్తువు స్వామికి తిరిగి చేరుకుంది. బ్రహ్మమును గుప్తపరుచుకుని దాని స్థానములో రోకటిని చూపించే పరాశక్తి అద్భుత లీలలను తిరోధానం అని ప్రశంసనీయంగా వర్ణిస్తారు. ఆ పరదేవత యొక్క పంచ ప్రకాశములనబడే సృష్టి స్థితి లయ గుప్త అనుగ్రహములలో గుప్తము అనేవి ఇదే. ఆ సాయి పరబ్రహ్మ స్వరూపుని యొక్క గుప్తానుగ్రహములలో స్వానుభవం ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

స్వామి ప్రతినిధిని అని చెప్పుకుంటూ స్వామి తనకు స్వయంగా అనుగ్రహించిన మంత్రాక్షతలను కొన్ని రాగణపతి గారికిచ్చారట. వాటిని ఒక వెండి భరిణిలో భద్రపరిచి పూజాగృహమునందుంచారు. తదుపరి సనాతన సారథిలో ఈ వ్యక్తి స్వామి ప్రతినిధి కాదు అని ప్రచురింపబడింది. రాగణపతి గారికి కలవరం ఏర్పడింది. స్వామి స్వయంగా ప్రసాదించిన మంత్రాక్షతలు ఏమి చెయ్యాలో బోధపడలేదు. అయితేనేం, స్వామి వీరిని ఎక్కువగా బాధ పెట్టలేదు. పూజ చేస్తున్న సమయంలో ఆ భరిణి తెరిచి చూస్తే అందులో అక్షతలు మాయమైపోయాయి, అంతర్ధానమయ్యాయి. స్వామి స్వయంగా కానుకలను ప్రసాదించినప్పుడు భక్తుల స్వయంకృతాపరాధం వల్ల వాటిని పోగొట్టుకోవడం అనేది అహంకారం యొక్క మాయాజాల ప్రభావమే అని పరిగణించవచ్చు. ఇందిరాదేవికి వర్ణాలంకృతమైన ఒక అంగుళీకాన్ని స్వామి అనుగ్రహిస్తే ఆవిడ అహంకారానికి అక్కడ అట్టు తగిలింది. ఆభరణాలేవీ నేను అలంకరించుకోను స్వామి అన్నారు కొద్దిగా అహంభావంతో. ఒక్క ఈ అహంభావమే తప్ప ఆమెకు స్వామి పట్ల లేక స్వామి ఇచ్చే వస్తు సృష్టి పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ఉండలేదు. అందువల్లనే స్వామి ఆ ఉంగరాన్ని తిరోధానం చేయలేదు, దానిమీద నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరంలోని వర్ణచిత్రాలన్నీ మాయమైపోయాయి. అందులో పొదిగి ఉన్న రత్నాలు కూడా అంతర్ధానమయ్యాయి. అయితేనేం, పూర్తిగా ఉంగరమే మాయం కాలేదు. ఆవిడ సంకోచం లేకుండా ధరించగలిగే సాధారణ ఒంటిరాయి ఉంగరంగానే అది రూపాంతరం చెందింది. మరొక శరీరంలో ప్రవేశించటం పరకాయ ప్రవేశం అనబడుతుంది. సిద్ధపురుషులు అనేకులు దీనిని చేయగలరు. అవతార పురుషులైన ఆదిశంకరులు, మహాయోగేశ్వరులైన తిరుమూలర్ కూడా పరకాయ ప్రవేశం చేసి భక్తులను అనుగ్రహించడం జరిగింది. అయితే ఈ పరకాయ ప్రవేశం సిద్ధిలలో ఒకటి మాత్రమే. ఇంతకన్నా అత్యుత్తమమైనటువంటిది పరకాయ సృష్టి. అంటే అంతకు క్రితమే ఉన్నటువంటి ఒక దేహాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశించటం పరకాయ సృష్టి అనిపించుకుంటుంది. కార్యసాధన పూర్తయిన తర్వాత ఈ నూతన దేహం అంతర్ధానమైపోతుంది. ఒకమారు ఒక చచ్చిన పాము శరీరంలో స్వామి ప్రవేశించటం మనం ఇంతకు ముందర విన్నాం. పరకాయ సృష్టి కూడా స్వామికి కొట్టిన పిండని చెప్పచ్చు. ఒక్క దేహమే కాక పలు నూతన దేహాలను సృష్టించి బహుకాయ సృష్టికర్తగా స్వామి వ్యవహరించారు. ఉదాహరణకు, భోపాల్లో ఒక భక్తుడు ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు అక్కడ ఒక స్నేహితుడిగా, అతని భార్యగా, పనివాణితో సహా మూడు దేహాలలో ప్రత్యక్షమై స్వామి వారిని ఆపద నుంచి కాపాడారు. బస్సులో మరణిస్తున్న బిడ్డను కాపాడి జోడి ఆదిపల్లి సోమప్ప అను నామాన్ని ధరించినప్పుడు ఒక వృద్ధుడు, వాని భార్య, ఒక పిల్లాడు, మొత్తం నాలుగు రూపాలతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఇవన్నీ కూడా స్వామి పరకాయ సృష్టి. రైల్వే ఉద్యోగి అయిన శ్రీ గణేశరావు గారి వద్ద ఒక ప్రత్యేకమైన తేదీ తాము వారింటికి వేంచేసేటట్టు చెప్పారు స్వామి. ఆనాడు రావుగారి కొడుకు కనిపించకపోగా ఒక వృద్ధుడు, ఇద్దరు స్త్రీలు ఆ కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. ఒకవేళ స్వామి ఈ విధంగా వచ్చారా, లేకపోతే వీరికి తన విలాసంలాగా అనిపించిందా? అవును, చెప్పిన తేదీ తప్పక స్వామి ఈ విధంగా వచ్చి వెళ్లారు అని రావుగారి దంపతులు అనుకుంటుంటే ఇంకొక చిన్న అద్భుతం. ఈ బహుకాయ సృష్టికొసరా అన్నట్టు ఒకటి జరిగింది. వీరు అలారం ఇవ్వకుండానే వారి ఇంట్లోంచి అలారం అవును అవును అన్నట్టు కొట్టడం ప్రారంభించింది. ఇలాంటి చమత్కారాలు ఎన్నో ఎన్నో జరుగుతాయి భక్తుల ఇళ్లల్లో. అది స్వామికి ఆనందం, భక్తులకి ఆనందం. సిద్ధపురుషులు పరకాయ ప్రవేశం చేయగానే వారి జీవశక్తి బయల్వెడలడం వల్ల వారి కాయాలు అచేతనంగా పడి ఉంటాయి. అయితే స్వామి విషయంలో బహుకాయ సృష్టి చేసి కార్యసాధనం చేస్తున్న సమయంలో కూడా స్వామి అచేతనంగా ఉండక తమ సహజ శరీరంతో తన పనులను కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి సన్నివేశాలు స్వామి అద్భుత లీలల్లో అనేకం ఉన్నాయి. కంటి వైద్యులు డాక్టర్ రంగారావు గారు స్వయం ప్రజ్ఞతో ఉన్నప్పుడే వారి దేహంలో, జీవంలో, చివరికి వస్త్రధారణలో కూడా స్వామి ప్రవేశించి ప్రదర్శించిన అద్భుతాలను ఇంతకు ముందు విన్నాం. అది ఏ సిద్ధికోవకు చెందిందో మనకి తెలీదు. ఒకే సమయంలో తమ దేహాన్ని వేర్వేరు స్థలాలలో గోచరింపచేసి ఆ ప్రదేశాలనన్నింటినీ
జీవశక్తితో కార్యాచరణం కొనసాగించేటి అద్భుతాలను మన స్వామి పలుసార్లు అనుగ్రహించారు భక్తులకి. అమెరికాలో ప్రతిదినం ఒక భక్తునికి సూర్యోదయమందు సరిగ్గా ఆ ఉదయ భాస్కరు నుంచే తాను వెలువడినట్టు గోచరించి దగ్గరకు వచ్చి నిలబడి ఉపదేశాలు చేస్తున్నారు స్వామి. ఒకనాడు కాదు, పలుదినాలు ఈ విధంగా విడవకుండా ప్రత్యక్షమై ఉపదేశించి ఆ సూర్య మధ్యాంతర్గతుడైన గాయత్రి నారాయణునే స్వామి అతనికి గుర్తు చేశారు. కాలిఫోర్నియాలోని శాండియోనికాలో స్త్రీలు నడిపేటటువంటి సమూహత్యాన సమయంలో స్వామి తమ స్థూల రూపంలోనే చాలా మందికి దర్శనమిచ్చారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలో నాలుగవ భాగంలో ఈనాడు స్వామి భగవంతుడు అన్న విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఇంకో రెండు సంఘటనలను మనకి వివరిస్తారు. రండి, ఇందిరమ్మ గారు ఏం చెప్తారో వింటారు.

ఈశ్వరాయ నమః. ఈసారి కొన్ని రెండు ఇన్సిడెంట్స్ చెప్తానన్నమాట. ఒకటి, స్వామి మనకి ఏదైనా చేసినా చేయకపోయినా ఆయన మటుకు భగవంతుడే. చాలాసార్లు చిన్నతనాలు అనుకుంటాం కదా, దేవుడు ఉంటే ఇది చేయాలా అది చేయాలా, ఇది చేస్తేనే దేవుడు. చాలా మంది అప్పుడు తెలిసేది కదా నాకు, వాళ్ళు వచ్చి స్వామి మేము ఎలక్షన్లో గెలుస్తాం, ఎలక్షన్లో నిలబడుతున్నాడు ఇట్లా అడిగి, ఏంట్రా దేవుడి దగ్గరికి వచ్చి నేను ఎలక్షన్లో నిలబెడతాను ప్రాపంచం ఎన్ని అడుగుతున్నారు, దొరకని వస్తువు కదా ఇది, ఇంకేదైనా ఆధ్యాత్మికం అంటే నాకు పూర్తిగా అంత తెలియకపోయినా ఆధ్యాత్మికంగా ఏంటో ఇవి అడిగితే ఏదో తక్కువగా అనిపించేది. స్వామి కూడా అంటుండేవాళ్ళు, నేను ఏదో ఇవ్వాలనుకున్నాను కానీ మీరు అడిగే చిన్న కోరికను చూసి అది ఇచ్చేసి సరిపెట్టేస్తున్నాను అనేవాళ్ళు. మనం అడగకుండా ఉంటే ఆయన ఇవ్వాలనుకుంది ఆయన ఇచ్చేవాళ్ళు. అందుకనే అదొకసారి అన్నది గుర్తుంది నాకు, ఎప్పుడైనా ఏం కావాలని అడిగితే మీరేది ఇస్తే అదే చాలు, అన్ని ఇచ్చినారు ఇంకేం కావాలి మాకు, మీరేది ఇస్తే అదే చాలు మాకు అనేదాన్ని. కావాలని మనం అట్లా దానికి స్టిక్ అవుతున్నామా లేదా అని చూస్తారు అనుకుంటా ఒక్కోసారి స్వామి కూడా, ఇంకా మనకి కోరికలు కావాలా ఇట్లా అవి ఇవి. అంటే భగవంతుని అడగాల్సింది మన మామూలు లౌకికంగా కన్నా కూడా అతీతమైంది కదా ఆయన అడగాల్సిన వస్తువు. అసలు కొన్ని అనిపిస్తున్న తర్వాత అంటే మనకి ఏదన్నా వచ్చినా కూడా ధైర్యంగా ఉండడానికి స్వామిని ప్రార్థిస్తాం. అంతేగాని కర్మ మనం చేసింది ఎట్లా అనుభవించాలని చెప్తాను. పాట కూడా అప్పుడప్పుడు పాడేవాళ్ళు, కర్మ దాటవశమా అని పాడేవాళ్ళు కూడా స్వామి, ఆ జ్ఞాపకం వస్తుండేదన్నమాట. అంటే వయసు చిన్నదైనా కూడా నేను అనుకుంటే తల్లిదండ్రులు చేసిన దీనివల్ల మా పుణ్యం అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎక్కడ ఏం జరుగుతున్నా తీసుకెళ్లడం, టెంపుల్స్కి తీసుకెళ్లడం, వాటి ప్రాముఖ్యత చెప్పడం, అమ్మ రామాయణం చదివి చెప్తుండేది, భారతం చదివి చెప్పేది. టీవీలు అవన్నీ లేవు కదా అప్పుడు, టీవీలు అవన్నీ లేవు కదా, అవన్నీ చదివి చెప్పేవాడు అనమాట అన్నా నేను. అట్లా కూర్చుంటే మా కథలాగా చెప్ రామాయణం చదువుంటే సీత చెప్పుంటే ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. అందుకని భయం వేసేది రామాయణం చదవాలంటే. కృష్ణుడు లీలలు తమాషాగా ఉంటాయి కాబట్టి ఏవో మిరకిల్స్ ఈ చేశాడు ఈ చేశాడంటే ఎట్లా వినేవాళ్ళం. అందుకని అనిపిస్తుంది వాళ్ళ దైన వల్ల ఆ పుణ్యం వల్ల ఇంత దూరం ఇక్కడికి వచ్చామేమో అనిపించేది. ఎన్ని జన్మలు పుణ్యం చేశామో, ఎంత పుణ్యాన్ని వీళ్ళ ద్వారా మనం సంపాదించామో భగవంతుని కనీసం చూడగలిగాం ముందు, తర్వాత ఉండడం అనేది ఇంకా అదృష్టం. అది ఇంకెంత జన్మల పుణ్యమో తెలియలే. ఒకసారి మా సిస్టర్లా వచ్చి బాంబేలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవాలనుకున్నారనమాట. అంటే చెన్నైలో ఉంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ముగ్గురు సిస్టర్స్కి గాల్ స్టోన్స్ ఉన్నాయి, ఎక్కువ విజిటర్స్ ఎక్కువ ఇది అట్లన్నమాట. అందుకని వద్దు. నేను అంతకుముందు ఒకసారి అక్కడికి డాక్టర్ సోనా వాళ్ళ కోసం మనీస్ కోసం వెళ్ళిండాను బాంబేకి. అంటే ఈ బ్రీచ్ క్యాండీ కొంచెం ఫెమిలియర్గా ఉండింది, అక్కడికి వెళ్దాము. అక్కడైతే అసలు గెస్టులు రానివ్వరు, ఆ విజిటర్స్ టైంలో అంత టైము అసలు అటెండర్ కూడా ఉండడానికి లేదు. సర్జరీ చేస్తే ఫస్ట్ డే అంతే. అందుకని ఇక్కడైతే క్వైట్గా ఉంటుంది, ఎక్కువ గెస్టులు అంతా రారు, నాకు అంత ఇష్టం ఉండదు గెస్టులు అనేసి. ఆకెంతసేపు ఏంటి ఆమె బాధ ఎట్లన్నా ఉన్నాయి, స్వామి భక్తులు కాబట్టి మీరు వస్తే నాకు ధైర్యం అట్లా ఆ టైప్ అనమాట. సరే, నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మరిన్ని ఎన్నవీతో చదువుకున్న వాళ్ళు ఉండేవాడు. ఆ అబ్బాయి ఇప్పుడు అది అంజలిదేవితో పాటు ఆ సినిమా కూడా తీశారు చూడు, సీరియల్ సిడీస్ దాంట్లో కర్ణాకర్ అని లాయర్, ఇప్పుడు లాయర్ అయ్యిండాడు. ఆ అబ్బాయి మా అన్న కొడుకులతో వీళ్ళందరితో చదువుకున్నాడు, ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు అట్లా అనమాట. అన్నయ్య, తను, ఆ అబ్బాయి, నేను నలుగురు వెళ్ళాం. అన్నకు తోడు అబ్బాయి ఉంటాడు, నేను వదులుకుంటున్నాను కదా. అక్కడికి వెళ్ళాము, అన్ని ఫిక్స్ చేసుకున్నాము, సర్జరీ. తనకి లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉండింది. సరే, అప్పుడు ఏం చేశా అంటే కార్డియాలజిస్ట్ని చూపించి, ఇంకొక సోనా వాళ్ళ కార్డియాలజిస్ట్ కూడా బ్రీచ్ క్యాండిల్లో ఉన్నారనమాట, డాక్టర్ దస్తూర్ నాయన సర్జన్. మెద్రాస్ నుంచి ఫోన్ చేసి బుక్ చేశాను, నాకు లీవ్ లేదు అందుకని నా డేట్స్ ఇస్తే ఆ డేట్ ప్రకారం వస్తానని. సరే అని అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళామన్నమాట. హోటల్లో సామాన్ పెట్టేసి ఒకసారి కన్సల్ట్ చేసి వస్తాము, ఏ డేట్ ఏ టైంకి రమ్మంటాను. పోయేటడికి పొద్దున ఖాళీ ఉంది, చేరేసేయం, ఇప్పుడే వచ్చి చేరేసేయన్నాడు. థియేటర్ రేపు ఖాళీగా ఉంది, ఒక్కోసారి ఉండవు ఇక్కడ అని అనేసి. సరే, మళ్ళీ రూమ్కి వెళ్ళేసి వెళ్ళిపోయాం అనమాట. కార్డియాలజిస్ట్కి కూడా చెప్పారు, థియేటర్లో మీరు కూడా ఉండండి, వెళ్ళిపోయి ఫర్ దట్ వన్ అనల్స్ అని చెప్పి. ఆ థియేటర్ మార్నింగ్ సర్జరీ అంతా ఫిక్స్ చేశారు, వెళ్ళాం లోపలికి. నన్ను అలో చేశారనమాట, అంటే యాజ్ అ డాక్టర్ తనకి మారల్ సపోర్ట్ ఉంటుందని. కార్డియాలజిస్ట్, నేను, సర్జన్, ఆయన గ్రూప్ వాళ్ళు ఉన్నారు లోపల. పెద్ద థియేటర్ కూడా పెద్దదే అనమాట, బాగా విశాలంగా బాగుంది. ఆయన ఓపెన్ చేశాక సడన్ గా బీపీ లో అయిపోయింది, బ్లీడింగ్ ఒక రకంగా ఇదైపోయింది, కలర్ మారిపోయింది. నాకు ఇంకేమీ భయం పట్టుకుంది అప్పుడు, పాప ఆమెమో ఇంత దూరము
మీరు స్వామిభక్తులు ఉన్నారు, మీతో కూడా వచ్చాడు, మీ ధైర్యంతో వస్తున్నాను ఇంత చెప్పింది. అట్లే కళ్ళు మూసుకొని, స్వామి పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా ఆయుష్ని చాము బతికించండి, మీ శక్తి కావాలి ఇప్పుడు, మీ పేరు ఇది అవ్వకూడదు, మాకు అవదే అనుకుంటా వచ్చింది. అట్లా తెలియకుండా కళ్ళు అట్లే మూసుకున్నాను. వీళ్ళు ఏదో అడుగుతున్నారంట, ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ అట్ ఆల్. ఆ డాక్టర్ అయితే ఊపేశాడంట, కానీ నాకు అసలు ఏం తెలియలే. నేను ఎప్పుడు రాలే, అసలు అంత ఇదిగా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. చాలాసేపు అయ్యాక ఉలిక్కి పడేసి, ఏమైంది డాక్టర్? ఆయన ఏమనుకో, నాకేదో అయిపోయిందని ఆయన భయపడ్డాడు. ఏం మందు తినింది ఏదో అడుగుతున్నాడు. అసలు నాకు అసలు ఏమీ పని చేయలేదు అప్పుడు చెప్పడానికి కూడా. ముందు లిస్ట్ ఇచ్చేసాం కానీ ఆ లాస్ట్ లో వాళ్ళు అడుగుతుంటే అని. తర్వాత ఎట్లా రివైవ్ అయిపోయింది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. కానీ దానికి ముందు ఏమైందంటే, నేను కళ్ళు మూసుకుని అట్లా ఇదిగా ఉండేటప్పుడు స్వామి అంగి తగులుతా ఉంది నాకు. ఐ కుడ్ ఫీల్ దట్ వన్ ఆ థియేటర్లో. అట్లా ఎప్పుడైతే వెళ్ళి ఆ మాట అన్నారో, జస్ట్ కెప్ ద నైఫ్ పక్కన పెట్టి ఆడ సర్జన్ ఎప్పుడైతే తిట్టాడో, నేను కళ్ళు మూసుకుని ప్రేయర్ చేయడం మొదలు పెట్టా. స్వామి నాకేమైనా అయిపోయింది, ఆమెను బ్రతికించండి అట్లా అనేసి. ఆ దాంట్లో స్వామి అంగి నాకు బాగా ఆ డ్రెస్ తగులుతా ఉంది. వాళ్ళ థియేటర్ డ్రెస్ వేసుకున్నాం కదా, పక్కన ఐ కుడ్ ఫీల్ స్వామి స్టాండింగ్ నెక్స్ట్ మీ. అంటే నేను తెరవలేతే కళ్ళు తెరవలేదు, నా చెవు దగ్గర ఏం భయం లేదు, అంతా బాగా జరుగుతుంది, ఏం భయపడద్దు. ఆ పదాలు మూడు వినపడ్డాయట్నే అనమాట, బాగా జరుగుతుంది, ఏం భయం లేదు, భయపడద్దు అని. ఈ వీళ్ళు ఊగించగలిది అయిపోయింది. ఆ స్వామి మాటలు తిన్నే ఉలిక్కి పెళ్ళేశాను. అప్పుడు ధైర్యం వచ్చింది, ఇంకేం అవదు, ఇంకేమన్నా సార్ యూ కెన్ ప్రొసీడ్ అనేటికి వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతా అయిపోయింది. థియేటర్ నుంచి బయట వచ్చాడు, బయట మా బ్రదర్ను మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఎట్లయిందంటే, స్వామి బతికించాడంతే, స్వామి బతికించేసాడే మాట వచ్చిందే కానీ నాకు ఇంకా సర్జరీ బాగైంది అని చెప్పడానికి ఏం రాలే. ఆయనకి అర్థం కలిగి ఏంటి మాట్లాడుతుంది అనుకుంటున్నాడు. సరే తర్వాత రూమ్ తీసుకొచ్చాక అప్పుడు ఆయన చెప్పా, ఇట్లా ఇట్లా అయింది, స్వామి సేవ్ చేశారు ఆమెని అన్నదిశానన్నమాట. అది అయిపోయింది. సరిగ్గా వన్ వీక్, అక్కడ కూడా నేను చెప్పినది ఒక రోజు ఉండిస్తారు, తర్వాత ఉండించరు. రూమ్ తీసుకెళ్ళి ఉన్నావు కదా, రూమ్ తీసుకెళ్ళి స్టిచెస్ రిమూవ్ చేసుకోకపోవచ్చు అట్లా చెప్పారు. అయిపోయింది. సెవెంత్ ఎయిత్ డే కల్లా వచ్చేసి, అసలు ఎంత ధైర్యంగా ఉంది, ఎంత బాగుంది, అంత బాగుంది. మామూలుగా నేను అంత పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కూడా, అందులో వాళ్ళు చాలా పిరికి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా అంత ధైర్యంగా ఉన్నారంటే స్వామి ఇది అనిపించింది. తర్వాత చెప్పా, నాకేమో నమ్మకం ఉంది స్వామి చేసిన పని ఇదేనని. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ లో నేను వివేకానంద కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహం పెట్టుంటుంది కన్యాకుమారి దగ్గర, వాళ్ళ కేంద్రం ఉందన్నమాట. అది ఆర్ఎస్ఎస్ జనసంఘ డాక్టర్ రెనడే అని ఆయన పెట్టారు. కానీ ఆయన పేరు ఎక్కడా ఉండదు, డొనేషన్స్ వచ్చిందో ఏమి వచ్చినా వాళ్ళు ఉంటాయి, కానీ పెట్టిన రెనడే పేరు ఎక్కడ ఉండదు అన్నమాట. ఆయన ఉన్నారు అప్పటికి. ఇది ఆర్ఎస్ఎస్ జనసంఘ సరిగ్గా తెలియదు వాళ్ళ ఇది. మా బ్రదర్ బాగా తెలుసు అన్నమాట వాళ్ళకి. వాళ్ళు అన్నాడు, మీ సిస్టర్ డాక్టర్ కదా, ఒకసారి పంపించకూడదా ఇక్కడ సర్వీస్కి అనే వాళ్ళు. జాబ్ లో చేరు నేను అప్పుడే లీవ్ తీసుకోవడానికి ఒకటి, కానీ ఒక్కదాన్ని పోయి అలవాటు లేదనమాట. పోలేపటికి కాలేజీకి వెళ్ళడం, అందరం కలిసి కూడా వెళ్ళేవాళ్ళం గ్రూప్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా. సరే అట్లా అనుకుని గమ్ముడు. ఒకసారి ఏమైందంటే, వాళ్ళు ఇద్దరు ఒక డాక్టర్స్ ఉన్నారు, చిన్న ఓపీ ఉంది, ఇన్ పేషెంట్స్ లేరు ఆ కేంద్రాల్లో, డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఒక లేడీ డాక్టర్ ఒక మేల్ డాక్టర్ అనుకోకుండా అసలు ఇద్దరు లీవ్ తీసుకున్నారు. సంథింగ్ తప్పకుండా తీసుకోవాల్సినట్టు వచ్చింది. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళ బ్రాంచ్ మెడ్రాస్ లో ఉంది, అన్న పంపాలి, అన్ని సార్లు అడుగుతున్నారు, ఒకసారి వెళ్ళేసిరా బాగుంటుంది అని. సరే వన్ మంత్ లీవ్ అడిగి రామకృష్ణ మిషన్ లో వెళ్లేదాన్ని నేను అప్పుడప్పుడు. మార్నింగ్ టైంలో వాళ్ళు ఫ్రీ సర్వీస్కి వెళ్లేదాన్ని. తర్వాత టైమింగ్స్ నాకు మారిన తర్వాత వెళ్ళలేదనమాట. కానీ స్పీచెస్కి అక్కడ ఫంక్షన్స్కి వెళ్లేదాన్ని. స్వామీజీ అంటే నేను కూడా వివేకానంద కేంద్రకి వెళ్తున్నాను, వాళ్ళు అంటే సన్యాసం తీసుకోకముందు కొంచెం ప్రిపరేషన్ ఏదో ఉంటుంది వాళ్ళ పిల్లలకి, స్టూడెంట్స్ ఎవరన్నా చేరాలన్నా వాళ్ళకి ఏదో క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఈయన దానికి వెళ్తున్నాను, నాతో కూడా రావచ్చు, నువ్వు తీసుకెళ్తాను తోడు. సరే పోయానమాట. అది నేను చెప్పే వాళ్ళకి, నేను రాను పోను, అంతా నాదే పెట్టుకొని రాలి, మీరేం పెట్టద్దు నాకు, నాకు సర్వీస్ చేయాలి ఒక్కసారి ఫ్రీ సర్వీస్ నేను అనుకునేదాన్ని. పే తీసుకుని సర్వీస్ చేస్తే సర్వీస్ ఎట్లా అవుతుంది? మా ఇంట్లో వాళ్ళైనా లేదు, నువ్వు శ్రద్ధగా వాళ్ళకి
చేసామంటే అది కూడా సర్వీస్ కిందకే వస్తుంది, మనీ తీసుకున్నా కూడా, కానీ నాకు అది కొరతగా ఉండేది. స్వామి దగ్గర ఎప్పుడైనా ఇంటర్వ్యూ, యూ డూ యువర్ సర్వీస్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ అనేవాళ్ళు, అనేవాళ్ళు. ఆ ఒక్క ముక్క అనేవాళ్ళు, అట్లనే ఇంగ్లీష్లోనే అట్లనే అనేవాళ్ళు. అంటే నా మనసులో ఇది ఉంది, సర్వీస్ సెట్ అవుతుంది, ఇది ఫ్రీ సర్వీస్ కిందకి రాదు కదా. నా ఇంట్రెస్ట్ నేను చదివింది కూడా అంతే. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి వీళ్ళని ఎక్కువ మాట్లాడిచ్చేవాళ్ళు, అప్పుడు డిహెచ్ డాక్టర్స్ ని, వీళ్ళు సర్జరీ గైనిక్లు అన్ని ఆపరేషన్స్ డాక్టర్స్ అంతా కూర్చొని స్వామికి చెప్పడం ఇదంతా చూసి చాలా బాగుంది ఇక్కడ స్వామి. అది చిన్నప్పటి నుంచి రావడం ఒకటి, ఇది అయ్యో డాక్టర్ అయ్యింటి ఇక్కడ వచ్చి చేరుండేదాన్ని కదా. అట్లా ఛాన్స్ దొరికినప్పుడు అదే ఇంటెన్షన్తో వెళ్ళానమాట, చదవాలి, ఒక 15 to 20 ఇయర్స్ జాబ్ చేయాలా, సంపాదించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఇటు అమ్మ దగ్గర తీసుకోకూడదు, అటు వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, నా కాళ్ళ మీద నిలబడి ఇక్కడికి వచ్చి చేసుకోవాలని అట్లా ఉండిందనమాట. అని అందుకని ఇంటర్వ్యూ రూమ్లో ఏదన్నప్పుడు స్వామి సర్వీస్ అట్లా అంటే చాలు, యూ ఈ లైన్ చెప్పేవాళ్ళు, యూ డూ యువర్ సర్వీస్ ఇన్ యూ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ ఐ లుక్ ఆఫ్టర్ యూ, ఆ పదం అనేవాళ్ళు. సరే అదే అట్టాట అనుకుని, సరే ఏమో ఈ ఛాన్స్ ఇచ్చారు కామలా అనుకుని వెళ్ళానమాట. చాలా క్వైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ఫ్రైడే మటుకు ఉండదు, సీలో టెంపుల్ ఉంది వివేకానంద హిల్, అక్కడికి వెళ్ళి ప్రే చేసుకోవచ్చు, కొంతసేపు కూర్చొని రావచ్చు, వీళ్ళ బోటే వెళ్తుంది అనమాట అక్కడికి. అట్లే ఒక 4 రోజులు ఉన్నానన్నమాట. అక్కడ ఉన్నప్పుడు చిన్న విలేజెస్ కూడా వెళ్తారు వాళ్ళు, ఓపీలో ఒట్టి మన దీని మార్గం ఉంటుంది, ఫ్రీ సర్వీస్, ఎంత ఇంజెక్షన్స్ మటుకు 1 రూపాయి తీసుకునేవాళ్ళు, ఏంటంతే ఇంకేం లేదు. వీళ్ళిద్దరు లేరు కదా, నేను ఒక్కదానే ఉండేదని. నాకు ఓపీ అలవాటు అయింది కాబట్టి అంత కష్టం అనిపించలేదు అప్పుడు, పైగా తమిళ్ లాంగ్వేజ్ అక్కడికి అలవాటు పడిపోయినాను. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు విలేజెస్కి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు కాదు, వాళ్ళకేం భయము, జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళు అన్న గొప్ప చెప్పేయాలని అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళందరూ, లేదు నాకు చూడాలని ఒకసారి మీరు విలేజ్ సర్వీస్ ఎట్టు చేస్తారు అని. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా ఒకరోజు వెళ్ళానమాట. ఇంటీరియర్ విలేజ్కి వెళ్తున్నారు వాళ్ళు, మెడిసిన్స్ అన్ని తీసుకెళ్లేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఎంత అమాయకంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళకి అసలు సిటీ అట్మాస్ఫియరే తెలియదు అసలు, అందులో అసలు టీవీలు ఇవి కూడా లేవు కదా, తెలియదు రాజకీయాలు అసలు తెలియదు. కానీ మంత్రాలు తంత్రాల మీద ఎక్కువ నమ్మకం, ఏంటో భయంకరంగా ఉండేది అది మటుకు, తాంత్రికం అవన్నీ ఎక్కువ ఉండేది. ఈ తాయత్తు కడాయి కట్టి ఈ కట్టి వాళ్ళు ఏదో పూజలు చేస్తే అవి చేయడం అట్లా, కానీ మనం మెడిసిన్ మెడికల్గా దీంతో ఇది అవుతుందనేది అది లేదన్నమాట. సరే వాళ్ళ ఊరికే మాట్లాడారంటే ఇవన్నీ చెప్పేదాన్ని, ఇవన్నీ చేయొచ్చు కానీ ఇవన్నీ మన నమ్మకం కోసం, ఒక వ్యాధి ఏదైనా వస్తే మీరు ఇట్లా చేసుకోవాలంటే కన్విన్స్ అయ్యేవాళ్ళు. మరో రోజు నుంచి గ్రూప్ ఎక్కువ రావడం మొదలు పెట్టేశారు, వీళ్ళు తమాషా అంటూ నేను మాట్లాడమంటే వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించేసేవనేవాళ్ళు. దారిలో కూడా ఒక హోమ్ చూపించారు, క్రిస్టియన్ పీపుల్ స్టార్ట్ చేసింది అది, చిన్న చిన్న పిల్లలు పాపం వదిలేసిన పిల్లల్ని అందరినీ అక్కడ పెట్టి కుటుంబిషన్లు అయ్యి పెట్టి అవన్నీ చూస్తే మనకి అసలు ఛాన్స్ ఉందా ఇటువంటి చేయడానికి, చేయగలమా ఇట్లా మనం అనిపించింది అవన్నీ చూస్తా ఉంటే. సరే రూమ్కి వచ్చేస్తే మళ్ళీ తిరిగి కన్యాకుమారికి కేంద్రాకి వచ్చేస్తాం, సర్వీస్ జరుగుతా ఉంది. వాళ్ళు ఎంత నమ్మారంటే దేవుడు అంటే ఇంకా భగవంతుడే వాళ్ళకి, ఇంకా మనం ఏది చెప్తే అది. ఎక్కువ స్కైబీస్ ఉండేది అక్కడ సీ ఏరియా కదా, వాళ్ళ తిండి ఏంటి, ఫిష్ ఇంకేదో ఒకటి, రైస్ కూడా అంత ఉండేది కదా ఏదో ఒక రకంగా, ఇంకా మిగతా కూరగాయలు కూడా లేదు వాళ్ళకి. అదంతా చెప్తా అట్లా ఇట్లా చెప్తుంటే నిజమా దాంతో మీ స్కిన్ ఎంత ఇట్లా అయిపోయింది, అవి తింటే బాగొస్తుంది, మామూలుగా మాట్లాడినట్టు అట్లా మాట్లాడుతుంటే నిజమేనమ్మా, మా బిడ్డ చేస్తూ మా బిడ్డ తోలు ఇట్లా అయిపోయింది అట్లా ఇట్లా ఆ మాదిరిగా అనమాట. 1 మంత్ సరిగా చేశాను. తర్వాత ఏం చెప్పానంటే ఇంకా టికెట్ ఇంత రిజర్వ్, ట్రైన్ నేరుగా లేదు, త్రివేంద్రం దగ్గర నుంచి ట్యాక్సీలో వెళ్ళాను అనమాట ఆ స్వామీజీ అందరు వెళ్ళేటప్పుడు, కానీ డైరెక్ట్ ట్రైన్ లేదు, అక్కడి నుంచి మళ్ళీ త్రివేంద్రం వచ్చి ఎక్కాలన్నమాట. సరే వేచి ఎక్కించమన్నారు వాళ్ళని, ఎక్కించేసి రండి తన్ని తను. నేను మరోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, సరిగ్గా లీవ్ అక్కడదాకా సరిపోయింది, నైట్ ట్రైన్ ఎక్కడ ఎర్లీ మార్నింగ్ మెడ్రాస్కి వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు, ఎక్కించినారు. వచ్చే ముందు ఏం చేశారు వాళ్ళు, నేను ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళతోనే భోజనం అంతా భోజనం మటుకు వాళ్ళ రూమ్లోనే మంత్రం, మన ఇక్కడ మాదిరిగా భోజనానికి ముందు మంత్రం చెప్పడం అని చెప్పడం, లేదంటే అక్కడ స్వామి వివేకానంద విషయాలు, రామకృష్ణ పరమహంస విషయాలు అన్ని మాట్లాడుతుండే వాళ్ళు అనమాట. నాకేం చెప్పిన ముందు రోజు వాళ్ళు ఒక డ్రామా అంతా ఎనాక్ట్ చేశారు. అంతా చేసి స్టన్ అయినా నేను, థ్యాంక్స్ చెప్పడానికి ఇంత పెద్దగా ఏం ఉండదు కదా, ఏం చేశాను నేను అనుకున్నాడు. ఒక ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి, వివేకానంద అది ఒకటి, ఒక 2 బుక్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు నాకు హిందీ రాదనుకున్నారు, ఎక్కువ హిందీ మాట్లాడేవాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉంటే.
అంత అయిపోక ఏంటంటే జీ చాక్తా హయ రహనే కెలియే నహి రచ్ సక్తి. అయ్యో డాక్టర్ మీరు హిందీ వచ్చిందో మేమేమో మాట్లాడాలి, మీరు అన్నీ వేసుంటారు అనేసి వచ్చేసాను అనమాట. సరే ట్రైన్లోకి వచ్చాను, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, అంటే రాత్రి నిరబద్ద పొద్దు డ్యూటీకి వెళ్ళాను. అప్పుడు ఇట్లా లేదు, టూ సీటర్ రెండు ఉండేది, ఫోర్ సీటర్ ఒకటి ఉండేది ఫుల్ కంపార్ట్మెంట్లో. టీసీ వచ్చాడు, మదురై స్టేషన్ ఆగిందనమాట. టీసీ చెక్ చేసి ఇంకెవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా కంపార్ట్మెంట్లో. చూడమా నెక్స్ట్ దాంట్లో వచ్చి ట్రిచీలో ఎక్కుతారు, వాళ్ళు కూడా లేడీసేను, నువ్వు లాక్ చేసుకో, స్టేషన్ వచ్చాక ఓపెన్ చేయొచ్చు అన్నారు. అని వెళ్ళిపోయాడు. నేను బుక్ చదువుకుంటే కూర్చొని ఉన్నా, ఇంకా గ్లాస్ షట్టర్ మటుకే ఉంది, మీతో అట్లే పట్టుకోండి. కొంతసేపు అయ్యాక గ్లాస్ షట్టర్ మీద నాకు కనిపిస్తుంది, ఇట్లా ఇట్లా కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు అంటే ఒక వాటర్ ఉన్నాడు అక్కడ, తలుపు తిమ్మ కొడతా ఉన్నాడు, అరు చెప్తా ఉన్నాడు ఏంటో నాకు వినిపించడం లేదు. చిన్నగా అర్థమైతే తలుపు తిమ్మ ఏంటి, ఎక్కడ కూర్చున్నావు, ట్రైన్ ఆగిపోయింది అంటున్నాడు. టీసీ వచ్చాడు, ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు, హెవీ రెయిన్ బయట, అది కూడా గమనించలే నేను. సరే తలుపు తీశాను, నన్ను ఇంక అసలు ఏం మాట్లాడినివ్వలే, ముందు దిగమ్మా ట్రైన్ వచ్చి ఇదేంటి షెడ్లోకి వెళ్ళిపోతుంది, షెడ్లోకి వెళ్ళిపోతే ఏం కావాలనుకున్నావు, ఎవడు ఓపెన్ కూడా చేయడం తర్వాత. సరే అతనే లగేజ్ దించేస్తాడు. పెద్ద వర్షం, ఉరువులు మెరుపులు అట్లున్నమాట. పొద్దున్నే నేరుగా అక్కడికి వెళ్దాం, అప్పటికే అందరూ వెళ్ళిపోయిండారు, వితిన్ ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అందరూ దిగేసిపోయిండారు. నాకు అసలు తెలియదు టీసీ రావడం చెప్పడం పోవడం, నాకు ఇంకా అనుమానం, అసలు ఆలోచన కూడా రాలేదు. టీచీ కదా ఇంకొక వన్ అవర్ టైం ఉంది కదా అన్నట్టుగా చదువుతా కూర్చోండి. అంతే అట్లా అక్కడికి వెళ్ళేటప్పటికి అందరు చాలా మంది ఉన్నారు. కొంతసేపటికి అనౌన్స్మెంట్ వచ్చింది ట్రిచీ దాకా పోతుంది, దాని తర్వాత పోదు అని. కానీ ట్రిచీకి వెళ్ళినా నాకెవరు తెలియదు, ఎట్లన్నా చెన్నై చేరాలా ఎట్లా అనుకుంటుంటే లేదు, పొద్దున ఒక ఎనిమిది ట్యాక్సీలు, ఒక ఎయిట్ ట్యాక్సీలు పోతున్నాయమ్మా ఇక్కడి నుంచి. ఇవన్నీ జరిగిపోయినాయి ఆ విత్ ఇన్ షార్ట్ టైంలో, అందరికీ తెలిసిపోయింది అనమాట. ఇంకా ట్రైన్ పోదు, ఇది ఇది దిగిన వాళ్ళు అరేంజ్ చేసుకోవడం అన్నీ చేసేసుకున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళాక అతను ఎవరితో మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు ఉంటారులేమ్మా, చూస్తాను ట్యాక్సీ నేను ఎక్కిస్తాను అని. సరే అక్కడ దాకా పోతే అందరు ఫుల్ అయిపోయిండారు, ఎక్కడ ఇంక స్థలం కూడా లేదు. ఒక ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇంకే భాష రాదు వాళ్ళకి, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ హిందీ. ఎక్కడికంటే చెన్నై అన్నారు, చెన్నై నుంచి ట్రైన్ క్యాచ్ చేయాలి వాళ్ళు నార్త్కి వెళ్ళడానికి. సరే అంటే నేను వెళ్తున్నాను చెన్నైకి, మనం కలిసి ట్యాక్సీలు వెళ్దామంటే సరే అని అన్నారు వాళ్ళు. ఇది నేను చూసాడు, ఎక్కడికి పోబాకి, ఇక్కడ వేరే దగ్గరే ఉండు అన్నాడు. సరే నీకు ఎట్లా తెలిసిందే అన్నా, అట ఇంకా ట్రైన్ పోదు, ఇది ఇది దిగిన వాళ్ళు అరేంజ్ చేసుకోవడం అన్నీ చేసేసుకున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళాక అతను ఎవరితో మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు ఉంటారులేమ్మా, చూస్తాను ట్యాక్సీ నేను ఎక్కిస్తాను

నీకు ఎట్లా తెలిసింది అన్న, ట్రైన్ ఏంది ఎట్లా తట్టావు నువ్వు అన్నా, నేను ఆ పేర్లు చూశాను, డాక్టర్ అంటే నాకు ఇష్టం, డాక్టర్ అంటే నాకు గౌరవం, ఆ రెండు పదాలు, డాక్టర్లు అంటే నాకు ఇష్టం, డాక్టర్లు అంటే నాకు గౌరవం. అసలు మన మన పేరే మనకే కనిపించదు దాంట్లో లిస్ట్ చూడడానికి, ఆ రిజర్వేషన్ ఎక్కడుందని చూడడానికి, వీటికి అందులో వర్షము గాలి మెరుపులు ఆ లోపల లైట్స్ లేవు, అది నాకు అది స్ట్రైక్ అవ్వాల, ఏదో సాంగ్ పంపించడానికి నాకు హెల్ప్ చేయడానికనే తప్ప అది ఆలోచన రాలే ఏంది, భయం ఆ భయానికి ఏం చేయడానికి తోచక ఇది అయిపోయింది అనమాట. వచ్చి మా సిస్టరు జనరల్ హాస్పిటల్ చెన్నైలో పనిచేస్తుంది, పేరు చెప్పమన్నా, నేను కూడా అక్కడే హౌస్ సర్జరీ అంతా చేశాను, పేషెంట్స్ చూడడానికి కూడా పోతుంటాను, చెప్పమండి, మాట మార్చేసినాడు ఏదో కాన్వర్జేషన్ లో ఇది చెప్పి. వచ్చి అక్కడికి తీసుకెళ్లి కూర్చోపెట్టి వాళ్లతో చెప్పి మీరు ఎక్కడికి పోవద్దని, అప్పటికే అసలు అక్కడ ఇంకేం లేవు. నేనంటే చూడు మధురకి అప్పుడే కొత్తగా ఫ్లైట్ వేసిండారు, నేను మధురకి ఫ్లైట్ ఉంది కదా, మన చూడు చూడు అక్కడికంతా వెళ్ళకూడదు, అది లోన్లీ ప్లేస్, అది లేడీస్ ఆ పక్కకే పోకూడదు, అంటే కొంచెం ఊరి దూరంగా ఉందంట, ఎయిర్పోర్ట్ దూరంగా ఉందంట, అసలు ఈ వాతావరణం వస్తుందో రాదో కూడా తెలియదు, ఎక్కడికి పోకూడదు, ఇక్కడ నుండి పొద్దున్న నేను టాక్సీ మాట్లాడి ఎక్కిస్తాను. సరే అట్లకి తనే వెళ్ళాడు, వాళ్ళ టికెట్స్ ఏదో ఉంటే క్యాన్సిల్ చేయించాడు, అడగకపోతే అట్టి పనులు ఏదో ఒక మూడో నాలుగో మిగిలినాయి అంతే, ఇంకేం లేవు అక్కడ, అసలు స్టేషన్ లో కూడా ఏం లేవు. తర్వాత ఫోన్ దిగదు, ఫోన్ కూడా లేదు, మనకి సెల్స్ కూడా ఏం లేవు కదా, ఇంటికి ఫోన్ చేయడానికి లేదు, ఎక్కడికి ఫోన్ చేయడానికి లేదు. పొద్దున వాళ్ళకి రాలేదని చూస్తారు కదా, సరే హోర్న వర్షం, అంత ఇంత వర్షం కాదు అది, సరే ఈ ట్రైన్ ట్రిచికి వెళ్తుంది కదా, ఇంకెళ్ళిపోయింది, సరే అక్కడ కూర్చున్నా నిద్ర లేదు, ఇంకేం లేదు, సాయిరామే ఇంకా ఆ భయానికి ఎట్లా మెడ్రాస్ చేరబోతా. మధురై కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు తెలుసు కదా, నాకు వాళ్ళ నెంబర్స్ తెలియదు. 1977 నా రిటర్న్ జర్నీ ఆ రోజు నవంబర్ 10th or 11th గుర్తులేదు, అక్టోబర్ టు వన్ మంత్ లీవ్ తీసుకెళ్లాను, 10th or 11th నాకు తెలియదు ఆ డేట్ మటుకు. అంత పెద్దది అసలు ఏమి గాఢాంధకారంగా ఉంది అట్లా ఉంది. సరే ప్రొద్దున వీళ్ళతో చెప్పాం, అంతా అయిపోయింది, పెద్ద లగేజ్ కూడా ఏం లేదు, ఇది తీసుకుని ఎక్కేసాం. ట్యాక్సీ 8 taxis, 7 taxis ప్లస్ ఇది ఒకటి ఉంది, నీకెందుకు పొద్దున్నే 4 గంటలకల్లా ఎక్కిచ్చేసిపోతాను అన్నాడు. సరే ట్యాక్సీ వచ్చింది, ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చిన తర్వాత ఇంత దూరం చేశాడు కదా, డబ్బులు పెడితే తీసుకోలేదు, క్షేమం ఇంటికి చేస్తే చాలు నాకు అనేసి డ్రైవర్తో డాక్టర్ అమ్మని ముందు వాళ్ళ ఇంట్లో దించి తర్వాత వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళు. 3 సార్లు నాకు నవ్వు వచ్చింది, ఇక్కడ కూడా మనకి ప్రసాదం పెట్టి 3 సార్లు రిపీట్ చేశారు నాకు, ప్రొద్దున సాయంకాలం నీళ్ళల్లో తాగని మన హాస్పిటల్ విజిట్ కు వచ్చినప్పుడు. అక్కడ అట్నే మళ్ళీ 2వ సారి వాడితో డాక్టర్ అమ్మని ముందు ఇంట్లో వదిలిపెట్టి తర్వాత స్టేషన్కి వెళ్ళు. సరే తిరిగి ఇట్లా పోయేటప్పటికి వద్దుద్దమ్మా అనేసాడు, అట్లా చేయి పట్టుకుని అన్న అద్దం నుంచి కొంచెం దూరం అట్లా పోతే ఒక్క 2 seconds, 3 seconds అయితే అప్పుడు ఫ్లాష్ అయింది, స్వామి వచ్చినారా ఇట్లా అనేది అప్పుడు దాకా తట్టలేదు కానీ అప్పుడొచ్చి తిరిగి చూస్తే అక్కడి నుంచి వేవ్ చేసి దాటిపోవడం కనిపించేసింది అంతే, డిసప్పేర్ అయిన వాళ్ళదంతా అట్లా టర్నింగ్ కార్ టర్న్ అయిపోయింది తెలియదు, కానీ చెయ్యి ఇట్లనే ఊరుతనే ఉన్నారు అక్కడ. ఆ ముందు నాకు ఎప్పుడైతే స్ట్రైక్ అయింది తిరిగి చూసేటప్పటికి నాకు కనిపించలే, ఇంకా అసలు 2 far అప్పటికే కార్ దాటను కూడా దాటేసింది. అప్పుడు రీకలెక్ట్ చేసిన దిగింది, ఇట్లు చెప్పాడు నాకు ఇలా పేర్లు ఎట్ట కనిపిస్తాయి, అతనికి ఇంత వర్షంలో లైట్ లేదు ఎట్ట కనిపించింది, నాకెందుకు తట్టలేదు ఇది అని ఇట్లా ఏంటో అది అనిపించేసి. కానీ ఇంకా ఇంకా సాయిరాం జపమే, దారిలో ఎంత భయంకరంగా ఉందంటే నీళ్లు ఏదో ఒక కట్ట తెగేసి నీళ్లు వస్తున్నాయి, పశువులు కొట్టుకోబోతున్నాయి, గిన్నెలు కొట్టుకోబోతున్నాయి, బుట్టలు తేలాడుతున్నాయి, అసలు పోతాయో పోవో అనిపిస్తుంది, లోతు తెలియదు కదా వీళ్ళకి కూడా రోడ్లు, వీళ్ళకి ఇంకేం తెలియదు, చిన్నపిల్లలు పాప మా ఇద్దరు చిన్నపిల్లలు భార్య భర్త, వాళ్ళకి మేము అసలు మా ఊరు చేస్తామా మా వాళ్ళని చూస్తామని వాళ్ళు ఉన్నారు. సరే ఎట్లా పోయాము, ఇదే కొట్టుకుంటా కొట్టుకుంటా ఉంది ఇది, దారిలో పోతే ఎక్కడో వచ్చిన దాంట్లో అంత జనం భోజనానికి కూడా ఇంకా ఏది దొరకకుండా అట్లుందన్నమాట. అది రాత్రి 12 వచ్చాం చెన్నై, ప్రొద్దున 4 o'clock ఎక్కిన వాళ్ళము, అంత స్లోకి ఉంది నాకు ఆ దారి తెల్ల భయం, ఈ ట్యాక్సీ వాడు ఎక్కడ తీసుకెళ్లిపోతాడని ఆ భయం, మళ్ళీ స్వామి అప్పటిదాకా స్వామి అనుకున్నాను కాబట్టి మళ్ళీ అది ధైర్యం, స్వామి కదా చెప్పారు ఇంకేం భయలేదు. పాండిచ్చేరి దాటాక స్టేషన్ వచ్చినప్పుడు ఎక్కదా అంటే లేట్ అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది, వీడి దారిలో కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడ ఏం కార్లు దారిలో వాహనాలు ఒక్కటి లేవు, వెహికల్స్ కూడా లేవు,

ట్రాఫిక్ కూడా ఇదైపోయింది అన్నమాట. అట్టయింది 12 అయ్యేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అందరు లాక్ చేసుకొని పోయి వీళ్ళకి భయం అయిపోయింది. పొద్దున్న పోయి చూశారు స్టేషన్ లో రాలేదు. కన్యాకుమారికి ఫోన్ చేస్తే ఆల్రెడీ ట్రైన్ మేము ఎక్కించామని వాళ్ళు, మెడ్రాస్ చెన్నై రామకృష్ణ మిషన్ ఫోన్ చేస్తే ఆ స్వామీజీ ఆయన నాకంటే ముందు ఎప్పుడో వచ్చేసినారు, ఆ మీటింగ్ అయిపోయి నేను కనుక్కుంటా లేండి అంటాడు. మధురై ఫోన్ చేస్తే ఎవరు చెప్తారు, కరెక్ట్ గా న్యూస్ రాలే వాళ్ళకి, కానీ ఏదో అయింది ట్రైన్ కి అనేసి. ఇంట్లో తలుపు తట్టి అందరు లాక్ చేసుకుని ఉండారు, ఒక్క ఏసీలు వేసుకొని పడుకుంటారు పైగా. మా వెనక తట్టిలే మా అమ్మ నడిచి ఎట్లా తలుపు తీశారు. పోయి వీళ్ళకి వస్తే ఆయన అడిగిన తర్వాత అంత 400 రూపీస్ ట్యాక్సీ మధురై టు చెన్నై. ఆ తర్వాత ఈయన ఇంకా ఏదో ఎక్స్ట్రా ఖర్చు అయిపోయిందమ్మో, డబ్బు కొంచెం తక్కువైందమ్మా, మీరు 400 ఇస్తే నేను ఊరికి వెళ్ళాక పంపించకపోయి నాకు తోడిచ్చాడు చాలనుకున్నాను అప్పుడు. సరేనండి అని చెప్పిచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా భోజనం కూడా ఏం లేదు వాళ్ళకి, ఏమన్నా పెడదామన్నా కూడా ఫ్రూట్స్ ఇచ్చేసి వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయినారు అనమాట. ఇంకా మా అన్నయ్య దగ్గర నుంచి చీవాట్లో అయింది, కానీ ఫోన్ చేయడానికి లేదు ఎక్కడి నుంచి. నీకు కనీసం మదర్లే నెంబర్స్ ఎందుకు తీసుకెళ్లేదు, నువ్వు మదర్లే రామకృష్ణ మిషన్ తెలుసు కదా నీకు, వాళ్ళని చూసావు కదా, కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళడానికి ఉంటుంది, మాకు ధైర్యం ఉంటుంది కదా, ఏమైపోయా ఏమ. సరే ఎట్లా తర్వాత చెప్పలా కుదో అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతాం, మరో చెప్పా స్వామి క్షేమంగా చేర్చారులేండి. తర్వాత ఈ సిస్టర్లో ఇన్సిడెంట్ నాకు నమ్మకం కాబట్టి నేను మళ్ళీ స్వామిని అడగాలనుకోలేదు, స్వామి చేసినారు నాకు వచ్చేసింది. తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అడిగా చెప్పానమాట, వీళ్ళది అడిగా బ్రీచ్ కండి హాస్పిటల్ స్వామి, నేను పదం ఇంకా పూర్తి చేయలే, ఆ సిచ్యుయేషన్ అది వేరు స్వామి. బ్రీచ్ కండి హాస్పిటల్లో థియేటర్లో సిస్టర్లను పడుకోబెట్టినప్పుడు సర్జరీ జరిగేటప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, అక్కడే కట్ చేసేసి స్వామి, ఆ సిచ్యుయేషన్ వేరు అనేశారు. అప్పుడు అనుకున్న మనసులో మన కోసరం కాకుండా ఒకరి కోసం మనం ప్రార్థించినప్పుడు, పైగా అసలు నేను చెప్పాను కదా ఆ కాన్సన్ట్రేషన్ అది ఎట్లా వచ్చిందో తెలియదు, ఆ టైంలో అంత డీప్ గా కాన్సన్ట్రేషన్ స్వామికి వెంటనే రెస్పాన్స్ వచ్చిందన్నమాట. అందుకోవాలి ఆ సిచ్యుయేషన్ వేరని అంటున్నారు, ఇంకా పొడిగించిన ఇవ్వదు దాన్ని. సరే వాళ్ళ తృప్తి కోసం అడిగా, మీకు స్వామి చేశారని నమ్మకం కావాలి, వాళ్ళకి అంత పెద్ద నమ్మకం లేదు, ఇది నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అసలు అడగల. ఇది కూడా మళ్ళీ ఒక ఆయన బురుగుడు రామకృష్ణరావు గారి మన కొడుకు వాళ్ళందరూ స్వామితో పోయిన వాళ్ళ కోడలు వాళ్ళు కూడా డాక్టర్స్ అనమాట. ఆ క్యాంపులకు నేను వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వచ్చిండారు ఇక్కడ మన ఈ క్యాంప్కి. కేసులు అయిపోయాక మాట్లాడుతుంటే తను చెప్తుండేది వాళ్ళ మీ మిరకిల్స్ చెప్పరా, మీ ఆయనకి ఎక్కువ జరిగాయి కదా అట్లా అంటే, ట్రైన్లో పోవడం ఆ ఫ్యాన్ అది చెప్తా ఉండేది అనమాట మామగారికి. ఇట్లా ఉండేది నమ్మకం ఉండేది ఆ రోజు ఇట్లంటే, స్వామి కాకినిక్కి రేసుకొని వస్తే నాకు ఇది గుర్తుకొచ్చింది. అప్పుడు కాకినిక్కి రేసుకొని ఒక అతను వచ్చి ఇది చేశాడు, ట్రైన్ పోతా ఉంటేనే దుక్కి చెల్లిపోయాడు అనమాట. ఎట్లా దిగాడు అనేది వీళ్ళకి తెలియలేదు, అట్లా అవన్నీ చెప్తాను అనమాట. సరే ఎప్పుడు స్వామి కదా అనేది మనకి తెలుస్తుంది, అనుక్షణం ఆయన ఎట్లా కాపాడుతున్నాడు, పిలిచినా పిలవకపోయినా కూడా కాపాడుతున్నాడే అది అనిపించింది. ఇది స్వామి దగ్గర ఈ ఇన్సిడెంటే నేను అనలా, ఎందుకంటే 100% ఐ బిలీవ్ దట్ యూ ఓన్లీ హాస్ డన్ అనేసి ఇది వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. తర్వాత ఒకసారి మనం స్వామి బెంగళూరులో ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం దర్శనానికి బృందావారి, మన హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒక దీంట్లో వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఒక ట్యాక్సీలో వస్తాను, కమల ఆంటి, నాగమణి, సిస్టర్ ఇంకెవరో కాముంది, ఆమె అందరూ ఒక లోడ్గా ఉన్నాం, ఫుల్గా ఉన్నాం. ఉండేటప్పుడు ఇక్కడ ఉండే నేబర్ ఒక ఆమె ఏం చేసిందంటే, మీరు ఎట్లా వెళ్ళిపోతుంది, మాకేం లగేజ్ లేదు కదా, అందరికీ ఒక్కొక్క మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేసేవాళ్ళం, మీరు చిన్న స్టవ్ ఏదో తను వాళ్ళకు 10 రోజులు ఉన్నారు, ఈ వస్తువులన్నీ డిక్కిలో పెట్టుకోపోవచ్చు కదా అని. వీళ్ళని అడిగితే సరే పెట్టించుకోలే అన్నారు, నీ రూమ్లో పెడితే మీరు తీసుకెళ్ళిపోతాను అన్నీ పెట్టారు, స్టవ్ అన్నీ పెట్టేస్తున్నారు దాంట్లో. అది ఆటోమేటిక్ స్టవ్ అంటే నాకు తెలియదు, చెప్పను కూడా లేదు వాళ్ళు. ఇట్లా మనం వెలిగించకుండా అదంట, అది తెలిసిండే ముందు పెట్టుకుంటా, లేదా కార్లో పెట్టరు కదా, అది పెట్టకూడదు కదా, అది తెలియలేదు, చెప్పలే అసలు, అంటే ఆ మాదిరిదని తెలియదు, లగేజ్ పెట్టింది అంతే అయిపోయింది. దారిలో టీ కాపాడు, నిన్న ఏదో స్మెల్ వస్తుంది నేను మా డీజిల్ కూడా పోసుకోలేదమ్మా స్మెల్ రావడానికన్నా, కానీ ఎందుకు డీజిల్ స్మెల్ వస్తా ఉంది బాబు అన్న. చూడాలి అతను కూడా, నేను పోయించుకోలేదు డీజిల్ మీకేందో అట్లా అనిపిస్తుందిలేమ్మా, కార్లు ఇక్కడ అన్ని తిరుగుతున్నాయి కదా వాటికి అనిపిస్తుందిలే అన్నాడు, సరిపోయింది. ఇప్పుడు కాఫీ దగ్గర అంతా దగ్గర అందరినీ డ్రాప్ చేసి నన్ను చివరి లగేజ్ కూడా ఉంది కదా.
డ్రాప్ చేసినప్పుడు చూస్తే ఈ స్టవ్ ఉంది. జస్ట్ ఇటన్ నాకు ఆటోమేటిక్ స్టవ్లు ఉన్నాయని తెలుసుకుని ఇదే ఇటంటే వెలిగింది. అప్పుడు స్మెల్ ఏమో వచ్చింది అక్కడ నాకు, ఎంత అంటే కొంచెం దూరం పాటలు పాడాము, తర్వాత అంతా ఏదో సాంగ్ సంగతి అయ్యి మాట్లాడుతున్నాం. అప్పుడు అనిపించింది ఏమన్నా అయ్యుంటే చనిపోవడం ఒక సంగతి, పోతే పర్వాలేదు, కాళ్ళు తెగి అయి తెగి ఎగిరి పడిపోయి ఏం కావాలి. రాత్రి అంతా నేను నిద్రపోలేదు ఆ రోజు. అంటే స్వామి ఎట్లా కాపాడాడా అనేది అదేదన్నమాట. మేమే నిన్ను అదేదో ఉంది అక్కడ మమ్మల్ని వచ్చి కాపాడని కూడా పిలవలేదు, మేము పిలవకుండానే వచ్చి ఇంత చేసేవే. అది ఈ డాక్టర్లు అంటే ఇష్టం, డాక్టర్లు అంటే గౌరవం ఉంటే ఇదే కావాలి స్వామి నీది. ఆ ఇన్సిడెంట్ తను అడిగే పొద్దు నువ్వు చెప్పకూడదా, ముందన్నా పెట్టుకుని నేను చూస్తూ ఉండేదాన్ని కదా, ఇంత పెద్ద తప్పించుకున్నాం, దేవుడు తప్పించాడు. టాక్సీ నష్టం, టాక్సీ వాడిది ఘోరం, మంది ఘోరం, చాలా భయంకరమైంది.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురువుగారి ప్రబోధనను విని ఆ సత్యవాక్కులను అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు అనే సత్యాన్ని సత్యమును అనుభవించితే అనే కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథిలాపురమునకు సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో సుఖ మహర్షి కొంతమంది శిష్యులను చేర్చుకుని ఆత్మజ్ఞానమునకు సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉండేవాడు. ఈ వార్త విని జనక మహారాజు తాను కూడా శిష్యులతో పాటు మహర్షి ప్రబోధనను వినడానికి రోజూ అరణ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమునకు వచ్చేవాడు. అటువంటి శిష్యుడు లభించినందులకు సుఖ మహర్షి ఎంతో ఆనందించారు. ఒక దినము జనక మహారాజు ఎప్పుడూ వచ్చే సమయానికి రాలేదు. మిగతా శిష్యులు కొంతసేపైన తర్వాత మహర్షిని ప్రబోధను ప్రారంభించమని కోరారు. కాని మహర్షి, జనకుడు రావాలి, అతడు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తాను అన్నాడు. శిష్యులకు కోపం వచ్చింది. గురువు మీద సందేహం కలిగింది. సుఖ మహర్షి అంతటి వాడు కూడా రాజు పేద అన్న భావాన్ని వదల్లేదు. మనమంతా శిష్యులం కామా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. సుఖ మహర్షి వారి భావములను గ్రహించాడు. ఇంతలో జనక మహారాజు వచ్చాడు. సుఖ మహర్షి ప్రబోధనను ప్రారంభించాడు. సమయం చూసి శిష్యులకు జనకుని గొప్పతనమును తెలియచెప్పాలని సంకల్పించాడు. ఒకరోజు సుఖ మహర్షి ప్రబోధన చేస్తున్నారు. శిష్యులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్లుండి మహర్షి, "ఇదేమిటి? మిథిలానగరమునకు అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పొగలు బాగా కనపడుతున్నాయి" అన్నాడు. తక్షణమే శిష్యులందరూ, "అయ్యో, మా ఇల్లు ఏమైపోతున్నాయో, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో" అని ఆందోళన పడుతూ మిథిలానగరం వైపు పరిగెత్తుకుని వెళ్లారు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చున్నారు. సుఖ మహర్షి అతనితో, "నాయనా, రాజభవనం అంతఃపురం అంత అగ్ని ప్రమాదానికి గురైంది. నువ్వు వెళ్లి చూడవా" అన్నాడు. జనకుడు ఏమీ జరగనట్లు కూర్చున్నాడు. కొంతసేపటికి పరిగెత్తుకుని పోయిన శిష్యులంతా తిరిగి వచ్చారు. "గురువుగారు, మిథిలాపురం దగ్గరికి పోయేటప్పటికీ మంటల్లేవు, ఏమీ లేవు, ఏ విధమైన ప్రమాదమూ లేదు. ఇదేమిటి ఈ వింత? ఇక్కడి నుంచి పొగలు మంటలు చూశామే, జరిగిందేమిటో చెప్పండి" అని ప్రార్థించారు. జనక మహారాజు తన స్థానమున ఏమీ జరగనట్లు కూర్చుని ఉండటం గమనించారు. సుఖ మహర్షి చిరునవ్వుతూ, "నాయనలారా, నేనే ఈ విధముగా ఒక దృశ్యమును కల్పించాను. మిమ్మల్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో. మీరు ఒక్కొక్కరూ ఈ గృహమునకే సంబంధించిన వారు. కాని జనక మహారాజు ఈ రాజ్యమునకంతా అధికారి. అంతేకాదు, తన అంతఃపురము కాలిపోతుందని తెలిసినా ఏమాత్రము చెదరక బెదరక సమచిత్తముతో ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయాడు. మీరందరూ తలోదారి పరిగెత్తుకుని వెళ్లారు. మరి మీరే చెప్పండి, జనకుడు ఎటువంటివాడు? ఏకాగ్రత, సమచిత్తం, వైరాగ్యం ఉన్నవారే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన ప్రబోధలు వినుటకు అర్హుడు. అందుకనే ఆనాడు నేను అతని కొరకు వేచియుంటిని" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ గురువుగారిని క్షమించమని ప్రార్థించారు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడి ఎట్టి శిష్యుడో జనక మహారాజు సుఖ మహర్షికి అట్టి శిష్యుడు. గురువుగారి ప్రబోధనలను విని ఆ సత్యవాక్కులను అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗಾ ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి దివ్య అవతారోద్యమంలో విద్య, వైద్యం మరియు త్రాగునీటి రంగాలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. స్వామికి కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ను స్థాపించి వైద్య రంగానికంతటికి ఒక దిశానిర్దేశం వారు గావించారు. విద్య, వైద్యం ఈ రెండూ కూడా ఉచితంగా ఆర్తులకి అందించడం మన కనీస ధర్మం అని వారు బోధించారు. ఒక చిన్న నొప్పి వస్తే చాలు, ఎన్నో మైళ్ల దూరం నడిచి ప్రభుత్వాసుపత్రి అందిస్తున్న అరకొర వైద్యాన్ని పొందేవారు ప్రతివాసులు. మరి ఈనాడు వారి వాకిట్లో వెలసిన ఆలయాలు శ్రీ సత్యసాయి ప్రేమతో స్థాపించిన ఆసుపత్రులు. ఆసుపత్రి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని ఆ దరిదాపులకే వెళ్లడానికి భయపడుతున్న ఈ రోజుల్లో పేదల పాలిటి పెన్నిదై వారి జీవితాలలో ఆశాజ్యోతులను వెలిగిస్తూ ప్రేమతో సేవలందిస్తూ అక్టోబర్ 4, 2012 నాటికి 57 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో ఈనాడు ఈ వైద్యాలయంలో సేవలందిస్తున్నటువంటి డాక్టర్ రామేశ్వరయ్య గారు, డాక్టర్ సమీర్ నందన్ మరియు కుమారి నాగమణి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు. వారందరికీ మనందరి తరఫున, రేడియో సాయి తరఫున స్వాగతం పలుకుతున్నాము. డాక్టర్ రామేశ్వరయ్య గారు 1972లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ ను పూర్తి గావించి ఆ తర్వాత 35 సంవత్సరాల పాటు ఐజా అనే గ్రామంలో ప్రైవేట్ ప్రాక్టీషనర్ గా 2008 వరకు తమ సేవలందిస్తూ వచ్చారు. 2008వ సంవత్సరంలో వారు శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో ఫిజిషియన్ గా జాయిన్ అయి ప్రస్తుతం ఆ సేవలోనే కొనసాగుతున్నారు. రెండవ వ్యక్తి చిన్నవారైనా తమ ఆలోచనలలో, తమ ఆశయాలలో చాలా పెద్దవారు. వారు డాక్టర్ సమీర్ నందన్. డాక్టర్ సమీర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి గావించి కమ్యూనిటీ మెడిసిన్ లో గోల్డ్ మెడల్ ను కూడా పొంది ఉన్నారు. వారు ఎంబీబీఎస్ తర్వాత శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో డిఎన్బీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలో ఫిజిషియన్ గా తమ సేవలందిస్తున్నారు. ఇక కుమారి నాగమణి గారు 47 ఏళ్లు, అంటే ఈ ఆసుపత్రి కేవలం 10 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుండి ఈనాటి వరకు ఇక్కడే ఉండి స్వామి మాట కట్టుబడి ప్రేమతో సేవలందిస్తూ స్వామివారి అపారమైన ప్రేమకు పాత్రురాలయ్యారు. సాయిరాం నాగమణి గారు, సాయిరాం రామేశ్వరయ్య గారు, సాయిరాం సమీర్ నందన్ గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మేము కోరగానే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ముందుగా సీనియర్స్ అంటే 47 సంవత్సరాలు ఆసుపత్రి మొక్కగా ఉన్నప్పటి నుండి ఇంతవరకు ఆసుపత్రితోనే ఉంటూ స్వామి ప్రేమకు ఎంతో పాత్రలైన నాగమణి గారితో మొదలు పెడదాము. సాయిరాం నాగమణి గారు, మీకు స్వామితో అనుబంధం ఎలా మొదలైంది?
2: 1953లో మా తాతగారైన డాక్టర్ సీతారామయ్య గారు స్వామికి ప్రథమ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడనే ఉండి 1956లో స్వామి హాస్పిటల్ కట్టించిన వెంటనే స్వామి హాస్పిటల్లో నువ్వే డాక్టర్గా ఉండాలి అని స్వామి ప్రేమతో ఆజ్ఞ ఇచ్చారు. అప్పటి నుండి 1980 వరకు తాతగారు హాస్పిటల్లో సేవ చేస్తూ ఉండేవారు.
1: మరి మీరు మొట్టమొదటిసారిగా స్వామిని ఎప్పుడు దర్శించారు?
2: నేను 1957లో మా నాన్నమ్మ గారు రామశర్మ గారు రాసిన సత్యసాయిబాబా వారి చరిత్ర బుర్రకథ తీసుకుని వచ్చి మీరు నేర్చుకోండి, నేను దసరాకు స్వామి దగ్గరికి పుట్టపర్తి తీసుకుని పోతాను అంటే వెంటనే మేము ఎంతో ఉత్సాహంతో 2-3 నెలల్లోనే ఆ బుర్రకథ నేర్చుకుని స్వామి దగ్గరికి వచ్చాము. వచ్చిన రోజునే స్వామి రూమ్కి వచ్చి వచ్చారు. నాన్నమ్మ గారు, స్వామి వీళ్ళు బుర్రకథ నేర్చుకున్నారు, పాటలు పాడతారు అంటే స్వామి వెంటనే పాడండి అన్నారు. అట్లా స్వామి మా చేత పాడించుకుని ఆ రోజుల్లో దసరాల్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రాంలో మాకు అవకాశం ఇచ్చారు.
1: ఆ టైంలో అంటే 1957లో మీ వయసు ఎంత అండి?
2: 9 సంవత్సరాలు.
1: 9 సంవత్సరాలు. స్వామి వయస్సు
2: 30 సంవత్సరాలు.
1: అంటే చాలా యంగ్ గా ఉన్నప్పుడు స్వామిని మీరు చూడగలిగారు. మీరు చాలా అదృష్టవంతులు. అయితే మీకు సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో సేవ చేయాలి అని ప్రేరణ ఎట్లా కలిగింది? ఏ వయసులో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు ఈ ఆసుపత్రిలో?
2: మేము 1957 నుంచి ప్రతి సంవత్సరం దసరాలకో లేకుంటే ఎప్పుడు సెలవులు ఉంటే అప్పుడు పుట్టపర్తికి వచ్చి పోతూ ఉండేవాళ్ళం. 1965లో స్వామి జూన్లో రాగానే స్వామి వచ్చారు అని తాతగారు ఉత్తరం రాస్తే దర్శనానికి వచ్చాం. అప్పుడు స్వామి ఇక్కడనే ఉండిపోమని ఆజ్ఞిచ్చారు. స్వామి ఏం చెప్తే అదే మేము ఎప్పుడూ ఆచరించేవాళ్ళం. దాంతో ఇక్కడ ఉండిపోవటం జరిగింది. తర్వాత స్వామి నీకు సేవ అంటే ఇష్టం కదా, హాస్పిటల్లో సేవ చేయమని చెప్పి ఆజ్ఞిచ్చారు.
1: అప్పుడు మీ వయసు ఎంతండి?
2: 17 సంవత్సరాలు.
1: 17 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మీరు అక్కడే సేవ చేస్తున్నారు. ఓకే చూడండి, ఇప్పుడు మరి సత్యసాయి జనరల్ హాస్పిటల్ మనం చూసినట్లయితే ఎంతో అధునాతమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. అన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది దొరికేటట్లుగా స్వామి సమకూర్చారు. అయితే ఈ ఆసుపత్రి ప్రారంభమైనప్పుడు అంటే మీరు ఆ రోజుల్లో 10 వసంతాలు పుడతామంటే 1965 నుండి మీరు ఇక్కడ ఉన్నారు, ఆ టైంలో ఎలా ఉండేది, పరిస్థితులు ఎలా ఉండేవి?
2: అప్పటి రోజుల్లో అసలు మందులే ఉండేవి కాదు, అన్ని పౌడర్స్ ఉండేవి. ఆస్పిరిన్ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత మిక్స్చర్స్, ఆ కార్బోనేటివ్ మిక్స్చరు, డైఫాట్ జ్వరం వస్తే డైఫాటికా మిక్స్చరు, ఇవే ఇవ్వాల్సి వచ్చేది. అందువల్ల అప్పుడు చాలా ఇంజెక్షన్స్ కూడా ఒట్టి పెన్సిలిన్ ఇంజెక్షన్, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ అట్లాంటివే ఉండేవి. దాంతో ఆ కొంచెం వాటితోటే స్వామి అనుగ్రహమే ఎక్కువ పనిచేసేది ఆ మందుల కంటే కూడా. ఆ రోజుల్లో
1: డివైన్ డాక్టర్ పనిచేసేవారు, డాక్టర్స్ ఉన్నప్పటికీ అది పేరుకు మాత్రమే. ఇప్పటికి కూడా చాలా మంది అంటుంటారు, ఏ డాక్టర్ అడిగినప్పుడు ఇప్పటికీ చెప్తుంటారు మేము చేసేది ఎంత చేసినా భగవంతుడు అనుగ్రహం లేనిది ఆ పేషెంట్ కి క్యూర్ అవడం అనేది సాధ్యం కాదు అని.
2: అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చి అంటే పౌడర్ ప్యాకెట్లు ఇచ్చేస్తేనే అంత వెంటనే ఆరోగ్యం కుదురుపడేది. ఇప్పుడు ఇంత యాంటీబయాటిక్స్ అవన్నీ వచ్చినా కూడా అంత కష్టం అవుతుంది. అప్పటి రోజుల్లో ఆ చిన్న వాటికే స్వామి అనుగ్రహంతో అవి బాగుపడేవి, కానీ వైద్యంతో కాదని నేను అనుకుంటాను.
1: బయట సంగతి ఎలా ఉన్నా ఇక్కడ ఇప్పటికి కూడా మనం ఇచ్చే మెడిసిన్ ఎలా ఉన్నా కూడా స్వామి అనుగ్రహం ఇప్పుడు ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఎంతో మంది ఎంతో బాధతో వచ్చి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతుంటారు. రామేశ్వరయ్య గారు, మరి మీకు స్వామితో పరిచయం కానీ అనుబంధం అనండి ఎలా ఏర్పడింది?
3: నాకు 6వ సంవత్సరం వయస్సు అంటే నేను 2వ తరగతి చదువుతున్న రోజుల్లోనే 1953లోనే మా ఇంట్లో భగవాన్ బాబా వారి భజనలు చేసేవాళ్ళండి రోజు ప్రతిరోజు సాయంత్రం. అది నా తొలి పరిచయంగా నాకు జ్ఞప్తి. తర్వాత 1956లో నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో మా నాన్న అమ్మగారు స్వామి దర్శనం కొరకై పుట్టపర్తి వచ్చారు. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే నాకు ఆ సంవత్సరం బోర్డు పరీక్ష ఉందని నన్ను నువ్వు చదువుకో ఇంటి దగ్గరే ఉండి చదువుకో అని చెప్పి మా అమ్మను మాత్రం తోలుకొని ఆయన వచ్చాడు. ఆ స్వామికి దగ్గరికి నేను రాలేకపోయానే, స్వామిని నేను చూడలేకపోయానే అన్న ఇదేదైతే ఉందో అది అట్లాగే జ్ఞప్తి. ఆ పరిచయము 1953 ఉంటే స్వామి ఫోటోతో పరిచయం ఉండి భజన పరిచయం ఉన్నా స్వామి దగ్గర పోలేదన్న జ్ఞప్తిలో అట్లాగే నాటకపోయిందండి.
1: మరి ఎప్పుడు స్వామిని మీరు మొదటిగా చూశారు అంటే ప్రత్యక్ష దర్శనం ఫోటోలో చూశారు, ఆ పరిచయం ఉంది భగవంతుడనే అవగాహన ఉంది, అంటే స్వామిని ఎప్పుడు?
3: ప్రప్రథమంగా నేను స్వామిని 1962లో హెచ్ఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత జనరల్ గా తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని తిరుపతిలో లార్డ్ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత భగవాన్ బాబావారిని కూడా దర్శించుకోవాలన్న కోరిక కలిగి స్వామి ఎక్కడున్నారని విచారించానండి. అంటే స్వామివారు బెంగళూరులో ఉన్నారు ఇప్పుడు అని తెలిసింది. అప్పుడు అక్కడి నుండి నేను తిరుపతి నుండి డైరెక్ట్ గా బెంగళూరుకెళ్లి కాడుగూడి ప్రస్తుతం బృందావనం వైట్ ఫీల్డ్ అంటారే ఆ కాడుగోడి అనే గ్రామంలో స్వామి బృందావనంలో ఉన్నాను తెలిసి అక్కడికి వెళ్లి ప్రత్యక్ష దర్శనం గావించుకున్నాను. స్వామి ఒక రచ్చకట్ట మీద కూర్చొని ఒక 15 మంది విద్యార్థులు అనుకోండి వాళ్లతో ఏదో ముచ్చటిస్తూ కనిపించారు. అది నా తొలి దర్శనం.
1: మరి మనకి భగవంతుడు అంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన తల్లిదండ్రులు చెప్తారు ఈయన భగవంతుడు అని మనం అలాగే నమ్ముతూ ఉంటాం. అయితే మనకంటూ మనకు ఒక అవగాహన వస్తుంది ఈయన భగవంతుడు అనే దృఢమైన నమ్మకం మనలో కలగడానికి ఒక సమయం ఉంటుంది. అలాంటి సమయం మీ జీవితంలో ఎప్పుడు ఏర్పడింది?
3: యాక్చువల్ గా నాకు 1953 నుంచే స్వామి మీద ఒక గురి ఏర్పడినప్పటికీ 1966 నేను ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో స్వామివారు హైదరాబాద్కు రావడం తటస్థించింది. బూరుగున రామకృష్ణారావు, బూరుగుల రామకృష్ణారావు గారు స్వామికి ఒక ముఖ్య శిష్యుడు భక్తుడు అనుకోండి. అయితే వారు అప్పుడు యూపీ గవర్నర్గా ఉండినారు. వారింటికి స్వామి వచ్చినారు. అది వారి ఇల్లు నేనుంటున్నటువంటి హాస్టల్కు, హైదరాబాద్లో నేనుంటున్న హాస్టల్కు చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లడం తటస్థించింది. స్వామిని దర్శనం చేసుకున్న భాగ్యము రెండవసారి ప్రత్యక్ష దర్శనం స్వామిని హైదరాబాద్లో చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఒకటేమేంటంటే ఒక మిరాకిల్ ఏంటంటే స్వామివారు ఒక చిన్న పిల్లవాడు పోలియోతో జబ్బుతో బాధపడుతున్న పిల్లవాడి పైన, చిన్న పిల్లవాడి పైన విభూతి వర్షం కురిపించి ఆ బాలుని ఆ రోగం నుండి విముక్తి కావించడం నా కళ్ళారా చూశాను.
1: పోలియో వచ్చిన అబ్బాయిని
3: అది నాకు ఇంకా మరవలేని సంఘటనగా, ఒక భక్తి బీజాన్ని అనుకోండి లేకపోతే సంపూర్ణ విశ్వాసాన్ని నెలకొల్పుకోవడానికి ఒక అవగాహన ఏర్పరిచిందండి.
1: మరి మీరు 35 సంవత్సరాల పాటు, అదొక సుదీర్ఘ కాలం, అంతకాలం మీరు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ కాలంలో స్వామితో అనుభవాలు, అనుబంధం ఎలా ఉండింది?
3: నేను వైద్య వృత్తిలో విశేషాలు చెప్పాలంటే 1973 నుండి ఒకటే దగ్గర 30 సంవత్సరాలు వెళ్లి 36 సంవత్సరం వరకు ఐజా అనే ఒక పెద్ద గ్రామంలో, మాబునాడ్ జిల్లాలోనే పెద్ద గ్రామంలో పని చేసినప్పటికీ స్వామి యొక్క ఫోటోనే ప్రప్రథమంగా ప్రార్థించి, స్వామి ఫోటోకే ప్రార్థించి నా వృత్తిని స్టార్ట్ చేసేవాడినండి అక్కడ కూడా, ఐజాలో కూడా. అయితే ఒక రోజు ఏమైందంటే అనుకోకుండా స్వామి మీరు సర్వంతర్యామి కదా, అన్ని చోట్ల ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ కూడా మీదే కదా, ఇది కూడా మీదే హాస్పిటల్ అన్న భావన నా మనసులో ఎందుకో చాలా కలిగింది. కలిగిన అదే రోజు సాయంత్రం అనుకోకుండా నేను ఇంగ్లీష్లో స్వామి సత్యసాయి స్పీక్స్ అనే వాల్యూమ్, 2వ వాల్యూమ్ చదివానండి. దాంట్లో ఇదే నాలో మనసులోని దృఢమైన సంకల్పం ఏదైతే ఉండిందో, స్వామి అన్ని హాస్పిటల్స్ మీవే కదా, నా హాస్పిటల్ కూడా మీదే అన్న భావన ఏదైతే ఉందో అదే భావాన్ని స్వామి వ్యక్తీకరించాడు. ఆల్ హాస్పిటల్స్ ఆర్ మైన్ అని ఎప్పుడైతే సత్యసాయి స్పీక్స్ లో చదివానో ఇంకా నాలో ఎంతటి ఆనందము, విశ్వాసం రెండు అధికమైపోయాయి.
1: అంటే మీరు ప్రేయర్ అనండి లేకపోతే ఒక థాట్ కూడా స్వామి ఇమిడియట్
3: అనేది. తర్వాత అదే కాకుండా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, నేను 30 సంవత్సరాల్లో అన్ని రకాలైన వ్యాధులను అటెండ్ చేసేవాడిని. ఎందుకంటే అదొక మారుమూల గ్రామం, పిల్లల వ్యాధులు అనుకోండి, ఏదైనా పంటి వ్యాధులు, ముక్కు వ్యాధులు, కంటి వ్యాధులు, కాన్పులు, అన్ని రకాలైనటువంటి, తర్వాత కొందరు ఎన్నో రకాలైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు, ఇట్లాంటి ఎమర్జెన్సీస్, కొట్లాడుకునే వాళ్ళు, ఫ్రాక్చర్స్, అన్ని రకాల ఆర్థోపెడిక్స్, ఇది అది లేకుండా అన్ని రకాలైన వైద్యాలను నేను చేశానండి. ఎన్నోసార్లు సంక్లిష్టంగా పరిస్థితి ఏర్పడేది నాకు. నేను చేసేగలిగే చేసేది ఎంత చేసినా మేలు కానప్పుడు స్వామిని తలుసుకొని, స్వామి వాట్ ఎవర్ బెస్ట్, నేను ఎంత మంచి చేయాలనో నా చేతనైనా చేశాను, ఇంకా మీ అనుగ్రహమే అనుకున్న ఎన్నోసార్లు ఆ రోగి ఆ యొక్క బాధ నుండి విముక్తి కావడం చాలా నా అనుభవంలో చాలా సార్లు జరిగిందండి. క్లిష్టమైన కాన్పు అయిందనుకోండి, అటువంటి టైంలో కూడా స్వామి ఈజీగా కాన్పు చేయించాడు. అట్లా ఆ విధంగా నాకు అనుభవం. అదొకటే కాకుండా నాకు ఏంటంటే స్వామి యొక్క విభూతి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసింది విభూతి స్వామి పోలియో పైన ఇచ్చిన విభూతి, ఆ విభూతి యొక్క ఇది మహిమ నాలో అట్లే నాటుకొని పోయింది. అందుకొరకు స్వామి విభూతిని కూడా ఎప్పుడైనా సంక్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు నేను రోగులకు ఇచ్చేవాడిని. ఏంది స్వామి యొక్క శ్లోకము, పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, ఇష్టార్థ కామార్థ మోక్ష ప్రదాతం అనే శ్లోకమే కాకుండా అనుకోకుండా నా నోటి నుండి స్వామి ఇంకో శ్లోకాన్ని కూడా చెప్పించాడండి. సర్వరోగహరం, సర్వ పాపహరం, సర్వ దోషహరం, సర్వ కుటుంబ సకల సమస్యా పరిష్కారిని, ఆత్మజ్ఞాన ప్రదాయిని, మోక్ష ప్రదాయిని అంటూ నేను ఆ విభూతిని నీళ్లలో కానీ లేకపోతే విభూతిని డైరెక్ట్ కూడా ఇచ్చేవాడిని అండి, సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో రోగి. అట్లా ఎన్నోసార్లు కూడా నేను ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎన్నోసార్లు కూడా అట్లా విభూతి స్వీకరించి నా స్వతహాగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కారం లభించిందండి.
1: చాలా బాగుంది సార్. అయితే మరి 35 సంవత్సరాలు మీరు ఐజాలో మీ సేవలు అందించారు, అటువంటిది పుట్టబర్తిలో వచ్చి జనరల్ హాస్పిటల్లో సేవ చేయాలి అనే ఆకాంక్ష మీలో ఎప్పుడు మొదలైంది?
3: అయితే చూడండి, నేను స్వామి ఫోటో ముందు ప్రథమంగా ప్రార్థన చేసిన తర్వాతే నా వైద్య వృత్తిని ఆరంభించేవాళ్ళని చెప్పాను నేను. అయితే ఎన్నోసార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి, స్వామి ముందు ఆత్మ ప్రదక్షిణ అనుకోండి, ఒక్కోసారి స్వామి చుట్టూ ఆ రూమ్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ప్రార్థించేవాడిని స్వామిని. ఏమని, స్వామి నా కనీసం నా యొక్క అంత్య సమయంలోనైనా చివరి దశలోనైనా తమ సాన్నిధ్యంలో గడిపే భాగ్యాన్ని ప్రసాదించండి అని ఎన్నోసార్లు కూడా ప్రార్థించేవాడిని. ఒక రెండు పర్యాయాలు, ఒక పర్యాయమేమో సత్యసాయి సూపర్ హాస్పిటల్ డైరెక్టర్ గారికి, ఒక పర్యాయం స్వామికి డైరెక్ట్ ఉత్తరం కూడా రాశానండి. ఇక్కడకొచ్చి చెయ్యాలి అంటే ఏదైనా సేవ చేసే భాగ్యం అవకాశం ఉంటుందా, నాలాంటి వాళ్లకు యోగ్యత ఏంటి అని ఉత్తరం కూడా రాశాను. అయితే ఆ ఉత్తరాల సంగతి తెలియదు, స్వామికి ఎన్నో లక్షల ఉత్తరాలు వస్తుంటే ఏమేమి తెలియదు అనుకోండి. ఆ విధంగా కూడా నాలో స్వామి దగ్గరికి వచ్చి వెళ్లి సేవ చేయాలన్న భాగ్యం కలిగింది. అనుకోకుండా ఏం జరిగిందంటే 2008 ఆరంభంలో మా శ్రీమతికి మోకాలు నొప్పి ఆపరేషన్ కొరకు మోకాలు టోటల్ నీ ట్రాన్స్ప్లాంట్ చేశారండి, ఎక్కడ మన సత్యసాయి జనరల్ సూపర్ హాస్పిటల్లో. అది చేసినప్పుడు అనుకోకుండా నాకు కొంత టైం దొరికినప్పుడు మెడికల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారిని సంప్రదించానండి. సార్, ఇక్కడ సేవ చేయాలంటే నాకు కావాల్సిన అర్హతలేంటి, యోగ్యతలేంటి అని సంప్రదించండి. వారు ఒకటే ప్రశ్న అడిగారండి, మీ వయసు ఎంత అని. మీ వయసు ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి అడిగారు. నా వయసు 60 సంవత్సరాలు 61 అండి. నేను MBBS క్వాలిఫికేషన్, ఒక దగ్గర ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు వెంటనే జాయిన్ కాండి అని నాకు సలహా ఇచ్చారండి. తొలి పరిచయంలోనే, తొలి దర్శనం వారితో కలిసినప్పుడు సంభాషణలోనే. నేను తర్వాత, సార్ మరి నాకు కొంత సమయం కావాలి 2-3 నెలలు, తర్వాత మా చిన్న అమ్మాయి వివాహం కూడా ఉంది అంటే ఆయన ఒకటే అన్నాడు, వివాహం దేముంది, ఎక్కడున్నా అవుతుంది, ఎక్కడున్నా అవుతుంది, అక్కడున్నా అవుతుంది. తర్వాత 2-3 నెలలు ఎందుకొరకు అవసరం, ఇప్పుడు మీరు కరెక్ట్ టైంలో వచ్చారు ఏప్రిల్లో, ఈ టైంలో చాలా మంది డాక్టర్స్ లీవ్ మీద ఉంటారు కనుక ఎంబడే జాయిన్ కండి, జాయిన్ అయ్యి మీరు సేవలు అయితే చేయండి, మీకు కూడా అవగాహన ఏర్పడుతుంది ఇక్కడి విషయం గురించి. తర్వాత స్వామి మీ యొక్క అప్లికేషన్, మీ దరఖాస్తును స్వామికి తోటి చూయిస్తాము, స్వామి ఆశీర్వదించి అనుగ్రహించిన తర్వాత మీకు అది కూడా హానరీ మెడికల్ ఆఫీసర్గా అవకాశం వస్తే మీకు ఆర్డర్ ఇస్తామని చెప్పారండి. అది అయితే ఇదంతా కూడా నా హృదయంలో, నా మనస్సులో ఏమనుకున్నానంటే ఇదంతా కూడా స్వామే చెప్పిస్తున్నాడు లక్ష్మీనారాయణ గారితో అనుకుని వేరే సంశయానికి తావివ్వకుండా ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యానండి. అది జాయిన్ అయిపోయాను.
1: మరి మీకు ఎప్పుడు వచ్చింది సార్ ఆనరీ మెడికల్ ఆఫీసర్ గా?
3: అయితే నేను జాయిన్ అయింది 9 April 2008. నేను ఒక 4 నెలలు పనిచేశాక ఆగస్టులో ఎప్పుడన్నా రాని ఆర్డర్ అని చెప్పి నేను వెళ్లి మా అక్కడికి మా ప్రాత ఐజ గ్రామానికి వెళ్లి నా మొత్తము, నా సరంజామ మొత్తము, లగేజ్ మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను, ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసి ఒకటేసారి వచ్చేసాను. వచ్చిన రోజు మర్నాడు పోయి హాస్పిటల్కి వెళ్లిన రోజు, సార్ మీది స్వామి అనుగ్రహించాడు మీకు ఆర్డర్ అని చెప్పి ఇచ్చారండి అంటే నాకు అనిపించింది, నేను సంపూర్తిగా నా యొక్క ప్రాపంచిక చింతలను అక్కడ కంప్లీట్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చేసేందుకు నెక్స్ట్ డేనే
4: స్వామి పర్వత చాలా బాగుంది సార్. అయితే మీరు 35 సంవత్సరాలు బయట ఉన్నారు, మరి ఇక్కడ 4 సంవత్సరాలు కావస్తుంది మీరు ఉండి, అయితే ఇక్కడికి బయటకి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి, అంటే మీలో ఎలాంటి మార్పు?
3: చూడండి, ఇక్కడికి వచ్చి నేను 4 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ప్రధానంగా ఇక్కడ నేను జనరల్ మెడిసిన్ పురుషుల విభాగానికి మాత్రమే పరిమితమయ్యాను. అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించింది ఏంటంటే, అక్కడ అన్ని విభాగాల సంఖ్య రోగుల సంఖ్యను ఎంత చూసావన్నో, ఇక్కడ ఒక్క జనరల్ మెడిసిన్ విభాగంలోనే అంతమందిని చూస్తున్నాను డైలీ నేను. అదొకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ నాకు స్వామి ఏం చేశాడంటే, ఆర్డర్లో జనరల్ మెడిసిన్ విభాగానికే కాకుండా సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ డాక్టర్ గా కూడా నన్ను నియమించారండి. అది నాకు ఇంకా ఎక్కువ అనుభూతి కలిగించింది. ఎందుకంటే స్వామి ఎన్నోసార్లు అనేవారు, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ప్రాపర్టీ అని అనేవాళ్లు. అట్లాంటి విద్యార్థులకు కూడా, విద్యార్థుల ఆరోగ్యానికి కూడా నన్ను నియమించడం నాలో ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించిందండి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ సుమారు అంతే సంఖ్య చూస్తున్నప్పటికీ కూడా అక్కడికిక్కడికి భేదం ఎక్కడంటే, అక్కడ ఐజ గ్రామ చుట్టూ పరిసర గ్రామాలు ఒక 10-15 కిలోమీటర్ల వ్యాసంలోని గ్రామాల ప్రజలకు మాత్రమే నేను సేవలు అందించేవాడిని. ఎప్పుడో వాళ్ల బంధువులు ఎవరన్నా వస్తే, దూర బంధువులు వస్తే, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లంటే, ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి జిల్లా నుండి స్వామి దర్శనం కొరకు వస్తారు, ప్రతి యాత్ర అని. ప్రతి రాష్ట్రం వాళ్ళు సేవాదాలుగా వస్తారు, ప్రతి ఇంటర్నేషనల్ గా కూడా ఎంతో మంది భక్తులు వస్తారు అంతర్జాతి. ఆ విధంగా ఏమైపోయిందంటే, నా యొక్క సేవ చేసే భాగ్యము జిల్లా నుండి కాకుండా రాష్ట్రమే కాకుండా పలు దేశాలకు కంప్లీట్ గా విశ్వవ్యాప్తానికి కూడా నేను సేవ చేసే భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నానండి ఇక్కడికి వచ్చాక.
4: అదే స్వామి అంటున్నారు, వ్యక్తి సమిష్టి పరమేష్టి అన్నట్టు. మీరు ఎప్పుడైతే కోరుకున్నారు నా చివరి క్షణాలు మీ దగ్గర గడపాలని, అయితే స్వామి మీకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాగే మీ సేవలు ఎప్పుడూ కొనసాగిస్తూ ఉండాలని మా ప్రార్థన కూడా సార్. సమీర్ గారు, ఒక తోటి యువకుడిగా నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఎంబీబీఎస్ చేయాలి అనే కోరిక కలగడం అందరికీ కలుగుతుంది, అయితే అది చాలా క్లిష్టమైనది, ఆ కోర్స్ క్లిష్టమైనది, దాంతో దానిలో ఉన్న ఖర్చు కూడా అలాంటిదే. అలాంటప్పుడు అదే కాకుండా మీరు గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు, గోల్డ్ మెడల్ కూడా పొందారు, అయితే మీకు ఈ ప్రేరణ ఎంబీబీఎస్ చేయాలి అనే ప్రేరణ ఎలా కలిగింది?
5: ముందుగా స్వామికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటున్నాను. నేను మొట్టమొదటి నుంచి కూడా నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదు. నిజానికి నేను ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను, లేదా మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అయితే దైవ నిర్ణయం మాత్రం మరోలా ఉంది. మా గురువు గారు, అంటే మేము క్రియాయోగ సాధన చేస్తూ ఉంటాము, చాలా మందికి తెలుసు పరమహంస యోగానంద గారని, వారి కాంటెంపరీ కో డిసైపుల్ అయిన హరిహరానందగిరి గారు మా గురువు గారు అన్నమాట. ఒకసారి ఆయన దర్శనానికని మేము వెళ్లగానే నన్ను ఆయన ప్రత్యేకించి అడిగారు, నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? నేను చెప్పాను సైంటిస్ట్ అవుతాను. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నాను. సైంటిస్ట్ అవుతాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఒక సైంటిస్ట్ ఎవరింటిలోకి వెళ్లలేడు, కానీ ఒక డాక్టర్ అనేవాడు ఏ ఇంటికైనా వెళ్లగలడు, ఎవరికైనా సహాయపడగలడు, ప్రతి ఫ్యామిలీకి తన అవసరం ఉంటుంది, అందుకని నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పి ఊరుకున్నారు. నేను దాన్ని అసలు పట్టించుకోలేదు ఆ మాటని. సంవత్సరాలు దొల్లిపోయాయి, నేను ఎంతసేపు కంప్యూటర్ కంప్యూటర్ అనుకుంటూ ఉన్నాను. 10th క్లాస్ కూడా అయిపోయింది, ఇంకా రేపో మాపో ఎంపీసీలో చేరిపోతాను ఇంటర్మీడియట్ లో అనగా, ఆ టైంలో మళ్ళీ అక్కడ కూడా మరి దైవ ప్రేరణ అయి ఉంటుంది, నాకు ఎంపీసీ వద్దు, నాకు బైపీసీ కావాలి, నేను డాక్టర్ అవుతానని నాకు తెలియకుండా నేనే నిర్ణయం తీసుకున్నాను. బైపీసీలో జాయిన్ అయ్యాను. తర్వాత కూడా ఎంసెట్ లో కూడా స్వామి నా ఎంసెట్ పరీక్షలో కూడా ఒక చక్కటి మిరకిల్ చేసి ఒక మంచి ర్యాంక్ కూడా, స్టేట్ 124th ర్యాంక్ కూడా ఆయన ప్రసాదంగా నాకు అందించడం జరిగింది. ఈ విధంగా అనుకోకుండా డాక్టర్ అయ్యానన్నమాట. అది కాక మా గురువు గారు చెప్పినట్టు ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉంటుంది అని ఆయన చెప్పిన మాట ఎలా నిజమైందంటే, స్వామి నన్ను ఫ్యామిలీ మెడిసిన్ లో డిఎన్బి కింద నన్ను తీసుకోవడం జరిగింది. సో ఆ రోజుల్లో ఆ మహానుభావులు అన్నమాట ఈ రోజు ఇలా వాస్తవం అవడం అంతా కూడా నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
4: అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో ఉన్నది స్వామి. అలా ఆ రోజు దగ్గర స్వామి పలికించారు ఆయనతో ఆ మాటలు
5: అక్షరాలనండి.
4: అండ్ ఇక్కడ స్వామి అది మీకు నిరూపించారు, ఆ రోజు పలికింది నేనే అన్నారు.
5: అవును,
4: చాలా బాగుంది సార్. అయితే మీకు స్వామితో అనుబంధం అని నేను ఎప్పుడు మీరు స్వామిని మొదటిసారిగా చూసింది తొలి సంభాషణ కానీ ఇలాంటి అనుభవాలు అలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయి?
5: నేను మొట్టమొదటిసారి స్వామిని 1994లో చూశాను. నాకు 11 సంవత్సరాల వయసు అనుకుంటానప్పుడు వచ్చినప్పుడు గాని ఎవరూ నాకు ఆయన దేవుడని ఏమి చెప్పలేదు. అంతకుముందు కూడా నేను స్వామిని కొలిచింది లేదు. హనుమంతుడు నా ఇష్టదైవంగా ఉండేవాడు. కానీ స్వామిని చూసినప్పటి నుంచి కూడా ఎవరు చెప్పకుండానే ఈయన ఆయనే నా దైవం అయిపోయారన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి, ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత సంవత్సరానికి నాంతటి నేనే ఒక్కడినే సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు తొలిసారిగా హాస్టల్లో చేర్పించారు. ఆ టైంలో భౌతికంగా తల్లిదండ్రులకు దూరమైన ఆ సమయంలో స్వామికి ఎంతో దగ్గరయ్యానన్నమాట. స్వామి సాహిత్యంతో పరిచయం అప్పుడే ఏర్పడింది. స్వామి ఏం చెప్పారు, స్వామి మన నుంచి ఏం ఆశిస్తారు, ఆ దైవ ప్రేమ మాధుర్యం ఎలా ఉంటుంది, అలాంటివన్నీ నేను అప్పుడే హాస్టల్కు వెళ్లిన తొలి సంవత్సరంలో తెలుసుకున్నాను. ఆ విధంగా స్వామితో నా అనుబంధం పెరిగిందన్నమాట.
4: మరి ఇప్పుడు మెడిసిన్ ప్రొఫెషన్, అది నేనేమి దాన్ని దుయ్యబట్టట్లేదు, కానీ అది ఎలా అయిపోయిందంటే బయట డాక్టర్ అంటేనే ఎంతో ఖర్చు, ఎంతో డబ్బులు ఇవ్వాలి అని మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు డాక్టర్ బయట హైదరాబాద్ లో అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే ఓ డబ్బులు అయిపోతాయి. అదొక లూక్రేటివ్ ప్రొఫెషన్ అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ గా స్టార్ట్ అయింది, ఒక లూక్రేటివ్ ప్రొఫెషన్ అయిపోయింది. అయితే అంత లూక్రేటివ్ ప్రొఫెషన్ ని బయట వదిలేసి మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి, ఇక్కడ స్వామి దగ్గర ఉండి ఇంత యంగ్ వయసు లో సేవ చేయాలని మీకు ఎలా ప్రేరణ కలిగింది?
5: మంచి ప్రశ్న అడిగారు. స్వామి చెప్పినది మనకందరికీ తెలుసు, మనీ కమ్స్ అండ్ గ్రోస్ అండ్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు. అంతేకాకుండా స్వామి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ వర్క్ ఈజ్ వర్షిప్ అన్న ఈ సందేశాలన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఆచరణలో గమనించగలిగే అవకాశం శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో నేను గమనించాను. నన్ను ఒక వైద్యునిగా అత్యంత ప్రభావితం చేసింది కూడా శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటలే. అంతవరకు డాక్టర్ అన్న పదానికి నాకున్న నిర్వచనం వేరు, ఇక్కడ చేరిన తర్వాత ఆ నిర్వచనం మారిపోయింది. ఇక్కడ ఎంతో మంది ఆదర్శవంతమైన డాక్టర్లు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ఉదాహరణగా నన్ను బాగా ప్రభావితం చేసిన 2-3 చిన్న చిన్న అంశాలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ డాక్టర్లు ప్రతి రోగితోని తమ సొంత మనిషితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. ఇక్కడ చేరిన కొత్తల్లో నేను చూసిన కొన్ని సన్నివేశాలు ఎలాంటివంటే, ఇంతకుముందు నాకు ఒక అభిప్రాయం ఉండేది, డాక్టర్ అనగానే చాలా డిగ్నిఫైడ్ గా అస్సలు నలగని కోటు వేసుకుని రిజర్వ్డ్ గా ఉండాలి, ఒక పెద్ద తరహా మెయింటైన్ చేయాలి అనిపించేది. కానీ ఇక్కడికొచ్చి చూస్తే డాక్టర్లు రోగితో పాటు రోగి పక్కన మంచం మీద కూర్చొని తమ ఆప్త మిత్రునితో మాట్లాడుతున్నట్లు మాట్లాడడం చూశాను. ఒకసారి ఒక పేషెంట్ తిండి సరిగ్గా తినడం లేదన్నమాట, తినడం లేదు, తాగట్లేదు, నస్సల మాట వినట్లేదు. ఆ టైంలో ఒక డాక్టర్ గారు స్వయంగా ఒక పాల గ్లాస్ పట్టుకొచ్చి రోగి పక్కన కూర్చొని తన సొంత చేత్తో తాగించడం అనే సన్నివేశం చూశాను. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. చాలా సందర్భాల్లో ఒక్కలే వస్తున్న రోగులకి, అంటే వాళ్ళకి అటెండెంట్స్ ఉండరన్నమాట, అలాంటి వాళ్లతోటి వేరే ఎవరో వాళ్ళకి హెల్ప్ చేయడానికనే సేవాదళ్ళను ఇంకెవరినో పిలిపించకుండా డాక్టరే స్వయంగా వచ్చి తన వీల్ చైర్ ను తోసుకుంటూ ఎక్స్రే డిపార్ట్మెంట్ కి వెళ్లడం, మళ్లీ ల్యాబ్కి తీసుకురావడం, ఇలాంటివి చేయడం గమనించాను. చాలా ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఇంకా ఇంకో సందర్భంలో 2009లో జరిగింది. ఒక సీరియస్ పేషెంట్ మా హాస్పిటల్ కి రావడం జరిగింది. తనకి కార్డియా క్రిటికల్ కేర్ అవసరమైంది. ఆ సందర్భంలో అంబులెన్స్ ఆల్రెడీ సూపర్ స్పెషాలిటీకి వెళ్లిపోవడం వల్ల ఆ పేషెంట్ ని మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా పంపాలో మాకు అర్థం కాలేదు. ఆ టైంలో అక్కడ ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన సొంతంగా తన కారు పట్టుకొచ్చేసి ఆ పేషెంట్ ని తన కారులో కూర్చోపెట్టి తనే డ్రైవ్ చేసుకుంటూ సూపర్ స్పెషాలిటీకి తీసుకువెళ్లి చేర్పించి అక్కడ డాక్టర్లకు అప్పగించి రావడం చూశాను. సో ఇటువంటి సన్నివేశాలన్నీ చూస్తుంటే చాలాసార్లు అసలు ఒక్కడిని ఆలోచిస్తున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయన్నమాట. ఇంత సేవాభావం.
4: మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు, మేము కూడా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, మామూలుగా బయట హాస్పిటల్లో కూడా చూశాను, మా మదర్ ని జాయిన్ చేసినప్పుడు, వాళ్ళని జాయిన్ చేసినప్పుడు అదొక ఆర్డియల్ లాగా ఉంటుంది. 15 డేస్ హాస్పిటల్లో ఉంటే ఇట్స్ అన్ ఆర్డియల్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మా మదర్ ని కానీ ఫాదర్ ని కానీ జాయిన్ చేసినప్పుడు 15 డేస్ యూస్ టు బి నథింగ్. అంటే అసలు మన కేర్ లేకుండానే వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకోవడం అనేది మీరు చెప్పినట్టు నిజం సార్. మా అనుభవం కూడా, అంటే మీరు చెప్తున్నారనే కాదు, రోగులుగా మేము అనుభవించిన అనుభవం.
5: అవును. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పేషెంట్లు ఉచిత వైద్యం కోసమని చాలా దూరాల నుంచి వచ్చేస్తారు. రావడానికి మాత్రమే డబ్బు ఉంటుంది, వైద్యం అయ్యాక వెళ్లడానికి డబ్బు కూడా ఉండదు. అటువంటప్పుడు డాక్టర్లే, ఆనరీగా పనిచేస్తున్న డాక్టర్లు కూడా తమ సొంత జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వడం చూశాను. ఇంకా చాలా సందర్భాల్లో డాక్టర్లు రోగులకు అలా వైద్యం చేస్తూ చేస్తూ తమ భోజనాలు మర్చిపోయిన సందర్భాలు చూశాను. ఇవన్నీ ఇంతకుముందు నాకు అసలు కనీ విని ఎరుగని సంఘటనలు అన్నమాట. మెడికల్ కాలేజీలో ఉండగా ఇలాంటిది అసలు సాధ్యమని కూడా నేను ఏనాడు అనుకోలేదు. అలాంటిది ఇక్కడంతా చూస్తూ ఉండి ఎంతో ప్రభావితమయ్యానన్నమాట. ఒక్క డాక్టర్లే కాదు, నర్సెస్ కూడా, ప్రతి ఒక్కరు స్టాఫ్లు అందరూ అంకిత భావంతో ఉన్నవారే. కొంతమంది నర్సులు అయితే హాస్పిటల్కి నడిచొచ్చేవాళ్లు ఇక్కడ వస్తారు, ఎలాగో డ్రెస్సింగ్లు అవి చేయించుకుంటారు అల్సర్స్ ఏమైనా ఉంటే. ఇక్కడికి రాలేని వాళ్లకి నర్సులే స్వయంగా తమ 8 నుంచి 8 వరకు 12 గంటలు పనిచేసి మళ్లీ డ్రెస్సింగ్ మెటీరియల్ పట్టుకుని వెళ్లి షెడ్స్ లోని రోగులకి డ్రెస్సింగ్లు చేయడం కూడా చూశాను. ఇవన్నీ చూసిన మీదట జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడుంది అన్న ప్రశ్న నాలో ఉదయించింది. డబ్బులో ఉందా, పేరులో ఉందా, ఇంకెందులో ఉంది? సేవలోనే ఉందన్నది స్పష్టమైంది. అందుకని మీరన్నట్టు నిజమే, బయటకు వెళితే లక్షలు ఆర్జించుకోవచ్చు, కానీ ఇటువంటి ఆనందం మాత్రం మరెక్కడ లభిస్తుంది? కనుక స్వామి అనుగ్రహంతో ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్వామి నాపైన తగిన అనుగ్రహం కూడా చూపించి నాకు ఇక్కడ పర్మనెంట్ పోస్ట్ కూడా ఇచ్చారు.
4: చాలా సంతోషం సార్. నేను ఇందాక రామేశ్వర గారు చెప్పినట్టు మీరు యు హావ్ ఎ వెరీ లాంగ్ లైఫ్ టు గో, అండ్ నిజంగా మీరు అలాగే మీరు ఆరోగ్యంగా ఉండి మరింత మందికి ఆ స్వామి ప్రేమను, మీలో ఉన్న ప్రేమను అందరికి పంచాలని ఆశిస్తున్నాం.
5: థ్యాంక్ యూ.
4: అయితే ఐ జస్ట్ వాంట్ టు నో, ఇప్పుడు మనకిప్పుడు 57 ఇయర్స్ అవుతున్నాయి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి, అయితే కొన్ని స్టాటిస్టిక్స్, అంటే స్టాటిస్టిక్స్ అనేవి ఏదో ఇంత చేశామని చెప్పుకోవడం కాదు, కానీ జనరల్ హాస్పిటల్లో ఇంత బయట నుండి చూస్తే అది ఒక చిన్న భవనం మాదిరి కనపడుతుంది, అయితే దాంట్లో ఎంత పని జరుగుతోంది అనే విషయం ఎవరికి తెలియదు. అలాంటి మీ డాక్టర్లతో మాట్లాడితేనే తెలుస్తుంది ఎంత పని జరుగుతోంది, ఎంతమంది పేషెంట్స్ చూస్తున్నారు, ఆ విషయాలు కొంచెం మాతో పంచుకుంటారు సార్.
5: అలాగే టూకీగా చెప్తాను. యావరేజ్ గా ప్రతిరోజు మా జనరల్ హాస్పిటల్లో చూసే పేషెంట్ ఓపీడీ లోడ్ 1000 దాటి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరోజు సుమారు 950 నుండి 1250 మంది ఓపీడీ కేసెస్ ని చూస్తామన్నమాట. సుమారుగా ఒక డాక్టరు ఎంత కాదన్నా ఒక 50 మందిని కాని 60 మందిని కాని చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరోజు. అది కాకుండా ఇన్ పేషెంట్స్ కూడా ఉంటారు 100 బెడ్డెడ్ హాస్పిటల్ మనది. అందులో 50 బెడ్స్ అన్నది కేవలం గైనిక్ అండ్ ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్ కి పరిమితం, మిగతా 50 బెడ్స్ అన్ని కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఉంటాయన్నమాట. ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి మన హాస్పిటల్లోని. ఈ విభాగాలన్నీ కూడా పుట్టపర్తి మరియు చుట్టుపక్క పరిసర గ్రామ ప్రజల ప్రాథమిక ఆరోగ్యాలన్నీ తీర్చిదిద్దడానికి సరిపోతాయన్నమాట మన వనరులన్నీ కూడా. ఇందులో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అతిపెద్ద విభాగం ఇదే అనమాట. మాక్సిమం పేషెంట్ లోడ్ కూడా ఇక్కడే ఉంటుంది నెంబర్. తర్వాత గైనిక్ అండ్ ఆబ్స్, పీడియాట్రిక్స్, డెంటల్, సర్జికల్ అండ్ ఫిజియోథెరపీ అన్ని విభాగాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకున్నారు. ఇంకా డెలివరీలు కూడా రోజుకి 5 నుండి 10 దాకా జరుగుతూ ఉంటాయి. సిజేరియన్ సెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది ఒక ఓవర్ వ్యూ అనుకోవచ్చు.
4: అండ్ ఇప్పుడు బయట కూడా కొన్ని చోట్ల చూసాము, అంటే ఉచిత కన్సల్టెన్సీ ఒక రోజు, ఒక వారంలో ఒక రోజు ఇవ్వబడుతుంది, ఈ టైంలో ఇవ్వబడుతుంది, అలా ఉంటుంది. అయితే మన ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీనే కాకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా సార్, దాని గురించి, అంటే ఈ మెడిసిన్స్ ఏమైనా ప్రిఫరెన్షియల్ బేసిస్ ఉంటుందా, ఎలా ఇస్తారు సార్ మెడిసిన్స్?
5: మీరు చెప్పినట్టుగా ఇది చాలా యునీక్ ఫీచర్ అన్నమాట. చాలా చోట్ల ఫ్రీ కన్సల్టెన్సీ చేస్తారు, కానీ ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం అనేది వాళ్ళ శక్తికి మించిన పని అవుతుంది. కానీ మీరు చెప్పినట్టుగా మన హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ తర్వాత 3 రోజులకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని కూడా పూర్తి ఉచితంగా మన హాస్పిటల్లో సప్లై చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో క్రానిక్ పేషెంట్స్, మన చుట్టుపక్కల ప్రజలకి, ముఖ్యంగా పుట్టపర్తి పరిసర గ్రామాల నుంచి బీపీ, షుగర్ అలాంటి వాటికి, అలాంటి పేషెంట్స్ అన్నమాట, వాళ్ళు ఎంత పేదవాళ్ళంటే వాళ్ళకి 2 పూట్ల కడుపు నిండడమే కష్టం. అలాంటి వాడికి షుగర్ మాత్రం మింగుని బీపీ మాత్రం మింగు అంటే వాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది మన హాస్పిటల్కి రావడం, ఉచితంగా ఈ మెడిసిన్స్ తీసుకుని వెళుతూ ఉండడం జరుగుతుంది. ఇది చాలా యునిక్ ఫీచర్ అన్నమాట, ఎంతైనా మెచ్చుకోదగినది. అది స్వామికే సాధ్యమైంది.
4: కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు స్వామి ఆదర్శ వైద్యము అంటే ఇలాగ ఉండాలి అని ఎన్నో మార్లు ఆదర్శ ఆరోగ్య వైద్య విధానాన్ని గురించి మీ అందరితో పంచుకున్నారు. ఎన్నో మార్లు స్వామి హాస్పిటల్కి యానివర్సరీకి ఎన్నో మార్లు వచ్చారు మీ హాస్పిటల్కి. అలాగే కాకుండా ఇంత పూర్వపు రోజుల్లో నాగమణి గారు గుర్తుండి రోజు వచ్చి ఆవిడ చెప్పేవారు, ఆవిడ మొన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, రోజు వచ్చి మిక్స్చర్ ఎక్కడ ఉండాలి, కత్తిరిన ఎక్కడ ఉండాలి, మొత్తం
2: ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉండాలి,
4: ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చూసుకున్నారు స్వామి. అయితే స్వామి చెప్పిన ఆదర్శ ఆరోగ్య వైద్య విధానాన్ని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాము, అసలు ఆ ఆదర్శ ఆరోగ్య వైద్య విధానం ఎటువంటిది?
5: ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగినది. సాయి ఐడియల్ హెల్త్ కేర్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఒక్క దాని తొలి బీజం ఇక్కడ పుట్టపర్తిలో స్టార్ట్ అయినా గానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లోని ఎన్నో చోట్ల స్వామి భక్తులంతా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనిలో చాలా విషయాలు దృష్టిలో పెట్టుకుంటాము. ఓవరాల్ గా ఈ ట్రీట్మెంట్ విధానాన్ని హోలిస్టిక్ హెల్త్ కేర్ అనొచ్చు. దీనిలో ఎలాంటి అంశాలు ఉంటాయంటే, ఇప్పుడు ఒక రోగిని ఎన్నో ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి ఉన్న ఒక బాడీలాగా భావించకుండా ఒక మనసున్న మనిషిగా చూడడం జరుగుతుంది. మైండ్ బాడీ కాంప్లెక్స్ కి ఉన్న సంబంధం, పరస్పర అనుబంధం ఏంటన్నది గుర్తించడం జరుగుతుంది. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఫలానా కంప్లైంట్ చెప్తే ఫలానా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఫలానా హెడ్ ఏక్ అంటే ఫలానా క్రోసిన్, ఓకే. కానీ ఈ హోలిస్టిక్ లో అలా కాదు. ఈ హెడ్ ఏక్ ఎందుకు వస్తుంది? ఎక్కువ ఆలోచన చేస్తున్నాడా, ఎక్కువ టెన్షన్ ఉందా, మనసు ప్రభావం ఏమైనా ఉందా, ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నాడా, ఇవన్నీ ఆలోచించడం ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ యొక్క ప్రత్యేకత అన్నమాట. సో మనిషి యొక్క ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ని పరిగణలోకి తీసుకునేదే హోలిస్టిక్ హెల్త్ కేర్. ఇప్పుడు ఈ విధానంలో ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్ కైనా ముందు ఒక హోప్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ విషయం స్పష్టంగా స్వామి ఒక సందర్భంలో ఒక డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక క్రిటికల్ పేషెంట్ ఎవరైనా వస్తున్నాడు అనుకుందాం, మరో 2 సంవత్సరాల్లో చనిపోతాడు అనుకుందాం, అటువంటప్పుడు కూడా స్వామి ఏం చెప్పారంటే వైద్యునితో, నువ్వు ఆ విషయాన్ని సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొద్దు. నువ్వు అదే విషయాన్ని తనతో చెప్తే 2 సంవత్సరాలు కాదు కదా, 2 నెలల్లోనే ఆ పేషెంట్ ప్రాణం పోతుంది. కనుక ఎంత భయంకరమైన జబ్బుతో వచ్చినా గాని నువ్వు ధైర్యం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, ఒక హోప్ ఇవ్వాలి, దైవ విశ్వాసం కలగజేయాలి. అప్పుడు అది 2 సంవత్సరాలేమి, 20 సంవత్సరాలైనా హ్యాపీగా బతుకుతాడు అని చెప్పారు. కనుక పేషెంట్స్ లో హోప్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా స్వామి ఎప్పుడో చెప్పారు, ఎనీ జబ్బు, ఏ జబ్బుకైనా గాని ఆహార విహారాల్లో ఉన్న తేడా ప్రాబ్లం అక్కడ వస్తుందన్నమాట. మోడరేషన్ లేకపోవడం, తప్పుడు ఆహారం, తప్పుడు విహారం, వీటి వల్లనే జబ్బులు వస్తున్నాయన్నది స్పష్టం చేశారు. కనుక ఈ విషయంలో మేము ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటాం. పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే వాటి మీద కూడా అవగాహన కల్పిస్తామన్నమాట. దీన్నే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అన్న కూడా మనం అనొచ్చు. నా గోల్డ్ మెడల్ కూడా ఇందులోనే స్వామి నాకు ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ మెడిసిన్, దానికి ఇంకో పేరు ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. సో ఇది ఇంకో రకంగా ఎలా ప్రత్యేకత సంతరించుకుందంటే, జనరల్ హాస్పిటల్ 1960లో స్వామి ఒకసారి విచ్చేసినప్పుడు యానివర్సరీకి ఉపన్యాసం ఇస్తూ చెప్పారన్నమాట, ఈ సత్యసాయి హాస్పిటల్ కేవలం రోగులకి మందులివ్వడమే కాక గ్రామస్తులకు అసలు రోగాలే రాకుండా ఉండే విధానాలను బోధించాలి అని. కనుక ఎగ్జాక్ట్లీ. సో ఈ విధానానికి మా హాస్పిటల్లో చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ గమనిస్తూ ఉంటాము మనము. బాలింతలకి సరైన ఆహారం పెట్టరు, తిండి పెట్టరు, గర్భిణీ స్త్రీలకి రోజుకి 3 గ్లాసులు మంచినీళ్లు తప్ప అసలు మంచినీళ్లే ఎవరు తాగడానికి. కనుక మన గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఉదయం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసెస్ నిర్వహించడం, ఈ ప్రివెంటివ్ ఎడ్యుకేషన్, ప్రమోటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందాక మనం అనుకున్నట్లుగా మైండ్, మనసు అనేది మొత్తం శరీర ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేది మనసే. ఆనందంగా మనసుంటే సగానికి సగం రోగాలే ఉండవు. కనుక రోగి ఎలా ఆనందంగా ఉండొచ్చు అనే విషయాలు మేము చెప్తూ ఉంటాం. ఆనందంగా ఉండాలంటే భగవంతుడితో కలిపి ఉన్నప్పుడే ఆనందం. అందుకని నామస్మరణ, భజన లాంటివి చెయ్యమని, అన్ని మతస్థులకి వాళ్ల వాళ్ల మతాల్లో విశ్వాసం దృఢపరచుకోమని చాలా నొక్కి ఒక్కడి నుంచి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్లలో దైవ విశ్వాసం పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. వాళ్ల కుటుంబ పరిస్థితులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. విల్ పవర్ వాళ్ళు జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఫైనల్ గా ఒక ఫ్రెండ్ గా, ఒక గైడ్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్ గా, ఫిలాసఫర్ గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇదే హోలిస్టిక్ హెల్త్ కేర్ అన్న స్వామి విధానం.
4: థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడే కాదు, బయట ఉన్న వారికి కూడా, ఇక్కడ అందరికీ సేవ చేసే అవకాశం రాకపోవచ్చు, అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు, కానీ స్వామి చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తే కొంతవరకు స్వామి సేవలో పాల్గొంటున్న అనుభూతి వారిలో కలుగుతుంది. సరే, ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, మీరందరూ కూడా ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సన్నద్ధమవుతున్నారు. అయితే మా శ్రోతలందరితోటి ఈ రోజు మీరు రేడియో సైలో ఉన్నారు కాబట్టి ఈ యానివర్సరీకి మీరు ఏం చేయబోతున్నారు అనేది పంచుకుంటే వారు కూడా ఆ రోజు కోసం వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ వినడానికి అవకాశం ఉంటుంది.
5: ఓకే, సో స్వామి ఒక 40 ఏళ్ల క్రితం అడిగారనమాట 73లో జనరల్ హాస్పిటల్ డ్రామా ఎప్పుడు అని. అప్పుడు ఉండే స్టాఫే చాలా కొద్ది మంది, ఇంకా డ్రామా ఎవరు వేస్తారా అనేది అప్పటికి వాళ్ళకి ఆ మాట అర్థం కాలేదు. అయితే స్వామి ఏ మాట ఊరికి నేనన్నది ప్రతి భక్తునికి ఇది పరిచయమే కనుక ఆ విషయం అనేది కిందటి సంవత్సరమే నిజమవడం మనం చూసాము. స్వామి దయతో గమ్యం నీవుగా పయనం నీ తోడుగా అనే ఒక స్వామికి జనరల్ హాస్పిటల్ కి ఉన్న అనుబంధాన్ని చూపించాము. ఈ సంవత్సరం వస్తున్న 21 అక్టోబర్ ఆదివారం సాయంత్రం 5 గంటలకి మరొక డ్రామాతో ముందుకొస్తున్నాము. ఈ డ్రామా పేరు దేహో దేవాలయ. దీనిలో కూడా శరీర ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, అసలు మన మానవ జన్మ ఎత్తినది ఎందుకు, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం అనే అంశాలను మేళవించి ఒక దానికి ఫన్ జోడించి ఒక తమాషాగా ఉన్న ఒక నాటకాన్ని డిజైన్ చేశాము. ప్రతిరోజు ఆల్రెడీ రిహార్సల్స్ లో ఉన్నాము. మన రామేశ్వరయ్య గారు కూడా అందరూ కూడా అందులో పాత్రధారులే.
4: అయితే ఆ డ్రామాలో ఏమైనా ఒక చిన్న పాట నేనేదో మీరు హమ్ చేస్తుంటే విన్నాను, ఏదో ఒక చిన్న పాట ఏదన్నా కొంచెం
5: పాట. అయితే ఒక తమాషా పాటను పాడి వినిపిస్తాను మీకు. ఆ పాటలో ఆ డ్రామాలో దివ్య పురుషులు వస్తుంటారు. ఆ దివ్య పురుషులు ఎవరో కాదు, మన శరీరంలో ఉన్న అవయవాలే అనమాట. కడుపు అనేది ఒక దివ్య పురుషుడిగా మన ముందుకొచ్చి తన బాధను వెళ్ళగక్కుతుంది. కళ్ళు అనేవి దివ్య పురుషునిగా వచ్చి తమ బాధను వెళ్ళగక్కుతాయి, మనుషులారా బాగా ఉండండిరా అని. సో పొట్ట ఏమని పాడుతుందో ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను. నేను గాయకుణ్ణి కాదు కనుక శ్రోతలు మన్నించాలి. వేళ అపాళ రెండూ లేవు, నిష్ఠా నియమం అసలే లేవు, పొట్ట నిండుగా కుక్కుతారు.
4: చిన్న పాట నేనేదో మీరు హమ్ చేస్తుంటే విన్నాను, ఏదో ఒక చిన్న పాట ఏదన్నా కొంచెం
5: పాట. అయితే ఒక తమాషా

0: ఈ పాత్ర, ఈ కడప పాత్ర నాదే ఉందండి.
1: ఈ రోజు మీరు ఇక్కడ రావడం, ఈ పాట పాడడం, ఇలా యాక్చువల్లీ ఇప్పుడు టైం మన స్టూడియోలో 4:16 అయింది. మరో 14 నిమిషాల్లో సాయి కుల్వాన్ సభా మంటపం నుండి వేద పఠనం మరియు భజన ప్రత్యక్ష ప్రసారాన్ని మన శ్రోతలందరూ కూడా వింటారు. అయితే ఇలాంటి చర్చలు ఎంతసేపు చేసినా కూడా ఇంకా వినాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది మన దేహానికి సంబంధించినవి, దేవుడికి సంబంధించినవి. ఎందుకంటే దేహి అంటే
0: దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవా సనాతన.
1: అందుకని భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు, అందులోని న్యూయాన్సెస్ డాక్టర్సే చెప్తున్నప్పుడు వినాలనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి చర్చలు మరెన్నో ఇక ముందర చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఈ రోజు మీరు ఆసుపత్రిలో పర్మిషన్ తీసుకుని ఒక గంట సమయం పాటు ఇక్కడికి వచ్చి మాతో ఉన్నందుకు చాలా సంతోషం. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే మనందరం కూడా సాయి ఫ్యామిలీలో ఒకళ్ళం. అయితే మీరు మరి ఎన్నోసార్లు వచ్చి ఈ సేవా భాగ్యాన్ని, ఇది కూడా ఒక సేవగా భావించి మా శ్రోతలందరికీ, తద్వారా ఇది వింటున్న వారందరికీ కూడా ఈ వైద్యం గురించి, ప్రివెంటివ్ వేస్ ఆఫ్ మెడిసిన్ గురించి చెప్తే వారు కూడా ఎంతో కొంత నేర్చుకుని ఈ రీతులను అవలంబిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు నాగమణి గారు, రామేశ్వరయ్య గారు అండ్ సమీర్ నందన్ గారు.
2: థ్యాంక్ యూ బ్రదర్ సాయిరామ్.
1: మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని విన్నారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన ప్రశాంతి నిలయం నుండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో చరిత్ర, దానిలో ఒక సందేశం, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడు జరుపుకునే ఈ కృష్ణ జన్మాష్టమి పండగకి ఎంతో విశిష్టత ఉంది. ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ సాయి నమో నమో అనే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా స్వామి చెప్పిన విశేషాలతో ఈ కృష్ణ జన్మాష్టమి పండగ అంతరార్థాన్ని, శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ తత్వం, ఇంకా అనేక విశేష అంశాలు సాయి బాట, సాయి మాట, సాయి పాటలతో మీకు సవినయంగా సమర్పిస్తున్నది మీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి
1: మూల్పూరి రాజ్యలక్ష్మి.
0: ప్రేమయే కృష్ణావతారం, ప్రేమయే దైవం, ఈ జగమంతా ప్రేమమయం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతార లక్ష్యంగా సకల లోకాన్ని తరింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమస్వరూపుడై అవతరించాడు. మూర్తి భవించిన ప్రేమమూర్తిగా ఈ జగత్తుపై ప్రేమసుధలను కురిపించి అందరినీ మురిపించాడు. జగద్గురువై లోక రీతిని, లోక నీతిని బోధించి గీతాచార్యుడైనాడు. కృష్ణం వందే జగద్గురు. 5000 సంవత్సరాలకు పూర్వం ద్వాపరయుగ మధ్యకాలమున ప్రజలను చల్లగా పరిపాలించాల్సిన పాలకులే నరరూప రాక్షసులై ప్రవర్తించసాగారు. సాధు సత్పురుషులను, అమాయక ప్రజలను పీడించి హింసించసాగారు. ఈ అధర్మ అక్రమ అన్యాయాలను భరించలేక భూదేవి శ్రీమన్నారాయణుని జగత్తును ఉద్ధరించమని ప్రార్థించగా ఆమెకు అభయమిచ్చాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. దేవతలను భూలోకమున యాదవులుగా జన్మించమని ఆదేశించాడు. బందీకానాలో దేవకీదేవి ఏడవ గర్భమున జన్మించిన దేవదేవుని వసుదేవుడు అర్ధరాత్రి గోకులానికి చేర్చాడు. ఇదే సంకర్షణ. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రమందు మధురా నగరాధిపతి అయిన కంసుడు దేవకీదేవి వసుదేవులను బంధించిన చెరసాలలో శ్రీకృష్ణ జననం శిష్టలోక సంరక్షణకు నాంది పలికింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి సుమధుర గళంలో శ్రీకృష్ణ జననమును వివరించే అన్నమాచార్యుల సంకీర్తనను ఇప్పుడు విందాం.

0: శ్రీ కృష్ణావతార లక్ష్యములలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కూడా. కాని బాలకృష్ణుని గాని నందగోకులంలో కంసుడు పంపిన అనేక మంది రాక్షసులను వధించాడు కృష్ణుడు. ఈరోజు అటువంటి బాలకృష్ణుని లీలలలో ఒకటి గురించి తెలుసుకుందాం. ఒకనాడు కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి యశోదకు పరిచయస్థురాలి వలె వేషము వేసుకుని వచ్చింది. యశోదతో అంటుంది కదా, అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఇంతకాలమునకు మా నందయశోదులకు ఒక కుమారుడు పుట్టడం ఒకసారి చూడాలని ఉందమ్మా అని యశోదను అడిగింది. అప్పుడు యశోదంది, అయ్యో బిడ్డను చూడటానికి అడ్డమేమిటమ్మా, లోపలికి వెళ్ళు చూడు అంది. పూతన బాలకృష్ణుని ఒడిలోకి తీసుకుని స్తన్యమివ్వాలని ప్రయత్నించింది. కృష్ణుడు పాలు త్రాగుతూ త్రాగుతూ ఆమె రక్తమును కూడా పీల్చి ఆ రాక్షసిని హతమార్చాడు. బలిచక్రవర్తి కుమార్తె అయిన రత్నావళియే పూతనగా జన్మించింది. ఎందుకో తెలుసుకుందాము. వామనమూర్తి బలిచక్రవర్తి యజ్ఞశాలలో ప్రవేశించి వస్తుండగా అతని దివ్య తేజస్సును, ముగ్ధమోహన రూపమును చూచి బలిచక్రవర్తి కుమార్తె, ఆహా, ఇటువంటి దివ్య తేజస్సుతో కూడిన బాలునకు నేను తల్లినై ఉంటే ఎంత బాగుండును, ఆ బాలుని లాలించి పాలించు, అదృష్టమే అదృష్టము కదా అని అనుకుంటూ తనకు తాను మై మరచిపోయి కూర్చుండి ఉండెను. తిరిగి ఆమె కళ్ళు తెరిచే సమయమునకు ఆమె బలిచక్రవర్తి శిరస్సుపై తన పాదమును మోపిన వామనమూర్తిని చూచి ఉగ్రురాలై అతనిని సంహరింప సిద్ధపడెను. అనగా రత్నావళిలో ద్వంద్వ ప్రవృత్తులు చెలరేగినవి. ఆ బాలునికి తల్లిగా ఉండాలి అన్న కాంక్ష, అతనిని చంపివేయాలి అన్న దుష్టభావము, ఈ కోరికలను పురస్కరించుకుని తత్ఫలితంగా పూతనగా జన్మించి బాలకృష్ణునికి స్తన్యమిచ్చి సంహరింపవచ్చి తనే సంహరింపబడింది. దీని వెనుక అంతరార్థమేమనగా, శ్రీకృష్ణుడు తన యందు రత్నావళికి కలిగిన మాతృభావనను గుర్తించిన వాడై తనకు అపకారము చేయవలనని వచ్చిన పూతనను బాలకృష్ణుడు ఆమెలోని దుష్ట సంస్కారములను హరించి ఆమెకు సద్గతిని ప్రసాదించాడు. ఈ లీలను పూతనోద్ధరణ లీల అని కూడా అంటూ ఉంటారు. ఒక సందేశాన్ని ఆవిష్కరింపతలచినప్పుడు గుణాతీతుడైన పరమాత్ముడు చేసే కృత్యముని లీల అంటారు. ఇప్పుడు ఈ కింది ఘటన ద్వారా స్వామి ఇవ్వబోతున్న సందేశం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బలరామకృష్ణుని దివ్యత్వాన్ని యశోదకు గుర్తింపచేయాలని ఒక యుక్తి పన్నాడు. అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పాడు. యశోద కృష్ణుని చేయి పట్టుకుని, కృష్ణ మన ఇంట్లో వెన్నలేదా, కావలసిన పదార్థాలు లేవా, ఎందుకు నీవు మన్ను తింటున్నావు అని మందలించింది. అప్పుడు కృష్ణుడు కూడా తన దివ్యత్వాన్ని పరోక్షంగా ప్రకటిస్తూ తల్లితో అన్నాడు, అమ్మా నీవు నన్నొక సామాన్య బాలునిగా చూస్తున్నావు, నేను బాలుణ్ణి కాదు, వెర్రివాణ్ణి అంతకంటే కాదు, కావలిస్తే చూడు నా నోరు అని నోరు తెరిచాడు. ఆమెకు కృష్ణుని నోటిలో అన్ని లోకాలు కనిపించాయి. అది చూసిన యశోద ఈ విధంగా తలపోస్తూ ఉన్నది, కలయో వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో, తలపన్నేరక యున్నదానను యశోదాదేవి కాను, పరస్థలము బాలకుడెంత, ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకు ఏమి హేతువో, మహాశ్చర్యంబు చింతింపగన్ అని తనలో తానే ఈ రకంగా అనుకుంటున్నది. ఇదేమన్నా వైష్ణవ మాయ, లేకపోతే నేనేమైనా కలగంటున్నానా, నాకీ రకంగా ఎందుకు కనిపిస్తుంది, ఈ చిన్న బాలుని నోట్లో ఈ 14 భువనాంతరాలన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి, ఇదేమిటో నాకేమీ తెలియకుండా ఉన్నది అని ఆవిడ ఎన్నో సందేహాలు ఆవిడకి కలిగాయి. ఇక్కడ స్వామి మనకిస్తున్న సందేశమేమిటంటే, మనకు దేహాభిమానము ఉన్నంత వరకు కూడా దైవత్వాన్ని గుర్తించలేము. కాబట్టి దేహాభిమానాన్ని వీడి దైవాభిమానమును పెంచుకోవాలని మనకు సందేశమిచ్చారు స్వామి.
1: మరి సత్యసాయి అవతారంలో సైతం స్వామిని పెంచిన కర్ణం సుబ్బమ్మ గారికి బాల్యంలోనే లీలలు చూపించారు స్వామి. స్వామి అవతార ప్రకటన చేసింది తన 14వ ఏట. అంతకు ముందే సుమారుగా స్వామికి 9 ఏళ్ల వయస్సులోనే సుబ్బమ్మ గారు స్వామిలోని దివ్యత్వాన్ని దర్శించింది. కర్ణం గారిల్లు స్వామివారిల్లు రెండూ ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. సుబ్బమ్మకు పిల్లలు లేరు, అందువల్ల ఆమె స్వామిని ప్రేమగా చూస్తూ ఉండేది. అందుకు ఈశ్వరమ్మ అడ్డు చెప్పేది కాదు. స్వామి సుబ్బమ్మ గారింటికి వెళ్లడానికి మారాన్ చేస్తూ ఉంటే తోటి స్త్రీలు వీడు బ్రాహ్మణ పుత్రుడే అని పరిహాసం ఆడేవారట. సుబ్బమ్మ గారింట్లో ఉండడానికి ఇష్టపడుతున్న బాలసాయిని చూసి ఇతడు కూడా వాని తాత కొండమరాజు వలె శాకాహారి కాగలడని, అందువల్లనే సుబ్బమ్మ గారింట వాతావరణానికి ఇష్టపడుతున్నాడని సన్నిహితులు ఆప్తులు భావించేవారట. ఇతరులు మాత్రం సుబ్బమ్మ గారి పెద్ద డాబా ఇంట్లో విశాలమైన గచ్చు నేల మీద పారాడడానికి బాలుడు ఇష్టపడుతున్నాడని భావించేవారు. దీన్ని గమనించిన బంధువులు ఈశ్వరమ్మను దేవకి అని, సుబ్బమ్మను యశోద అని అనేవారు. స్వామి అంటే సుబ్బమ్మ గారికి ఎనలేని ప్రేమ, వాత్సల్యం, భక్తి ప్రపత్తులు ఉండేవి. సత్యం బాల్యదశ నుండి దాటి పెద్దవాడవుతున్నప్పుడు పుట్టపర్తిలో ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ చెట్టు కిందనో, ఏ ఇసుక తిన్నెపైనో ఏదో ధ్యానం చేస్తూ ఉండిపోయేవాడు. అప్పుడు సుబ్బమ్మ స్వామి కోసం అన్నం కూరలు వండుకొని ఆ కొండలు గుట్టలు వెదికి వెదికి ఎక్కడో సత్యాన్ని చేజిక్కించుకొని ఇంటికి తీసుకుని వచ్చి బతిమిలాడి బతిమిలాడి అన్నం ముద్దలు చేసి నోట్లో పెట్టి తృప్తిపడేది. రోజు ఇదే వరుస. 2 ఇళ్లకు మధ్య అడ్డుగా ఒక గోడ ఉండేది. ఒక్కోసారి అటు గోడ అవతల స్వామి ఒక బల్లపై నిలబడి సుబ్బమ్మకు దర్శనమిచ్చేవారు. గోడ యువతల నుండి సుబ్బమ్మ స్వామిని దర్శించేది. ఈ విధంగా ఒకరినొకరు చూసుకునేవారు. అప్పుడు ఆమె గబా గబా అన్నం కలిపి తీసుకుని వచ్చి ఒక్కొక్క ముద్ద స్వామి నోట్లో పెట్టేది. స్వామి ఆనందంగా అరగించేవారు. ఒకసారి ఆమె ఆ విధంగా అన్నం పెడుతున్న సమయంలో స్వామి నోట్లో ఆమె విశ్వరూపాన్ని దర్శించింది. ఆ దృశ్యం చూసి ఆమె ఒక్కసారి పెద్దగా రామా కృష్ణ అని అరచి తన్మయావస్థను పొందింది. ఆమె కళ్లకు ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. ఆమె గబా గబా వాకిట్లోంచి తిరిగి స్వామి ఇంటికి వచ్చి అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది పట్టించుకోకుండా అనే సత్యం పాదాలపైన పడిపోయింది. ప్రభు, నా ప్రభు, నన్ను కరుణించు అని ఆమె సత్యాన్ని వేడుకోసాగింది. అందరూ ఆమెను చూసి సుబ్బమ్మకు పిచ్చిపట్టింది అనుకున్నారు. సుబ్బమ్మను పిచ్చిపట్టిన మాట ఆ యథార్థమే. ఆ పిచ్చి భగవంతుని కోసమే కదా. తన మాతృ సమానురాలైన యశోద వంటి సుబ్బమ్మకు సాయికృష్ణుడు విశ్వరూప దర్శనం అనుగ్రహించిన సన్నివేశమిది.
0: గోపికల యొక్క భక్తిని ఉద్ధవుని ద్వారా ప్రకటించాలనుకున్నారు కృష్ణ పరమాత్మ. అదే సన్నివేశమిది. ఒకానొక సమయంలో కృష్ణుడు ఉద్ధవుని ద్వారా గోపికలకు ఒక సందేశం పంపించాడు. ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెళ్లి, గోపికలారా, కృష్ణుని సందేశం వినటానికి రండి అన్నాడు. అప్పుడు గోపికలు అన్నారు కదా, ఉద్ధవ, మా హృదయంలో కృష్ణుని ప్రేమభావాలు నిండి ఉన్నాయి. మా భావము కృష్ణునిలో లీనమై ఉంటున్నది. ఈ సందేశం వినటానికి మాకింకొక భావమే లేదు. కనుక నీవు వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుని వద్దకు వెళ్ళు అన్నారు. ఉద్ధవుడు గోపికల మాటలకు ఎంతో ఆనందభరితుడైనాడు. గోపికల యొక్క మధుర భక్తికి సంతోషించాడు కూడా. గోపికలకు కృష్ణునికి తమకు భేదం లేదని విశ్వసించారు. వారిది ఏకాత్మ భావము. మహావాక్యాలలోని తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉన్నారు గోపికలు. ఒకనొక రోజు బృందావనంలో గోపికలందరూ కృష్ణునితో ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. ఇహ గోపికలు ప్రతి మొక్క దగ్గరికి, ప్రతి పువ్వు దగ్గరికి పోయి ఈ విధంగా అడుగుతున్నారు. నల్లనివాడు పద్మన

0: ఇక్కడ గోపికలకు కృష్ణుడు లేని స్థానము, కృష్ణుడు కాని రూపము లేదని వారు విశ్వసించారు. వారి హృదయము వెన్నవలె మెత్తనైనది, పవిత్రమైనది, మధురమైనది, ఆనందమయమైంది కూడా. ఎందుకంటే కృష్ణుడు వారి హృదయాల్లో సదా రమిస్తున్నాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే కదా. కనుకనే కృష్ణుడు వారి హృదయాలను అపహరించాడు. ఒకనాడు యశోద కృష్ణుణ్ణి పట్టుకుని, కృష్ణ, వెన్న నేను పెడితే తినవు, గోపికల ఇళ్లకు పోయి వెన్న దొంగలించి తింటున్నావు, అది నీకంత అవసరమా? మన ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా? పరుల ఇంటి వెన్న నీకంత రుచిగా ఉందా అని నిలదీసింది. దీని అంతరార్థమేంటి? కృష్ణుడు దొంగలించినది వెన్న కాదు, నిర్మలమైన గోపికల హృదయాన్ని దొంగలించాడు. గోపికలకు దేహాభిమానమే లేదు, అందువల్ల కృష్ణుని చిత్తచోరుడు, నవనీత చోరుడు అంటారు. ఇక్కడ హృదయమే నవనీతము. కాని యశోదకి మాత్రము దేహాభిమానము ఉన్నది. గోపికలు సదా దివ్యత్వంలోనే ఉంటూ ఉంటారు. కాని యశోద, వీడు నా కుమారుడు, నేను కృష్ణుని తల్లిని అనే మమకారాలు ఉండేవి. కనుక మనందరము కూడా స్వామికి దగ్గర అవ్వాలి అంటే మన అహంకార మమకారములను త్యజించి భగవానునిపై భక్తిని, ప్రేమను పెంచుకొని తరిద్దాము.
1: దీపంలో గోపాలుడు అని స్వామి ఒక అపురూపమైన కథ చెప్పారు. దీపంలో గోపాలుడు అని స్వామి చెప్పిన కృష్ణ దర్శనం అంతరార్థం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జ్యోతిస్వరూపుడని. ఒకనాడు రేపల్లెకు సుగుణ అనే కొత్త కోడలు వచ్చింది. ఎట్లాగైనా కృష్ణుని చూడాలని ఆశపడుతూ వచ్చింది. కాని ఆమె అత్తగారు, నీవు యశోద ఇంటికి పోకూడదు, కృష్ణుని చూడకూడదు అని శాసించింది. కాని దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదే. ఎవరి తప్పు వారికే ముప్పు తెప్పిస్తుంది. ఆనాటి కాలంలో గ్రామంలోని స్త్రీలు ప్రతిరోజు సాయంత్రం శ్రీమంతుల ఇంటి నుండి దీపం నంటించుకుని తెచ్చుకోవడం సాంప్రదాయం. ఆ ప్రకారంగా సుగుణ అత్తగారు ప్రతిరోజు యశోద ఇంటికి పోయి దీపం వెలిగించుకుని తెచ్చేది. కాని ఒకరోజు ఆమెకు బాగా జ్వరం వచ్చింది. కదలడానికే వీలు లేకపోవడం వల్ల కోడల్ని యశోద ఇంటికి పంపక తప్పలేదు. ఇది కృష్ణుని సంకల్పమే. సుగుణ యశోద ఇంటికి వెళ్లి దీపం అంటించుకురా అన్నది. సుగుణ ఎంతో ఆనందంగా యశోద ఇంటికి పోయింది. అక్కడ వరండాలో పెట్టిన దీపానికి తాను తీసుకెళ్లిన ప్రమిదను అంటించుకున్నది. ఆ దీపంలో ఆమెకు కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. అంతే, తనను తాను మరిచిపోయింది. కొద్దిసేపటికి చర్మం కాలుతున్న వాసన వస్తున్నదేమిటబ్బా అనుకుని యశోద బయటికి పరిగెత్తి వచ్చింది. అమ్మా, ఏమిటది? చేయి కాలిపోతుంటే దీపాన్ని అలాగే పట్టుకున్నావేమిటి? నీకు నొప్పి అనిపించడం లేదా అంటూ సుగుణ చేతిని బయటికి లాగింది. కాని సుగుణ యశోద మాటలు కూడా వినిపించుకోలేదు. దీపంలో కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతున్నది. గోపికలందరూ ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ విధంగా చేశావని ప్రశ్నిస్తే, దీపంలో కృష్ణుడు కనిపించాడు, తాను నవ్వాడు, నన్ను నవ్వించాడు, అతనిని చూసి నన్ను నేను మర్చిపోయాను అంటూ అసలు విషయం బయటపెట్టింది. క్షణంలో ఈ వార్త ఊరంతా పాకిపోయింది. మన సుగుణకు కనిపించానంట నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించానంట అదే చేతికి తగిలిన మంట అంటూ స్త్రీలంతా చేరి ఉత్సాహంగా పడుకున్నారు. ఈ విషయం జ్వరంతో ఉన్న అత్తగారికి కూడా తెలిసిపోయింది. అయితేనేమి, సుగుణ కృష్ణుని చూసింది, ఆమె కోరిక నెరవేరింది.
0: అహైతుక కరుణాసింధు భగవానుడు, భక్త సులభుడు కూడా, అదే సమయంలో భక్త పరాధీనుడు కూడా. ఎందుకంటే తన భక్తులైన పాండవులను ఉద్ధరించటానికి విశ్వాధారి అయిన పరమాత్మ కర్ణుని చేయి చాచి యాచించాడు. భక్తులపై ప్రేమ, స్వామికి అనంతమైన ప్రేమ ఉన్నదాయనికి. అటువంటి ప్రేమస్వరూపుడైన స్వామి తన చిన్ననాటి స్నేహితుని అనుగ్రహించిన విధానము తెలుసుకుందాము. బలరామ కృష్ణులతో పాటు సుధాముడనే బాలుడు కూడా సాందీపని విద్యను అభ్యసించాడు. వారు ముగ్గురు మంచి స్నేహితులు. పరిస్థితుల ప్రభావం వల్ల నిత్య దారిద్ర్యంతో బాధపడుతుండేవాడు సుధాముడు. అతని కుటుంబము చాలా పెద్దది. వారిని పోషించటానికి ఎన్నో ఇబ్బందులు పడేవాడు సుధాముడు. ఒకసారి సుధాముని భార్య వామాక్షి సుధామునితో ఇట్లా చెప్పున్నది, నాథ, మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడు సకల ఐశ్వర్య సంపన్నుడు కదా, ఆయన వద్దకు వెళ్లి మనకు సహాయం చేయమని కోరండి అని అడిగింది. భార్య వామాక్షి కోరికపై బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయం కోరుటకు ద్వారకకు బయలుదేరాడు సుధాముడు. చిరకాల మిత్రుని వద్దకు ఒట్టి చేతులతో ఎప్పోతే ఏం బాగుంటుంది అని యోచించి తన ఇంట్లో అంతా వెతగ్గా వెతగ్గా కాసిని అటుకులు దొరికినాయి. ఆ అటుకులను తన చిరిగిన ఉత్తరీయంలో కట్టుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడే తన మిత్రుని రాకను గమనించి ద్వారము వద్దకు వచ్చి ఎంతో ప్రేమాభిమానాలతో ఆలింగనం చేసుకున్నాడు. లోపలికి తీసుకువెళ్లి తన సింహాసనమున కూర్చుండబెట్టి అతని పాదములను తానే స్వయముగా కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. అంతేకాదు, కృష్ణుని సతి రుక్మిణి కూడా ఆ విధంగానే చేసింది. వారిద్దరూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొని ఆనందించారు. ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు సుధాముని ఉత్తరీయము చివర చిన్న మూటను చూసి, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతూ ఆ మూటను విప్పి అటుకులను తన నోట వేసుకున్నాడు. ఆ తరువాత సుధామునికి కృష్ణ పరమాత్మ అమృత తుల్యమైన భోజనం పెట్టి హంసతూలికా తల్పమున పరుండ చేశాడు. శ్రీకృష్ణ ప్రేమాంబుధిలో ఓలలాడుతున్న సుధాముడు తానెందుకు తన స్నేహితుని వద్దకు వచ్చాడో మర్చిపోయినాడు. తన కష్టములను అతనికి చెప్పకూడదనుకుని తిరుగు ప్రయాణం కొరకు సిద్ధమైనాడు. మార్గ మధ్యములో తన భార్యకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక దిగులుతో ప్రయాణం చేసి తన గ్రామం చేరుకున్నాడు. అతనికి ఎంత వెదికినను తన గుడిసె కనిపించలేదు. ఆ స్థానమున ఒక భవంతి కనిపించింది. దిక్కు తోచక అటూ ఇటూ చూస్తుండగా అతని భార్య భవనము నుండి వచ్చి శ్రీకృష్ణుని కృప వలన తమ దారిద్ర్యము తీరిపోయిందని, అష్టైశ్వర్యములు ప్రాప్తించినవని చెప్పింది. సుధాముడు సర్వాభరణ శోభితురాలైన తన భార్యను ముందు గుర్తుపట్టలేదు. సుధాముడు తన నిజమైన బంధువు, స్నేహితుడు, హితుడు, భగవానుడు అన్నీ ఆ శ్రీకృష్ణుడే అన్న సత్యమును తెలుసుకున్నాడు. కృష్ణ పరమాత్మ తనను నమ్మిన వారిని వదిలిపెట్టడు, చివరి వరకు వారిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. మూర్తి భవించిన ప్రేమయే సాయి కృష్ణుడు.
1: భక్తసులభుడు కృష్ణ పరమాత్ముడు, గోపికా మానసచోరుడు, పాండవుల తలరాతలు మార్చిన పరమాత్ముడికి ఒకసారి తలనొప్పి వచ్చిందట. కృష్ణతత్వాన్ని వివరిస్తూ స్వామి వింతగాథను ఒక సందర్భంలో ఇలా చెప్పారు. అవతారమూర్తికి శ్రీకృష్ణునికి ఎంత చక్కని పేరు, ఎంత పవిత్రమైన అంతరార్థమున్నది. కృషి, ఆకర్షణ, త్రికాల బాధితానందము, ఈ అర్థాలు మూడు ఈ పదానికున్నవి. హృదయ భూమిని దున్ని ప్రేమ బీజములను నాటి ఆనందమును పెంపొందించేదే కృష్ణావతార కార్యం. ఆబాల గోపాలులందరినీ ఆకర్షించి వారి చిత్తములను అపహరించి ఏకాగ్రతనిచ్చి కాపాడే దివ్యమూర్తి అని మరొక అర్థం. సచ్చిదానంద స్వరూపుడు మాటలతో, పాటలతో, ఆటలతో, వేణుగాన మాధుర్యంతో ఆనందమునందించినవాడు కృష్ణుడు. భద్రభూమిలోనూ యుద్దభూమిలోనూ ఆనందగానమే ఆయనకు అలవాటు. మహాభయంకరమైన భారత యుద్ద క్షేత్రమున చక్కగా, శాంతముగా, నెమ్మదిగా గీతను పాడినాడు. యుద్దభూమి యందు కూడా ఆయన ఆనందస్వరూపుడే గోపికలను గోపాలులను ఆకర్షించి వారి హృదయాలలో ప్రేమను పెంచి వారికి సచ్చిదానంద స్వరూపుణ్ణి సాక్షాత్కరింపజేశాడు. వారి హృదయమున చిత్తరువు వలె హత్తుకుని వారిని ఉన్మత్తులుగా చేశాడు. కృష్ణుని చిరునవ్వులు ప్రజలను ఆకర్షించి పరమానంద భరితులను గావించాయి. వారిలోనూ విషయతృష్ణ నశించి వారిలో కృష్ణతృష్ణ తీవ్రమైనదిగా చేశాడు. ఒకప్పుడు కృష్ణునికి తలనొప్పి వచ్చిందట. అది కొత్త జబ్బు కాబట్టి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. రుక్మిణి సత్యభామలు ఎన్నో మందులు వేశారు, కాని నొప్పి తగ్గలేదు. కృష్ణుడు బాధపడుతూనే ఉన్నాడు. సరిగ్గా సమయానికి నారదుడు ద్వారకకు వచ్చాడు. ఈ బాధను పోగొట్టడానికి కావలసిన మందు తెచ్చిస్తావా అని కృష్ణుడు నారదుణ్ణి అడిగాడు. పరమభక్తుని పాదధూళిని నీళ్లలో కలిపి తీసుకుంటే ఇది పోతుంది, తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నారదుడు పరిగెత్తిపోయి తనకు తెలిసిన పరమభక్తులందరి పాదధూళి అడిగాడు. అయితే వారందరూ అపచారం అపచారం, పరమాత్మునికి నా పాదధూళియా, లేదు లేదు అంటూ నారదుని వెనుకకు పంపారు. నీ భక్తులెవ్వరూ నీకు అవసరమైన మందు ఇవ్వలేదు అని చెబితే కృష్ణుడు రేపల్లె వెళ్లి గోపికలను అడిగావా అన్నాడు. వారు పామరులు, వ్యామోహంతో పడిన వాళ్లను పరమభక్తులను ఎట్లా గౌరవించేది అని, నేను అక్కడికి పోలేదు, మీ ఆజ్ఞ అయితే పోయి వెళ్లి అడిగి వస్తాను అని నారదుడు రేపల్లెకు వెళ్లాడు. నారదుడు చేసిన నామసంకీర్తనమును విని గోపికలందరూ వచ్చి అతని చుట్టుకొని కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అని అడిగారు. కృష్ణునికి 5 దినముల నుండి ఒకే తలనొప్పి, చాలా బాధపడుతున్నాడు, దానికి మందు కావాలని మీ దగ్గరికి వచ్చాను అని పాదధూళిని అడిగారు. కృష్ణుని బాధపోతే చాలునని అందరూ తమ తమ పాదధూళిని పొట్లాలు గట్టి నారదునికి చేతికిచ్చారు. ఇక్కడ ఇచ్చిన తక్షణమే అక్కడ కృష్ణునికి తలనొప్పి తగ్గిపోయింది. ఈయని భక్తులకున్న పాదధూళి అనే అహంకారం మమకారం ఇంకా నిలిచి ఉండినది, పూర్తిగా పోలేదు. గోపికలకు మాత్రం కృష్ణుడు, కృష్ణుని యొక్క బాధ, దానికి తగిన మందు అనే దృష్టి తప్ప నాది నేను అనే దృష్టి లేకపోయింది. వారిదే నిజమైన భక్తి అని ఈ లీల ద్వారా కృష్ణుడు మనందరికీ తెలియజేశాడు.
0: సకల లోక సమ్మోహనమూర్తి కృష్ణ పరమాత్మ గోపికలను గోపబాలులను ఒకే తీరులో తన చుట్టూ తిప్పుకున్న లీలా మానుష వేషధారి స్వామి చాలా అందగాడు, కాని తాను అందవిహీనంగా ఉన్నానని ఆత్మన్యూనతతో కృష్ణునికి దూరంగా ఉన్న కుబ్జను చూసిన పరమాత్మ అపార కరుణతో ఆమెను ఏ విధంగా అనుగ్రహించాడో చూద్దాము. బలరామ కృష్ణులు మధురానగరం రాజవీధిలో నడిచి వెళుతూ ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి చూడటానికై ఎక్కడెక్కడి వారు వచ్చి ఆ వీధికి 2 వైపులా క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు. మేడలపై మిద్దెలపై నుండి మధురానగర కాంతలు నందనుని అందాన్ని ఆనందంతో తనివితీరా దర్శిస్తున్నారు. ఇంతలో ఆ వీధిలో మైపూతలతో నిండిన బంగారు పాత్రలు ఒక పళ్లెంలో పెట్టుకుని కంసుని దాసి కుబ్జ నడుస్తూ రావటం బలరామకృష్ణులు చూశారు. వంకర టింకరగా పొట్టిగా ఉన్న ఆమె వికృతాకృతిని చూచి వారు అమితంగా జాలిపడ్డారు. ఆమెను అనుగ్రహింపతలచిన కృష్ణుడు, నీవు ఎవరి దానవు, నీ పేరేమి, ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి, ఇవన్నీ మాకిస్తావా, నీకు మంచి కలుగుతుంది అన్నాడు. అప్పుడు కుబ్జ ఆ మాటకు సమాధానంగా ఇలా అన్నది, స్వామి నీవు చక్కని వాడవేలే, నాతోనా స్వామి సరసమాడేది, అందాలు అందరికీ వస్తాయా, నన్ను త్రివక్ర అంటారు, నేను కంసునికి దాసిని, ఈ మైపూతలు తయారు చేసి ఇస్తే రాజు మెచ్చుకుంటూ ఉంటాడు, ఇది నా వృత్తి, ఈ సుగంధలేపనాలు మీరు స్వీకరించండి అన్నది. కుబ్జ ఇచ్చిన మైపూతలు తన శరీరానికి అలదుకొని కృష్ణుడు అపారమైన అనుగ్రహంతో ఆమె వక్రతను పోగొట్టదలిచాడు. ఆ వెంటనే పరమాత్మ ఆమె పాదము మీద తన పాదం పెట్టి ఆమె చెంపల కింద వేళ్లుంచి పైకెత్తాడు. అలా ఎత్తటం వల్ల ఆమె వక్రత పోయి ఆమె సుందరమూర్తిగా ప్రకాశించింది. ద్వాపర యుగంలో రాజవీధిలో అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన అనుగ్రహ పూర్వకమైన లీల ఇది. ఇక్కడ కృష్ణస్వామి సరిచేసినది బాహ్య సౌందర్యమును మాత్రమే కాదు, భగవానుడు బాహ్య అంతరంగాలను సరిచేసి స్వచ్ఛతను ప్రసాదిస్తాడు ఆయనని మనము నమ్ముకున్నప్పుడు.
1: మురళిగాన లోలుడు శ్రీకృష్ణుడు. పింఛాన్ని, మురళిని, కృష్ణుణ్ణి విడివిడిగా చూడలేం. మురళిగానం వినాలని ఈశ్వరమ్మకు ముచ్చట. స్వామి ఎంతో నర్మగర్భంగా తన తల్లికి మురళిగానం వినిపించి తానే సాయికృష్ణుణ్ణని తెలిపిన వైనం ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఒకసారి భక్తుల బృందంతో మాట్లాడుతూ, నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, నాకు చాలా చోట్ల భక్తులున్నారు, ప్రజలు నన్ను అనేక భాషలలో ప్రార్థిస్తూ ఉంటారు అన్నారు. ఈ విషయం మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నది. కృష్ణుని మురళిమోహన గానం విని యమునా నది, బృందావనం, పక్షులు, జంతువులు, మేఘాలు, చరాచర ప్రకృతి అంతా స్తంభించిపోయిందని విని ఉండటం వల్ల ఈశ్వరమ్మ అటువంటి అద్భుతమైన మురళిగానం వినాలని భావించింది. సత్యం ఎట్ట ఎదుట ఉన్నప్పటికీ ఆమె ప్రత్యక్షంగా అడగటానికి సాహసించలేకపోయింది. చుట్ట చివరకు ఆమె కృష్ణుని మురళి షిర్డి సాయిబాబా దగ్గర ఉండేదా అని అడిగింది. అప్పుడు సత్యం, ఇది ఇప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు ఇప్పుడు కూడా నేను కృష్ణుణ్ణే, ఆ రూపమే అందరి మనసులను కరిగించడానికి ఇలా అవతరించింది అన్నారు. అప్పుడు వారంతా మందిరం మధ్య హాలులో నేల మీద కూర్చొని ఉన్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అప్పుడు చెక్క పాదరక్షలతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కనిపించకుండానే ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్లు అతి స్పష్టంగా వినిపించసాగింది. క్రమంగా షెడ్డులోయించి వరండాలోయించి వారంతా కూర్చొని ఉన్న మధ్య హాలు లోపలికి టకాటకామంటూ శబ్దంతో అడుగులు వేస్తూ రావడం అందరికీ బాహాటంగా వినిపించింది. అప్పుడు ఈశ్వరమ్మ పెద్దగా చెప్పులతో లోపలికి రాకూడదు అన్నది. కాని ఆ పాదరక్షలు ధరించి వస్తున్న వ్యక్తి కనిపిస్తేనే గదా, పైగా ఆమె మాటను లక్ష్య పెట్టకుండా ఆ వ్యక్తి ఇంకా లోపలికి వస్తున్నట్లు టక్ టక్ అనే శబ్దం ఇంకా ముందుకు వెళ్తున్నది. ఆ శబ్దం క్రమంగా సత్యానికి కుడివైపు వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. అప్పుడు బాబా శిథిలమైన మసీదులో ఉండి నేను మురళి ఆలపిస్తున్నప్పుడు నేను ఆ రూపంలో ఉండేవాణ్ణి అన్నారు. అందువల్లనే నీవు సాయిబాబా అని స్వయంగా పేరు పెట్టుకున్నావు, ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది అని నిదానంగా అనుకున్నది ఈశ్వరమ్మ. వారిలో కృష్ణ భక్తుడైన ఒక వ్యక్తి, స్వామి నీవు కృష్ణ భగవానుడివా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవును, నేను కృష్ణుణ్ణి, నీకు మురళిగానం వినాలని ఉన్నదా అని అడిగాడు బాలసాయి. లేదని ఎవరంటారు? బాలసాయిబాబా అతన్ని దగ్గరకు రమ్మని అతని చెవిని తన వక్షస్థలానికి ఆనించి ఉంచాడు. దివ్యమైన మురళీనాదం వినిపించగా అతడు ఆనంద పరవశుడయ్యాడు.

0: రూపరహితుడైన పరమాత్మ ఏకకాలంలో అనేక రూపాలు ధరించిన అద్భుతమైన లీల ఇది. బాలకృష్ణుడు, గోపాలకులు అందరూ కలిసి బృందావనంలో ఇసుక తిన్నెలపై ఎంతో ఆనందంగా చక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అప్పుడు గోవులన్నీ కూడా నిదానంగా పచ్చిక మేస్తూ దూరదూరంగా వెళ్లిపోయాయి. కనిపించని ఆ గోవుల కోసం గోపకులు ఆందోళన చెందారు. వాళ్లకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించటానికి వెళ్లాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వరత్వాన్ని దర్శింపతలచి గోవత్సాలను, గోపబాలులను అపహరించుకుని వెళ్లి ఒకచోట దాచి మాయమయ్యాడు. గోవులు, గోపాలురు కనిపించకపోయేసరికి విశ్వవిదుడైన కృష్ణుడు ఇది బ్రహ్మ చేసిన పని అని తెలుసుకుని తన శక్తిని బ్రహ్మ గ్రహించాలని భావించి గోపకుమారులు ఎందరున్నారో, అందరి రూపాలు గోవత్సములెన్ని ఉన్నాయో అన్నింటి రూపాలు తానే ధరించాడు. రూపరహితుడైన ఆ పరమాత్మ ఏకకాలంలో బహురూపకుడయ్యాడు. గోగోప రూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్లాలో, వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్లాడు. గోపకాంతలకెవరికి తమ పిల్లల మీద, గోవత్సముల మీద ఏ విధమైన శంక కలుగలేదు. ఇలా కృష్ణుడు తానొక్కడే దూడలు, దూడల కాపరులుగా క్రీడింపసాగాడు. విశేషమేమంటే గోపికలకందరకు తమ పుత్రుల మీద, శ్రీకృష్ణుని మీద వలె ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది. అదేవిధంగా గోవులు తమ వత్సముల మీద ఎనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి. ఈ సన్నివేశాలను చూచి బలరాముడు చాలా ఆశ్చర్యపడ్డాడు. పైగా కృష్ణుని పట్ల తనకు, వ్రజవాసులకి ఎంత అనురాగమున్నదో అంతటి అనురాగము ఇప్పుడు ఈ గోపకులను, ఈ గోవులను చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒకసారి జ్ఞానచక్షుతో దర్శించాడు. అప్పుడు ఆయనకు అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు. శ్రీకృష్ణుని విషయమడిగి తెలుసుకుని బలరాముడు విస్మితుడయ్యాడు. బ్రహ్మకు త్రుటికాలం గడిచింది, అంటే మానవ లోకంలో సంవత్సరం గడిచింది. బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడోనని చూశాడు. బృందావనంలో గోగోప బాలుర రూపాలతో క్రీడిస్తున్న కృష్ణుని చూసి విశిష్టమైన ఆ లీలకు దిగ్భ్రాంతి చెందాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆయన కృష్ణుని దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఓ కృష్ణ, నాకీ బ్రహ్మపదము ఎందుకయ్యా? వేదములు కూడా గ్రహింపలేని నిన్ను, పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించియున్న నీవు ఈ వనములో, ఈ గోవుల మందలో, ఈ గోపబాలులతో ఉన్న నిన్ను వీక్షిస్తూ నీ పాదరేణువులతో పునీతమైన ఈ భూమిపై ఒక్క క్షణం నిలచిన ఎంత భాగ్యమో కదా అని అనేక విధాలుగా సృష్టికర్తననే అహంకారం విడచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్మని పాదాలను ఆశ్రయించాడు. భాగవతంలో రెండు సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖ మహర్షి ఆనంద పారవశ్యంలో సమాధి స్థితిలోకి వెళ్లాడట. అవి ఒకటి, శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశం, రెండవది కుచేలోపాఖ్యానం వర్ణించేటప్పుడు. భాగవతమందు బ్రహ్మస్తుతిగా ఈ యొక్క ఘట్టం చాలా ప్రసిద్ధిగాంచినది.
1: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని సమ్మోహనమూర్తిని కీర్తిస్తారు. మరి ఆ కౌస్తుభాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారు సృష్టించి చూపించారంటే స్వామి సాక్షాత్తు సాయికృష్ణుడుగాక మరెవరు? శ్రీ సాయి కృష్ణ నమో నమో. 1977 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీనాడు త్రైబృందావనంలో శ్రీ సత్యసాయి భగవానుడు హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి సంభాషిస్తూ ప్రేమతత్వానికి పరిపూర్ణమైన ఉదాహరణం శ్రీ కృష్ణావతారం. ఆ కృష్ణావతారమే ప్రస్తుతం సాయి అవతారం అన్నారు. కృష్ణుని తాతగారు కృష్ణునికి కౌస్తుభరత్నాన్ని ఇచ్చారు. దానిని కృష్ణుడు ఎప్పుడూ ధరిస్తూ ఉండేవాడు అని అంటూ, స్వామి కౌస్తుభరత్నం ఎలా ఉండేదో మీకు తెలుసా అని అడిగారు. ఆ ప్రశ్నకు విద్యార్థులెవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి ఒక్కసారి తమ చేతిని తమ సహజమైన పద్ధతిలో చాలనం చేసి చేతిలో ఒక మెరుపు మెరిసినట్లయింది. స్వామి గుప్పిట తెరిచారు. చేతిలో తళతళలాడుతున్న ఒక రత్నం కనిపించింది. అదే కౌస్తుభరత్నం. విద్యార్థులకు చూపించడం కోసం స్వామి ఆనాటి కౌస్తుభరత్నాన్ని తమ హస్తంలోకి తెప్పించి వారికి చూపించి ఆశ్చర్యచకితుల్ని చేశారు. అది పెద్ద పచ్చ విలీనంగానూ పచ్చదనంతోనూ మెరుస్తున్నది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. చుట్టూ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ మొత్తం ఒక బంగారు గొలుసుకు వేలాడుతూ ఉన్నది. ఈ శ్రీ సత్యసాయి బాబా ఆ హారాన్ని విద్యార్థులందరికీ చూపించి ఆనంద ఆశ్చర్యాలకు గురి చేశారు. కృష్ణలీలన్నీ భాగవతంలో బమ్మెర పోతన అక్షరాలలో పోతపోశారు. స్వామి భాగవత అంతరార్థాలను అద్భుతంగా వించారు, అద్భుతంగా వివరించారు. విందామా? కృష్ణుని తత్వము, కృష్ణుని లీలలు ఇట్టివి అట్టివి అని వర్ణించటానికి వీలు కాదు. స్త్రీలలో స్త్రీ వలె ఉన్నాడు, పురుషులలో పురుషుని వలె ఉన్నాడు, చిన్న పిల్లలలో పిల్లవాని వలె ఉన్నాడు. ఈనాడు గోకులాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినం. ఇది బాహ్యమైన స్వరూపానికి పుట్టిన దినమే కాని కృష్ణుడు పుట్టడమేమిటి? కృష్ణుని ఆదేశాలను శిరసావహించాలని స్వామి అన్నారు. కృష్ణుడు వేరు, కృష్ణుని వాణి వేరు కాదు. అట్లే స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. కనుక మనము భేదమునకు అవకాశం ఇవ్వకూడదు. కృష్ణతత్వమునందు వివిధ విషయాలు అనేక అంతరార్థాలతో కూడి ఉంటున్నాయి. ప్రజలు తమ తమ భావములను పురస్కరించుకుని యథార్థమును విస్మరించి అనర్థాలను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణునికి అష్టభార్యలున్నారని, అంతేగాక అతడు 16,000 మంది గోపికలను కూడా కలిగి ఉండేవారని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీని యందున్న అంతరార్థమేమిటి? ఈ 8 మంది కృష్ణునికి ప్రాపంచిక సంబంధమైన భార్యలు కారు. మన దేహమునందున్న షట్ చక్రములలో 2 ప్రధానమైనవి. 1 సహస్రార చక్రం, 2 హృదయ చక్రం. ఈ హృదయ చక్రం అష్టదళములు గల పుష్పముతో కూడినది. ఇదే హృదయ పుష్పం. దీని యందలి అష్టదళములు అష్టభూములు అని మరొక పేరు కూడా ఉంది. భూమికి నాథుడు భగవంతుడు, అనగా ఈ ప్రకృతికి పరమాత్మయే నాథుడు. కనుక అష్టదళములతో కూడిన హృదయ పుష్పానికి నాథుడు భగవంతుడే. అతడే శ్రీకృష్ణుడు. అతనినే మాధవ అన్నారు. మా అనగా మాయా, లక్ష్మి, ప్రకృతి అని అర్థము. ధవ అనగా నాథుడు. కనుక మాధవ అనగా హృదయానికి నాథుడు, ప్రకృతికి నాథుడు అని అర్థం. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలున్నారన్న మాటలో గల అంతరార్థం ఇదే. మన దేహములోనున్న మరి ఒక ప్రధానమైన చక్రం సహస్రారం. ఇది 1,000 దళములతో కూడినది. ఒక్కొక్క దళమునందు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడై ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక 1,000 దళములకు మొత్తము 16,000 కళలుంటున్నాయి. దీనిని పురస్కరించుకునియే కృష్ణునికి 16,000 మంది గోపికలున్నారని భావిస్తున్నాం. గోపికలనగా కళలే. ఈ 16 కళలు మనలో పరిపూర్ణం కావాలి. భగవదాజ్ఞను శిరసావహించినప్పుడే ఈ షోడశ కళలు మన యందు రాణిస్తాయి అని స్వామివారు తెలియజేస్తున్నారు. కృష్ణ చరితము మధుర సుధాభరితము. బాల్య, కౌమార, యవ్వన దశలు దేహ పరిణామ క్రమానికి ఆలవాలమైతే కృష్ణ పరమాత్మ అన్ని దశలలోనూ తన లీలా వినోదంతో లోకాన్ని లీలగా, ఆటగా పరిరక్షించిన పరమాత్ముడు. ఎలా జీవించాలో మానవాళికి నేర్పిన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బాల్యంలో తల్లిని, గోకులాన్ని, కౌమార యవ్వనాల్లో గోపికలను లాలించి, అలరించి, ముచ్చట తీర్చిన కర్మయోగి. ఎత్తుపల్లాల కష్టనష్టాల జీవితాన్ని తేలిగ్గా, వినోదంగా జీవించాలని మానవ జాతికి నేర్పిన మహోన్నత అవతారమే శ్రీకృష్ణావతారం. కులమతాలకు అతీతమైన అవతారంగా, బంధుమిత్రులను ఆదరించే బంధుమిత్ర ప్రియుడిగా, కలియుగంలో ఎలా జీవించాలో ద్వాపరయుగంలోనే జీవించి చూపించిన యాదవ శిరోభూషణం శ్రీకృష్ణ పరమాత్మ. మనస్వామి కూడా తన జీవిత కాలంలో ఇదే తత్వాన్ని ఆచరించి చూపించారు. కృష్ణతత్వమే ప్రేమతత్వమని బోధించి తానే కృష్ణమూర్తినని తన ప్రేమతో ప్రతి ఒక్కరికి నిరూపించారు. సాయి కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సత్యసాయి కృష్ణో కృష్ణ నమో నమః.

ఇంతవరకు మీరు 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమాన్ని అందించిన వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పునుగుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి మూల్పూరి రాజలక్ష్మి గారు. వారికి రేడియో సాయి బృందం తరపున, శ్రోతలందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం.

మానవ జన్మంతా కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అని వివరించడం జరిగింది. ఆ తరువాత సృష్టిని బట్టి సృష్టికర్తను ఊహించుకోవాలి, సృష్టి బట్టి స్రష్టను భావించాలి అన్న రెండు విషయాలు కూడా తమకు విన్నవించడం జరిగింది. ఇందులో స్పష్టంగా తెలియజేస్తారు, నాయనా దేహం కాదు సుమా, దేహము మాత్రమే కాదు, ఇంద్రియములు మాత్రమే కాదు, అనగా కర్మేంద్రియములు మాత్రమే కాదు, జ్ఞానేంద్రియములు మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, వాక్కు మాత్రమే కాదు, బుద్ధి మాత్రమే కాదు, దీనికి మించి మూలాధారంగా వీటన్నిటినీ పనిచేయించేటువంటి ఆత్మ తత్వం ఉన్నది, ఆత్మ తేజస్సున్నది అన్న విషయం ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలియజేయబడింది. మనం తెలుసుకునే విషయాలన్నీ కూడా భగవాన్ బాబా వారు మనకు అందించినటువంటి ఉపనిషద్వాహిని అనే ఉద్గ్రంథం నుండి తీసుకొనబడినటువంటి విషయములు మాత్రమే కాకుండా భగవాన్ బాబా వారు ఈ అంశములను ప్రస్తావిస్తూ రచించిన పద్యాలు, కొన్ని కీర్తనలు, వాటిని కూడా మేళవించి మీకు అందజేయడం జరుగుతున్నది. చూడండి, స్వామి ఎప్పుడు చెబుతుంటారు చేతులు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, ఉపకరణములు మాత్రమే, వాటికి స్వతంత్రత లేదు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అని భగవాన్ మనకి ఎప్పుడు చెబుతుంటారు. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని పనిచేయించేది ఎవరు? చెయ్యి పనిచేస్తున్నది, కాలు నడుస్తున్నది, చెవి వింటున్నది, వీటిని పనిచేయించేది ఎవరు? దానికే ఆత్మ తేజస్సు అని పేరు. దాన్ని పద్యంలో స్వామి చెప్తున్నారు చూడండి, చెవులకెవండు విను శక్తి చేర్చేనోయి. ఈ చెవులు చక్కగా వింటున్నాయి, దాని వినే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించుకో. కన్నులకెవండు ఇచ్చెను కాంతి రేఖ. ఈ కళ్ళతో ఈ అంత స్పష్టంగా చూస్తున్నాం, దృష్టిని ప్రసాదించిన వాడు ఎవరు ఆలోచించు. అట్టి వాణిని వెదికెడు అతడు నరుడు, ఉన్నమాట తెలుపుచున్నమాట. అనగా ఈ చెవులకు కాని, నేత్రములకు కాని, ఇంద్రియములన్నింటినీ కూడా పనిచేయించేటువంటి ఆత్మ వస్తువుని ఎవరైతే తెలుసుకుంటాడో అతడే నరుడు, తదితరుడు నరుడు కాదు, ఏవానరుడు అవుతాడు. చూసారా? కనుక నరత్వం ఎక్కడున్నది అంటే ఆత్మతత్వమును గుర్తించడంలో దాని యొక్క లక్ష్యం నెరవేరినట్టయింది, దాని యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్లు అయింది. అదే మాట ఉపనిషత్తు అంటోంది, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహవాచముత ప్రాణస్య ప్రాణ. చూసారా? వీటన్నింటికి కూడా శ్రోత్రమును శ్రోత్రమై, నేత్రము నేత్రమై, మనసుకు మనసై, అన్నింటికి ఆధారంగా పనిచేస్తున్నటువంటిది ఆ ఆత్మ వస్తువు లేక ఆత్మ తేజస్సు అన్న విషయం నిర్ధారింపబడినట్టు అయింది. ఇప్పుడు మనకు మూడు రకాల ప్రశ్నలు వస్తాయి. మొదటి రకమైన ప్రశ్న ఏది అంటే చూడండి, నేను ఒక పని చేశాను, ఆ పని చేయించింది నా చేతులు, నా చేతులతో ఆ పని చేశాను, చేసిన పని కార్యము, ఈ చేతులు కారణము, చేతులు అనే కారణము ఒక పని ఒక కార్యమును నిర్వర్తించినట్లయింది. కనుక జరిగేటువంటి కార్యములన్నీ కూడా, జరుగునటువంటి కర్తవ్యములన్నీ కూడా కార్య కారణ సంబంధం కలిగినట్టివేనా అన్నది మొదటి ప్రశ్న. అంటే ఈ చేతులే అన్ని పనులు చేస్తున్నదా, ఈ పాదములే అన్ని చోట్ల తిరుగుతున్నదా, ఎందుకంటే జరిపేటువంటి ఆ కార్యాలకు ఇవి కారణాలుగా ఉంటున్నాయి, కనుక కార్యకారణ సంబంధం వీటికి ఉన్నదా, ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, లేదండి
ఈ చేతులకు కాళ్లకు చెవులకు కళ్లకు అన్నిటికీ ఒక ఆత్మవస్తువు ఉన్నది. ఆ ఆత్మవస్తువు సంకల్పించింది, ఆ ఆత్మవస్తువుకి ఇచ్ఛ కలిగింది. ఆత్మవస్తువు యొక్క ఇచ్ఛ వలన ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఈ ఇంద్రియములన్నీ కూడా తమ యొక్క వ్యాపారములను నిర్వర్తిస్తున్నాయి. అంతేనంటారా? అనగా ఆత్మ యొక్క ఇచ్ఛ వలన ఈ కార్యములు జరుగుతున్నవా అనేది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, చూడాలని అనిపించింది మనసులో, చూసింది కన్ను, వినాలనిపించింది మనసులో, విన్నది చెవు. కనుక ఈ మనసు ఈ జ్ఞానేంద్రియముల యొక్క సంయోగము వలన అన్ని విషయములు కూడా గ్రహింపబడుతున్నాయా? అంటే మనసే కారణం అంటారా? ఆ మనసే ఈ జ్ఞానేంద్రియములతో పనిచేయిస్తోందంటారా? సర్వ ఇంద్రియములతో కూడా ఈ మనసు మమేకమై కారణం అవుతున్నదా అనేటువంటిది మూడవ ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం కేనోపనిషత్ చేసింది. గ్రహించండి, ఇంద్రియములన్నీ కూడా అచేతనములే, మనసు కూడా అచేతనమే. అచేతనమైన మనసు అచేతనములైనటువంటి ఇంద్రియముల చేత ఇన్ని పనులు ఎలా చేయించగలుగుతుంది? అసాధ్యం. చూడండి, అంటే రెండుండాలి, చేతన వస్తువు అయితే అచేతనాన్ని పనిచేయించగలుగుతుంది. ఇది అచేతనము అది అచేతనం అయితే చేయించేది ఎవరు? సాధ్యమా? కనుక మనసు ఇంద్రియములు అచేతనములొకటి చేత వాటికి స్వతంత్రత లేదు, అవి ఎట్టి కార్యములు కూడా నెరవేర్చలేవు అనేది తేలిపోయింది ఈ ప్రశ్నతో. అయితే తర్వాత ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించేటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా విషయములు అని పిలుస్తారు. చూచేవి కానివ్వండి, వినేవి కానివ్వండి, స్పృశించేవి కానివ్వండి, అన్ని విషయములే. అనగా జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహింపబడినటువంటి వాటిని అన్నింటినీ కూడా విషయములు అని పిలుస్తారు. అయితే కేవలము ఈ విషయములు జ్ఞానేంద్రియములతో మాత్రమే గ్రహింపబడుటలేదు. చూడండి, అంటే మనస్సు కూడా ప్రవేశించాలి అక్కడ. అంతఃకరణం లోపల ఉన్న మనస్సు ఈ బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా జరిగిన వివిధ వ్యాపారముల యొక్క అనుభవాన్ని అందిస్తున్నది. అంటే మనస్సు కూడా అక్కడ కలుస్తున్నది అని మనకు స్పష్టంగా అర్థమైపోయింది. చూడండి, అంటే కారు లోపల స్టీరింగ్ ఉన్నది, బ్రేక్ ఉన్నది, యాక్సిలరేటర్ ఉంది కారు లోపల, కారు వెలుపల లైట్లు ఉన్నాయి, టైర్లు ఉన్నాయి. వెలుపల భాగాలను లోపల భాగాలను సమన్వయపరుస్తూ ఉండాలి. స్టీరింగ్ ఎడు తిప్పితే టైర్లు ఎడు తిరుగుతుంటాయి. ఆ స్టీరింగ్ లాంటిదే మనసు, ఆ స్టీరింగ్ లాంటిదే మనసు. కనుక ఈ మనసు బయట టైర్లు లైట్లు ఈ వివిధమైన భాగాలు ఉన్నవి చూసారా, అవి కలిసి ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చాయన్నమాట. కారును ముందుకు నడుపుతున్నదన్నమాట. దీన్ని బాహ్యము నుండి గ్రహింపబడిన వాటిని విషయములు అన్నాం. అయితే మనసు దేంట్లో అయితే ప్రవేశిస్తుందో ఆ ఆకారాన్ని పొందుతుంది. మనం అనుకుంటాము మనసు అనేది పాడైపోయిందనో, మనసు అనేది మన చేతిలో లేదనో, ఆ మనసే మనని పీడిస్తుందనో అనుకుంటాం. కాదు, ఆ మనసు ఎందులో ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది. చూడండి ఉదాహరణ, గ్లాస్ ఉన్నది, నీళ్లున్నాయి, నీళ్లకు ఏ రంగు లేదు. ఎప్పుడైతే ఎర్ర గ్లాసులో పోశారో ఆ నీళ్లు కూడా ఎర్రగా బయట కనబడుతున్నాయి. ఆకుపచ్చని గ్లాసులో పోశారో నీళ్లు కూడా ఆకుపచ్చగా కనబడుతున్నాయి. కానీ నీళ్లకు రంగు లేకపోయినప్పటికీ
గ్లాసు ఏ రంగులో ఉంటే ఆ రంగులో నీళ్లు కనపడినట్లు మనసు ఏ విషయములనైతే గ్రహిస్తున్నదో ఆ విషయముల యొక్క రూపాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే మనసుతో విషయ ధ్యానం చేసినట్టయితే మనసు విషమయమైపోతుంది అన్నారు. ఆ మనసే కారణం అయ్యా తెలుసుకో. ఆ మనసు ఇంద్రియముల మధ్య జరిగేటువంటి ఈ ప్రక్రియ అది దీనికి వృత్తులు అని పేరు. కానీ విషయములు బాహ్యమైనవి మనసులో ప్రవేశించి ఆ మనసు ఆ ఆకారాన్ని పొందేటప్పటికీ వృత్తిగా మారింది. బాహ్యమైన విషయములు అంతరంగంలో వృత్తులుగా నిలిచినవి అన్న భగవాన్ ఆ మాట మనం చెప్తున్నారు. అయితే ఇప్పుడే తమకు తెలియజేసినట్టుగా మనసుకి చైతన్యం లేదే, మనసు అచేతనమే. ఈ అచేతనమైన మనసు ఎట్లా గ్రహిస్తున్నది చూడండి. చెయ్యి చైతన్య శక్తి లేనప్పుడు, లోపల ఆత్మశక్తి లేనప్పుడు ఈ చెయ్యి అచేతనమే. అచేతనమైనటువంటి చెయ్యి, ఈ చెక్క కూడా అచేతనమే. ఈ అచేతనము ఈ అచేతనాన్ని ఎలా పనిచేయిస్తోంది? సాధ్యమా? కుదరదు. ఈ రెండింటిలో ఒకటి చేతనమై ఉండాలి. మరి రెండు కూడా అచేతనములే కదా. ఈ ప్రశ్న మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అంటే చెక్కతో బొమ్మ చేశాం, బొమ్మ చెక్క ఒకటే. పంచదారతో చిలకలు చేస్తారు, ఆ చేసే పంచదార చిలకలు లోపల పంచదార ఒకటే. అందువల్ల మనసు అచేతనమే, ఇంద్రియములు కూడా అచేతనమే. ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. అదే బాబా గారు స్పష్టంగా మనకు చెప్తారు. కనుక అచేతనమైన మనసు, అచేతనమైన జ్ఞానేంద్రియముల ద్వారా జ్ఞానక్రియ జరుపుట జరిగే విషయం కాదు. రెండు అచేతనమే కదా. అప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానక్రియ ఎలా సాగుతుంది? అది కుదరదు అని స్పష్టంగా వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నారు, దయచేసి గమనించండి. అయితే ఎలా సంభవం అవుతున్నది? అంత అసాధ్యం అంటున్నారు కదా. మనసు అచేతనం అంటున్నారు, ఇంద్రియాలు అచేతనం అంటున్నారు. కానీ జ్ఞానక్రియలు జరుగుతూనే ఉన్నాయి, విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? అచేతనానికి జ్ఞానశక్తి ఉంటానికి వీల్లేదే. ఎలా వచ్చిందని ప్రశ్న మనకు వస్తుంది. దాన్ని చెప్తున్నారు, గ్రహించిన ఆయన. చైతన్యం ఎలాంటిది అనుకుంటున్నావు? ఒక ప్రకాశం వంటిది, ఒక మహాజ్యోతి వంటిది, ఒక మహా వెలుగు వంటిది. ఆ మహాజ్యోతిలో, ఆ మహా వెలుగులో అన్ని ప్రకాశిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించాలి. కనుక చేతనము చైతన్యం అనేది ఒక ప్రకాశంగా ఉండి అన్నిటికీ కూడా వెలుగుని అందిస్తున్నది. జాగ్రత్త, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెలుగు ఉన్నదా అనే ప్రశ్న వేశాను. వెలుగు లేకపోతే నువ్వెట్లా కనపడతావు? నీకు నేనెట్లా కనపడతాను? వెలుగు వెలుతురు లేకపోతే ఈ చుట్టుపక్కల వస్తువులు ఎట్లా కనపడతాయి? కానీ వెలుతురు ఉన్నదా అంటే ప్రత్యక్ష సాక్ష్యం, నువ్వు కనపడటం, ఈ పరిసరాలు కనపడటం, మనం సంచరించగలడం, అదే సాక్ష్యం. అదే రీతిగా చైతన్యం ఉన్నదా అంటే జ్ఞానక్రియ జరగడమే. జ్ఞానక్రియ ద్వారా, విషయ గ్రహణము ద్వారా మనకు ప్రకాశ రూపంలో చైతన్యం ఉన్నది అన్న విషయం స్పష్టమవుతున్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసింది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణ పంచకము, అంతఃకరణము, ఇవన్నీ కూడా శక్తి చేత నడపబడవలసినవే. అన్నీ కూడా అంటే కరెంటు వలన మనం వాడుకునేటువంటి కరెంటు సంబంధమైన వస్తువులు, దీపాలు, ఫ్రిజిడేర్లు, హీటర్లు,
మైకులు ఇవన్నీ అనేకమైన కరెంటు సంబంధమైన వస్తువులన్నిటినీ కూడా పనిచేయించేది కరెంటే. కరెంటు ఉన్నదా? ఉన్నది. ఎందువల్ల? లైట్ వెలుగుతోంది. కరెంటు ఉన్నదా? ఉన్నది. ఎట్లా? హీటర్ పనిచేస్తోంది. అలాగే చైతన్యం ఉన్నదా? ఉన్నది. ఎలా చెప్పగలుగుతున్నావు? జ్ఞానక్రియ జరుగుతున్నది, విషయ గ్రహణం జరుగుతున్నది, కనుక చైతన్యం ఉన్నది అన్న విషయం తెలుస్తున్నది. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏది అంటే, ఇంద్రియములకు సంబంధించినటువంటిది మనసు కంటే భిన్నమైనటువంటిది ఏదది? అదే ఆత్మ చైతన్యము లేక దైవము. దాన్ని తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ మనకు భగవంతుడు ప్రసాదించాడు. జంతుజాలానికి అది సాధ్యమైన విషయం కాదు అనేది మనం గ్రహించాలి. అయితే మరి ఆత్మవస్తువు కనపట్టలేదు కదండి, ఆ చైతన్యం కనపట్టం లేదే, కానీ పనిచేస్తూనే ఉన్నాయి కాళ్ళు చేతులు అని మనకు ప్రశ్న వస్తున్నది. ఒకటే సమాధానం, ఆ ఆత్మవస్తువు ప్రవేశించడం చేతనే, ఆత్మశక్తి చేతనే చేతులు పనిచేస్తున్నాయి, అన్ని పనులు చేయగలుగుతున్నావు. ఆ ఆత్మశక్తి ఉండడం వల్లనే నువ్వు కాళ్ళతో శుభ్రంగా నడుస్తున్నావు. ఆ ఆత్మ చైతన్య శక్తే మనసును ఆలోచింపచేస్తున్నది. కనుక సర్వేంద్రియముల అంతఃకరణములు అన్నింటినీ కూడా పనిచేయించేది ఆత్మశక్తి అన్న విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఆత్మశక్తి లోపించిందో, ఆత్మ తేజస్సు లేదో, అన్నీ కూడా అణిగిపోతాయి, అన్నీ కూడా తద్దుకుంటాయంటే ఎలాగా? కరెంటు పోగానే అంతే, ఏమన్నా ఇదిలో లైట్ అయ్యింది, ఇక్కడ కరెంటు పోయింది, లేదో ఇక్కడ పోతే అక్కడ కూడా పోయినట్టే. అందువల్ల మనం గ్రహించవలసింది, సమస్త వస్తుజాలము ప్రకాశంలో ఎలా అయితే కనబడుతున్నదో, అన్ని రకములైనటువంటి జ్ఞాన క్రియలు, జ్ఞానము చైతన్య రూపమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఆత్మ తేజస్సు వలనే గ్రహింపబడుతున్నది, చేయగలుగుతున్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇందులో ఒక చిన్న మాయ ఒకటి ఉన్నది, మన అమాయకత్వంలో పడేసేది అది. మనం అనుకుంటాము, అరే ఫ్యాన్ బాగా తిరుగుతోందే, ఫ్యాన్ బాగా తిరుగుతోంది, చల్లగాలి వస్తుంది అనుకుంటాం. అంటే ఆ ఫ్యాన్ చూసి అబ్బా కొత్త ఫ్యాన్, బాగా గాలి వస్తుంది, చాలా సంతోషం, రైట్? ఏమంటే ఆ బల్బులు చూసారా ఎంత బాగున్నాయండి, చాలా పెద్ద బల్బులు బాగున్నాయి, నాకు కాంతి వస్తుంది అనుకుంటాం. మనం చూచేటువంటి ఈ యంత్రములు, ఈ పనిముట్లు, ఈ బల్బులు, వీటన్నింటినీ చూసి అబ్బా బాగున్నాయి బాగున్నాయి అనుకుంటాం. కానీ ఇవి కావు సుమా, యంత్ర రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆత్మ శక్తిని మనం గ్రహించాలి. చూడండి, అయితే పైకి మాత్రం ఆ యంత్రాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్యాన్ తిరగట్లేదా అంటాం. మైక్ పనిచేయట్లేదు, కాస్త మైక్ పనిచేస్తుందా అంటాం. వీటిని అడుగుతుంటాం. అంటే ఈ యంత్రములు చేస్తున్నట్లు కనపడుతున్నాయి, కానీ అవి కావు చేసేవి, దానికి వెనుకున్నటువంటి ఆత్మ దీనికి కారణము అనే విషయం తెలుస్తుంది. అయితే ఇందులో ఒక విషయం ఉంటున్నది, ఈ ఆత్మవస్తు మహాశక్తి సంపన్నమైనటువంటిది, మహాశక్తి సంపన్నమైనటువంటి దాని యొక్క శక్తి ఇంద్రియముల ద్వారా అభివ్యక్తమవుతున్నది. అంటే మీ యొక్క దృష్టి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటిది అదిగో ఆత్మవస్తువు. కళ్ళు చూస్తున్నాయి అనుకుంటున్నావు, కానీ ఆత్మవస్తువు దృష్టి ప్రసాదించింది కంటికి, దాంతో చూస్తున్నావు. చెవులు కూడా అంతే, వింటున్నావు అనుకుంటున్నావు. ఈ ఆత్మతత్వము, ఆత్మ తేజస్సు వినికిడిని అందించింది, వింటున్నావు. ఈ ఆత్మ తేజస్సు చర్మమునకు స్పర్శ జ్ఞానాన్ని అందించింది, ఆ స్పర్శను తెలుసుకోగలుగుతున్నావు. నాలుకకు ఆ రుచి జ్ఞానాన్ని అందించింది ఆత్మవస్తువు, అందువల్ల రుచి భేషుగా ఉంది అని నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ నా నాలుకకి బాగుండలేదు,
నా కంటికి అందట్లేదు, నా చెవికి వినపట్టం లేదు అని అంటాం. అది కాదు వీటికి మూలమైనటువంటి ఆత్మశక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరొకటి చూడండి, చిన్న ఉదాహరణ మనం బాగా తెలిసిందే. ఇప్పుడు కరెంట్ ఉన్నది, కరెంటు వలన దీపం వెలుగుతున్నది, బల్బులు వెలుగుతున్నాయి, కానీ ఈ బల్బ్ అనేది కరెంటును అందించడం లేదు. చూసారా, ఈ బల్బ్ అనేది కరెంటుకి కారణం కాదు, మూలం కాదు. ఈ కరెంట్ అనేది బల్బుని ప్రకాశింపజేస్తున్నది. అదే రీతిగా అన్ని వస్తువులు కూడా కాంతిలో కనబడుతున్నాయి. ఈ వస్తువులు కాంతిని పెంచలేవు, కాంతిని తగ్గించలేవు, కాంతి కాంతే. అదే రీతిగా ఆత్మవస్తువు ఆత్మవస్తువుగానే ఉన్నది. దాని వలన అన్నింద్రియములు మనం చూడగలుగుతున్నాం, అన్నింద్రియములతో పనిచేస్తున్నాం. ఈ ఇంద్రియములు ఆత్మవస్తువుని ప్రభావితం చేయలేవు, వీటికి ప్రభావం ఆత్మవస్తువు పైన లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వెలుతురులో మనం ఉన్నాం, కానీ ఆ వెలుతురు నా వల్ల కాదే. ఆ వెలుతురుని మార్చే శక్తి నాకు లేదు, పెంచే శక్తి లేదు, తరిగించే శక్తి లేదు. సూర్యుని యొక్క వెలుతురు వెలుతురే, నా ప్రభావం లేదు, దాని ప్రభావం ఉన్నది. అదే రీతిగా ఇంద్రియములు ఆత్మ తేజస్సు వల్ల ప్రకాశింపబడుతున్నవి. ఈ ఇంద్రియములు ఆత్మకు ప్రకాశమును అందించలేవు, ఎలాంటి వెలుగును కూడా అందించలేవు, ఎలాంటి శక్తిని కూడా అందించలేవు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక తరువాత ఇప్పుడు ఆత్మ దగ్గరకు వద్దాం. ఇప్పటిదాకా తెలుసుకున్నదేమి, ఇంద్రియములు కేవలము అచేతనములు, ఇంద్రియములు కేవలము కరణములు, మనస్సు అచేతనము. కనుక మనస్సు ఇంద్రియములు అచేతనములైనవి. ఈ అచేతనములైన వాటిని పని చేయించేది చైతన్య శక్తి అయినటువంటి ఆత్మవస్తువు. అది తేలిపోయింది. ఇప్పుడు ఇక చైతన్యమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆత్మవస్తువు వలన పనిచేస్తున్నది నిజమే, దానికి ఎలాంటి సంకల్పాలు లేవు. చూడండి, ఈ పని చేయించాలి, ఈ పని చెయ్యకూడదు అన్న సంకల్ప వికల్పాలు ఆత్మవస్తువుకు లేవు. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. కేవలము సాక్షి రూపంలోనే ఉంటుంది ఆ వెలుతురు. లో మనం చూసుకుంటున్నాము, ఆ వెలుతురున్నదే ప్రకాశము, సాక్షిగా ఉన్నది. దానికి నిష్క్రియము, నిర్విశేషము, ఇంకేమి సంబంధం లేదు వాటికి, ఆత్మగా ఉంటుంది. మనం చూసుకుంటాం, మన పనులు మనం చూసుకుంటున్నాం. అలాగే ఆత్మశక్తి వల్ల మనం అన్ని పనులు చేస్తున్నప్పటికీ దానికి ఇచ్చంటూ లేదు. అది ఏ రకంగా కూడా వికారములు పొందదు, వికారం చెందదు. మన యొక్క పనులకు, మన యొక్క చేష్టలకు ఆత్మవస్తువు కేవలం చైతన్య వస్తువు, ప్రకాశమానంగా సాక్షి రూపంగా మాత్రమే ఉంటున్నది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఉన్నటువంటి చైతన్యము అయినటువంటి ఆత్మవస్తువు మనసుకి ఇలా ఆలోచించమని గాని, బుద్ధిని ఈ రకంగా ఉండమని గాని ఏది చెప్పదు. అది కేవలము ఒక తమకు విన్నవించినట్లుగా పరమాద్భుతమైనటువంటి ఉపమానం ఇది. సూర్యరశ్మిలాగా సూర్యకాంతి వలె ఉంటుందంటే, చూడండి ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నాను, ఆత్మవస్తు కరెంట్ ప్రవేశించింది మైకు చక్కగా, దానివల్ల నా యొక్క ధ్వని, నా మాటలు అందరూ వింటున్నారు, రైట్. కానీ ఈ ధ్వని కరెంటులో లేదు, కరెంటు వలన ధ్వని వినబడుతున్నది, కానీ ధ్వని కరెంటులో లేదు. బల్బు వలన కాంతి వస్తున్నది,
బల్బులో కరెంట్ ఉన్నది, దానివల్ల వెలుతురు మనకు వస్తున్నది. కానీ ఈ యొక్క బల్బు గాని అందులో ఆ చైతన్య వస్తువు ఆత్మలో లేదు. ఈ విషయాన్ని గుర్తుకోవాలి. అంటే శబ్ద రూప స్పర్శ రస గంధాదులు జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడే ఇవి ఆత్మవస్తువులో లేవు, ఆత్మకు సంబంధం లేదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ప్రారంభంలో మీకు విన్నవించినట్టుగా సంబంధం లేనటువంటిది వీటి చేత పనిచేయిస్తున్నది. కరెంటులో శబ్దం లేకపోయినప్పటికీ ఆ కరెంటు మైకులో ప్రవేశించి శబ్దం వినేటట్టు చేస్తున్నది. బల్బు యొక్క కాంతి కరెంటులో లేకపోయినప్పటికీ ఆత్మ బల్బు ద్వారా కాంతిని అందించింది. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపంలో దాని చేత పనిచేయిస్తున్నది. అవన్నీ కూడా దాంట్లో లేనప్పటికీ దానికి చక్కని ఉదాహరణ చూడండి, అగ్ని ఉన్నది. ఈ అగ్నిలో ఉండేటువంటి దహించే శక్తి ఎలా అయితే ఉన్నదో, మంచులో శీతల శక్తి ఎలా అయితే ఉన్నదో, ఆ శక్తి రూపంలో ఆత్మ వస్తూ ఉన్నది. అది సాక్షి అనుభవము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత విషయానికి వస్తున్నాను. ఇవన్నీ కూడా ఉపనిషద్ వాహినిలో భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో ఎంతో దయతో స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇవన్నీ ఎప్పుడూ మనం మాట్లాడుకుంటుండాలి, ఈ భావాలు అందరితో మనం పంచుకుంటుండాలి. అప్పుడే బాగా హృదయంలో నాటబడతాయి. అదే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు ఆత్మ వస్తువు కారణం అని తెలుసుకున్నాను. తర్వాత అంశానికి వస్తున్నాను. కారణములు కాదు అని అర్థమైంది, మనసు కాదు అని అర్థమైంది, వీటిని అన్నింటినీ పనిచేయించేది అదే అని అర్థమైంది, ఇవేవి అందులో లేవు అని కూడా అర్థమైంది. ఇప్పుడు అలాంటి ఆత్మవస్తువుని చెప్పాలంటే ఎలాగా, దాని గురించి వర్ణించాలంటే ఎట్లా, దాని గురించి 10 మందికి తెలియజేసేది ఎలాగా అనేది తర్వాత ప్రశ్న.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తాం.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 6వ భాగంలో సాయి సాహిత్యము నిత్యము 30 నిమిషముల పాటైనా అధ్యయనం చేయుట గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియోసాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒకమారు భక్తులను ఉద్దేశించి, దివ్యాత్మ స్వరూపులరా, ఎన్నాళ్లు భక్తులుగా ఉంటారు, సాధకులుగా మారండి అని సూచించి, నిత్య జీవితంలో ఏ సాధన చేస్తే దైవానుగ్రహాన్ని పొందగలుగుతారో అటువంటి సాధనని నవసూత్ర ప్రవర్తనా నియమావళి ద్వారా భక్తులకు అందించారు. అందులో 5వ సూత్రం, ప్రతిరోజు ఒక అరగంట సత్యసాయి సాహిత్య పఠనం. సత్యసాయి సాహిత్యం విలువ తెలుసుకుంటే స్వామి ఎందుకు సత్యసాయి సాహిత్యాన్ని రోజూ చదవమన్నారో మనకు అర్థమవుతుంది. శ్రీ సత్యసాయి సాహిత్యం విలువని తెలుసుకునే చిరు ప్రయత్నం చేద్దాం. సర్వ వేదాంత సారమెల్ల ఒక్క వాక్యాన్ని చెప్పుదనొక్కసారి అని సత్యబోధకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి మేఘ గంభీర స్వరంతో చెప్పారు. తన అవతార ప్రకటన నాటి నుండి 6 దశాబ్దాలకు పైగా సకల వేదాంత సారాన్ని పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా తేలికైన పదాలతో సరళమైన భాషలో వాహినులుగా రచించారు. మానవాళిని జాగృతం చేశారు. అనంతమైన భగవతత్వాన్ని అల్పమైన పదాలలో ఇమిడ్చి మహోన్నత సత్యాలను ఎరుకుపరిచే భగవాన్ శైలి సాహిత్య శిల్పంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. బిందువులో సింధు ఇమిడినట్లు పరిమిత పదాల పరిధిలోనే జీవిత పరమార్థాన్ని, పారమార్థిక ప్రయోజనాలను, విశ్వజనీయమైన నిత్య సత్యాలను అరిటిపండు ఒలిచినట్టు అందించడం భగవాన్ బాబావారి విశిష్టత. బాబావారి అమృత లేఖిన నుండి వెలువడిన ప్రేమామృత ప్రవాహమే వారి వాహినుడు. ఆధ్యాత్మికం నుండి లౌకికం వరకు మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను భగవాన్ రచనలు స్పృశిస్తాయి. వారి రచనల్లో పదప్రయోగాలు పడికట్టునళ్లలా ఉంటాయి. సానపట్టిన వజ్రాల్లా మెరుస్తాయి, రత్నాల రాసుల్లా ప్రకాశిస్తాయి, అమృతపు గుడికెల్లా మాధుర్యం ఒలికిస్తాయి. వారి భాష ప్రసన్నంగా ఉంటుంది, అర్థగంభీరంగా ఉంటుంది, అక్షరాలు అల్పంగా ఉంటాయి, సందేశం సూటిగా ఉంటుంది, సూదంటురాయిలా హృదయానికి హత్తుకుంటాయి. సరళంగా, సుబోధకంగా, శుభకరంగా ఉండే సుందర పదమందార కుసుమాలు సత్యసాయి సాహితీమాలికలు. పదరాశిని తగ్గించి భావాల వాసిని పెంచే పదప్రయోగం గల అసాధారణ సాహితీ ప్రక్రియ శ్రీ సత్యసాయి సాహిత్యం. ప్రాచీన కాలంలో భగవత్ సాక్షాత్కారం పొందిన మహర్షులు వారి హృదయాలలో పల్లవించిన ఆధ్యాత్మిక భావనలకు అక్షర రూపం కల్పించి ఆవిష్కరించి వాటి అంతరార్థాల అన్వేషణకు, తాత్విక చింతనకు కారకులయ్యారు, ప్రేరకులయ్యారు. ఈనాడు భగవంతుడి సకల శాస్త్ర వేదాంత వేదాంగ ఉపనిషద్ రహస్యాలను మృదుమధుర పదవిన్యాసంతో వివరించి మానవాళిని తరింపజేస్తూ మన హృదయాంతరాళాల్లో దివ్య దీపికలు వెలిగించారు. ఈ జ్ఞానజ్యోతులు విశ్వమంతటా వ్యాపించాయి. కోట్లాది భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను, నిస్వార్థ సేవాభావాన్ని చిగురింపజేస్తున్నాయి. సాయి శారదామాత వాహినులు సుధాబిందువులు, ఆధ్యాత్మిక సాధకులకు కరదీపికలు, విశాల విశ్వాన్ని తేజోవంతం చేసే వేగుచుక్కలు, జ్ఞానదీప్తులందించే వెన్నెలవాడలు, జగతి ప్రగతికి రాచబాటలు వేసే కాంతి ప్రసారాలు. తమ రచనలలో లౌకిక జీవితంలో మానవతను మేళవించి జీవిత పరమార్థాన్ని, పరమగమ్యాన్ని నిర్దేశించారు భగవాన్. భూమండలంలో జరామరణ భారం లేని ఆధ్యాత్మిక ప్రగతికి రహదారి చూపించారు. ఆత్మోద్ధరణకు తరుణోపాయం చూపించారు. మోక్షార్థులకు ముక్తి మార్గం అందించారు. సత్యసాయి సాహిత్యం ప్రయోజనం ఏమిటి? ఈనాడు మానవ సమాజం అవినీతి, అన్యాయం, అక్రమాలతో సతమతమవుతోంది. సమస్త లోకా సుఖినోభవంతో అని సమాజంలో ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి, సమాజ ప్రగతి కాంక్షించాలి, సమాజ కళ్యాణం కోసం, సమాజ శాంతి సౌభాగ్యాల కోసం నిరంతరం కృషి చేయాలి. నిస్వార్థ సేవలు ప్రేమతో అందించాలి. ఇవి జరగాలంటే వ్యక్తి సంస్కరింపబడాలి. సమాజం చక్కని సంస్కృతి సాంప్రదాయాలు పెంచి పోషించాలి. దీనికి మూడు విధాల పరివర్తన జరగాలి: ఆధ్యాత్మిక పరివర్తన, సామాజిక పరివర్తన, వ్యక్తి పరివర్తన. సత్యసాయి సాహిత్యం మానవాళి సులభంగా అర్థం చేసుకుని ఆచరించగలిగిన ఆధ్యాత్మిక సాధనని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో మనకు కలిగే అనేక సందేహాల్ని నివృత్తి చేస్తుంది. అదిగాక ఆధ్యాత్మిక సాధన వల్ల మానవునికి కలిగే ప్రయోజనాల్ని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకి దుఃఖ నివృత్తికి, ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యం. స్మరణ చేసేవారికి ఆ స్మరణే ఆయువునిస్తుంది. భవసాగరాన్ని దాటించే భద్రమైన నావ నామస్మరణ. ఇటువంటి వాక్యాలు నామస్మరణ పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. ఈనాడు ప్రతినిత్యము కోట్లాది మంది సత్యసాయి భక్తులు నామస్మరణలో పాల్గొంటున్నారంటే అది సాయి సాహిత్యంలోని ఇటువంటి అమృత వాక్కుల ప్రభావమే. నామ సంకీర్తన, నగర సంకీర్తనలు విరివిగా జరగటం, మానవాళి ఆధ్యాత్మిక సాధన వైపు నిమగ్నం కావడం, విశ్వవ్యాప్తంగా మానవ సమాజంలో ఆధ్యాత్మిక పరివర్తన రావడం నిస్సందేహంగా సాయి సాహిత్య ప్రభావమే. దీనివల్ల నిస్వార్థ సేవలు, ముఖ్యంగా గ్రామ సేవలు, పల్లె సేవలు, నారాయణ సేవలు, గ్రామాభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. ఈ కారణంగా సేవలు చేస్తున్న సాయి భక్తులలోనే కాక సాయి సేవలు జరుగుతున్న గ్రామాలలో కూడా నీతి నిజాయితీలతో జీవించాలనే ఆలోచన, నిస్వార్థ సేవలు చేయాలనే సంకల్పం, పిల్లల్ని క్రమశిక్షణ, దైవభక్తి, గురుభక్తి, మాతృభక్తి, సేవానురక్తి కలిగిన వారిగా ఉత్తమ దేశ పౌరులుగా పెంచాలనే విజ్ఞత కలిగేటటువంటి వ్యక్తి పరివర్తనతోనే సమాజం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇదే సత్యసాయి ఆశయం. స్వామి సాహిత్యంలోని వైవిధ్యం ఏ ఒక్క సాహిత్యంలో లేదు. మానవ జన్మ జ్ఞాన సముపార్జనలోనే సాధ్యమవుతుంది. మానవునిలో మానసిక శారీరక శక్తులు ఆత్మాభిముఖంగా అడుగువేయాలంటే, ఆత్మవిశ్వాసం అభివృద్ధి పొందాలంటే, వ్యతిరేక భావాలు తగ్గాలంటే, సంతృప్తికర జీవనం సాగించాలంటే సాయి సాహిత్యం పఠనం ద్వారానే సాధ్యమవుతుంది. సాయి సాహిత్యం అంతులేని ఆనందవాహిని. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, సందేహాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ నిశ్శేషంగా నిర్మూలించగల సమాధానం, అమృత సమానమైనటువంటి ఔషధం సాయి సాహిత్యం. అందుకే సత్యమైన ఆధ్యాత్మిక సాధకుడుగా మారాలంటే సత్యసాయి సాహిత్యాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి, అవగాహన చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ఆచరించాలి, అనుగ్రహం పొందాలి. ఈ కారణంగానే సత్యసాయి సాహిత్యం అన్ని మతాల వారికి వైరుధ్యం లేక ఆమోదయోగ్యమైంది. సత్యసాయి సాహిత్యంలోని వైవిధ్యం ఇంకెవ్వరి సాహిత్యంలోనే లేదు. ఏనాడు వాదనలు, వివాదాలు లేవు. స్వామి ఉపదేశ పాఠం విశాల భావాన్ని కలిగిస్తుంది. మిగిలిన అవతారాల్లో భగవంతుడు కేవలం బోధించాడు, కాని సత్యసాయి అవతారంలో భగవంతుడు స్వయంగా రచించాడు, బోధించాడు, ఆచరించి చూపించాడు. స్వామి అవతార లక్ష్యమైన సంస్కరణ కేవలం స్వామి ఉపదేశాలు, సాయి సాహిత్యంతో సాధ్యమైంది. సాయి సాహిత్యం సాధనా సోపానం సూచిస్తుంది. స్వామిని ముందు నమ్మని వారు కూడా సాయి సాహిత్యాన్ని చదివిన తర్వాత భక్తులుగా మారిన వారు ఉన్నారు. అన్ని పుస్తకాల్లోనూ అంతర్లీనంగా ఉన్నది ఆత్మజ్ఞానం మాత్రమే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా అందిస్తారు. నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని జాగృతం చేసే విష్ణుమూర్తి శంఖారావం, అవిధేయతను అణిచివేసే పరమశివుని ఢమరకు నాదమే సాయి సాహిత్యాన్ని భక్తులకు అందిస్తున్న సనాతన సారథి మాసపత్రిక. స్వామి తెలుగు సాహిత్యంలో ఉన్న ఏ ప్రక్రియని వదిలిపెట్టలేదు. పద్య సూక్తులు, చిన్న కథలు, నాటకాలు, రామకథను వివరించే రామకథారస వాహిని, భాగవత సారాన్ని వివరించిన భాగవత వాహిని, భగవద్గీతా సారాన్ని సుబోధకంగా అందించిన గీతావాహిని, ప్రేమ సందేశాన్ని అందించిన ప్రేమవాహిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంక్షిప్తంగా అందించిన జ్ఞానవాహిని, వేదసారాన్ని అందించిన లీలా కైవల్య వాహిని, ఇలాంటి వాహినులు చతుర్వేద సారాన్ని విపులంగా అందించిన వేదవాణి వంటి గ్రంథాలతో సహా, చెప్పినట్లు చేస్తారనే పెద్దల బుద్ధులు సద్దిద్దే నాటకాలతో సహా, చక్కని తెలుగు నుడికారంతో రచించిన పాటలు, ఇలా పుంఖానుపుంఖంగా స్వామి పుస్తకాలు రాశారు. భక్తకోటిని అలరించారు, వారిని సన్మార్గంలో నడిపించారు. ఒకమారు నేను చెన్నై వెళ్లిన సందర్భంగా భమిటిపాటి కృష్ణమూర్తి గారనే బంధు ఇంటికెళ్లాను. వారింట్లో ఒక హాల్ నిండా బీరువాలు, వాటి నిండా రామాయణ భారత భాగవతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలా ఆధ్యాత్మిక గ్రంథాలు నిండి ఉన్నాయి. ఇవన్నీ మీరు చదివారా అని అడిగాను. చదివానన్నారు. మరొక 10 సంవత్సరాల తర్వాత మళ్లీ వారింటికి వెళ్లే సందర్భం వచ్చింది. వారింట్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయాను. ఎందుచేతనంటే హాల్లో మునుపున్న బీరువాలు కానీ పుస్తకాలు కానీ ఏమీ లేవు. విస్తుపోయాను. అయ్యా, మీ ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ఏమైంది అని ప్రశ్నించాను. అన్నీ అడిగిన వారికి ఇచ్చేశానండి అన్నారు. మరి మీరేం చదువుతారు అనగానే, ఆ గ్రంథాల సారం మాత్రం నా వద్దనే ఉంది, అది చదివితే వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు చదివినట్టే అన్నారు. ఏది ఆ సారం అని అడిగాను. ఒక చిన్న పెట్టి తెరిచి చూపించారు. అందులో సత్యసాయి స్పీక్స్ పుస్తకాలున్నాయి, ఇవి చదివితే అన్ని చదివినట్టేనండి అన్నారు. నేను అవాక్ అయిపోయాను. సత్యసాయి సాహిత్యం విలువ మొట్టమొదటిసారిగా నాకు అర్థమైంది. మరొక ఉదాహరణ, ఇటీవల కీర్తిశేషులైన కాశీపట్ల ఫణికుమార్ అనే స్వామి భక్తుడు తన డైరీలో రాసుకున్న వాక్యాలు యథాతథంగా రాస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచానికిచ్చిన గొప్ప వరం సందేహ నివారణి. నేను ఆ పుస్తకం 100 మార్లు చదివాను. ఆ పుస్తకం నా జీవితాన్ని మార్చివేసింది. నేను చేతులు జోడించి సత్యసాయి భక్తుల్ని ప్రార్థిస్తున్నాను, భక్తి శ్రద్ధలతో సందేహ నివారణి చదవండి, స్వామి బోధల్ని ఆచరించండి, ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చండి. జై సాయిరాం. మానవ జీవితాన్ని మార్చగలగల దివ్య సంజీవని సందేహ నివారణని దీన్ని బట్టి నాకు అర్థమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి సాహిత్యంలో కొన్ని ఆణిముత్యాలను తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో గల అపురూప సాహిత్య ప్రక్రియ పద్యసూక్తులు. కంఠస్థం చేయవచ్చు, జీవితాంతం గుర్తుంచుకోవచ్చు. ఈ పద్యసూక్తులు ఉపయోగించి ఎన్నో జీవిత సత్యాలను భగవాన్ మనకు అందించారు. ముందుగా భగవాన్ తన అవతార లక్ష్యాన్ని గురించి క్లుప్తంగా సూటిగా వివరించిన పద్య సూక్తిని తెలుసుకుందాం. అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించు వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, ఆశ్రితావును డీతడే ఆత్మబంధు అనగ పేరుంది నా ఎండ నలరువాని, ఎన్నడను మరో బోవును నేనిదియ నిజము, అట్టి నా పేరు చిరుటి ఎట్లగును భువిని అని ప్రశ్నిస్తారు స్వామి. తరతమ భేదాలు, కులమత భేదాలు పరిగణించకుండా మానవాళ్ళందరినీ సాయిరాం అని తలచిన వారిని మనస్ఫూర్తిగా రక్షించి ఆనందమివ్వడమే నా దీక్ష. అంటే శ్రద్ధగా చేసి తీరవలసిన నా ధర్మం. వ్రతం అంటే భక్తి శ్రద్ధలతో చేసేది. మరి స్వామి చేసే వ్రతం మానవత్వం మరిచిపోయి దైవాన్ని విస్మరించి మాతృభక్తిహీనుడై దేశభక్తి లేక పెడమార్గంలో నడిచే వారిలో పరివర్తన తెచ్చి సన్మార్గంలో నడపడమే నా ఉద్దేశం అన్నారు స్వామి. ప్రేమ ప్రదర్శించడం అంటే సానుభూతి వచనాలు, మంచి మాటలు చెప్పి అలరించడం కాదు. ఎంత పేదవారైనా సరే వారి ఆర్థిక స్తోమతో నిమిత్తం లేకుండా వారి బాధలన్నీ తొలగించి, లేమిని తొలగించి వారి జీవితాల్లో చిరునవ్వులు పూయించడం. భక్తి అంటే పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేయడం కాదు, భజనలు పాడటం కాదు, మంచి జరిగినా చెడ్డ జరిగినా అది దైవానుగ్రహమే అని స్వీకరించే శరణాగతే భక్తి. ఆశ్రయించిన వారిని ఆప్తబంధువులా ఆదుకునేవాడు స్వామి అని, నా దగ్గరకు చేరేవారిని ఎప్పుడూ మర్చిపోను, ఇది యథార్థం. ఇలాంటి నాకు భూమండలంలో చెడ్డ పేరు ఎట్లా వస్తుంది అంటే రాదు కదా అని అర్థం. తనను నమ్మిన భక్తుణ్ణి ఎక్కడ ఉన్నా ఎలా కాపాడతారో ఈ పద్య సూక్తిలో స్పష్టంగా చెప్పారు భగవాన్. అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గట్టు మీద నటేటనున్నను, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అని. సాధారణంగా స్వామిని నమ్ముకున్న కొంతమంది భక్తుల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట స్వామిని మన ఆదుకుంటారో లేదో, ఒకవేళ ఆదుకోకపోతే నేను ఏ కష్టాల పాలైపోతాను అని భయం, సందేహం వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపి స్వామి నన్ను తప్పక ఆదుకుని తీరుతాడు అన్న విశ్వాసాన్ని కలిగించాలన్న భావంతో స్వామి ఈ పద్యం చెప్పారు. నువ్వు అడవిలో ఉన్నా సరే, ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్నా సరే, పట్టణంలో ఉండొచ్చు, మేడల్లో ఉండొచ్చు, లేదా పల్లెలో పూరిపాకలో ఉండవచ్చు, నిన్ను నేను ఎప్పుడూ మరిచిపోను, నా మనస్సులోనే ఉంచుకుంటాను, అవసరమైనప్పుడు ఆదుకుంటాను అన్న ఆశ్వాసన ఇచ్చారు స్వామి. సూటిగా మనస్సుకు హత్తుకునేలా చెప్పారు భగవాన్. అనన్యాశ్చింతయంతో మాం అన్న గీతా శ్లోకంలో కృష్ణ పరమాత్మ చేసిన వాగ్దానానికి, స్వామి చెప్పిన ఈ పద్య సూక్తికి ఏ విధమైన తేడా లేదు, రెండూ ఒకటే. ఎందుచేతనంటే ఆనాటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఈనాటి సాయికృష్ణుడు. ఇక పుట్టపర్తి యాత్ర చేసి స్వామి దర్శన స్పర్శన సంభాషణ పొందితే మనకి ఏం ప్రయోజనం అని పుట్టపర్తి యాత్ర గురించి లాభనష్టాలు బేరీజు వేసుకునే వారి సందేహాల్ని అద్భుతమైన పద్యసూక్తితో నివృత్తి చేశారు భగవాన్. ధనము రాశిగా పోసి నను కానగానే ఆనందమిటమీరలందుకోండి, తీర్థయాత్రలు ఎన్ని తిరిగినన్ కనరాని ఆనందమిటు మీరందుకునుడు, విద్యలన్నీ వల్లెవేసినన్ను కనరాని ఆనందమును మీరలందుకోండి, ప్రాణమంత బిగబట్టినను కనగా రాని ఆనందమిందు మీరందుకొనుడు, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసుకింత ఇచ్చి మరిసాయి కడనున్న అందరాని ఫలము పొందడయ్యా. పర్తియాత్ర చేస్తే మనకు లభించేదేమిటి? మీరెంత ధనం ఖర్చు చేసినా, కాశీ రామేశ్వరం వంటి ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని వేద వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, వల్లివేసినా, ప్రాణాయామాది ఎన్ని కఠోర యోగ సాధనలు చేసినా దొరకని ఆనందం ఇక్కడ అంటే పర్తిలో భగవాన్ దివ్య సన్నిధిలో లభిస్తుందని, స్వామి దర్శన స్పర్శన సంభాషణకి ఒక్క రూపాయినా ఖర్చు చేయవలసిన అవసరం లేదని, ఏ శారీరక కష్టము పడవలసిన అవసరం లేని యాత్ర పర్తియాత్ర అని, ఏ కఠోర సాధన కాని చదువు కాని అవసరం లేని యాత్రాస్థలం పుట్టపర్తి అని, స్వామి అనుగ్రహం లభించాలంటే మరి ఏం చేయాలి అనే సందేహం వస్తే స్వామి చెప్తున్నారు, ఎంతో ప్రేమతో నా మీద మనస్సు పెట్టి నా సన్నిధిలో ఉండండి చాలు, ఏ యాత్రలు తీర్థాలు దర్శించి ఎంతో ధనం ఖర్చు చేసినా, వేదవేదాంగాలు వెళ్లివేసినా, ఎన్ని కఠోర సాధనలు చేసినా అందుకోలేని సత్ఫలితాన్ని అంటే దైవానుగ్రహాన్ని ఇవేవీ లేకుండా అందుకోండి అని వాగ్దానం చేశారు స్వామి. చిత్రకళలతో చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది, భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ బాధ్యతంతియు మీదే బలులారా. ఎంత చక్కని పద్యం చెప్పారో చూశారా. భారతదేశంలో ఎంతమందో మహనీయులు పుట్టారు. సత్యనిరతిని పాటించిన సత్య హరిశ్చంద్రుడు, పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు, ఒక పక్షి ప్రాణం కాపాడడానికి శరీరాన్ని కోసిచ్చిన శిబిచక్రవర్తి వంటి మహనీయులు ఇక్కడే పుట్టారు. ప్రపంచంలో కేవలం అహింసా మార్గంలో తెల్లదరలను తరిమికొట్టి స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఒకే ఒక దేశం మన భారతదేశం. గాంధీజీ దీనికి కారణం. వాల్మీకి, వ్యాసుడు, తులసీదాస్ మొదలైన మహాకవులు జన్మించిన పుణ్యభూమి మన భారతదేశం. త్యాగరాజు, రామదాసు, మీరాబాయి, తుకారాం, గురునానక్ వంటి మహాకవులు, జక్కనాచార్యుని వంటి శిల్పులు, రాజా రవివర్మ లాంటి చిత్రకారులు పుట్టిన ఘనమైన దేశం మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో పుట్టిన మీరే భారతమాత పేరు నిలపాలి. భారతమాత పేరు నిలపవలసినటువంటి ధర్మం మీదే. ధర్మ ప్రవృత్తిని కాపాడవలసిన బాధ్యత, ఈ ఘనకీర్తికి వారసులుగా ధర్మమూర్తులుగా ఈ దేశ కీర్తిని నిలబెట్టేవలసిన బాధ్యత కూడా మీదే అని ఈ పద్య సూక్తితో కోట్లాది మంది యువతరాన్ని జాగృతం చేశారు భగవాన్. అయితే ధర్మమూర్తులుగా మారాలంటే ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలో కూడా స్వామి మరో పద్య సూక్తిలో చెప్పారు. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మనదేశమందన్న మాతృభావన కన్న మాన్యమెద్ది, ప్రాణంబు కంటెను మనంబె ఘనమును మన దేశ నీతిని మంటగలిపి, నేటికిచ్చిది పరదేశ నీతులరసి ఔరా ఏమందు భారత పాలనంబు, ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు అట్టులైనారు మన భారతీయులు నేడు అంటారు భగవాన్. దేశం కోసం ఏ త్యాగమైనా చేయగల త్యాగమూర్తులుగా మనం మారాలంటే ఉండవలసిన చక్కదనం సహనం, అంతేకాని అలంకారాలు సుగంధ ద్రవ్యాలు కాదు. సత్యాన్ని మాత్రమే పలుకుతాను, ప్రాణం పోయినా అసత్య మార్గాన్ని అనుసరించను అన్న సత్యవ్రతమే మన తపస్సు కావాలి. భారతదేశం తల్లిని మించిన దైవం లేదు అన్న సూక్తికి కట్టుబడి తల్లిని దైవంగా భావించి ఆరాధించిన దేశం. ఎందుచేతనంటే అటువంటి తల్లుల వల్లే బిడ్డలు నీతిమంతులవుతారు. ఇటువంటి ఘనమైన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని మరిచిపోయి పాశ్చాత్య నాగరికతని ప్రవర్తనని అలవాటు చేసుకుని భారతీయ సమాజం పరువు గంగపాలు చేస్తున్న తన బలం తెలియని ఏనుగుల మన ఘనతని మరిచిపోతున్న దేశ యువతను మేల్కోమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటించి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పురాదిగా గల నవభారత సమాజాన్ని నిర్మించమంటారు భగవాన్. దీనికి సహనము, సత్యవ్రతము, మాతృభక్తి, ప్రాణం కంటే మన గౌరవమే ముఖ్యమనే భావన పెంచుకుంటేనే ఇది సాధ్యమవుతుందని హెచ్చరించారు భగవాన్. ఇక సత్యసాయిగా అవతరించి తాను ఏ అవతార కార్యక్రమాన్ని చేద్దామనుకున్నారో, అసలు సత్యసాయి అవతారం ఎందుకు వచ్చిందో, తానేం చేసి ఈ లోకాన్ని ఉద్ధరించదలుచుకున్నారో స్పష్టంగా మరొక పద్య సూక్తిలో భగవాన్ చెప్పారు. యుగధర్మ పద్ధతులు విగడతమయ్యుండ నయమార్గమున తిప్పి నడుపు కొరకు, లోకంబులెల్ల కల్లోలమై చెడియుండ నిష్కల్మషము చేసి నెగుడు కొరకు, దుర్మార్గబద్ధులై కృంగి దీనతనుంట సాధు సంరక్షణ సలుపు కొరకు, కాల సంగ్రహ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యాద్య గోప్యములు తెలుపు కొరకు, శ్వాభారము బాపి భూదేవి మనుపు కొరకు, త్రేతనొసగిన కోర్కెలు తీర్చు కొరకు, అవతరించిన అచ్యుతుడవనియందు సత్యరూపుడే పత్తిలో చూడుడిపుడు అంటారు భగవాన్. నేటి సమాజంలో గాడి తప్పిన ధర్మాన్ని సరియైన మార్గంలోకి మళ్లించి సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపేందుకు లోకం అల్లకల్లోలమై చెడిపోతూ ఉంటే, సమాజంలో వ్యాపించిన కాలుష్యాన్ని తొలగించి వర్ధిల్లజేసేందుకు దుర్మార్గుల చేత హింసింపబడుతూ కృంగిపోయిన దీనావస్థలో ఉన్న సజ్జనుల్ని రక్షించేందుకు శాస్త్రాలకు విపరీతార్థాలు చెబుతూ ఉంటే, వేదశాస్త్ర రహస్యాలను సులభగ్రాహ్యంగా చెప్పేందుకు భూభారాన్ని తొలగించి భూదేవిని సంరక్షించేందుకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా మహీవిష్ణువై భూమి మీద పుట్టపర్తిలో సత్యస్వరూపునిగా అవతరించాడు భగవాన్ శ్రీ సత్యసాయిని తన అవతార కార్యక్రమాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి. పద్య సూక్తుల తర్వాత తన ప్రబోధాల్ని సామాన్య ప్రజలకు అందించడానికి ఎంపిక చేసుకున్న మరొక సాహితీ ప్రక్రియ పాటలు. స్వామి రచించిన ఈ పాటల్లో సామాన్యుల హృదయానికి సూటిగా హత్తుకునే పదప్రయోగాన్ని చేశారు. సూక్తులు, శుద్ధులు సామాన్యులకు కందిస్తున్న ఈ పాటలలో చక్కని చిక్కని వేదాంతం కూడా ఇమిడి ఉంది. ఇదే ఈ పాటలో గల అద్భుతమైన చమత్కారం. శివ శివ శివ శివ ఎనరాధ, చింతలల్ల బాపుకొని మనరాధ, సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు అన్న సాయి గీతాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రామాయణం మనకు శిరోధార్యమైన ఇతిహాసం. ఎన్నో రీతుల్లో రామాయణ గాథను మనం చదివేము, విన్నాం. కానీ రామకథా రసవాహినిగా భగవాన్ శ్రీ సత్యసాయి రాసిన రామచరిత్రను చదవడం ఒక దివ్యానుభూతి. ఇంతవరకు రామకథను ఇంత రసజ్ఞ మనోజ్ఞంగా, ఇంత భక్తిభావ బంధురంగా చెప్పినవి అరుదు. రామాయణ అంతరార్థాన్ని భగవాన్ ఎంతో మనోహరంగా వర్ణించారు. పరిశీలిద్దాం. రాముడు ప్రతి అంతరంగంలోనూ ఆనందధాముడు, ఆత్మారాముడు, మానవజాతిని అంతనూ ఏకసూత్రంతో బంధించగల ప్రేమకు ధర్మానికి ఆయన మూర్తిభావం. భోగభాగ్యములు విసర్జించుడి చేత సీతాదేవి వనవాస కాలంలో రాముని సన్నిధి పొందగలిగింది. కాంచిన మృగాన్ని చూసి మోహంలో పడటం వల్ల దుఃఖం ప్రాప్తించింది. రాముని సోదరులు, సహచరులు అందరూ ధర్మమూర్తులే. దశరథుడు 10 ఇంద్రియములున్న భౌతికయం. ఆయన 3 రాణులు సత్వరజస్తమో గుణాలు. ఆయన 4 కుమారులు చతుర్విధ పురుషార్థాలు. లక్ష్మణుడు బుద్ధి, సుగ్రీవుడి వివేకము, వాలి దుఃఖము, హనుమంతుడు ధైర్యము, భ్రాంతి అనే సాగరానికి చేతుబంధనం జరిగింది. రావణుడు రజస్సు, కుంభకర్ణుడు తమస్సు, విభీషణుడు సత్వగుణము. జీవితానుభవముల అగ్నిపరీక్షలో సేకరించుకోవలసిన బ్రహ్మజ్ఞానమే సీత. రాముని వైభవాన్ని భావన చేసి హృదయాన్ని నిర్మలంగాను శక్తివంతనంగాను దిద్దుకోవాలి. రాముడే ప్రాణాధారమైన సత్యము అన్న స్థిర విశ్వాసం పెంచుకోవాలి. ఎంత అద్భుతమైన భావనండి ఇది. రామ పట్టాభిషేకం నిర్ణయించిన సందర్భంలో రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, నీవు నాకు 2వ ప్రాణం కనుక అర్ధరాజ్యభారం నీది, నాతో పాటు సర్వాలంకార భూచిదివు కా, నా బాధ్యతలు నా భోగభాగ్యాలు అన్నిటియందు నీకు అర్ధ బాధ్యత కలిగి ఉండును అన్న మాటలకు సుమిత్రదేవి, రామా, మీ ఇరువురి మధ్యనున్న ప్రేమ నన్ను ఎంతో ఆనంద పెడుతోంది. నా కుమారునికి నీ సేవ కంటే వేరు అధికారం లేదు, అక్కర్లేదు. నీ ప్రేమ అభిమానులు కలకాలము నా కుమారునిపై ఉంటే అంతే చాలు అంటుంది. రామలక్ష్మణుల మధ్య గల అపురూపమైన ప్రేమభావానికి, సుమిత్ర త్యాగభావానికి ఇంతకంటే మచ్చుతనుకుంటుందా? వనవాసానికి బయలుదేరే సమయంలో సీతను తనను అనుసరించక అయోధ్యలోనే ఉండమన్న రామునితో సీత ఈ విధంగా చెప్తుంది. ప్రాణనాథ, మిమ్మల్ని అడబాసి ఉండినప్పుడు స్వర్గమైనా నాకు నరకంతో సమానం. ధనము, గృహము, పురము, రాజ్యము పతిదూరమైన సతికి దుఃఖాన్ని ఇస్తాయి కానీ ఆనందాన్ని అందించలేవు. నీ ముఖారవిందను చూచుచుండుటయే సర్వసుఖము. ఖగ మృగాలే నా బంధువులు, ఆ అడవేన పట్టణము, వల్కలములే పట్టుపీతాంబరాలు, పన్నసాలయ్యే సురసదనము. మిమ్మల్ని విడిచి 10 నిమిషములు కూడా జీవించజాలను. చంద్రుడు అరణ్యముందును వెన్నెల అయోధ్యయందును ఉండ వీలుండదు కదా. సీతారాముల ప్రేమానుబంధాన్ని ఇంత రమణీయంగా కమనీయంగా పాఠకుల కన్నుల్లో అశ్రుధారలు కురిసేలా ఎంత అద్భుతంగా వర్ణించారు స్వామి. రామకథా రసవాహినిపై రామాయణాన్ని తమ ప్రాణంగా భావించిన ఇద్దరు మహనీయుల అభిప్రాయం విందాం. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు అపర వాల్మీకిగా ప్రసిద్ధులై రామకథా ప్రవచనాలతో కోట్లాది మందిని అలరించారు. ఒక రామభక్తుడు వారిని, ఆచార్యులు వారు వాల్మీకి రామాయణానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథా రసవాహినికి అక్కడక్కడ తేడాలు ఉండడం గమనించాను, అందులో ఏది సరి అయింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆచార్యుల వారు చిరునవ్వు చెందించి, రామకథ రాముని కంటే వాల్మీకి ఎక్కువ తెలుసునా అని ఎదురు ప్రశ్న వేసి ఊరుకున్నారు. వారి ప్రశ్నలోని అంతరార్థం భక్తునికి అర్థమైంది. ఎన్నో రామాయణాలు చదివి పరిశోధన చేసి తమ పరిశోధనా గ్రంథానికి డాక్టరేట్ తీసుకున్న ప్రొఫెసర్ కోలవెన్ను మలయవాసిని గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు. రామకథా రసవాహిని చదివిన తరువాత, నేనెన్నో రామాయణాలు చదివాను కానీ రామకథా రసవాహిని చదివిన తరువాత రామాయణం ఇలాగే జరిగి ఉంటుందని అనిపించింది. సుమిత్ర ఊర్మిళల త్యాగాన్ని గూర్చి ఇంత పరమాద్భుతంగా వ్రాసినటువంటి వారెవరూ లేరు అని అనిపించాను. అందులో ఏది సరి అయింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆచార్యుల వారు చిరునవ్వు చెందించి, రామకథ రాముని కంటే వాల్మీకి ఎక్కువ తెలుసునా అని ఎదురు ప్రశ్న వేసి

అక్షరము వజ్రతుల్యమైనది. ఇక భాగవత వాహినిలో భగవంతుని అనుగ్రహం సంపాదించుకోవడానికి భక్తులు ఏ సాధనలు చేయాలో, భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో, భగవంతుడు భక్తు నుండి ఏం కోరుకుంటాడో అద్భుతంగా వివరించారు భగవాన్. భగవత్కథాశ్రవణాన్ని గూర్చి, భగవత్కథాశ్రవణం కలుషపూరితమైన హృదయములు కాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందుతాయి. విషయవాసననే దుర్వాసనలకు విశ్వేశ్వర కథాశ్రవణము దివ్య సువాసన. ఇట్లన కథాశ్రవణము కర్ణముల ద్వారా హృదయాన్ని చేరి పరిశుద్ధం చేస్తుంది. అటువంటి హృదయమే భగవంతుడికి యోగ్యమైన స్థానం. భగవంతుడు నివాసముల హృదయము నుండి కామ క్రోధ మోహాదులు కాలికి బుద్ధి చెప్పి కదిలిపోవును. మానవుడు సత్యప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనలు సాగించి సామ్రాజ్యాన్ని పొందును. మాయను వీడును, మనసును బాయును, మర్మమును ఎరుగును, మాధవత్వమును గాంసును. మానవుడు దివ్యుడయ్యే సాధనని సులభంగా ఆచరణ యోగ్యంగా హృదయానికి హత్తుకుని ఆచరణకు ప్రేరేపించేలా చక్కగా చెప్పారు స్వామి. సాయి సాహిత్యం భక్తుల్ని ఆధ్యాత్మిక సాధన వైపు ఉత్తేజపరిచేలా ప్రభావశీలంగా ఉంటుంది. సాయి సాహిత్యంలోని మరికొన్ని ఆణిముత్యాలను పరిశీలిద్దాం. ప్రేమ వాహిని వంటి వాహినులలో ప్రేమ లక్షణాల్ని పరమాద్భుతంగా చెప్పారు స్వామి. అవేమిటంటే, తైలం దీపాన్ని వెలిగిస్తుంది, ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది, ప్రేమ పశువులాంటి మానవుణ్ణి పశుపతిగా మారుస్తుంది, దృష్టి ప్రేమమయమైతే సృష్టి బ్రహ్మమయమవుతుంది, ప్రేమకు ప్రేమయే పరమార్థం, సర్వజీవుల ప్రేమయే సర్వేశ్వర ప్రేమ, ప్రేమరాజ్యమే రామరాజ్యం, ప్రేమలేని మానవుడు ప్రాణం లేని జీవుడు, ప్రేమ నిస్వార్థమైనది నిర్మలమైనది, ప్రేమ దూరమైన వారిని సమీపానికి చేరుస్తుంది, వియోగాన్ని సంయోగంగా మారుస్తుంది, నరుడిని నారాయణుడిగా మారుస్తుంది. అందుకే ప్రేమను పెంచుకోండి, ప్రేమను పంచుకోండి, ఈ ప్రపంచాన్ని ప్రేమ స్వర్గంగా మార్చండి అంటారు భగవాన్. అననవే కాకుండా తాను అమృత ప్రేమను పంచారు, ప్రేమామృతమూర్తిగా జీవించారు, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించారు భగవాన్ శ్రీ సత్యసాయి. తన ప్రబోధాన్ని విని చదివి మన లోకరీతి ఎలా ఉందో, మన ప్రవర్తనలో ఎటువంటి పరివర్తన రావాలో, మనం ఏం సాధించాలో స్వామి సామాన్య పాఠకుడికి అర్థమయ్యే రీతిలో వివిధ వాహినుల్లో చక్కటి సరళమైన భాషలో ఎంతో చక్కగా చెప్పారు. విందాం. విజ్ఞానం లేని విద్య, వివేకం లేని విజ్ఞానం, లౌకికం లేని మనిషి, విచక్షణ లేని పని, విజ్ఞత లేని పాండిత్యం, అర్హత లేని అధికారం, మాధుర్యం లేని సంగీతం, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం లేని విద్యార్థి, సభ్యులను మెప్పించిన ఉపన్యాసం నిరుపయోగం అన్నారు భగవాన్. అయితే మనం ఏం చేయాలి? విత్తం సంసారానికి, చిత్తం పరమాత్ముడికే అర్పించాలి. ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగుతుందో అదే వైకుంఠం. అందుచేత నామ సంకీర్తనతో ప్రతి ఇంటిని స్వర్గంగా మార్చుకోండి. ప్రతి దేహము దేవుడు కొలు ఉండే దేవాలయమును గుర్తించి గౌరవించండి. ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనమేని గుర్తించండి. విశ్వప్రేమను అలవర్చుకునే వ్యక్తి విశ్వేశ్వరుడవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హృదయం లేని మాటల కంటే మాటలు లేని మంచి హృదయం మేలుని మర్చిపోకండి. శాస్త్రీయ విజ్ఞాన సారని మర్చిపోకండి. చంద్రుని చేరే ప్రయత్నం కన్నా రామచంద్రుని చేరే ప్రయత్నం మిన్నాని తెలుసుకోండి. పరిపూర్ణ త్యాగమే అమృతత్వానికి సోపానం అని గుర్తుంచుకుని భగవత్ సాక్షాత్కరమనే గమ్యాన్ని అన్వేషిస్తూ ప్రయాణం సాగించండి. అది సాధించాలంటే ప్రార్థన అత్యంత అవసరం. దేహానికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు ప్రార్థన అత్యంత అవసరం. అహంకారం, ఆడంబరం, అత్యాశ మానవుని రాక్షసుని చేస్తాయి. అందుచేత దానికి దూరంగా ఉండండి. బంగారం వంటి మానవ జీవితాన్ని దైవనామం అనే గీటురాయిపై పరీక్షించండి. జీవితకాలంలో చేసిన దైవనామస్మరణ అంత్యకాలంలో అక్కడికి వస్తుందని గ్రహించండి. పరులను పరమాత్మను ప్రతిబింబాలుగా గుర్తించండి. మంచివారు మానవునిలో దైవాన్ని కూడా చూడగలుగుతారు. ఇది మర్చిపోకుండా అందరిలో సాయిని చూడండి. అప్పుడే నాకు దగ్గర కాగలరు, నా అనుగ్రహాన్ని అందుకోగలరు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఎంత చదివినా చదవాలనే ఉంటుంది, ఎంత విన్నా వినాలనే ఉంటుంది, ఆచరిస్తే అనుగ్రహం కలుగుతుంది, అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంటుంది. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది పర్తికి రానివారు కూడా నిస్వార్థ సాయి సేవలో పాల్గొంటున్నారంటే, స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారంటే, అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సాహిత్య ప్రభావమే అనడంలో ఏ సందేహం లేదు. సత్యసాయి సాహిత్యం అనంతం, అద్వితీయం, అపురూపం, అజరామరం. జై సాయిరాం.

0: స్వామి కవిత్వం ఒక హృదయతత్వం, అది కాదు మనమనుకునే భాషా ప్రయోగతతంగం. కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం చరాచరం. ఎత్తి పొడుపుల నవ్వుల కిలకిలలు, ఆదర్శాల దేదీప్య దీపాలు, ప్రేమ కెరటాల భావ సముద్రాలు, స్వామి కవిత్వం మనోవీధుల సుందర చిత్ర విచిత్రాలు, అగాధ ప్రాపంచిక పాత పతంగాలు, ధర్మసూత్రాల కృత రక్తనాళాలు, త్యాగశక్తి అనురక్తి శాంతిసూక్తి, స్వామి కళా కరవాల ధగద్ధగ రవాలు, స్వామి అక్షరాలు ఆశీర్వాద జడులలో తడిపే దయా సారావాతాలు, స్వామి అక్షరాలు ఆత్మశక్తి ఉదయించే మహోన్నత పర్వతాలు, స్వామి అక్షరాలు హృదయాకాశంలో విలువల వెలుగులు జిమ్మేటువంటి నక్షత్రాలు. అలాంటి స్వామివారి అక్షర కుసుమాలను కవిత్వ దృక్పథంతో చూసేటువంటి వినూత్న ప్రయత్నమే ఈ కార్యక్రమం.
1: స్వామివారు గురునాం గురుహు, గురువులకే గురువు. అటువంటి జగద్గురువు చేతిలో ప్రతి వస్తువు ఒక పాఠం నేర్పే సాధనంగా మారుతుంది. స్వామికి ఆ విధంగా భాష కూడా ఒక సాధనం. దీని ద్వారా మన అంతరంగాలను విస్తరింపజేసి మానవ మదులను జ్ఞాన గంగతో పునీతం చేసి మానవ జన్మ గమ్యానికి చేర్చే అపూర్వ ప్రయోగం స్వామి చేశారు. ఈ ప్రేమపూర్వక ప్రయత్నాన్ని దర్శించే యత్నం ఇది.
0: స్వామివారు చిన్ననాటి నుండే ఎంతో చక్కని పాటలు పద్యాలు అల్లేవారు. ఒకసారి బుక్కపట్నం నుండి నారాయణరెడ్డి అనే రాజకీయ నాయకుడు వచ్చిన సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేశారట. స్వామిని ఆ సందర్భంగా వీరులపై ఓ పాట రాయమన్నారు. అప్పుడు స్వామివారు వేదిక పైకి పోయి తొట్టెలో ఒక రబ్బరు బొమ్మను పెట్టి ఊపుతూ పాట పాడుతుంటే అందరూ వారిని వారే మరిచిపోయారట. హిట్లరు స్టాలిను ఇవన్నీ వారికి తెలియని పేర్లప్పుడు. కాని స్వామివారి స్వరం రాగం విని అక్కడున్నటువంటి బ్రిటిష్ వారు కూడా తన్మయత్వంలోకి జారుకున్నారట. ఆ పాటను ఒకసారి విందాం.

ఊరిలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో కనిపెట్టి తగిన పాటలు రాసి వాళ్ల ఇంటి ముందు చిన్నపిల్లల చేత పాడించి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసేవారు మన స్వామి. అప్పుడప్పుడే హిట్లరు మీసాలను ముక్కు కింద పిడుకల వలె పెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు పెద్ద బొట్టు పెట్టుకోవడం మానేసి చిన్న బొట్టు పెట్టుకోవడం, కాసుల దండలు విడిచిపెట్టి చిన్న చైన్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మార్పు కోసం ఈ చక్కని పాట రాసినారు మన స్వామి.

ఇంకొకసారి సుబ్బమ్మ గారి కోరిక మేరకు కరణంగారిని మార్చడానికి స్వామి మరొక చక్కని పాట రాశారు. ఆ పాటను విని కరణంగారు తమ తప్పును తెలుసుకుని మారిపోయారు. సుబ్బమ్మగారు సంతోషంతో పెదవెంకమరాజుగారికి చెబితే వారు భయపడి స్వామిని మందలించారట. పెద్దల తప్పులను ఎదిరించేటువంటి స్వామి సాహసానికి ధైర్యానికి గర్వపడాలో లేక వారు స్వామికి ఏమి కీడు చేస్తారో అని భయపడాలో అని వారు ఆలోచించారని ఒకసారి చెబుతూ వచ్చారు. ఇంతకు కర్ణంగారిని అంత కలవరపట్టిన పాటేంటో విందాం మరి.

ఒకసారి ఊరిలో కలరా వచ్చింది. అందరూ ఎంతో భయపడిపోయారు. కాని స్వామి కొంతమంది పిల్లల్ని జమ చేసి బజార్లో దీపం పెట్టి వారి కాళ్లకు గజ్జలు కట్టించి చేతిలో చిరుతలు పెట్టించి భజనలు చేసుకుంటూ చిత్రావతి నదీ దగ్గరికి వరుసగా 3 రోజులు తీసుకుని పోయారు. కలరా, ప్లేగు రోగాలు మటుమాయమయ్యాయి. పిల్లల బృందంతో కూడిన స్వామి పండరీ భజనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఆ పండరీ భజనలో ఒక పాటని ఇప్పుడు విందాం.

0: ఇక స్వామివారి పద్యశైలి గురించి మాట్లాడనక్కర్లేదు. ఆధ్యాత్మిక గాంభీర్యానికి, పద విన్యాసానికి, భావ సౌందర్యానికి, వచో సౌలభ్యానికి, అలంకార విన్యాసానికి అవసరమైతే ఓ మొట్టికాయ వేసిన అనుభవించిన వారి అంతరంగంలో ఆనందం కలగజేయటానికి సాయి పద్యానికి ఉన్నటువంటి సహజ శక్తి సామర్థ్యాలను పొగడటం మనకు సాధ్యం కాదు. ఉదాహరణకు కర్మను ఊర్చి చెప్పినటువంటి స్వామివారి ఈ చక్కని పద్యం విందాం.
1: జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి కానరావు.

0: స్వామి వర్ణన అమోఘం. ప్రతి హృదయాంతరాలలోకి చొచ్చుకపోవడంతో పాటు సువిశాల మనోవిధులను ఆవిష్కరిస్తూ భావనేత్రానికి అపురూపాలను చెక్కుతూ అనిర్వచనీయమైన సాహితీ అనుభూతిని అందిస్తుంది. శివస్వరూపాన్ని వర్ణించిన తీరే దీనికి ఉదాహరణ.
1: మౌళి గుల్కెడు

ఇక ఈ పద్యంలోనైతే తెలుగు నుడికారం కొలువుదీరి కూర్చుంటుంది. ఆ లాలిత్యం, ఆ సౌందర్యానుభవం, ఆ అన్వేషణ, ఆ భావుకత, ఆ సరళ ప్రాకృతిక జీవన అనుభావ్యత మాట మాటల్లోనూ తొనికిసలాడేటువంటి తెలుగుదనం ఉట్టిపడేటువంటి పద్యమిది.

ఇక స్వామి విద్యను నిర్వచించిన విధానాన్ని మనం ఒకసారి విందాం. సంక్షిప్త భాషా ప్రయోగాలు, ఆ పదకూర్పు చిరు పద్యంతో మేరునగమంతటి భావాన్ని నిర్మించే సామర్థ్యం కేవలం స్వామికే కలదు.

0: స్వామివారు ఒకసారి మాట్లాడుతూ తన అవతార కార్యక్రమమేమిటని వివరిస్తూ కాల సందిగ్ధ విగ్రహ సూక్తులయ్యుంట భాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు అని అన్నారు. అంటే కాల ప్రభావం వలన తప్పుతోవ పట్టినటువంటి ఎన్నో ప్రాచీన పరమ సత్యాలను మానవులకు మరల తెలియజేయుట అని అర్థం. ఈ ఉద్దేశంలోనే స్వామివారు ఎన్నో సంవత్సరాల పాటు ప్రతీ నెల ఒక వ్యాసం రాస్తూ దాదాపు 15 వాహిన్లను మానవాళికి అందించారు. ఇవే విద్యావాహిని, ప్రేమవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఉపనిషత్వాహిని, గీతావాహిని, ప్రశాంతివాహిని, ప్రశ్నోత్తరవాహిని, భాగవతవాహిని, రామకథా రసవాహిని, లీలా కైవల్యవాహిని, సత్యసాయివాహిని, జ్ఞానవాహిని మరియు సూత్రవాహిని.
1: అత్యంత జటిలమైన విషయాలను సైతం సరళంగా పండు ఒలిచినట్టు చెప్పే నేర్పరితనం స్వామి రచనల్లో ఉట్టిపడుతుంది. దైనందిన విషయాలను ఆధారం చేసుకుని పాఠకుడు ఏనాడు మరవలేని విధంగా స్వామి నేర్పే విధానం అతి రమణీయం. కొన్ని వాహినీలలో ఎత్తే తెలియని స్వామి ఆధ్యాత్మిక శిఖరాలు అగుపిస్తే, మరికొన్ని సందర్భాలలో స్వామి తాత్విక దృష్టిని మనోహరంగా భాషలో బందీని చేసిన చమత్కారాలు కనబడతాయి. ఉదాహరణకు సూత్రవాహినిలో స్వామి మీమాంస అను ఒక పదాన్ని జిజ్ఞాస విషయక సంశయ సంభావన విపరీత విభావనాది నివర్తక విచారమని నిర్వచించారు.
0: అవును, స్వామివారి నిర్వచనాన్ని మనం ఏ విధంగా పొగడగలం? స్వామివారి భాషా ప్రయోగం పాఠకుణ్ణి బంధిస్తుంది, వారు వ్యక్తపరిచే సన్నివేశాలలో ఒకటి చేస్తుంది, భావ ఉన్మత్తాలకు రాగ ప్రకంపనలకు మనసును గురిచేసి హృదయంలో విషయాన్ని చెరగకుండా ప్రతిష్ఠిస్తుంది. మధ్యలో అగుపించే గంతకు తగిన బొంత, ఎక్కడ వేసిన గొంగలక్కడే వంటి జాతీయాలు సామెతలు ఈ పాఠ్యానుభూతికి మరింత అందాన్నందిస్తాయి. మచ్చుకకు జానపద శైలిలో రావణ హనుమంతుల మధ్య జరిగిన సంభాషణను స్వామివారు ఎలా వ్యక్తపరిచారో ఒకసారి విందాం.

0: అంతే బుద్ధి చెప్పేద రావణ, ఈ లంకా నీకింత లేదుర దుర్గుణ. బుద్ధి చెప్పేద రావణ.
1: ఇప్పుడు స్వామి ప్రసంగాలకొద్దాం. స్వామి ప్రసంగం ఒక ఉద్ధృత ప్రవాహం. ఎవరి దోషంత వారు అందులో నుండి స్వీకరిస్తారు. ఆ ప్రవాహంలో కొందరు తమ దైనందిన జీవనానికి కిటుకులు పొందితే, మరికొందరు ఆధ్యాత్మిక అధిరోహణానికి ఉపదేశాలు పొందుతారు. కొందరికి అది వేద తత్వ శాస్త్రాల సారమైతే, మరికొందరికి ఆ ప్రవాహం సమకాలీన విషయాలను అద్దం పట్టే కళాఖండం. ఇక ప్రసంగాల మధ్య స్వామి చెప్పే చిన్న కథలు ఈ ప్రవాహం భావ ఫలకాలపై చెక్కిన అపురూప శిల్పాలు.
2: అనగనగా ఒక మహారాజు ఒక పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేశాడట. కాని ఆ ప్రదర్శనకు ఒక ప్రత్యేకత. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులలో తమకు నచ్చిన ఏదైనా ఒక వస్తువు మాత్రమే తీసుకుని పోవచ్చు.
3: ఏమి రామయ్యా, నీకేమి నచ్చినది?
4: మహారాజా, నాకు తూర్పు దిశలో ఏర్పాటు చేసిన గుర్రాలు నచ్చాయి.
3: సరే, తీసుకుని పొమ్ము. మరి మీకేవి నచ్చినవమ్మా?
5: నాకు ఆ బంగారు ఆభరణాలు నచ్చాయి మహారాజా.
3: సంతోషం, తీసుకుని పొమ్ము. మరి మీకేమి ఇష్టమగుచున్నవి బ్రాహ్మణోత్తమా?
4: నాకు ఆ గ్రంథములు ఇష్టమగుచున్నవి మహారాజా.
3: సంతోషముగా తీసుకుని పొమ్ము. ఓ బాలిక, నీకేమి ఇష్టమగుచున్నవి?
5: మహారాజా, నాకు ఇష్టమైనవి మీరు తప్పకుండా ఇస్తారా?
3: తప్పకుండా ఇచ్చేదనమ్మా. ఈ ప్రదర్శనలో నీకు ఏది నచ్చినదో అది తీసుకుని పోవచ్చని మునిపే చెప్పియుంటిమి కదా.
5: అయితే నాకు మీరే కావాలి మహారాజా.
3: నేను కావాలనా? ఇదేమి బాలిక, అక్కడ ఎన్ని ఆట వస్తువులు పడి ఉన్నవి, తీసుకుని పొమ్ము. ఇక్కడ ఆభరణాలు, అటువైపు ఆయుధాలు, ఇటువైపు వైభవోపేతమైన మణులు, ఆ వెనుక దైవ వరప్రసాదితమైన వస్త్రాలు. పో, వాటితో నీకు ఉపయోగముండును. కాని నన్ను కోరుకుంటే నీకు ఏమి వచ్చునమ్మా?
5: మహారాజా, ఈ ప్రదర్శనశాలలో ఏర్పరిచిన వస్తువులన్నీ మీకు చెందినవి కావున మీరే నా వారైతే ఈ ప్రదర్శనశాలలోని ప్రతి వస్తువు నాదే అవుతుంది కదా. అందుకని నాకు మీరే కావాలి.
3: అమోఘము బాలిక నీ తెలివితేటలు. ప్రజలారా, చూచితిరా, ఈ నిగూఢ సత్యాన్ని తెలుపడానికే నేను ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినాను. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో నచ్చుతాయి, కాని అన్నీ మనము పొందలేము. అయితే అన్నీ తన సొంతమైన ఆ భగవంతుడే మన సొంతమైతే ఈ ప్రపంచం మన పాదాల చెంత చేరుతుంది.

0: ఎంత అమోఘం స్వామివారి బోధనా శైలి! ఇంత చక్కని విషయాన్ని స్వామి ఎంత సులభంగా, దృష్టాంతంగా, మరువలేని విధంగా తెలియజేశారు. స్వామివారు తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారానో, తన కవిత్వం ద్వారానో, తన నాటకాల ద్వారానో, తన పాటల ద్వారానో, తన సూక్తుల ద్వారానో జవాబు అందించని ప్రశ్న లేదు, చూపించని మార్గం లేదు, తెలియజేయని ఆధ్యాత్మిక రహస్యం లేదు, తీర్చని సందేహం లేదు, నేర్పించని విషయం లేదు, అందివ్వని ప్రోద్బలం లేదు.
1: స్వామివారు ప్రేమతో మానవాళికి దాదాపు 600 పద్యాలు, 350 పాటలు, 300 వ్యాసాలు, 35కు పైగా నాటకాలు, 2000 ప్రసంగాలు జ్ఞానభిక్షగా అందించారు. ఇటువంటి జ్ఞానభిక్ష పొందినటువంటి మనం స్వామివారు సందేహ నివారణలో చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ గుర్తుంచుకోవాలి. స్వామి చెబుతారు, మీరు నాకు చేయవలసిన సేవ ఇదియే, దీనికి మించినది లోకమునందే లేదు. మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు, సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకుని ఆనందించితే ఆ ఆనందమే నాకు ఆహారమగును.
0: బహుశా ఇంతటి వైవిధ్యమైన రచన, ఇంతటి సరళ శైలి, ఇంతటి గాంభీర్య భావం, ఇంతటి కళా నిపుణత ఏ తెలుగు కవికి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు కాబోలు.
1: ప్రతి గడపలో సాయి పద్యం నాట్యమాడాలి, విద్యార్థి పాఠ్యాంశాలలో స్వామి వాహిని శ్రవంతులు పాఠాలుగా మారాలి, సాయి సాహితీ సామ్రాజ్యంలో రీసెర్చులు జరగాలి, సాయి పద చాతుర్యం సామెతలుగా, జాతీయాలుగా జీవన విధానంలో కలిసిపోవాలి.
0: సాయి భావ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హృదయంలోని మలినాన్ని తొలగించి పరిపూర్ణ మానవుణ్ణి ఆవిష్కరించాలి. ఇదే మా ప్రార్థన.
1: స్వామి, అపారమైనటువంటి కృపతో, దయతో ఇంతటి అపురూపమైనటువంటి జ్ఞానభిక్షను మా అందరికీ అందించారు. ఈ భిక్షను సమర్థంగా జీవితంలో అనుసరించేటువంటి శక్తిని కూడా ప్రసాదించండి ప్రభు. మీ దయతో మా జీవనాలను ధన్యం చేయండి.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 6వ భాగంలో సాయి సాహిత్యము నిత్యము 30 నిమిషముల పాటైనా అధ్యయనం చేయుట గురించి శ్రోతలింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలోని 7వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందామా?

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంతా స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ సామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్త్యాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా సామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్త్యాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని సామి,
1: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం, స్వామి పాద నమస్కారం ఇచ్చిండ్రు, మీరు కుష్ మేము కుష్, కాని ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయన. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఊరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నుల గురించి స్వర్గవాసులు ఏమనుకునుచున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలనా దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషం.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ ప్రణామములు.
3: ప్రణామములు కేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడటలేదా?
3: అవును దేవేంద్ర, అంతేకాదు సరస్వతి మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి,
2: వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు. అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహా రాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః.
6: చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఏముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నిజమం రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహాకారములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెళ్ళి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం.
10: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించటలేదు.
11: గోవింద గోవింద.
10: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
11: లేకపోతే ఏమిటినాయనా, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
0: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
11: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

తారకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుచున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయాసాగరా.

0: ఏమిది? అందరూ ఇక్కడి సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులలో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావరిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: విధంగా సర్వదేవతాదేత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, గటువంటి మహాతారుణ్యం పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్ట అవతారుడు గురించి తెలుసుకోగలగడం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజం నాయన, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనుడుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్లు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున వినిపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వినబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్య వాసులు రామచంద్రుని బ్రతిమాలలేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేది ఏంటి మహర్షి? మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంత మాత్రము తలిచినా అంత మాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో భగవంతుని మహిమ అంత నాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్లు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న

0: సామాన్యుల మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
1: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయన. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగారు. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చారు.
0: మరి నేను చదివితే చెడంతా ఏమిటంటారు మహర్షి?
1: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుణ్ణి పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
2: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ ఏడేళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయన్నాం. సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామి దయన్నాం. ఎంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది. గింతిచ్చిన సామంటే ఇమనం లేకపాయే. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి స్వామి. ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండి.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: ఆయన, ఓసారి కర్పూరం హారతి పళ్ళని తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో. లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన,
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు. మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీ వాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించువారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బీదవాని దండాలలో అగుపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. ఎన్నో సంవత్సరాల పాటు అహల్యగా మరటానికి ఓ రాయి రామధుడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు, రాకమానడు.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 సంవత్సరంలో ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. సాయి.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 5వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలిప్పుడు వింటారు.

0: శ్రవణానంద వాహినిలో రేడియో సాయి అందిస్తున్న కార్యక్రమాలపై కొందరు శ్రోతల స్పందనను ఇంతకు ముందు వినిపించాం కదా, ఇప్పుడు మరికొందరు శ్రోతల అభిప్రాయాలను విందామా.
1: వాసంతి సింగపూర్లో 9వ తరగతి విద్యార్థిని. రేడియో సాయి వివిధ విషయాలపై తెలుగులో ప్రసారం చేసే టాక్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పింది.
2: సింగపూర్ నుంచి వచ్చిన వాసంతి ఇప్పుడే 8th కంప్లీట్ చేసి 9th వెళ్తున్నది. వాసంతి, నువ్వు తెలుగు రేడియో ఎలా వింటావు సింగపూర్ లోని?
3: సో సింగపూర్ లో బికాస్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను, సో స్కూల్లో నేను రేడియో సాయి వినలేను. కానీ ఇంటికి వచ్చేసాక మొత్తం అన్నం మొత్తం అయ్యేసాక బడ్జోనే ముందుట రేడియో సాయి ఆడియో సెర్చ్ లో వెళ్తాను. మరి తెలుగు టాక్స్ అని సెర్చ్ చేస్తాను, దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ వస్తాయి, సో అవి వింటాను. అమ్మమ్మ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి సింగపూర్ కి. అండ్ అమ్మమ్మ అడిగింది నాకు తెలుగు టాక్స్ కొంచెం వినపడతావా అని, ఇలాగా ఆడియో సెర్చ్ లో వెళ్ళి తెలుగు టాక్స్ అని సెర్చ్ చేసి విన్నాము. చాలా బాగుంటాయి టాక్స్.
2: ఏదైనా టాక్స్ జ్ఞాపకుందా?
3: చాలా చాలా చాలా ఉన్నాయి, కానీ నాకు ఒకటే చాలా ఇష్టం, గీతా రామ్మోహన్, సిస్టర్ గీతా రామ్మోహన్ తో చాలా మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఒక ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేస్తాను. సిస్టర్ గీతా రామ్మోహన్ అండ్ హర్ బ్రదర్ కాల్లో కూర్చున్నారు అండ్ స్వామి వచ్చారు, ఇంటికి వెళ్తున్నారు అండ్ ఏంటి కార్లో స్వామి స్టోరీస్ చెప్తారు, రామాయణం భగవద్గీత అంట. సో ఇంటికి వెళ్ళేసాక వాళ్ళ అమ్మమ్మలు బామ్మలు అందరు ఉంటారు, అడుగుతారు స్వామి ఏం చెప్పారు స్వామి ఏం చెప్పారని. బికాస్ వాళ్ళు వెళ్ళరు కార్లో, ఓన్లీ సిస్టర్ గీతా రామ్మోహన్ అండ్ హర్ బ్రదర్. అని ఒకరోజు వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు, ఎందుకు అన్నిసార్లు రిపీట్ చేయాలి అని రికార్డర్ సీట్ కింద పెట్టారు, టేప్ రికార్డర్ పెట్టుకుని స్వామి వచ్చారు, ఒక బ్యూటిఫుల్ ఐ థింక్ రామాయణం ఏదో చెప్పారు ఒక చాప్టర్. దెన్ దిగే ముందట ఏమీ రాలేదు అని చెప్పారు. దెన్ సిస్టర్ గీతా రామ్మోహన్ అన్న బ్రదర్ ఏం రాలే వదిలే అని ఇంటికి వెళ్ళిపోయి రికార్డర్ ప్లే చేశారు టేప్ రికార్డర్తో. అసలు ఏం రాలేదు, ఏంటి వచ్చిందంటే ఏమీ రాలేదని వచ్చింది, స్వామి చెప్పింది ఏమీ రాలేదు. కానీ చాలా బాగుంటాయి.
2: ఇంకోటి ఏదైనా జ్ఞాపకం ఉంటే చెప్పు.
3: ఒకటి సైకిల్ విశాఖపట్నం, పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక అంకుల్ విశాఖపట్నం నుంచి పుట్టపర్తి సైకిల్ లో వచ్చారు అండ్ అంత బాగా గుర్తు రావట్లేదు, కానీ ఒక వన్ సీన్ నాకు గుర్తొస్తుంది. మౌంటైన్ ఎక్కితే
2: నల్లమడ మౌంటైన్,
3: నల్లమడ బాగా సన్నీగా ఉంది, వేడి విపరీతం సెకండ్. దెన్ దిగేటప్పుడు విపరీతం వర్షం,
2: ఒక సైడ్ ఏమో ఎండ
3: ఎండ వర్షం ఇంకొక వైపు అట్లాగా. సో
1: రేడియో సాయి తెలుగు ప్రసారాలు తాము ఎప్పుడూ స్వామితోనే ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని రమాదేవి తెలిపారు. టీవీ ద్వారా రేడియో సాయి ప్రసారాలు లభ్యం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పురుష సూక్తం, నమకం చమకం వంటి ప్రసారం చేసేటప్పుడు ఏవి ప్రసారం చేస్తున్నది తెలిపితే బాగుంటుందని చెప్పారు.

0: హలో సాయిరామ్ అండి.
1: సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడేది? రమాదేవి గారేనా?
0: నేను రమా, రమాదేవి. స్వామి కార్యక్రమాలన్నీ చాలా చాలా అంటే ఎప్పుడు స్వామితో ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది రేడియో సాయి వినడం వల్ల. అంటే స్వామి అంటే ఇష్టం అన్న దానికి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట.
1: మీరు రేడియో సాయి ఎలా వింటారండి?
0: అంటే మాకు టీవీలో రేడియో సాయి అంటే ఇది వరకు మామూలుగా వచ్చేది కదా, మనకి కనెక్షన్ ఉండి అది పోయింది కదా, ఇది వరకు పుట్టపత్ర నుంచి వచ్చేది బాక్స్ లాంటిది, అప్పుడు విన్నప్పుడు అలాగ వినేదాన్ని. తర్వాత పోయింది, మధ్యన మళ్ళీ టీవీ వాళ్ళు ఇవ్వడంతో వినడం ఒకటి. ఇప్పుడు తెలుగు ప్రోగ్రామ్స్ రావడం అనేది ఇంకా ఆనందం అనమాట. అంటే ఇంగ్లీష్ రాదు, ఏదో అర్థం చేసుకోవడం కష్టం, అంత శ్రద్ధగా వినాలి. తెలుగంటే పని చేసుకుంటూ విన్న మనసు దాని మీదకి వెళ్తుంది, అందుకని తెలుగు వినడం అనేది ఆనందం. ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయి. పొద్దునే సాంగ్ స్పీచ్ వినడం, తర్వాత ఆ స్వామి అనుభవాన్ని వినడం. అనుభవాలు విన్నప్పుడు వాళ్ళు పొందిన ఆనందం, అక్కడక్కడ కొన్ని మనకి స్వామితో అలాంటి రిలేషన్ జరిగినవి ఉంటాయంటే అంత అదృష్టం కాదు. ఇంటర్వ్యూల దాకా వెళ్ళకపోయినా మానసికంగా స్వామితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను అన్నమాట. అంత దగ్గరగా నన్ను కూడా తీసుకెళ్లారు స్వామి. అన్న ఆనందం వస్తూ ఉంటుంది వింటుంటే, అని స్వామి ఇంత ఆనందాన్ని ఇచ్చి స్వామి లేదు అన్న విషయంలోనే దుఃఖం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మనం స్వామిది డైరెక్ట్ లైవ్ వస్తున్నప్పుడు వేదం చదువుతుంటాం కదా, చదివేది ఏది చదువుతున్నారో తెలిస్తే కొద్దిగా క్యాచెస్ కూడా బాగుంటుందని ఒక చిన్న కోరిక ఎప్పటి
1: నుంచో.
0: అది ఎందుకంటే మనకి నమ్మకం, మన అందరికి చెమకో నమ్మకం, కొద్ది పురుషోత్తం లాంటి శ్రీ సూక్తం వరకు నాలుగు తెలుస్తాయి, మిగతా ఏం చదువుతున్నారో తెలియదు ఎవరికి. కానీ ఆ చదివే వెనకాల ఒక్కసారి ఆ పేరు కనుక చెప్తూ ఉంటే బాగుంటుంది, ఇది ఇది ఆ సూక్తం లేకపోతే ఏదైతే అది దాని పేరు చెప్తే బాగుంటుందని నా కోరిక.
2: రేడియో సాయి తెలుగు ప్రసారాలు వింటుంటే ఇంట్లోనే కూర్చుని పత్తిలో ఉన్న అనుభూతిని పొందుతున్నా ఉంటున్నారు. కైకులూరుకు చెందిన ఎన్ విజయలక్ష్మి.
3: నా పేరు ఎస్ విజయలక్ష్మి అండి.
1: ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
3: కైకులూరు అండి.
1: మీరు రోజు రేడియో సాయి వింటారు కదా?
3: వింటున్నామండి. ఈ మధ్య అది బాక్స్ పెట్టించుకున్నాము, సెటప్ బాక్స్ పెట్టించుకున్నాము, దానిలో రేడియో సాయి వస్తుంది కదా, బాగుంది. పొద్దున్న ఎంత 6:30 to 6 గంటలకు పెట్టుకుంటాము, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్, ఆవిడతో ఆవిడ పద్మలత గారు మాట్లాడారు కదా, అది విన్నాము, భజన వింటున్నాము. పుట్టపుట్టలో ఉన్నట్టే ఉంది, చాలా తృప్తి అనిపిస్తాను మాకు పొద్దున్న సాయంకాలం భజన్స్ వింటుంటే.
1: ఇంకా తెలుగు కార్యక్రమాలు ఏం వింటుంటారు?
3: అంటే ప్రోగ్రామ్ వచ్చినంతసేపు వింటున్నామండి, భజన్స్ వింటున్నాము, స్వామి స్పీచ్ కూడా ఉంది, నిన్న రామాయణం గురించి చెప్పారు, అన్ని నచ్చుతాయండి. పుట్టపత్తిలోనే అక్కడైతే వినేవాళ్ళం, ఇంకెక్కడా వినపడదు కదా అనుకునేవాళ్ళం. ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని పుట్టపత్తిలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నేను మా వారు ఉంటామండి, మేమిద్దరము వింటాము, నేను ఈయన.
2: కైకలూరుకే చెందిన శాంతి పాతతరం భక్తుల అనుభవాలు వినడం ఇష్టమని, అవి ఎక్కువగా ప్రసారం చేయాలని చెప్పారు. సెటప్ బాక్స్ ద్వారా ప్రసారాలు అందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అవి అమర్చుకోమని 10 తెలుపుతున్నామన్నారు.
4: హలో.
1: హలో సాయిరామ్ అండి.
4: సాయిరామ్ అండి, నా పేరు శాంతి, కైకలూరు మహిళా ఇన్ఛార్జ్ అండి.
1: మీరు రేడియో సాయి వింటారా?
4: రేడియో సాయి అమ్మాయి ఇంట్లో ఉంటే వింటున్నాను, ప్లస్ విజయవాడలో మాకు విజయవాడలో ఇల్లు ఉంది, అక్కడ వెళ్తుంటాను ఎవ్రీ వీక్, అక్కడ కూడా ఉందండి. మార్నింగ్ లేవగానే స్పీచెస్ వస్తాయి కదా, వింటున్నాను. ఇవి చక్కగా 97, 96 బాగా పాత ఓల్డ్ స్పీచెస్, కొడైకెనాల్ అక్కడెక్కడ చెప్పి చాలా బాగుంటున్నాయండి స్పీచెస్ అయింది. ఇప్పుడు అందరికి సిడీస్ దొరకకపోయినా అన్ని వింటున్నాం కదా, చాలా బాగుంటున్నాయి స్పీచెస్ అండ్ ఆల్సో ఈవినింగ్ భజన్స్ వేదం చాంటింగ్. ఇలా భక్తుల సలహా చెప్పించారు కదా నిన్న ఒక లోరిస్టా వాళ్ళు, అలా ఇలా భక్తుల ఒపీనియన్స్ తర్వాత అనుభవాలు చెప్పిస్తే బాగుంటుంది ఏమండి. ఓల్డ్ డిగో తీసుకొని చాలా మందికి స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు కదా.
1: అవును, అవన్నీ ఆల్రెడీ వస్తున్నాయి భక్తుల అనుభవాలు, మీరు వింటూ ఉండండి. తెలుగు ప్రోగ్రామ్స్ రోజంతా వస్తుంటాయి తెలుగు.
4: ఓకే ఓకే.
1: మీరు ఏ టైమ్ లో వింటుంటారు జనరల్ గా?
4: ఈవినింగ్స్ అండి, ఈవినింగ్స్ మార్నింగ్స్.
1: ఈవినింగ్స్ వింటారు?
4: మార్నింగ్ ఈవినింగ్స్, మార్నింగ్ కూడా లెగంగానే ముందు, మార్నింగ్ లెగంగానే ముందు డైరెక్ట్ లైవ్ ఒకటి, మార్నింగ్ స్పీచెస్ కూడా కొంచెం అర్లీగా మా వారు పెడుతుంటారు. ఇదివరకు మా ఇంట్లో సెట్ బాక్స్ అయినప్పుడు వాళ్ళు వీడియో వాళ్ళు ఆడియో సిడీస్ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మానేసి రేడియో స్టైల్ అంటున్నాం. అనిపిస్తుంది. మేము కూడా ఇంకా చాలా మందికి కేబుల్ కాబట్టి, అందరికి కేబులే ఉంటుంది కాబట్టి చాలా వరకు పెట్టించుకోమని చెప్తాం అనుకుంటున్నాం. నేను కూడా
1: తప్పకుండా
4: బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మహిళలకి చెప్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా పెట్టుకున్నారనుకోని అందరూ వింటారు.

శ్రవణానంద వాహిని ఈ శీర్షికన రేడియో సాయి అందిస్తున్న కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలను విన్నారు. భగవదారాధనలో సంకీర్తన ఒక మార్గం. త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య వంటి భక్తులు సంగీతోపాసన చేసి దైవకృపకు పాత్రులైన సంగతి జగద్విదితం. రాగ తాళ భావయుక్తంగా పాడే పాట తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది. మనస్సు భగవంతుడిపై లగ్నం కావడానికి తోడ్పడుతుంది. కృష్ణుని కృపకు పాత్రురాలైన మీరాబాయి అందుకు తార్కాణం. గానప్రియుడైన భగవాన్ పుట్టపర్తిలో మీర్పూర్ సంగీత కళాశాలను నెలకొల్పారు. నేటి సుస్వర రాగ రస వాహినిలో భాగంగా ఆ కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ ఫణిరాజు బృందం సమర్పిస్తున్న సంగీత విభావరి కార్యక్రమం ఇప్పుడు మీకోసం. వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై శ్రీమతి వేదవతి గణేష్, మృదంగంపై శ్రీ అనంతరావు.

మీరింతవరకు సుస్వర రాగ రసవాహినిలో భాగంగా మీర్పూర్ సంగీత కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ ఫణిరాజు బృందం సమర్పించిన సంగీత విభావరి కార్యక్రమం విన్నారు. పుణ్యనదుల పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 పుష్కరాలకు అనగా 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను మహాపుష్కరాలని పిలుస్తారు. గోదావరి నదీమతల్లికి ఈ నెలలో జరుగుతున్నవి ఆ మహాపుష్కరాలే. ఈ సందర్భంగా వేల సంఖ్యలో సాయి సేవాదల్ 2 తెలుగు రాష్ట్రాలలో ఏర్పరిచిన ఎన్నో స్నానఘట్టాల వద్ద ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆ విశేషాలను రేడియో సాయి బృందం తరపున శ్రీ వసంతభాను మీకిప్పుడు అందిస్తారు.

0: పుణ్యభూమి కర్మభూమి అయిన భారతావనిలో ఎన్నో పుణ్యనదులు ప్రవహిస్తూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. నిత్య కర్మానుష్ఠానానికి ముందు స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనే మంత్రం చెప్పుకుని ఆ నీటిలో ఆయా నదుల శక్తిని ఆవాహన చేయడం మన సాంప్రదాయంగా ఉంది. మంత్రంలో పేర్కొన్న నదులలో గోదావరి నది ఉండడం, ఆ నది మన రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించడం తెలుగువారి అదృష్టం. మహారాష్ట్రలోని త్ర్యంబకం వద్ద పుట్టి గోదావరి నది రాజమండ్రి చేరాక 7 పాయలుగా చెల్లుతుంది. సప్తగోదావరి పేరుతో ప్రవహిస్తుంది. అంతర్వేది తదితర ప్రాంతాలలో సాగర సంగమం చేస్తుంది. గౌతమ మహర్షి తపోశక్తితో దిగివచ్చిన గంగానది గౌతమిగా గోదావరిగా పిలువబడుతోందని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్ర గోదావరి నదిలో ఈ ఏడాది 14 జూలై నుంచి తెలుగు నెలల ప్రకారం ఆషాఢ బహుళ చతుర్దశి నాడు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 90వ పుట్టుపొండగ వేడుకలు జరుగుతున్న ఏడాదిలోనే ఈ పుష్కరాలు రావడం విశేషం. బృహస్పతి తన పయనంలో 12 రాశులను నిర్ణీత కాల వ్యవధిలో చుట్టి వస్తూ ఉంటాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే గురుగ్రహం ఒక్కో రాశిలో ప్రవేశించడం అన్నమాట. అలాగా బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అన్ని రాశులను ఒకసారి తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక పుష్కర నదులకు ప్రతి 12 సంవత్సరాలకి ఒక మారు పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో నదీ స్నానం విశేష పుణ్యప్రదమని హిందువులు భావిస్తారు. సామాన్యంగా బృహస్పతి ఆ నదికి సంబంధించిన రాశిలో ఉన్నంతకాలం, అంటే ఒక ఏడాది పాటు, ఆ నదికి పుష్కర కాలంగా పరిగణిస్తారు. ఆ ఏడాది పొడవునా నదిలో స్నానం చేయడం సకల పాపహరమని భావిస్తారు. అంతేకాదు, పుష్కరాలు ప్రారంభమైన మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంచ పుష్కరాలుగా వ్యవహరిస్తారు. ఆది అంచ పుష్కరాల కాలం మరింత పుణ్యప్రదమని భావించడం వల్ల ఎక్కువ మంది ఆ సమయాల్లోనే నదీ స్నానం చేయడానికి ఇష్టపడతారు. లోకంలో జనులందరికీ ఉపయోగపడేలాగా ఏడాదికి 12 రోజులు ఒక్కో నదిలో ఉండమని దేవగురువు అయిన బృహస్పతి పుష్కరుడిని ఆదేశించాడని ఒక పురాణ గాథ. పుష్కరుడు బృహస్పతితో పాటే ఒక్కో రాశిలో ఏడాది పాటు ఉంటాడు గనక వ్యవహారంలో ఆ ఏడాదంతా ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కర కాలంగా భావిస్తారు. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు చేయడం, పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. పుష్కర కాలంలో చేసే దానాల వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. పుష్కరాలు వచ్చిన నదిలో ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నాన ఫలం లభిస్తుందని చెప్తారు. అయినా నదీ తీరంలో పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల్లోనే యాత్రికుల రద్దీ మనకెక్కువగా కనిపిస్తుంది. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పుష్కర స్నానాలకు యాత్రికులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో బాసర, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, భద్రాచలం ప్రముఖమైనవి. అలాగే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లో పుష్కర స్నానాలకు యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే ప్రదేశాల్లో రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపూరు, అంతర్వేది ప్రముఖమైనవి. ఈ ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పుణ్యస్థలాలకు తరలి వచ్చే యాత్రికుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దేశమంతటి నుంచి గోదావరి పుష్కరాల స్నానం కోసం దాదాపు 4-5 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్కర ఘాట్ల వద్ద సేవలు అందించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థ కూడా విస్తృతమైన ఏర్పాట్లతో వైవిధ్యభరితమైన సేవలు అందిస్తోంది. గోదావరి నదికి రెండు వైపులా ఉన్న పుష్కర ఘాటలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టిన సేవల గురించి తెలియజేసే ఒక కార్యక్రమం ఇప్పుడు మీకోసం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ గోదావరి పుష్కర యాత్రకు స్వాగతం. మనమిప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో ఉన్నాం. పుష్కర స్నానాల కోసం వేలు లక్షలుగా తరలివచ్చిన యాత్రికులతో స్నానఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. 4 కిలోమీటర్ల పొడవుతో గోదావరి మాతకు వడ్డాణంగా అమరిన వంతెనపై రైళ్లు సందడి చేస్తూ పరుగులు తీస్తున్నాయి. భక్తి ప్రపత్తులతో స్నానాలు చేస్తున్న యాత్రికులతో గోదావరి తీరం కోలాహలంగా ఉంది. 10 చేరే శుభ సందర్భమైనా, ప్రకృతి ప్రకోపంతో జనం విలవిలలాడుతున్న సందర్భమైనా, అవసరమైన చోట్ల సేవలు అందించడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సర్వదా సిద్ధంగా ఉంటాయన్న సంగతి శ్రోతలకు తెలిసినదే. గోదావరి పుష్కరాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి తీరం వెంట ఉన్న ముఖ్య తీర్థస్థలాల్లో పలు రకాల సేవలు అందించడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ నడుం బిగించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నా సరే 41-42 డిగ్రీల ఎండలో కూడా ఎంతో ఓపికగా ప్రేమగా సేవాదళం అందిస్తున్న ఆ సేవా కార్యక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలంగారు ఇలా తెలిపారు.
2: ఈసారి వచ్చే గోదావరి పుష్కరాలు మహాపుష్కరాలు అనగా 140 సంవత్సరాలు ఒకసారి ఈ యొక్క మహాపుష్కరం వస్తుంది. అటువంటి గోదావరికి వచ్చిన మహాపుష్కరంలో పాల్గొనే అదృష్టము, సేవ చేసే భాగ్యం సత్యసాయి సేవా సంస్థలు, ఆ సంస్థలో ఉన్న సభ్యులకి, సేవాదల్ మెంబర్స్ కి అందరికి కలగడము స్వామి మాకు ఇచ్చిన ఒక దివ్యమైన అవకాశమని మేము భావించుకుంటున్నాం. ఈ సంవత్సరం 2015లో వచ్చే గోదావరి పుష్కరాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో ఒక సంవత్సరం నుంచి కూడా ప్రణాళిక రచించుకుంటూ 6 నెలల నుంచి వివిధ జిల్లాలకి ఈ గోదావరి పుష్కరాలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ జిల్లాలు అనగా తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించి ఆ సభ్యులతో మాట్లాడుకుని ఏమేం కార్యక్రమాలు చేస్తే ప్రజలకి మనం సహకారం చేయగలము, వాళ్ళకి ఏం అవసరాలు వస్తాయి, దానికి సత్యసాయి సేవా సంస్థలు ఏ విధంగా మనం ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయగలమని ఆలోచించుకుని ఇప్పుడు మొట్టమొదటిగా రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను క్లోక్ రూమ్ రన్ చేయడము, ఘాట్ల్లో పిండ ప్రదానం జరిగిన తర్వాత అవి శుభ్రం చేసే ఘాట్ను శుభ్రం చేసే కార్యక్రమము, ఘాట్లో ముసలి వాళ్ళకి చేయుతునిచ్చి వారి స్నానానికి సహకారం చేసే సేవా కార్యక్రమము, ఇవి కాకుండా మన ఆ టెంపుల్స్ ఆ దేవాలయాల్లో చిన్నపిల్లలకి పాలు వేడి పాలు ఇవ్వడము, ఈ పుష్కర ఘాట్ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా ఆ మంచినీళ్లు సరఫరా చేయడము, దేవాలయాల పరిశుభ్రత, ఈ తగు కార్యక్రమాలు చేసుకుని సేవా కార్యక్రమాలకి ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఇవి కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఘాట్ల్లో ఆ స్నానం చేసినప్పుడు ఎటువంటి అపాయం జరగకుండా సత్యసాయి సేవా సంస్థలు ఒక ప్రణాళికాబద్దంగా చక్కగా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ని ఒక చేయడం జరిగింది. ఆ డిజాస్టర్ టీమ్స్ కూడా ఈ ఘాట్ల్లో ప్రవేశపెట్టడం జరిగింది. 11 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ స్వామి అనుగ్రహంతో రావడం జరిగింది. ఈ మొబైల్ హాస్పిటల్స్ కూడా ప్రతి ఘాట్లో వాళ్ళకి అవసరం మందులు తదితర అవసరాలు బట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము డాక్టర్స్ ని, పారామెడికల్ అందరినీ పెట్టడం జరిగింది. అన్ని కూడా ఇవి కాకుండా నిత్య అన్నదానం 12 రోజులు కూడా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఒక దగ్గర ఒక 70,000 నుంచి 75,000 మంది వరకు ఉచిత భోజనాలు ప్రతిరోజు కూడా వచ్చిన భక్తులకి పెట్టడానికి ఒక పూట మధ్యాహ్న పూట మాత్రమే. మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన సత్యసాయి సేవా సంస్థలకి, మరి ఆ సేవా సత్యసాయి సేవాద సభ్యులకి స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని, ఇటువంటి మరి ఎన్నెన్నో కార్యక్రమాలు పాల్గొనే అవకాశం స్వామి కలిగించాలని కోరుకుంటూ జై సాయిరాం.
1: ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోని పుష్కర ఘట్టాల్లో చేపట్టిన సేవల గురించి ఆ జిల్లాల శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు తెలిపిన వివరాలను విందాం. ముందుగా తూర్పు గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ బిక్కిన సీతారాం బాబు ఏమన్నారో వినండి.
3: స్వామి సంస్థ సత్యసాయి సంస్థలో మేము ఈ పుష్కర సేవల గురించి ఏర్పాట్ల గురించి చక్కగా తూర్పు గోదావరి నుంచి చక్కటి ఏర్పాట్లు స్వామి అనుగ్రహంతో చేసుకున్నామండి. నారాయణ సేవ స్వామికి ఎంతో ఇష్టమైంది, అది మేము మూడు ప్లేసెస్ లో చేస్తున్నామండి. మొదటి రోజు పుష్కరాల్లో భోజనం తిని వాళ్ళంతా చాలా చక్కటి భోజనం పెట్టారండి, మీరని ఎంతో ఆనందపడతా చెప్పడం జరిగింది. అలాగే 12 రోజులు కూడా మేము ఇంచుమించు రోజుకి 25,000 నుంచి 30,000 మందికి మేము ఇవ్వటం జరుగుతుందండి. ఈ సేవదలు కూడా చక్కగా మాకు అంతా చక్కగా ఎంతో ప్రేమతో ఎంత ఎండలుగా ఉన్నా కూడా భరించి, చాలా ఎండలుగా ఉన్నాయి ఈ సంవత్సరం, అది భరించి చక్కటి సేవలు అన్ని విభాగాల్లోనూ ఇంది. తర్వాత
0: ఈ నారాయణ సేవ చేస్తున్నారు కదా, ఏ టైం నుంచి ఏ టైం దాకా భక్తులు అదే యాత్రికులు వచ్చి ఇక్కడ తినడానికి వీలు ఉంటుంది?
3: ఉదయం 10 గంటలకి ప్రారంభించుకుంటున్నామండి. ఈరోజు అయితే 2:30 వరకు చేయటం జరిగిందండి. ఒక్కోసారి 3 అవ్వచ్చు, వాళ్ళు రావటాన్ని బట్టి మేము అన్ని వాళ్ళకి సఫిషియెంట్ గా ఇచ్చే ఏర్పాటు మేము చేసుకుంటున్నామండి. దీంట్లో ఇంచుమించుగా మా జిల్లా నుంచి అయిన అన్ని సేవల్లోనూ 2,500 వరకు సేవదళ్లు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు, మా జిల్లా నుంచి ప్రత్యేకంగా 1,700 మంది సేవదళ్లు ఈస్ట్ గోదావరి నుంచి పాల్గొనడం జరుగుతుందండి. మహిళలు, యూత్, అలాగే పురుషులను. చాలా స్వామి అనుగ్రహంతో ఇది మేము ఒక 6 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఈ పుష్కర సేవల గురించి. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే స్వామివారి ట్రస్ట్ తరఫు స్కూల్ సత్యసాయి గురుకులం మాకు ఒక వెన్యూగా ఉంటాం, అక్కడ మా సేవదలకు ఉండి వసతి అన్ని అది ఉండటం వల్లే ఈ కార్యక్రమాలు ఎంతో ఆనందంగా చేసుకునే అవకాశం కూడా వచ్చింది.
0: మరి ఇక్కడ రైల్వే స్టేషన్ లో అక్కడ క్లోక్ రూమ్ లాంటి పెట్టారని, మొబైల్ హాస్పిటల్స్ ఉన్నాయని కూడా విన్నాం మేము, వాటి గురించి ఏమైనా చెప్తారా?
3: మేము యాత్రికులకి స్టేషన్స్ లో దిగ్గానే చక్కగా ముందర మే ఐ హెల్ప్ యూ అని ఒక డెస్క్ పెట్టి వాళ్ళకి ఎటు వెళ్లాలి, అలాగే ఇక్కడ క్లోక్ రూమ్స్ ఉన్నాయి, మీ సామాను భద్రపరచుకోవచ్చు, ఎటుపైపు వెళ్తే ఏ ఘాట్ వస్తుంది, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఇట్లా సూచనలు ఇచ్చే ఏర్పాటు చేశామండి. క్లోక్ రూమ్ లో కూడా రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మేము ర్యాక్స్ పెట్టి చక్కగా వాళ్ళు ఏం తెచ్చుకున్నారో ఒక కాయిన్ ఇచ్చి చక్కగా 24 అవర్స్ ఫ్రీ క్లోక్ రూమ్స్ 3 షిఫ్ట్స్ కింద చక్కగా మెయిన్ స్టేషన్ గోదావరి స్టేషన్ లో ఒక ప్రతి షిఫ్ట్ కి 10 మంది అంటే టోటల్ గా 30 పీపుల్ ఒక్కో కౌంటర్ లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు చక్కగా సామాను భద్రపరచుకుని మళ్లీ మేము వాళ్ళకి అందజేయటం జరుగుతుందండి. ఇది చాలా ఆనందిస్తున్నారు అందరూ కూడా. అలాగే మేము మెడికల్ సైడ్ కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో 2 మొబైల్ మెడికల్ వ్యాన్స్ మా తూర్పు గోదావరి జిల్లా పక్కన విశాఖపట్నం జిల్లా నుంచి కూడా మేము తీసుకొచ్చి చక్కగా 2 జెమిని తర్వాత రైల్వే స్టేషన్ పక్కన వాటిని ఏర్పాటు చేసుకుని ప్రతి చోట 2 డాక్టర్స్, 4 పారామెడికల్స్ అలా ప్రతి 2 స్టేషన్ల దగ్గర కూడా అలా మొత్తం 12 రోజులు మన సేవదళ ఉండి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నామండి. అందులో అవసరమైతే ఏమన్నా బ్లడ్ టెస్టులు ఇవి కూడా చేయడానికి మన మొబైల్ వెహికల్లో అన్ని వసతులు ఉన్నాయి. మొబైల్ వాటర్ ట్యాంక్స్ అని మేము పెట్టుకున్నాం సార్, అవి 130 ట్యాంకులు తెప్పించుకున్నాం. ఘాట్స్ లోను అది చక్కగా గ్లాసులతో మొబైల్ వాటర్ ట్యాంక్స్ తో మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సేవదళ ఎక్కడంతా తిరుగుతా ఘాట్స్ లోను వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఈ నీరు మంచినీరు చక్కగా అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే నీరు అన్నది చాలా కష్టమైపోతుందండి ఈ పబ్లిక్ వాళ్ళకి, అంచేత ఇది ఇవ్వటం చాలా ఆనందిస్తున్నారు. మంచినీళ్లు పట్టుకెళ్లి మనం అందజేయటం, అదే కాకుండా ఆ రకంగానే మేము మొబైల్ ట్యాంక్స్ ద్వారానే ఈ పాలు కూడా ఇచ్చే ఏర్పాటు రేపటి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నామండి. పిల్లలకి, చంటి పిల్లలకి మేము గ్లాసెస్ లో చిన్న ఒక 80 ml 100 ml గ్లాస్ పేపర్ గ్లాస్ తీసుకుని పిల్లలకి, వృద్ధులకి ఈ పాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం సార్. సాయిరా.
1: పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ శశిశేఖర్ ఇలా చెప్పారు.
4: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల అనుగ్రహ ఆశీస్సులతో పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈ మహాపుష్కర యజ్ఞంలో చేపట్టినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఈ సంవత్సరం పట్టిసీమ, కొవ్వూరు, సిద్ధాంతం, నర్సాపురం అలా జిల్లాలో 22 రేవులలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో మొట్టమొదటిగా ముఖ్యంగా మరి ఈ పిండ ప్రధానం దగ్గర సేవలు చేయడానికి ఎవరు రారు. కానీ మన సత్యసాయి సేవా సంస్థలు గత 4 పుష్కరాల నుంచి కూడా మన సంస్థ స్థాపించిన తర్వాత 4 పుష్కరాలు 1967, 1979, 1991, 2003, ఇప్పుడు 2015 సంవత్సరం, అంటే 5 పుష్కరాలలో సత్యసాయి సేవా సంస్థలు ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో సేవలను మనం అందించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిరోజు 1200 మంది, 800 మంది స్త్రీలు, 400 మంది పురుషులు ప్రతిరోజు నిత్యము భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగకుండా మరి ఎంతో భక్తి శ్రద్దలతో ప్రేమపూర్వకంగా ఈ మన స్త్రీ సేవదలు కానివ్వండి, పురుష సేవదలు కానివ్వండి, మరి సేవలు అందించడం జరుగుతుంది. ఈ సేవల్లో మొట్టమొదటిమైంది ఏమిటంటే నానక రేవులలో మరి పరిశుభ్రత, తర్వాత ఈ పిండ ప్రధాన పరిశుభ్రత, మరి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మొబైల్ క్యాన్స్ తో మంచినీరు అందించుట, మరి ఈ సామాన్లు భద్రపరచుకోవడానికి క్లోక్ రూమ్స్, చంటి పిల్లలకి వేడిపాలు ఇవ్వడం, మరి చెప్పులు భద్రపరచుట, మరి ఇంకా ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సేవల కార్యకర్త కానివ్వండి, బయట వరకు కానివ్వండి, మరి మొబైల్ మెడికల్ వ్యాన్స్ తో మెడిసిన్స్ అందించడము, మరి ప్రతిరోజు ఈ భక్తులు ఉదయం అయితే వేరే వేరే సంస్థ వారు చాలా చాలా ఇస్తున్నారనే ఉద్దేశం మీద మనం సాయంకాలం మాట ప్రతిరోజు 4 గంటల నుండి 7 గంటల వరకు వచ్చిన భక్తులకి ప్రసాద పులిహార పొట్లాలుగా తయారు చేసి వారందరికీ ప్రసాదాన్ని అందించడం, వికలాంగులకి, వృద్ధులకు, మరి వారు నడవలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా మన వీల్ చైర్స్ సత్యసాయి సంస్థలో మన వీల్ చైర్స్ ఇక్కడ అరేంజ్ చేయడం, అంటే ప్రభుత్వం వారు అరేంజ్ చేశారు, దాన్ని మనం ఈ సేవల ద్వారా వారందరినీ కూడా వారికి తీసుకుని మన ఘాట్లకు తీసుకుని వెళ్ళడం, స్నానాలు చేయించడం, స్నానాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వారు బస్సు ఎక్కి దాకా కూడా మన వరకు కూడా మన సేవదల దగ్గర ఉండి సేవలు అందించడం జరుగుతుంది. మరి వారు పొందిన ఆనందం ఇంకా ఇంత అంతా కాదు, మన వర్ణనకి వీలు కానటువంటిది. అటువంటి కార్యక్రమాన్ని కూడా మన సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్నవి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సత్యసాయి సేవల కార్యకర్త అందరూ కూడా మరి భక్తి శ్రద్దలతో పాల్గొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ మరి మనం చేసే కార్యక్రమాలకి ఆ వచ్చిన భక్తులు కూడా మరి ఎంతో ఆనందంతో, నేను ఒక మున్సిపల్ ఎంప్లాయీని అడిగాను, అమ్మా చాలా బాగా చేస్తున్నారమ్మా, మరి మేమే బాగా చేస్తామని మాకన్నీ బాగా చేస్తున్నారని ఒక మున్సిపల్ ఎంప్లాయీని శానిటేషన్ అడిగితే ఆవిడ చెప్పింది, ఆవిడకి 60 సంవత్సరాల వయసు అనమాట అండి, ఆవిడ ఏం చెప్పిందంటే గత పుష్కరాల్లో మీరు సేవలు చేసిన సేవలను చూసి నేను ఈ రకంగా మేము కూడా సేవలు అందించాలని నిర్ణయించుకున్నామా స్టాఫ్ అందరం కూడా అని వారు కూడా మనం ఇన్స్పైరింగ్ గా తీసుకుని మరి ఆఫీసులు కానివ్వండి, మరి ఒక స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా మరి ఎంతో బాగా వారు కూడా సేవలు అందిస్తున్నారు. అంటే సత్యసాయి సేవా సంస్థల వారు ఇంత ఉన్నతమైన స్థానం వారే ఇటువంటి సేవలు అందిస్తున్నారు, మనెందుకు చేయలేము, మన ఇంత జీతాలు తీసుకుని మనం చేయలేమని వాళ్ళు కూడా బాగా అందిస్తున్నారు. మరి స్వామివారి అనుగ్రహంతో ఇటువంటి మంచి అవకాశాన్ని భగవాన్ శ్రీ సాయిబాబా వారు మనకి సత్యసాయి సంస్థల ద్వారా మనం మరి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి స్వామివారి మంచి ఒక బంగారు బాట వేశారు. ఆ బాటని అందరూ కూడా మరి ఆ బాటలో మేము పయనిస్తున్నాము, పయనిచి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. మరి ఈ యొక్క బాటలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, అన్ని స్థాయిల్లోని కూడా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాము కూడా. అందరికీ హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నామండి. సాయిరాం,
1: మనమిక స్నానఘట్టాలకు పోయి చూసొద్దామా? అదిగో కోటిలింగాల తీర్థంలో పుష్కర స్నానం చేస్తున్న ఆ యాత్రికులను చూడండి.
5: సంబంధే దేవగురు సార్ధ త్రికోటి సైత పుష్కర సమాగమ ప్రయుక్త అఖండ గౌతమి స్నాన దర్శే.
1: ఇలా ఇటు పక్కకి వస్తే కీర్తిశేషులైన పెద్దలకు, ఆత్మీయులకు, పిండ ప్రదానాలు చేసే యాత్రికులు కనిపిస్తారు.
6: అక్షయ పునరాహుతి రహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య విలాస యోగ్యతాపల అధికార సిత్యర్థం యథాశక్తి మహాపుష్కరణీ సమయే పిండ ప్రదానం కలిసే.
1: పిండ ప్రదాన కార్యక్రమాలను చేయించే జంగారెడ్డి గూడానికి చెందిన శ్రీ గరిమెళ్ల ప్రభాకర శాస్త్రి పిండ ప్రదానాలు చేసే చోట్ల శ్రీ సత్యసాయి సేవా సంస్థ అందిస్తున్న సేవల గురించి ఏమన్నారో విందాం.
6: చాలా సహకారం చేస్తున్నారు, వారి సహకారం సామాన్యమైంది కాదు, ఎంజాయ్ అంటే చక్కటి సర్వీస్. ఇక్కడ పిండ ప్రదానాలు చేసే వారికి వారికి కూడా కావలసిన నీరు వసతి అంతా కూడా మంచినీళ్ళు వగేరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, ఎన్నో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇంత సర్వీస్ సామాన్య సర్వీస్ కాదు, స్వామి అనుగ్రహమే దాని ప్రధానం. భక్తి స్వరూపమైనటువంటి ఆ రూపంలో శ్రద్ధయా భక్తయా స్నార్థం, శ్రద్ధాభక్తులు ఏమీ స్నార్థం కాదు. అలాగే భక్తి పూర్వకంగాను వినయపూర్వకంగాను చెత్తసాయి వారు చేసే సేవకి సర్వదా సర్వకాలములందు కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞులై ఉన్నారు.
1: సత్యసాయి సంస్థ నిర్వహిస్తున్న నారాయణ సేవ గురించి యాత్రికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా విందాం.
7: అమ్మా తమ పేరు చెప్పండి. అమ్మా
8: ఇరవై రాయవారి దగ్గర
7: మీరు భోజనం చేశారా?
8: చేశారండి.
7: ఎక్కడ ఇది ఎక్కడ భోజనం చేస్తారు మీరు? ఇప్పుడు
8: సాయిరామనగర్. ఎంత కావాలంటే ఎంత పెడుతున్నారు?
7: మీరే పేరండి?
9: నా పేరు శ్రీనివాస్ అండి.
7: మీరు ఇక్కడ సత్యసాయి సేవ భోజనం
9: చేశారా? వెరీ ఎక్సలెంట్ అండి. నేను ఆల్రెడీ పుట్టపర్తి కూడా సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాను 230 దర్శనానికి 2004 లో. అక్కడ కూడా అలాగే ఉంది. సర్వీస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఇతను చారిటీ సో గ్రేట్, బెటర్ దెన్ ఆల్ చారిటీస్.
7: సాయిరాం సార్ తమ పేరు?
10: జి సుబ్బారావు.
7: ఎక్కడి నుంచి వచ్చారు సార్?
10: హైదరాబాద్ నుంచి వచ్చాను.
7: కుక్రాలకు వచ్చిన తర్వాత ఇక్కడ సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు ఒకసారి రకరకాల కార్యక్రమాలు చేసి సేవలు చేస్తున్నారు. మీరు ఏమేమి చూశారు? ఇప్పుడు నారాయణ సేవకు వచ్చారు కదా మీరు, భోజనాలు వాటి గురించి మీకు ఏమనిపిస్తుంది?
10: చాలా డిసిప్లిన్ గా సేవ చేస్తారు, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎవరి ఫైనల్ వాళ్ళు కావాలని పాపం సపరేట్ గా టేబుల్ అరేంజ్ చేసి కూర్చోబెట్టి పెట్టారు సత్యసాయి సార్ని. ముసలాడు మా పెద్దమ్మ గారు నడవలేదంటే వాళ్ళు రాళ్ళు మోసుకొచ్చి సీట్లో పెట్టి
7: వేస్తారు.
10: చాలా
1: దూర భారాలను లెక్క చేయకుండా పుష్కర స్నానం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి సేవా సంస్థ కల్పించిన ఉచితంగా సామాన్లు భద్రపరుచుకునే క్లోక్ రూమ్ గురించి యాత్రికులు తెలిపిన అభిప్రాయాలు కూడా విందాం.
7: సాయిరామ్ అండి.
11: సాయిరామ్.
7: మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్?
11: విశాఖపట్నం.
7: మీరు పుష్కరానికి ఎప్పుడు వచ్చారు?
11: ఇప్పుడేనండి, ఒక గంట కిందట వచ్చాను.
7: ఏంటి ట్రైన్లోనా?
11: ట్రైన్లో వచ్చాను.
7: ఇట్లా మరి మీరు సామాన్లు భద్రపరుచుకున్న రైల్వే స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళారా, లేదా ఎక్కడికి భద్రపరుచుకున్నారు, ఎలా దాని గురించి ఏం ఆలోచించారు?
11: రైల్వే స్టేషన్ లో భద్రపరచడానికి ట్రై చేశానండి, అక్కడ లేవన్నారు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ సాయిబాబా దాంట్లో పెట్టారు.
7: సాయిబాబా దాంట్లో పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఛార్జీలు ఎలా ఉంటాయి?
11: ఏం లేదండి, ఫ్రీ అండి.
7: ఫ్రీ అండి. ఎంతసేపు పెట్టుకోవచ్చు?
11: నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కింద పెట్టానండి, నా కార్యక్రమం పూర్తి అయిపోయింది, తీసుకోవడానికి వచ్చాను. ఈ క్లాక్ రూమ్ ఏ భయం లేకుండా మనం సామాన్లు అప్పచెప్పేసి వెళ్ళవచ్చు.
12: మేము తిరుపతి నుంచి వస్తున్నామండి గోదావరి పుష్కరాలకి. నా పేరు సి కిరణ్ కుమార్, తిరుపతి నుంచి ఎంఆర్పల్లి. సో ఇక్కడ గోష్పాద ఘాట్ దగ్గర ఉన్నాం మేము. సో సేవలన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడే కోనేరులో స్నానం చేసుకుని వచ్చినాము. సర్వీస్ అంతా బాగుంది ఇక్కడ. సో ఫీల్ గుడ్. మీ సర్వీస్ అయిపోయినా కూడా ఎక్స్టెండ్ చేసుకుని మాకు సర్వీస్ ఇస్తున్నారు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.
1: తాము చేస్తున్న సేవల గురించి సేవాదల్ తణుకు సబ్ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి పి విజయలక్ష్మి ఇలా చెప్పారు.
7: ఇక్కడ మీరు పుష్కర సేవల్లో ఏ సేవలు చేస్తున్నారమ్మా?
13: శానిటేషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్స్.
7: ఇప్పుడు మీరు శానిటేషన్ అన్నారు కదా, శానిటేషన్ లో ఏ పనులు చేస్తారమ్మా?
13: శానిటేషన్స్ అంటే చెత్త మొత్తం అంతా క్లీనింగ్, మెయిన్ క్లీనింగ్ అండి. అన్ని గార్డ్స్ కూడా ఏ పేపరు ఏమి లేకుండా చీపిరి చెరట తీసుకుని మొత్తం అంతా గిన్నెలోకి డంప్ చేస్తామండి. అది జెంట్స్ పట్టుకెళ్లి టబ్బుల్లో వేస్తారండి. ఒక్కొక్క నెంబర్ లేసిన వెంటనే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం. పిండ ప్రధానం గట్ అంతని 2 షెడ్లు ఉన్నాయండి పెద్ద పెద్ద. అవుట్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి, అవి కూడా క్లీన్ చేస్తున్నాం. ఘాట్లలో కూడా క్లీనింగ్ అండి. పెద్దవాళ్లు ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు కిందకి రేవులోకి తీసుకెళ్లి స్నానం చేయిస్తున్నాం అండి. అదే ఒక సేవాదారులు వెళ్ళి చేయించి తీసుకొచ్చి.
7: శానిటేషన్ లో మీరు ఇలా మామూలు సరి చేస్తున్నారు, అక్కడ మున్సిపల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు వేరు. మిమ్మల్ని చూసి మీ గురించి ఏమైనా అన్నారా ఎవరన్నా?
13: మీరు బాగా చేస్తున్నారు, మీరు లేకపోతే చాలా కష్టం అయ్యేది భక్తులకి అన్నారండి. అలాగా వాళ్ళు పురోహితులు కూడా పెట్టేవాళ్ళు కూడా అన్నారండి, మీ వల్ల ఎంత నీట్నెస్ గా ఉంటుందమ్మా, ఇలా ఎంత డబ్బిచ్చినా కూడా ఇలా చేయలేరమ్మా అని అన్నారండి.
1: పుష్కరాలకు వచ్చే లక్షలాది యాత్రికుల కోసం బాబా జీవితం, సందేశాలను వివరించే ప్రేమజ్యోతి చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. అక్కడే శ్రీ సత్యసాయి సాహిత్యం ఆడియో వీడియో సీడీలు లభించే కౌంటర్లు కూడా పెట్టారు. వాటి గురించి రాష్ట ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీమతి ఉషారాణి ఇలా వివరించారు.
14: ఇక్కడ టీ నగర్ రాజమండ్రిలో త్యాగరాజ నారాయణ సేవా సమితి అని ఒక అసోసియేషన్ ఉంది. వారు ఇచ్చిన కళ్యాణ మంటపంలో మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. స్వామి మనకి ప్రేమ సేవ చెప్తారు కదా, చది పుష్కరాల్లో ఆ సేవ చేసే భాగ్యాన్ని, అలాగే ప్రేమ అనేది ఏంటో స్వామి చేసి చూపించారు మనకి. అంచేత ప్రేమజ్యోతి అనే ఎగ్జిబిషన్ ని మనకు నిర్వహిస్తున్నాం. దాంట్లో స్వామి ప్రాజెక్ట్స్ అన్ని, విద్య, వైద్యం, మంచినీరు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రేమజ్యోతి ఎగ్జిబిషన్ చూసిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ స్వామి జీవితం, అంటే స్వామి బాల్యం నుంచి చివరి వరకు కూడా ఉంది ఎగ్జిబిషన్ లో, ఒక 100 ప్యానెల్స్ పెట్టామన్నమాట. అలాగే దీంట్లోనే స్వామి సేల్స్ కౌంటర్ కూడా పెట్టారు, స్వామి సాహిత్యం అంతా కూడా, అలాగే స్వామి వీడియోస్, స్వామి పాడిన పాటలు, స్పీచెస్, ఆడియో అన్ని కూడా సేల్స్ ఇక్కడ పెట్టాం. అలాగే ఇంకొక సెంటర్ ఇదే రోడ్ లో ఇంకా ముందుకు వెళ్లి అక్కడ ఒక సేల్స్ కౌంటర్ కూడా ఓపెన్ చేశాం. అలాగే శ్రీ సత్యసాయి గురుకులంలో కూడా అక్కడ 2,000 మన వాలంటీర్స్ రోజు సర్వీస్ చేస్తారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచే కాకుండా అదర్ ఆంధ్ర డిస్టిక్స్ నుంచి కూడా సేవదలు వచ్చారు. అంచేది అక్కడ కూడా సేల్స్ కౌంటర్ స్వామిది బాగుంటుంది కదా అని అక్కడ కూడా పెట్టి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మెయిన్ థీమ్ ప్రేమ సేవ. స్వామి జీవితంలో మనకి చేసి చూపించింది మనం మళ్ళీ ఇక్కడ ప్రజలందరికీ చూపించాలి, పుష్కరానికి వచ్చిన భక్తులందరికీ తెలియజేయాలని ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం.
15: రెస్పాన్స్ ఎలా ఉందండి?
14: రెస్పాన్స్ అయితే మేము ఒక ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టామన్నమాట. ఒక ఆయన అయితే ఈ స్వామి చెప్పింది మీరు అందరూ పాటిస్తుంటే నాకు కూడా సేవదల్లో జాయిన్ అవుదామంది, నాకు కూడా అవకాశం ఇవ్వమని అడిగారు. అది కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఎవ్రీబడి ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే కాదు, ఈవెన్ నార్మల్ హౌస్ వైఫ్ కూడా ఈ ఎగ్జిబిషన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది అనమాట. స్వామిని చూసినట్టు ఉంది, మాకు స్వామిని చూపించారు, మేము ఇదివరకు చూడలేకపోయాం అని చెప్పి స్వామిని సత్యసాయిబాబా గారిని మా అందరికీ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు.
1: ప్రేమజ్యోతి ప్రదర్శన తిలకించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖ డైరెక్టర్ శ్రీ విజయరాఘవాచార్యులు నిస్వార్థమైన సేవలు అందించే సంస్థలలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అగ్రభాగాన ఉన్నాయని చెప్పారు.
16: ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు కలివిడంబనం వికరాటహాసం చేస్తున్న సమయంలో తన యొక్క బిడ్డలైనటువంటి మానవాళ్ళని రక్షించడం కోసంగా భగవంతుడు రకరకాల అవస్థలు పడుతూ ఉంటాడు. అటువంటి అవస్థల్లో ఒక గొప్ప అవస్థ తాను మానవుడిగా అవతరించి లోకాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది. మనం ఇలా చూసినప్పుడు ఎప్పుడో ఒక త్రేతాయుగంలో ఒక రఘురామచంద్రుడు, ఆయన సమస్త కళ్యాణ గుణధాముడైనటువంటి రాముడు అప్పుడు కనపడ్డాడు. ఇదిగో ఈ కలియుగంలో ఈ సాయిరాముడు కనపడుతున్నాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు చేసినటువంటి మానవతా కళ్యాణ కారకమైనటువంటి కార్యక్రమాలు మనకు తెలిసినంతలో ఈ లోకంలో మరెవడు చేయలేదు. ఆయన ఉన్నదంతా మన కోసం ఖర్చు పెట్టి మనం బతకాలని, బాగుపడాలని, ఒక మానవ జాతి సుఖంగా ఉండాలని ఎన్ని చికిత్సా కేంద్రాలు, ఎన్ని కాలేజీలు, ఒక యూనివర్సిటీ, అనేక స్కూల్స్, అనేక ఆర్గనైజేషన్స్. పూణే ఆయన పోయినాడు కదా, ఆయన కార్యక్రమాలు ఆగినాయంటే ఆయన సంబంధమైనటువంటి భగవద్ బంధువులందరూ కూడా, సాయి ప్రేమికులంతా కూడా అహోరాత్రాలు కృషి చేస్తూ ఈవేళ ఒక నిస్వార్థమైనటువంటి సేవాభావానికి అందరికంటే అగ్రభాగాన ఉంది సత్యసాయి సేవా సమితులు. బాబా గారు మన మధ్య లేరు అనే కొరత లేకుండా ఈవేళ సాయి ప్రేమకులు మీరంతా కూడా చేస్తున్నటువంటి ఈ సేవలు చూస్తుంటే ఎంతో ధైర్యం, ఎంతో ఆనందం కలుగుతుంది.
1: వివిధ స్నానఘట్టాల్లోని ఏర్పాట్లను సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ మాచ్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమంటూ సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
17: సత్యసాయి సేవా సంస్థల తరపున గత కాలంగా కూడా
16: ప్రజాసేవ చేయటంలో ఏ రకంగా నవ్వచ్చు, దాహార్తులకి మంచినీరు అందించడం కానీ, అన్నార్తులకి అన్నం అందించడం కానీ, అలాగే వివిధ ఉత్సవాల టైంలో పాదరక్షల భద్రపరిచే అతి చిన్న పనులు కూడా చేయటానికి సిద్ధంగా ఉండే ఒక మంచి సేవా సంస్థ సత్యసాయి సేవా సంస్థ. ఆయన ఏదైతే మానవ సేవే మాధవ సేవ అని సాయిబాబా బోధించారో దాన్ని అక్షరాల నూటికి నూరు పళ్ళు పాటించే సంస్థ అయిన సత్యసాయి సేవా దళ తరపున ఇవాళ ఈ పుష్కరాల్లో అటు ఈస్ట్ గోదావరి ఇటు వెస్ట్ గోదావరిలో కూడా చేసే సేవలు అభినందనీయమైన సేవలు. తప్పనిసరిగా ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ సేవలో పాల్గొనే ప్రతి వ్యక్తిని కూడా నేను హృదయపూర్వక అభినందిస్తూ, ఖచ్చితంగా ఈ సేవలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా సాయిబాబా ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయని నేను భావిస్తున్నా.
17: గోదావరి నదీమ తల్లి మహాపుష్కరాల సందర్భంగా వేల సంఖ్యలో సాయి సేవాదళ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పరిచిన ఎన్నో స్నానఘట్టాల వద్ద ఎనలేని సేవలందిస్తున్నారు. ఆ విశేషాలను మీరింతవరకు విన్నారు. రేడియో సాయి శ్రోతలకు 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు రేడియో సాయి 4వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న మరికొన్ని అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాం.
18: విజయవాడ వస్తవీరాలు వనమాల. రోజూ వేదం వినడం వల్ల వేద పఠనం ఎలా చేయాలన్న విషయంలో అవగాహన కలుగుతుందన్నారు. కానీ సెటప్ బాక్సుల ద్వారా జరుగుతున్న ప్రసారాల్లో తరచూ అంతరాయం కలుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
19: వనమాల గారు, మీరు మన రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటున్నారు కాబట్టి, మీరు రేడియో సాయి ఎప్పుడెప్పుడు వింటున్నారు, ఎప్పటి నుంచి వింటున్నారు, మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, వాటి గురించి చెప్పండి.
20: సరేమండి, మేము రీసెంట్ గా పెట్టించాం ఇది రేడియో సాయి. తెలుగు ప్రోగ్రామ్స్ మాత్రం వింటామండి. తర్వాత మేము సత్యసాయి దాంట్లో భార్య భర్తలు ఇద్దరం కూడా సేవదల్ మెంబర్స్. ఈ ప్రోగ్రామ్స్ మార్నింగ్ లైవ్ టెలికాస్ట్ వేదం ఇస్తారు కదండి, అది వేదం కంపల్సరిగా వింటాము. మేము ఇక్కడ సమితిలో కొంచెం వేదం చదువుతాము. ఈ వేదం వింట వల్ల ఇంకా ఎక్కడ క్లారిటీగా ఎలా చదవాలి అవన్నీ కూడా వింట వల్ల కొంచెం అవగాహన వస్తుంది. అలాగే స్వామి భజన్స్ లైవ్ టెలికాస్ట్ ఇస్తారు కదా, అది కూడా వింటామండి. భజన్ నామం తోటి ఇంట్లో ఉన్న దుష్టశక్తి కూడా నశిస్తే అని చెప్తారు కదా. అంతేకాకుండా స్వామి ఉపన్యాసాలు, భక్తుల అనుభవాలు, స్వామి చిన్న కథలు ఇవన్నీ వింటామండి.
19: మీరు ఎలా వింటారు, రేడియో సాయిని ఫోన్ లోనా లేదంటే ఇంటర్నెట్ ద్వారా?
20: ఇంటర్నెట్ కాదండి, ఇక్కడ మనకి సెటప్ బాక్స్ పెట్టారు కదా టీవీ వాళ్ళు, సెటప్ బాక్స్ అని పెట్టారు. అయితే ఆ టీవీ కొంచెం విజయవాడ అండి, ఇది టీవీ ఛానల్స్ వాళ్ళు పెట్టారు. కానీ అది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు, వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చూస్తున్నాము. భక్తుల అనుభవాలు వింటున్నప్పుడు చాలా ఆనందం వస్తుందండి. అంటే మనం బుక్స్ లో చదువుతున్నది ఒక వంతు మాత్రమే, అది మనకు అవగాహన అయ్యేది. వాళ్ళు పెద్దవాళ్ళ అనుభవాలతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుభవించి చెప్తున్నప్పుడు, మనం చదివినప్పుడు, వాళ్ళ నోటి ద్వారా ఉన్నప్పుడు వాళ్ళని చూడపోయిన ఆనందం వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వామి అనేక రకమైన నిదర్శనాలు అనుభవాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేవి క్లారిఫికేషన్ ఇస్తుంటే మన జీవితంలో ఎప్పుడైనా మనకు వచ్చిన కష్టసుఖాలు గానీ ఆనందాలు గానీ అవి మనం అనుభవించుకోవచ్చు అని నా అభిప్రాయం అండి. అది తర్వాత స్వామి మేము 95 నుంచి స్వామి క్యాసెట్స్ అవి స్వామి పుట్టబట్టి వచ్చినప్పుడు స్వామి స్పీచెస్ అవి వింటున్నాము. మీరు 95 కన్నా ముందు కూడా ఒకసారి వేస్తున్నారు కదండి స్వామి అన్ని ఉపన్యాసాలు, అవి చాలా ఉపన్యాసాలు కానీ అవన్నీ చాలా బాగుంటుందండి. అది ఆ వాయిస్ మేము వినలేదు కదా, అలాంటి అన్ని కూడా మేము మిస్ అయినవన్నీ కూడా మీ రేడియో సాయి వల్ల వింటున్నాము. ఇంకా కార్యక్రమాలు అవి కరెక్ట్ గా మాకు ఎప్పుడొస్తే ఎప్పుడు రావట్లేదు కూడా తెలియచేదండి, ఎందుకంటే మధ్య మధ్య ఆగిపోతుంది. నేను ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే మాదేం లేదు కేబుల్ది, అక్కడ మీకు టెలికాస్ట్ చేసేవాళ్ళని అడగండి అంటున్నారు. చాలా బాగుంటుందండి. ముందు అసలు భజన్స్ కన్నా సమయ సందర్భానుసారంగా మీరు వేసే పాటలు అవన్నీ కూడా మాకు చాలా ఆనందం వస్తుందండి. అసలు స్వామితో మనం ఉన్నట్లు అనిపిస్తుంది. స్వామి ఫిజికల్ ఫామ్ లేకపోయినా మనం వింటున్నప్పుడు అవన్నీ ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఊహించుకుంటే అదంతా ప్రశాంత నిలయం, ఆ భక్తుల అనుభవాన్ని స్వామితో మనం చూసిన అకేషన్స్ ఇప్పుడు మేము పుట్టపక్క పెట్టామనుకోండి, కొన్ని మాత్రమే నేను వినగలం అక్కడ. ఏంటంటే ఆ సందర్భంలో వేసిన భజన్స్ గానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు గానీ అవన్నీ కొన్ని మాత్రమే వినగలం. వేరే సైడ్ వల్ల అసలు ఎందు వింటున్నాం అని ఉండదు, చాలా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. ఎప్పుడెప్పుడో వినేవి భక్తుల అనుభవాన్ని, మరి పాప వాళ్ళు అసలు చాలా బాగుంటుందండి అవి. మేమంటే 95 నుంచి స్వామితో వస్తున్నాయి, కొన్ని మాత్రమే ఉన్నవి. భక్తులంటే 40-50 ఏళ్ళ నుంచి స్వామి దివ్యత్వాన్ని అనుభవించిన వాళ్ళవి. అదంతా కూడా అసలు వింటుంటే చాలా మిస్ అయ్యా అని బాధగా ఉన్నా సరే ఒక విధంగా రేడియో స్థాయి వల్ల మేము అవన్నీ పుస్తకాలండి అందరు చదవచ్చు చదవకపోవచ్చు. దాన్ని కొద్దిసేపు వెతుక్కొని అది అంతా గ్యాదర్ చేసుకొని చదవటం కూడా అందరికి చాపదవకపోవచ్చు. దీనివల్ల ఏంటండి, వేరే స్థాయి అనుకోండి మనం రిలాక్స్ గా హాయిగా పడుకొని కూడా విని అనుభవించచ్చు అనమాట. క్యాసెట్స్ పెట్టాలంటే మళ్ళీ డివిడీలు వెతుక్కోవటం అవన్నీ చేయాలి కదా, అలాంటివి ఏం లేకుండా చక్కగా అసలు చాలా మాకు ఎంతో ఆనందం వస్తుందండి ఇది.
18: అమెరికాలో ఉంటున్న కొండూరి ప్రశాంతి రేడియో సాయి తెలుగు ప్రసారాల 4వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ప్రసారం చేస్తున్న కొత్త కొత్త కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయంటున్నారు.
2: తెలుగు స్ట్రీమ్ వల్ల స్వామి రోజంతా మనతో మాట్లాడినట్లే అనిపిస్తుంది. సాయి పరివారం అంతా ఈ తెలుగు స్ట్రీమ్ ద్వారా రోజు తమ తమ అనుభవాలన్నీ ఇలా పంచుకోవటం ఎంతో హాయిని కలిగిస్తున్నది. ఇటీవల తెలుగు స్ట్రీమ్ లో ప్రసారమవుతున్న కొత్త కార్యక్రమాలు దేనికవే కొత్తగా స్వామివారి సందేశమును చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య స్వామివారి ఆరాధనోత్సవం సందర్భంగా బుద్ధ పౌర్ణిమ, ఈశ్వరమ్మ డే, రామనవమి పండుగలకి ఎంతో చక్కటి కార్యక్రమాల్ని మనకి అందించారు తెలుగు బృందం వారు. ఇక ముందు కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి చక్కగా తెలుగు స్ట్రీమ్ మరెన్నో పుట్టు పండుగలు జరుపుకోవాలని, స్వామివారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
18: స్వామి తెలుగులో ఇచ్చిన ప్రసంగాల కోసం తెలుగు నేర్చుకుని పుట్టపర్తివాసి సరోజమ్మ, అంతరంగ తరంగాలు, విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగాలు మొదలైనవి ఇష్టంగా వింటామని చెప్పారు. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ లో వచ్చే ప్రత్యక్ష తెలుగు ప్రసారాల వ్యవధిని గంటకు పెంచమని ఆమె కోరుతున్నారు.
21: నా పేరు సరోజాన్ని. నేను బాంబేలో ఐటీల సర్వీస్ చేస్తా ఉంటే, తర్వాత అక్కడి నుంచి 89 శరాదంలో వస్తా ఉంటే, తర్వాత 89లో ఇక్కడ పర్మనెంట్ గా ఉండేది స్వామిని అడిగే ఇక్కడ కుల్వంతాల్లో సేవ చేస్తున్నాను.
18: మీ మాతృభాష తెలుగు కాదు కదా, మరి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఎందుకు అంత?
21: ఏదో నాకు మంచి మంచిగా వస్తుంది, నాకు ఇష్టం. ఎందుకంటే స్వామి డిస్కోర్స్ విని విని నాకు అట్రాక్షన్
18: తెలుగు భాష మీద
21: అంతే.
18: మరి ప్రతిరోజు మీరు రేడియో సాయి వింటారా?
21: వింటాను, పొద్దు నుంచి వింటాను. అంటే నేను ఎయిర్టెల్లో పెట్టుకున్నాను, నేను డైరెక్ట్ ఇంటర్నెట్ వేసుకోలేదు.
18: మరి మీరు ఏ ప్రోగ్రామ్స్ వింటుంటారు తెలుగు స్ట్రీమ్ లో?
21: తెలుగు స్ట్రీమ్లో పొద్దు నుంచి అన్ని వింటుంటాను. తర్వాత అవతార వేదం అని ఇప్పుడు వస్తూ ఉంటుంది, సాయి దీపిక వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, మన స్థల పురాణం వస్తూ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత అంతరంగ తరంగాల ఆనందాలు అది వస్తుంది. మళ్ళీ మధ్యలో యువత వస్తుంది, యువత కూడా నిండా బాగుంటుంది. యువతని విఎస్ఆర్ మూర్తినే చేశారు లాస్ట్ మంత్, 4 పిల్లలు పెట్టుకుని బృందావన్ ఇక్కడ వాళ్ళు, అది కూడా యువత బాగుంటుంది. జయాన్ని మళ్ళీ దాని తర్వాత యోగ ప్రవాహం అని విఎస్ఆర్ మూర్తి గారు చెప్తారు, అది కూడా నిండా బాగుంటుంది. త్రైలింగ స్వామి, రామకృష్ణ పరమహంస అందరూ చెప్తుంటారు.
18: మరి మీకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఏంటి తెలుగు స్ట్రీమ్ లోని?
21: తెలుగు స్ట్రీమ్ నచ్చిందంటే ఇదే, నేనే అంతరంగ తరంగాల ఆనంద లహరిలో. అయితే ఈ విషయాలు ముందు ఏ ప్రోగ్రామ్ ఉంటే కూడా నేను మిస్ చేయను. ఐ లైక్ హిస్ యాక్సెంట్ అండ్ టాకింగ్ ఇస్ వెరీ మచ్.
18: మరి మా తెలుగు రేడియో సాయి స్ట్రీమ్ లోని ఇంకా మంచి కార్యక్రమాలు ఎలాంటివి చేస్తే ఇంకా పీపుల్?
21: ఒకటి నేను చెప్పేది ఏమంటే, మీకు డైరెక్ట్ ఇలా థర్స్డే ఉంటుంది కదా ఏషియా స్ట్రీమ్ లో, మీకు తెలుగు వస్తుంది, మీకు వచ్చేవాళ్ళకి 3:40 అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 4:30 మీకు హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ దొరికింది, అందరికీ 1.5 అవర్స్ 1 అవర్ దొరుకుతుంది. ఐ కాన్ టు రిక్వెస్ట్ ఫర్ 1 అవర్ అట్లీస్ట్.
18: ఓకే ఓకే,
21: టైమే లేదు మీకు, అట్లీస్ట్ 5:00 ఉన్నాం, సమ్మర్ లోనే కొద్దిగా దొరుకుతుంది. దాంట్లో వేద క్లాస్ కూడా చెప్తా, వేదం కూడా పెట్టాం, గడుగులో నిండా బాగుంటాం.
18: హైదరాబాద్ శ్రోత రేణుక, రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలు చాలా ఆనందం కలిగిస్తున్నాయన్నారు. కొన్ని కార్యక్రమాలు పదే పదే ప్రసారం కాకూడదని ఆమె కోరుతున్నారు. హ్యాట్వేలో ప్రసారాలకు తరచూ అంతరాయం కలగడం బాధ కలిగిస్తుందంటూ ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా ప్రసారాలు అందించే ప్రయత్నాలు జరగాలన్నారు. మేరీల్యాండ్, యుఎస్ఏ నుంచి సాయి గీత, రేడియో సాయి తెలుగు వినలేకపోతున్నామన్న కొరత లేకుండా చేస్తుందని, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయని అన్నారు. మేరీల్యాండ్, యుఎస్ఏ నుంచి సాయి గీత, రేడియో సాయి తెలుగు వినలేకపోతున్నావన్న కొరత లేకుండా చేస్తుందని, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయని అన్నారు.
0: సాయిరామ్, నా పేరు సాయి గీత, నేను మెరీల్యాండ్, యుఎస్ఏలో ఉంటున్నానండి. ముందుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారికి నా శుభాకాంక్షలు ఫర్ కంప్లీటింగ్ ఇట్స్ ఫోర్త్ ఇయర్ సక్సెస్ఫుల్లీ విత్ స్వామీస్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్. విదేశాల్లో ఉంటూ మేము తెలుగు భాషను తప్పకుండా మిస్ అవుతాం, కానీ ఈ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు ఆ లోటుని చాలా బాగా తీర్చారండి. అందులోనూ మన స్వామి యొక్క విషయాలు ఎంతో చక్కగా చెప్తారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో. అదే కాకుండా ఈ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వల్ల నిజంగా నా తెలుగు కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ప్రోగ్రాం గురించి చెప్పాలంటే, ఒక ప్రోగ్రాం వింటాను, అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ప్రోగ్రాం వింటాను, అబ్బా ఇది ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి యొక్క విషయాలు ఎంతో క్లుప్తంగా చాలా సింపుల్ వేలో అందరికీ తెలియచేస్తారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు. స్వామి యొక్క డివైన్ మెసేజ్ తీసుకుని అది నిత్య జీవితంలో పాటించాలనే భావన వస్తుందండి. నిజంగాను స్వామి యొక్క టాపిక్స్ ని కాకుండాను వాళ్ళు చిన్న కథలు, స్వామి యొక్క డిస్కోర్సెస్, భజన స్ట్రీము, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయండి ప్రోగ్రామ్స్. స్వామి రేడియో సాయి ద్వారా చాలా బాగా తీరుస్తారండి మన డౌట్స్ ని కూడా. వెంటనే ఆన్సర్స్ దాంట్లో వస్తాయండి. అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. నిజంగా అన్ని ప్రోగ్రాములు బాగుంటాయి. అందులో నాకు నచ్చినవి కూడా కొన్ని ప్రోగ్రాం ఉన్నాయండి. బానోజీరావు గారి యొక్క అష్టోత్తర శతనామావలే కానీ, విఎస్ఆర్ మూర్తి గారి ప్రోగ్రామ్సే కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు వారి ప్రోగ్రాముల ద్వారా. అందులో నేను ఒక్కదానండి.
18: వర్జీనియా, యుఎస్ఏలో ఉంటున్న ప్రశాంతి స్వామి దివ్యోపన్యాసాలు వినడమే కాక రామాయణం వంటి గాథలు, మహాత్ముల చరిత్రలు తెలుసుకోగలుగుతున్నామని అంటున్నారు. రేడియో సాయి ఈస్ డూయింగ్ అన్ ఆసమ్ జాబ్ అన్నారు.
3: నా పేరు ప్రశాంతి, నేను వర్జీనియా, యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను. రేడియో సాయిని మా శ్రోతలకి తెలుగులో అందిస్తున్నందుకు రేడియో సాయి టీమ్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో అన్ని ప్రోగ్రామ్స్ విని ఆనందించటమే కాకుండా ప్రతి ప్రోగ్రాంలో నుంచి డివైన్ మెసేజ్ తీసుకుని నా రియల్ లైఫ్ లో అప్లై చేస్తూ మన సాయిమాతకి ఇంకా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నా మటుకు నేను చెప్పాలంటే, తెలుగు స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ నుంచి డివైన్ మెసేజ్ తో పాటు ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణము, మహాభారతంలో నుంచి, ఇంకా ఇతర పురాణాలలో నుంచి, మరియు సేజెస్ అండ్ సెయింట్స్ లైఫ్స్ నుంచి నాకు తెలియని ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మన రేడియో సాయి స్పీకర్స్ ద్వారా తెలుసుకుంటూ నా విషయ జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాను. తెలుగు స్ట్రీమ్లో అన్ని ప్రోగ్రామ్స్ నాకు నచ్చినవే అండి, కానీ కొంచెం ఆసక్తితో ఆతృతతో ఎదురుచూసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి. అవేమిటంటే, స్వామీస్ డిస్కోర్సెస్ సిరీస్ ఆఫ్ టాక్స్ బై విఎస్ఆర్ మూర్తి గారు, కొత్తగా మీరు స్టార్ట్ చేసిన శ్రీ సత్యసాయి వాహిని సిరీస్ ఆడియో స్పెషల్, వేదం లెర్నింగ్, చిన్న కథలు మరియు అష్టోత్తర శతనామావళి అర్థాలు. ఇంకా సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ అంటారా, రేడియో సాయి టీమ్, యు ఆర్ డూయింగ్ ఎన్ ఆసమ్ జాబ్. ఇలాగే ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ మాకు అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సాయిరామ్.
17: శ్రవణానంద వాహిని శీర్షికన రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతల నుండి అందుకున్న అభిప్రాయాలను మరికొన్ని విన్నారు కదా. మరికొన్ని విజ్ఞాన వినోద రసభరితమైన కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.
22: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 రెండవ రోజు పెద్దల సమర్పణ శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 5వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని ఆరవ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

स्वामी राखे प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद